శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 20వ తారీఖు బుధవారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 42 సెకండ్లు. శుభోదయం.

ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సూక్తి ముక్తావళి.
1: మనిషికి ఊహ వచ్చిన నాటి నుంచి తన ఉనికి గురించిన ఆలోచన ఉంది. వేల సంవత్సరాల నుండి ఈ అనంత సృష్టి అన్వేషణలో మనిషి ఉన్నాడు. ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక మార్గాల్లో ఆ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మన ఋగ్వేద ఋషులు ఆత్మవిచారణలో ఈ అనంత విశ్వం గురించి ఆలోచనలు చేశారు. వేద ఋషుల మనసులో ఎన్నో సందేహాలు సంశయాలు మొలకెత్తాయి. ఋగ్వేదంలో ఆ ప్రశ్నలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. వైజ్ఞానిక పరిశోధనల ద్వారా సృష్టికి సంబంధించిన కొన్ని విషయాలు తెలియనప్పుడు ప్రాచీనుల ఊహల్లో గొప్ప నిష్కాపట్యం, సత్యశోధన భావనాత్మకంగా ఉండి మనల్ని ఆకర్షిస్తాయి. ఋగ్వేదం దశమ మండలంలో ఇట్లాంటి పరిశీలన, సందేహం ఉన్నాయి. రాత్రిపూట సూర్యుడు ఎక్కడుంటాడు? పగటిపూట నక్షత్రాలు ఎక్కడికెళతాయి? సూర్యుడు ఆకాశం నుంచి ఎందుకు కిందికి పడిపోడు? గాలి ఎక్కడి నుంచి వీస్తోంది, ఎక్కడికి వెళుతోంది? ఇట్లాంటి ఆదిమ సంశయాలే ఆధునిక పరిశోధనకు ఆదిమ బీజాలు. భారతీయ వైదిక ఉపనిషద్ ఋషుల శోధన ఎప్పుడూ విపరీతాలకు దారితీయలేదు. ఒక సమన్వయం వైపు సాగింది. తెలియని వాటి పట్ల తీవ్ర సంశయం కాక తెలియని వాటిని యథాతథంగా ఆమోదించడం భారతీయుల అన్వేషణలో అంతఃసారం. ఉపనిషత్తులలోని నిర్మల అన్వేషణకు ఋగ్వేదంలోని బీజాలున్నాయి. నాసదీయ సూక్తంలోని సృష్టి అన్వేషణలోనే సమన్వయం కనిపిస్తుంది. హిరణ్యగర్భుడు మొదట జన్మించి ఈ సృష్టికి కారణమై భూమి ఆకాశాల్ని సృష్టించి వాటి వాటి స్థానాల్లో వాటిని పెట్టాడు అంటూ సృష్టి నిర్మాణ సమన్వయం మొదలవుతుంది. కానీ సంశయాలు లేవని కాదు. ఆ

0: సూక్తంలోనే జీవితాన్ని ఎవడైతే ఇచ్చాడో, శక్తి సామర్థ్యాల్ని ఎవడైతే ప్రసాదించాడో, దేవతలందరిపై ఎవడైతే అధికారం చెలాయిస్తాడో, అతని నీడ అమరత్వాన్ని ఇస్తోంది, మరణాన్ని ఇస్తోంది. ఇంతకు మేము ఏ దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించాలి? ఈ అన్వేషణలో, శోధనలో క్రమంగా సంశయాలు మాయమై సృష్టికర్తకు తల వంచడం కనిపిస్తుంది. ఈ అన్వేషణ తాత్విక స్థాయిలో ఉపనిషత్తుల్లో కూడా కొనసాగడం కనిపిస్తుంది. శ్వేతాశ్వేతరోపనిషత్తులో సందేహాలు చూడండి. మనం ఎక్కడ పుట్టాం? ఎక్కడ జీవిస్తున్నాం? ఎక్కడికి వెళతాం? సుఖదుఃఖ జీవితానికి కారణం కాలమా, స్వభావమా, అవసరమా, పంచభూతాల లేక పరమాత్మ? ఉదాత్తమైన విశ్లేషణ, ఉత్తమమైన సంశయ ధోరణి, ఉన్నత భావుకత్వం మన ప్రాచీనుల ఆలోచనల్లో ఉన్నాయి. ఇప్పటికీ మౌలికమైన ఆ ప్రశ్నలకు సమాధానాలు లేవు. తమ సందేహాలు ఎప్పటికీ తీరవని వాళ్లకు ఎక్కడో అనిపించి, సంశయాలకు ఒక సమన్వయాన్ని, వైరుధ్యాలకు ఒక సామరస్యాన్ని కల్పించి, ప్రతి పరిమిత వస్తువులోనూ ఉన్న భిన్నత్వం అతీతమైన దాన్ని ఆవిష్కరిస్తుందని అన్నారు. జడ పదార్థాల కంటే చేతన ఉన్న వాటిలో, వాటికంటే మానవజాతిలో సత్యం గొప్పగా ఆవిష్కారమవుతుందని తెలుసుకున్నారు. ఎవడైతే తన ఆత్మ క్రమాభివృద్ధిని గ్రహిస్తాడో అతను మరింత వికాసాన్ని పొందుతాడని ఉపనిషత్కారులు తీర్మానించారు. ఆధునిక తాత్వికులు ఎంత శోధించినా పరిశోధించినా మానసిక ప్రపంచంలో ఉపనిషత్కారుల కంటే ఒక్కడుగు కూడా ముందుకు వేసినట్లు అనిపించదు.
1: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ పి విజయకుమార్, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు. పొలం కబుర్లు విందాం.

సోదరులకు నమస్కారం, కిసాన్ వాణికి సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో వేరుశనగలో నాణ్యమైన విత్తనోత్పత్తి అన్న విషయాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సాగు చేసే నూనె గింజల పంటలలో ప్రధానమైనది వేరుశనగ. ఆంధ్రప్రదేశ్లో సాలీన 7.5 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతుంది ఈ వేరుశనగ. సుమారుగా 80% విస్తీర్ణం వర్షాధారంగా ఖరీఫ్ సీజన్లో సాగుతుంది. నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు ఖరీఫ్లు అంటే ఏప్రిల్ మే మాసాలలో కొంత విస్తీర్ణంలో, అలాగే రబీలో ఆలస్యంగా అంటే వేసవ పంటగా కూడా కొంత విస్తీర్ణంలో ఈ పంట సాగులో ఉంది. పంట దిగుబడికి వాడే విత్తనం నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. మంచి రకం యొక్క నాణ్యమైన విత్తనాలు వాడి సాగు చేస్తే దిగుబడిని బాగా పెంచవచ్చు. ఇతర పంటల్లో లాగా కాకుండా వేరుశనగలో విత్తనోత్పత్తి చాలా వరకు ప్రభుత్వ రంగ సంస్థలే చేపడుతున్నాయి. అంతేకాకుండా వేరుశనగలో ఇతర పంటలతో పోల్చుకుంటే విత్తనం మోతాదు ఎక్కువ, విత్తనోత్పత్తి నిష్పత్తి తక్కువ. విత్తన అవసరాలకు తగ్గట్టు విత్తనాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు సరఫరా చేయలేకున్నాయి. ఏ ఒక్క సంస్థ కూడా ఇంత పెద్ద మోతాదులో విత్తన అవసరాలను తీర్చలేదు. ఈ నేపథ్యంలో అధిక దిగుబడినిచ్చే రకాల విత్తన కొరతను అధిగమించాలంటే రైతు స్థాయిలో విత్తనోత్పత్తి జరగాల. విత్తనం కోసం పండించే వేరుశనగ సాగులో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను మనం అధిగమించవచ్చు. నిర్దేశించబడిన ప్రకారం విత్తన ప్రమాణాలకు అనుగుణంగా విత్తన పొలంలో స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన విత్తనం ఉత్పత్తి అయ్యేటట్లు సమగ్ర యాజమాన్య పద్ధతులను మనం పాటించాలి. ఒక్కొక్క అంశం ఇప్పుడు మనం వివరంగా దాని గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా రకాల ఎంపిక గురించి తెలుసుకుందాం. విత్తన ఉత్పత్తి కోసం కొత్తగా విడుదల చేసే లేదా జనాదరణ పొందిన రకాలను మనం ఎంచుకోవాలి. విత్తన ధృవీకరణ నోటిఫైడ్ రకాలకు మాత్రమే చేస్తారు కాబట్టి మనం ఈ రకాలని జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇక విత్తన ఎంపిక విషయానికి వస్తే, మూల విత్తనాన్ని పరిశోధనా స్థానం అంటే గుర్తింపు పొందిన సంస్థల నుండి రైతులు సేకరించుకోవాలి. విత్తనం ప్రారంభంలో లభిస్తే చల్లని మరియు పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. విత్తన

సేకరణ చేసే ముందు లేదా తర్వాత మొలక శాతం నిర్ధారించుకోవాలి. విత్తన శుద్ధి చేసిన తర్వాతే విత్తనాన్ని మనం విత్తుకోవాలి. ఇక పొలం ఎంపిక విషయానికి వస్తే, నీరు త్వరగా ఇంకిపోవు తేలికపాటి ఎర్ర నేలలో తగినంత సేంద్రియ పదార్థాలు ఉండే భూములు శ్రేష్టమైనవి. విత్తనము ఉత్పత్తి చేయాలనుకున్న పొలంలో భూమి ద్వారా వ్యాప్తి చెందే పురుగులు శిలీంధ్రాలు ఉండకూడదు. ముందు సీజన్లో అదే పొలంలో వేరుశనగ విత్తనోత్పత్తి చేయబోయే రకం కాకుండా వేరే రకం సాగు చేసి ఉండకూడదు. వేరుశనగ కాకుండా వేరే పంటలు పండించిన పొలాల్లో విత్తనోత్పత్తి చేయడం మంచిది, లేదా అదే వేరుశనగ రకం విత్తనోత్పత్తి చేయాలి. వీలైనంత వరకు పంట మార్పిడి అవసరం. ఇక అనువైన పంట కాలం విషయానికి వస్తే, నీటి వసతి ఉన్న పొలాల్లో రబీలో సాగు చేస్తాం కాబట్టి రబీ సీజన్కు విత్తనోత్పత్తికి చాలా అనువైన పంట కాలం అని చెప్పచ్చు. రబీ పంట మార్చ్ ఏప్రిల్ మాసాల్లో కోతకు వస్తుంది. ఈ మాసాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి నేరుగా ఎండలో ఆరబెట్టకుండా నీడలో ఆరబెట్టుకోవాలి, లేకపోతే ఉదయం 11 గంటల వరకు ఆరబెట్టి తర్వాత కుప్పకట్టి మళ్ళీ ఎండ తీవ్రత తగ్గినప్పుడు 3 గంటల నుండి ఆరబెట్టుకోవచ్చు. ఖరీఫ్ పంట నుంచి సేకరించిన విత్తనం ఎక్కువ కాలం మొలకెత్తే శక్తిని కోల్పోదు. ఖరీఫ్ పంట అక్టోబర్ నవంబర్ మాసాల్లో కోతకొస్తుంది. ముసుర్లు పట్టడం వల్ల ఎండబెట్టడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇక సమగ్ర ఎరువుల వాడకం విషయానికి వస్తే, ఎరువుల వాడకం ఆయా పొలాల భూసారం పైన ఆధారపడి ఉంటుంది. భూసార పరీక్ష ఆధారంగా అవసరమైన పాలల్లో అన్ని పోషకాలు ఉండేటట్లు ఎరువులు వాడాలి. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 18 కేజీల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 35 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేయాలి. జిప్సం సుమారు 200 కిలోలు ఎకరాకు పూత సమయంలో వేయాలి. ఇక విత్తే సమయానికి వస్తే, ఖరీఫ్ అంటే వర్షాధారం. ఈ పంటకు జూలై మొదటి పక్షం నుండి జూలై ఆఖరి వరకు మనం విత్తుకోవచ్చు. ఇక రబీ విషయానికి వస్తే, నవంబర్ 2వ పక్షం నుండి డిసెంబర్ ఆఖరి వరకు విత్తుకోవచ్చు. అంటే ఈశాన్య ఋతుపవనాలు దృష్టిలో ఉంచుకొని విత్తుకోవాలి. ఒక్కొక్కసారి నవంబర్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. అలాంటప్పుడు నవంబర్లో విత్తుకుంటే వేసిన విత్తనాలు కుళ్ళిపోయి పంట నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఆ సమయాన్ని సరిగ్గా ఎంచుకోవాలి. నాణ్యమైన విత్తనాల అభివృద్ధికి నీటి వసతి ఉన్న పొలాల్లో సాగు చేస్తే మరీ మంచిది. ఇక మోతాదు విషయానికి వస్తే, ఖరీఫ్లో 52 నుంచి 56 కిలోలు ఎకరాకు, రబీలో 65 నుంచి 70 కిలోలు ఎకరాకు. ఇక దూరాన్ని విషయానికి వస్తే 30 నుంచి 10 సెంటీమీటర్లు, రబీలో వస్తే 22.5 నుంచి 10 సెంటీమీటర్ల దూరం పాటించాలి. సాగునీటి యాజమాన్యానికి వస్తే, వేరుశనగకు ఆయా ప్రాంతాన్ని ఆయా ప్రదేశ వాతావరణాన్ని బట్టి నీటి అవసరం ఉంటుంది. పూత దశ, ఊడలు దిగే దశ, కాయ, గింజలు అభివృద్ధి చెందే దశలు చాలా కీలకమైనవి. ఈ దశలలో బెట్టం ఉండకూడదు. మొలిచిన తర్వాత 25 రోజుల వరకు నీరు పెట్టకూడదు. తర్వాత నేల స్వభావాన్ని బట్టి 8 నుంచి 10 రోజులకు ఒకసారి తడులు ఇవ్వాలి. నీరు పెట్టే పద్ధతుల్లో స్ప్రింక్లర్ల పద్ధతి ద్వారా నీరు పెట్టడం వల్ల 20% అధిక దిగుబడితో పాటు 20% నీరు కూడా ఆదా అవుతుంది. కలుపు నివారణ విషయానికి వస్తే, మొదటి 45 రోజులు కలుపు లేకుండా చూడాలి. విత్తిన 20 రోజుల తర్వాత మరియు 40 రోజుల తర్వాత అంతర్కృషి చేసి కలుపు మొక్కలు పూర్తిగా తీసేయాలి. కూలీల కొరత ఉన్నప్పుడు విత్తిన వెంటనే కలుపు మందులు అంటే పిండి మెథాలిన్ 5 మిల్లీలీటర్లు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన వెంటనే స్ప్రే చేయలేనప్పుడు ఇమాజితాపిర్ 1.5 మిల్లీలీటర్లు నీటికి కలిపి విత్తిన 20 రోజుల తర్వాత కలుపు మొక్కలు అంటే 2-3 ఆకుదశల్లో ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవాలి. సస్యరక్షణ విషయానికి వస్తే, వేరుశనగను వివిధ రకాల కీటకాలు తెగుళ్ళు ఆశిస్తాయి. కీటకాల తాకిడిని తెగుళ్ళను తట్టుకునే రకాలను సాగు చేయడం, ఆయా రకాలకు తగ్గట్టు సాగు పద్ధతుల్లో మార్పులు చేయడం, రసాయన జీవ నియంత్రణ పద్ధతులు వాడి మరియు అన్ని పద్ధతులను సమగ్రంగా పాటించి నిర్మూలించాలి. ఇక కల్తీ మొక్కలను గుర్తించి వేరు చేయాలి. అంటే వివిధ రకాల ఆయా రకాల గుణాలు లేని మొక్కలను కేళీలుగా గుర్తించి తీసేయాలి. పంట కోత మరియు నిల్వ. పంట పక్వానికి వచ్చినప్పుడు తీసేయాలి. పంట పక్వ దశకు వచ్చినప్పుడు ఆకులు పసుపు రంగు మారి 80% కాయలు ముదిరి ఉంటే పంట తీసేయాలి. పంట తీసిన తర్వాత మొక్కలను వాదులుగా వరుసలుగా ఉంచాలి. కాయలను పరిశీలించి ఏ మొక్కలోనైనా కాయలు ఆయా రకం కాయలను పోయినవా లేదా అలాంటి మొక్కలు తీసేయాలి. రోగం సోకిన మొక్కలు ఉంటే వాటిని కూడా తీసేయాలి. మొక్కలు పీకిన వెంటనే 2 నుంచి 3 రోజుల వరకు ఆరబెట్టాలి. విత్తనం కోసం బాగా ముదిరిన శుభ్రం చేసిన కాయలను పాలిథిన్ లైనింగ్ ఉన్న గోను సంచులలో నిల్వ చేయాలి. కాయలు నెలకు ఒకసారి పరిశీలించి పురుగుల ఉధృతిని బట్టి మలాథియాన్ 5 మిల్లీలీటర్ నీటికి లేదా క్లోరిఫైర్ పాస్ 2.5 మిల్లీలీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన పద్ధతులన్నీ రైతు సోదరులు పాటిస్తారని రేపటి పొలం కబుర్లలో మళ్ళీ కలుసుకుందాం.

పొల్లం కబుర్లు విన్నారు శ్రోతలు. ఈరోజు రాత్రి 7:15 పల్లెసీమల కార్యక్రమం ఉంటుంది. ఇందులో పసుపు, అల్లం, శొంఠి, లవంగాలు వీటి వల్ల ఉపయోగాలు, ఈ విషయం గురించి శ్రీమతి ఏబి శ్రీలత ప్రసంగాన్ని మేము ప్రసారం చేస్తాం. శ్రోతలకి ఒక గమనిక. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి తిరుపతి కేంద్రం కాలమ్మ తల్లి సేవలో ఆకాశవాణి ప్రత్యేక కవి సమ్మేళనం ఈరోజు ఉదయం 7:15 ప్రసారమవుతుంది. మర్చిపోకండి శ్రోతలు, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంలో ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రత్యేకంగా కాలమ్మ తల్లి సేవలో ఆకాశవాణి ఈ అంశంపై కవి సమ్మేళనం ప్రసారం చేస్తాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం మీరు వింటున్నారు 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 అవుతోంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలు, ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతో పాటు పంచాయతీ భూములు, పౌరంబోకు స్థలాలు, పశువుల మేత మైదానాలు, శ్మశాన వాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని ఆయన సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ 1-2 కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై చర్చించారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతో పాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చునని పవన్ కళ్యాణ్ అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ,

0: రాబోయే రోజుల్లో మినీ మార్ట్స్ అంటే 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేయడానికి ఎన్సీసీఎఫ్ ముందుకు వచ్చింది. మీ అందరు తెలుసు ఎన్సీసీఎఫ్ భారతదేశ వ్యాప్తంగా భారత్ బ్రాండ్ అనే ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళు అందిస్తూ ఉంటారు. అందులో భాగంగా కందిపప్పు మినపప్పు కూడా వాళ్లే సరఫరా చేసేటట్టు అంటే మార్కెట్ కన్నా తక్కువగా ఉండే విధంగా ఈ మినీ మార్ట్స్ లో ప్రయోజనాత్మకంగా ముందుకు 1000 మినీ షాప్స్ ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. మిల్లెట్స్ కూడా ఆర్గానిక్ గ్రో అయిన మిల్లెట్స్ ని కూడా ఈ మినీ మార్ట్స్ ద్వారా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కార్యాచరణ అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం.
1: వెనుకబడిన వర్గాల వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆదరణ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆదరణ 3 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలోని సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి నిన్న ఆదరణ 3.0 పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆదరణ 3.0 పథకం అమలులో భాగంగా కులవృత్తుల వారికి ఎటువంటి ఆధునిక పరికరాలు ఇవ్వనున్నారో వివరించారు. యువతకు కూడా ఉపాధి లభించేలా యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు 919 కోట్ల రూపాయలను విడుదల చేశామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 785 ప్రైవేటు ఆసుపత్రులు బకాయిల విడుదల కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు ఆసుపత్రులకు మొత్తం 5,556 కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు. అదనంగా మరో 919.13 కోట్ల రూపాయలు విడుదల చేశామని అన్నారు. ఆరోగ్య సేవల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఆయన నిన్న కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ,
2: ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసే బోట్ ని 40% సబ్సిడీ ఉంటే ఎన్ని బోట్లు కావాలన్నా అన్ని బోట్లు అదనంగా 20% కూడా కలిపి 60% సబ్సిడీ మీద మిగతాది కూడా తక్కువ వడ్డీతోనే రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుని బోట్ని స్పీడ్ బోట్స్ ని ఏదైతే లోపల ఫిషింగ్ చేసి ఆ బోట్ ని ఏర్పాటు చేయడానికి కూడా అనౌన్స్ చేసేందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇవాళ కృష్ణా జిల్లాలో దగ్గర 18,000 మందికి 36 కోట్ల రూపాయల చెక్ ని పిలిచడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట వ్యాప్తంగా నిర్మాణ దశల్లో ఉన్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల పార్కులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఏసీ కార్యాలయంలో ఆయన ఎంఎస్ఎంఈ పార్కులపై సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న పార్కుల పురోగతి, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జోనల్ అధికారులు నిర్మాణంలో ఉన్న పార్కులను సందర్శించి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు డాష్బోర్డులో పొందుపరచాలని ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, శాసనసభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో ఆయన నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. తెలంగాణలో ప్రభుత్వోద్యోగాల నియామకాల కోసం ఉన్న గరిష్ట వయోపరిమితిని రాష్ట ప్రభుత్వం 10 ఏళ్లు పెంచింది. గతంలో పెంచిన వయోపరిమితి గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది.

0: నేపథ్యంలో తాజాగా మళ్లీ పెంచుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ప్రభుత్వం చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీని ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరుగుతుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయన నిన్న హైదరాబాద్ సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాష్ట ఆవిర్భావ దినాన్ని ఈసారి సికింద్రాబాద్లోని పెరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వికాస్రాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని, ఈరోజు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కర్ణాటక రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: प्रधानमन्त्री पुष्टिं कृतवान् यत् भारतस्य नॉर्डिक देशानां च सम्बन्धाः व्यापार आर्थिक सहयोगेन अथ भारत यूरोपीय संघस्य मुक्त व्यापार सन्धिभिः सह सद्यः एव सम्पन्न व्यापार सन्धिभिः नूतन स्वर्णयुगे प्रविष्टाः सन्ति। अस्मिन् अवसरे वदन्तः नॉर्वे, स्वीडन, आइसलैंड, फिनलैंड, डेनमार्क इत्यादि देशानां प्रधानमन्त्रिणः लोकतन्त्रस्य मूल्यानां नियमाधारित वैश्विक व्यवस्थायाः अद्यतन परिवर्तमान विश्वस्य बहुपक्षीय संस्थासु तत्कालीन परिष्कारस्य च प्रतिबद्धतां पुनरुक्तवन्तः। प्रधानमन्त्री मोदी पञ्चराष्ट्रयात्रायाः पञ्चमे अन्तिमे च चरणे इटली देशस्य राजधानीं रोम नगरम् आगतवान्। भारतस्य समृद्धकला परम्परायाः उत्सवे भव्य सांस्कृतिक संध्यायाः कार्यक्रमे सम्पूर्ण यूरोपतः भारतीय शास्त्रीय संगीतकाराः नर्तकाः च भागं गृहीत्वा प्रधानमन्त्रिणः मोदिनः स्वागत सत्कारस्य साक्षिणः अभवन्। लोकसभायाः अध्यक्ष ओम बिरला निगम विधि संशोधन विधेयक 20-26 इत्यस्य कृते संयुक्त समितिं घटितवान्। लोकसभा सांसद सुधीर गुप्ता समितेः अध्यक्षरूपेण नियुक्त वर्तते। समितौ लोकसभायाः 21 सदस्याः विनोद श्रीधर तावडे, सुजीत कुमार, उज्ज्वल निकाम इत्येतैः सह राज्यसभायाः 9 सदस्याः कमलजीत सहरावत, बैजयंत पांडा, डॉ निशिकांत दुबे इत्येतैः सह निम्न सदनस्य सदस्याः च सन्ति। भारतीय रेलवे विद्युतीकरणस्य दिशि महत्वपूर्ण कार्यं कुर्वन् 99.6% विद्युत् सम्पर्कं प्राप्नोति, यद्धि 370+ किलोमीटर तः अधिकं यावत् प्राप्तम् अस्ति। अस्मिन् वर्षे मार्च मासपर्यन्तं भारतेन व्यावहारिकरूपेण स्वस्य ब्राड्गेज जालस्य पूर्णविद्युत्करणं प्राप्य यूरोपीय संघस्य, युनाइटेड किंग्स, अमेरिका संयुक्त राज्यस्य च प्रमुख रेल व्यवस्थाभ्यः अग्रे स्थितं वर्तते। मणिपुरस्य अपर प्रमुख वस्त्र वाणिज्य उद्योग सचिवः अनुराग वाजपेयी इत्यनेन उक्तं यत् राज्यसर्वकारः राज्यस्य समृद्धानि वस्त्र हस्तकरघ परम्पराणि प्रवर्तयितुम् अन्ताराष्ट्रिय विपणिषु निर्यातं कर्तुं च कार्यं कुर्वन् अस्ति। आईपीएल इति 20-20 क्रिकेट लीग प्रतिस्पर्धायाम् अद्य सायं 7:30 कोलकाता नाइट राइडर्स दलं कोलकाता नगरे मुंबई इंडियंस दलं सम्मुखीकरिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాత రేఖల కార్యక్రమం. ఇందులో 90 వసంతాల ఆకాశవాణి వివరాలు, ఆ తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంగా కాలమ్మ తల్లి సేవలు ఆకాశవాణి అన్న అంశంపై కవి సమ్మేళనం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటున్నవారు శ్రీ ఎన్ వెంకటరమణ ప్రసాద్, శ్రీ ఎం విశ్వనాథరెడ్డి, శ్రీ బి తాతయ్య, శ్రీ దాసరి మునయ్య, శ్రీ పి రమేష్ నాయుడు, శ్రీ ఆర్ సురేంద్ర, శ్రీ ఎం నాగార్జున, శ్రీ పల్లిపట్టు నాగరాజు. ఈ కార్యక్రమ అనుసంధానం శ్రీమతి ఏ ఉషారాణి. 7:45 ఉదయరాగం సినిమా పాటలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి, 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి, 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జే నిర్మల. ఈ ఉదయం 9:00 వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 10:00 ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజీపీ, ఈ పథకంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 10:13 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ఉంటాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, వార్తల అనంతరం తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30

0: లకు వివిధ భారతి కార్యక్రమాలు. ఈరోజు మధ్యాహ్నం 3:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ నుండి వార్తల అనంతరం తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి వినవచ్చు. సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ఫోన్ఇన్ ప్రత్యక్ష ప్రసారం. మహిళా శ్రోతలు మాత్రమే టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు డయల్ చేయవలసిన నెంబర్స్ 224-6605, 224-6006, ఎస్టీడి కోడ్ 0877. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలు, అనంతరం ప్రపంచ తేనెటీగల దినోత్సవం గురించి వరల్డ్ బీ డే సందర్భంగా కొన్ని వివరాలు. 6:05 సాయంత్రం ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ నుండి 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం. ఈరోజు సాయంత్రం 6:30 90 వసంతాల ఆకాశవాణి కొన్ని వివరాలు, ఆ తర్వాత అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు ప్రసారం చేస్తాం. ఈరోజు రాత్రి 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రసారం పల్లెసీమలు. ఇందులో పసుపు, అల్లం, సొంటి, లవంగాలు వీటి వల్ల ఉపయోగాలు. శ్రీమతి ఏబి శ్రీలత గారి ప్రసంగం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 చిత్రకుస్మాలు. 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో అనుభవాలు. ఇందులో సందర్భంగా ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి ఘంట విజయ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. ఇక 8:30 జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం చిత్రకుస్మాలు వినవచ్చు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి. 9:30 నాటిక. 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుంచి. 10:45 ఆపాత మధురాలు. ప్రసార విశేషాలు విన్నారు. సమయం 7:05 తెలుగులో వార్తలు విందాం. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన, సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో 185,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటు ద్వారా కమ్యూనిటీ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జెనీవాలో చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి అంటోనియో తజానీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, అధ్యక్షుడు సెర్గియో మటరెల్లాలతో చర్చలు జరపనున్నారు. భారత్ ఇటలీ దేశాల మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-29 సంవత్సరాల జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. దీని ద్వారా బహుళపక్ష ప్రపంచ ఆహార భద్రత పట్ల భారత్కున్న నిబద్ధతను ఆయన చాటి చెప్తారు. భారత్ ఇటలీ మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్నిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 జూన్లో G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. రోమ్కి చేరుకోవడానికి ముందు ప్రధానమంత్రి నార్వే రాజధాని ఓస్లోలో పర్యటించారు. అక్కడ ఆయన 3వ భారత్ నార్డిక్ సదస్సులో పాల్గొన్నారు.

0: ప్రధానమంత్రి చేపట్టిన 5 దేశాల పర్యటనలో ఇటలీది చివరి విడత. నిన్న అంతకుముందు జరిగిన సమావేశంలో భారత్ నార్టిక్ దేశాలు అంటే నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ తమ ద్వైపాక్షిక సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి,
1: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.
0: ఓస్లోలో సదస్సు ముగిసిన అనంతరం నార్డిక్ దేశాల నేతలతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మాటలు చెప్పారు. గత దశాబ్ద కాలంలో నార్డిక్ దేశాల నుండి భారతదేశంలో పెట్టుబడులు 200% పెరిగాయని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
1: 10 वर्षों में हमारा बायलेटरल ट्रेड लगभग 4 गुना बढ़ा है. नॉर्डिक देशों के इन्वेस्टमेंट फंड भी भारत की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं. पिछले 1 दशक नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है. तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है, साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं.
0: ప్రపంచంలో వివిధ అంశాల గురించి స్పందిస్తూ నార్డిక్ నేతలు నిబంధనలతో కూడిన ప్రపంచ వ్యవస్థ, సంస్కరించిన సమర్థవంతమైన బహుళపక్ష వ్యవస్థలు ఉండాలని ఏకగళంతో వివరించారు. ఘర్షణ వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గించవలసింది ఒక ప్రాధాన్యతగా చేపట్టాలని కూడా వారు చెప్పారు. పెహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడితో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని నార్టిక్ దేశాల ప్రధానమంత్రులు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. భారత నార్టిక్ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాము కట్టుబడి ఉన్న విషయాన్ని కూడా వారు పునరుద్ఘాటించారు. తదుపరి భారత నార్టిక్ సదస్సు ఫిన్లాండ్లోని హెల్సింకిలో జరుగుతుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. భారత్లో పర్యటించడం ఇది తొలిసారి కాగా రూబియో కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో మార్కో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి టామీ పీగో తెలియజేశారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అందించిన వివరాల ప్రకారం ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి మన దేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి హాజరవుతారని తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన ప్రపంచ సవాళ్లతో పాటు ఇతర కీలకాంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ నిర్వహిస్తోంది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 26వ తేదీన న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అల్పసంఖ్యాక వర్గాలకు భారత్ అత్యంత సురక్షితమైన, సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట్ర మైనారిటీ కమిషన్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మాటలన్నారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పువాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటూ మన దేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను తరచూ చూస్తుంటామని రిజిజు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారతదేశాన్ని తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూశారని ఆయన పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులు పరిష్కరించడంలో రాష్ట్ర మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని కూడా మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధాన్ మంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధాన్ మంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, మైనారిటీల సంక్షేమం కోసం పనిచేసే విషయంలో రాష్ట మైనారిటీ కమిషన్లకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని కూడా కిరణ్ రిజిజు తెలియజేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ ఈ సదస్సులో మాట్లాడుతూ మైనారిటీ వర్గాల అభివృద్ధి, ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు

0: కన్ను ప్రస్తావించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవలు, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలు, ప్రపంచ ఆరోగ్య సంఘీభావం పట్ల మనదేశానికున్న నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా మాట్లాడుతూ, ప్రభుత్వం మొత్తం, సమాజం మొత్తం అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల దిశగా భారత్ సాధిస్తున్న ప్రగతి గురించి వివరించారు. దేశవ్యాప్తంగా 185,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నామని ఆయన ఈ సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులకు తెలియజేశారు. దీంతో పాటు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా 840 మిలియన్లకు పైగా విశిష్ట డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులను సృష్టించడం ద్వారా దేశంలో జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశామని నడ్డా చెప్పారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: టెలిమెడిసిన్తో సహా డిజిటల్ హెల్త్లో భారత్ సాధించిన ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు 2026పై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్పర్సన్గా లోక్సభ ఎంపీ సుధీర్ గుప్తా నియమితులయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జాయింట్స్పై విజయం సాధించి తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ అర్హత సాధించగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జాయింట్స్ ఈ రేస్ నుంచి తప్పుకున్నాయి. ఈరోజు జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో రాత్రి 7:30కి తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జాయింట్స్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 14 సెకండ్లు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి వివరాలు చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంగా కాలమ్మ తల్లి సేవలు ఆకాశవాణి అన్న అంశంపై కవి సమ్మేళనం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటున్న వారు శ్రీ ఎన్ వెంకటరమణ ప్రసాద్, శ్రీ ఎం విశ్వనాథరెడ్డి, శ్రీ బి తాతయ్య, శ్రీ దాసరి మునయ్య, శ్రీ పి రమేష్ నాయుడు, శ్రీ ఆర్ సురేంద్ర, శ్రీ ఎం నాగార్జున, శ్రీ పల్లిపట్టు నాగరాజు. ఈ కార్యక్రమం అనుసంధానం శ్రీమతి ఏ ఉషారాణి. ఈ కార్యక్రమం ఉంటే ముందుగా ఇప్పుడు ఒక వాణి

0: ప్రకటన విందాం.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు మనం చరిత్రలో ఈరోజు విందాం. ఈరోజు May 20th. ఈరోజు జరిగిన సంఘటనలు, జన్మదినాలు, మరణ దినాలు తెలుసుకుందాం. 1498 ఇదే రోజున భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కోడి గామా కాలికట్ తీరంలో అడుగుపెట్టాడు. వాస్కోడి గామా గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మరి వారి గురించి మనం మన దేశానికి ఇంత గొప్పగా వాస్కోడి గామా గారు సముద్ర మార్గాన్ని కనుగొన్నారు కాబట్టి ఈరోజు అద్భుతంగా మనం సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి వాస్కోడి గామా గారు గొప్ప అన్వేషకులు. ఆఫ్రికా దక్షిణ కొనను చుట్టుముట్టే సముద్ర మార్గం ఉపయోగించి ఐరోపా ఆసియాలను అనుసంధానించిన మొదటి సముద్ర ప్రయాణం చేసిన గొప్ప వ్యక్తి వీరు. ఓకే అండి, తర్వాత May 1992 ఇదే రోజున భారతదేశం తన మొదటి ఉపగ్రహాన్ని స్వంతంగా ఉపయోగించింది ఈ రోజున. ఓకే, ఇప్పుడు మన కొంతమంది జన్మదినాలు తెలుసుకుందాం. May 1896 ఇదే రోజున అబ్బూరి రామకృష్ణారావు గారు జన్మించారు. వీరు పద గుంఫన అబ్బూరి ప్రత్యేక ప్రతిభ అన్నమాట. గీతాలలో గొప్ప హుందాతనాన్ని గోచరిస్తుంది వీరి యొక్క ప్రత్యేకత. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి మార్గదర్శకులు, తెలుగు భావకవి, పండితులు, నవల రచయిత, నాటకకర్త, సాహితీవేత్త, విమర్శకులు, అభ్యుదయ భావాలున్నవారు, మానవతావాది, గ్రంథాలయ శాస్త్ర ఆచార్యులు, గ్రంథాలయ అధికారి, అలాగే ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, అబ్బూరి రామకృష్ణారావులను కవిత్రయమని అంటారన్నమాట. ఆధునిక కవిత్వానికి ముగ్గురు మార్గదర్శకులే కాకుండా వారి రచనలు కూడా ఒకే కాలాన ప్రచురితమయ్యాయి. అబ్బూరి జీవితంలో ప్రతి అడుగు మిత్రుల సాంగత్యం, సాహిత్యంతోటే ముడిపడి ఉంటుంది. అదండి ఆయన జన్మించిన రోజు ఈరోజు. సరే, ఇప్పుడు మనం కొంతమంది మరణ దినాలు తెలుసుకుందాం. 1506 ఇదే రోజున క్రిస్టఫర్ కొలంబస్ వీరు మరణించిన రోజు. వీరు అమెరికా ఖండాన్ని కనుగొన్న వ్యక్తి అన్నమాట, క్రిస్టఫర్ కొలంబస్. క్రిస్టఫర్ కొలంబస్ అనగానే మనకు నిజంగా ఈయన ఇలాగ ఇటలీకి చెందిన ఒక నావికుడు, ప్రపంచ యాత్రికులు, స్పెయిన్ రాజు సహాయంతో అట్లాంటిక్ సముద్రంపై ఆయన సాగించిన యాత్ర పశ్చిమార్ధగోళంలో ఉన్న అమెరికా ఖండాన్ని యూరోపియన్లకు పరిచయం చేశారన్నమాట. అదండి ఆయన గురించి క్లుప్త విశేషం. ఓకే, 1932 ఇదే రోజున బిపిన్ చంద్రపాల్ మరణించిన రోజు. వీరు ఎవరు అనుకుంటున్నారా? ఎవరు అంటే భారత స్వాతంత్ర పోరాట యోధులు బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాల్ని ఎప్పటికీ మనం మరచిపోకూడదన్నమాట. లాల్ బాల్ పాల్ త్రయంలో ఈయన 3వ వారం చెప్పాలి. సుప్రసిద్ధ స్వాతంత్ర సమర యోధులు. 1905 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడారు. జాతీయోద్యమ పత్రిక వందే మాత్రను మొదలుపెట్టారు ఆయన. ఆ పత్రికలో అరబిందో రాసినటువంటి వ్యాసానికి సంబంధించిన కేసులో వ్యతిరేకంగా ఆయన సాక్ష్యం. అంతేకాకుండా ఆయనకి అప్పుడు జైలు శిక్ష వేశారు. తెలుగు వారితో సహా ఎందరో భారతీయులను స్వాతంత్ర సమరమందు ఉత్తేజితులను చేసిన వారు బిపిన్ చంద్రపాల్ అన్నమాట. అదండి ఆయన గురించిన క్లుప్త విశేషం. తర్వాత 1957 ఇదే రోజున టంగుటూరి ప్రకాశం పంతులు గారు మరణించిన రోజు. వీరెవరు అంటే ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. 1989 ఇదే రోజున జాన్ రిచర్డ్ హిక్స్ మరణించిన రోజు. వీరు ఆర్థికవేత్త జాన్ రిచర్డ్ హిక్స్.

ఈయన 20వ శతాబ్దపు అతి ముఖ్యమైన ప్రభావవంతమైన ఆర్థికవేత్తలలో ఒకరిగా పరిగణించబడతారు. సూక్ష్మ ఆర్థిక శాస్త్రంలో వినియోగదారుల డిమాండ్ సిద్ధాంతం, దీని స్థూల ఆర్థిక శాస్త్రం యొక్క కెనేసియన్ దృక్పథాన్ని అలాగే సంగ్రహించినటువంటి ఆర్థిక శాస్త్ర రంగంలో ఆయన చేసిన అనేక ఆలోచనలలో బాగా ప్రసిద్ధి పొందాయన్నమాట. ఈయన రాసినటువంటి వాల్యూమ్ అండ్ క్యాపిటల్ అనే పుస్తకం

0: సంగ్రహించినటువంటి ఆర్థిక శాస్త్ర రంగంలో ఆయన చేసిన అనేక ఆలోచనలలో బాగా ప్రసిద్ధి పొందాయన్నమాట. ఈయన రాసినటువంటి వాల్యూమ్ అండ్ క్యాపిటల్ అనే పుస్తకం చాలా ప్రచురితమైంది. అదండి ఆయన విశేషం. ఆయన మరణించిన రోజు ఈరోజు. అలాగే ఇంతవరకు మనం కొంతమంది మరణ దినాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం జాతీయ దినాల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ప్రపంచ తూనికల కొలతల దినోత్సవం. తూనికలు కొలతలు లేకుంటే మన లైఫే లేదండి కదా. ప్రతిదీ మనం ఒక వస్తువు కొన్నాము అంటే, మరి అమ్ముతున్నాము అంటే తూనిక ఖచ్చితంగా ఉండాలి. లేకుంటే తూనికలు లేకపోతే మోసాలు జరిగిపోతాయి. తూనిక అనేది, కొలత అనేది కరెక్ట్ పరిమాణంలో ఉంటుంది. దానివల్ల మనము ఆదాయం పొందుతాం, నష్టం అనేది ఉండదు అన్నమాట. ప్రతి ఏటా మనము May 22 ఈ దినాన్ని జరుపుకుంటాం. 1875 May 20 ప్రపంచ తూనికల కొలతల శాఖ స్థాపించినందువల్ల ఈ దినాన్ని మనం జరుపుకుంటున్నాం. దీనికి ఒక సంస్థను స్థాపించారు అన్నమాట. అలాగా ప్రపంచంలోని 51 దేశాల ప్రతినిధులలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక సమావేశం జరిగింది ఇది May 20. దాంతో May 20 ఒక ప్రత్యేకంగా జరుపుకుంటారన్నమాట. ఓకే, తూనికలు కొలతలు చాలా ఇంపార్టెంట్. అలాగే ఈరోజు ప్రపంచ తేనెటీగల దినోత్సవం. తేనెటీగల దినోత్సవం అంటే తేనెటీగ అంటేనే ముందు మనకేం గుర్తొస్తుందంటే తేనె గుర్తొస్తుంది కదా. తేనెకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అదే సమయంలో తేనెటీగ కుడితే వచ్చే నొప్పి కూడా గుర్తొస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. జీవావరణ వ్యవస్థలో తేనెటీగలు ఇతర పరాగణలను సంస్కార సంపర్క కారకాల పాత్రను గుర్తు చేసుకోవడం కోసమే ఈ రోజుని జరుపుకుంటాం. ఇదండి ఈరోజు చరిత్రలో. ఈరోజు ఇప్పుడు మనం వినబోతున్నాం ఒక వాణిజ్య ప్రకటన.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంగా కాలమ్మ తల్లి సేవలో ఆకాశవాణి ఈ అంశంపై కవి సమ్మేళనం ఇప్పుడు వింటాం. ఇందులో పాల్గొంటున్న వారు శ్రీ ఎన్ వెంకటరమణ ప్రసాద్, శ్రీ ఎం విశ్వనాథరెడ్డి, శ్రీ బి తాతయ్య, శ్రీ దాసరి మునయ్య, శ్రీ పి రమేష్ నాయుడు, శ్రీ ఆర్ సురేంద్ర, శ్రీ ఎం నాగార్జున, శ్రీ పల్లిపట్టు నాగరాజు. ఈ కార్యక్రమ అనుసంధానం శ్రీమతి ఏ ఉషారాణి.
3: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహత్తర మాధ్యమం ఆకాశవాణి. ప్రజలకు సమాచారం, వినోదం, విజ్ఞానం అందించడమే కాకుండా కళలను, సాహిత్యాన్ని, సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వేదిక ఆకాశవాణి. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఆకాశవాణి ప్రజల మనసులను గెలుచుకుంది. 90 వసంతాల ఆకాశవాణి విజయోత్సవ సంబరాల సందర్భంగా విచ్చేసిన తిరుపతి జిల్లా కవులు, రచయితలకు హృదయపూర్వక స్వాగత సుమాంజలులు తెలుపుతున్నాం. శ్రోతలకు చేరువ అయ్యేందుకు తమ గళంతో అక్షరార్చనలు చేయుటకు కవులు ఇక్కడ విచ్చేశారు. మొదట ఇక్కడికి విచ్చేసిన శ్రీ రొడ్డా సురేంద్ర గారు తమ కవితా గానంతో ఆకాశవాణిని అర్చిస్తారు.
4: కవితా శీర్షిక ఆకాశవాణి వినోద విజ్ఞానాల గని. ఆకాశవాణి పేరు వినగానే మదిలో పారేను పచ్చని జ్ఞాపకాల సెలయేరు. ఉదయాన్నే వినిపించే సుప్రభాతాలు, దినపత్రిక చదవలేని నిరచ రాశులకు ఎంతగానో ఉపయోగపడే వార్తలు, పాడీ పంటలాంటి రైతు కార్యక్రమాలు, పిల్లలు మనసు పడే బాలానందం, ఆధ్యాత్మికత పెంపొందించే భక్తిరంజని.

0: సకల జనులు మెచ్చే నాటికలో వీణుల విందైన సంగీత విభావరి, పల్లె మనసులు ఊయులూగే జానపద గీతాలు, కవితలు పలికించే కవి సమ్మేళనాలు, మగువుల మనసు దోచే మహిళా మంజరి, కోరే కోరగానే శ్రోతలు కోరిన పాటలు, యువతకు దిక్సూచి యువవాణి, ప్రముఖ పండగల ప్రత్యక్ష ప్రసారాలు, మనసులను కలిపే ఫోన్-ఇన్ కార్యక్రమాలు, ఉర్రూతలూగించే క్రీడా వ్యాఖ్యానాలు, దేశాన్ని ఏలేటి నాయకుల ఎన్నికల ఫలితాలు, ప్రకృతి విపత్తుల నుండి కాపాడే హెచ్చరికలు, వాతావరణ సూచనలు వెరసి ఆకాశవాణి రేడియో ప్రసార సంస్థ మాత్రమే కాదు మన సంస్కృతి, భాషలు, కళలు, సంప్రదాయాలు పరిరక్షకురాలు. కవులు, రచయితలు, గాయకులు, వాగ్గేయకారులు ఎందరో మహానుభావులను పరిచయం చేసిన కళామ తల్లి మన ఆకాశవాణి. ఎన్ని పాటలున్నా అమ్మ లాలిపాటతో సరితూగునా యూట్యూబ్లు, టెలివిజన్లు ఎన్ని ఉన్నా ఆకాశవాణితో సరితూగునా. పల్లె నుండి పట్టణాల వరకు ప్రజల హృదయాలను కలిపిన వంతెన ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాల సంబరంలో సంతసిస్తూ ఆకాశం ఉన్నంత వరకు వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం.
1: కవి శ్రీ రొడ్డా సురేంద్ర గారు ఆకాశవాణిలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాన్ని విశ్లేషిస్తూ సంస్కృతి పరిరక్షకురాలిగా ఆకాశవాణిని చెప్పడం కవితలో చాలా బాగుంది. మరో కవి దాసరి మునయ్య గారు తమ కవితా గానాన్ని శ్రోతలకు వినిపిస్తారు.
2: ఆకాశవాణి 90 వసంతాల సంబరాల సందర్భంగా శుభాకాంక్షలతో శీర్షిక. నేను మీ మాటను, నేనే మీ దూరపు చుట్టాన్ని, బహుదూరపు బాటసారిని, గమ్యం ఎరుగని విహంగాన్ని గగన మార్గాన విహరించే అమృత వాణిని నన్ను ఎవరు పిలిచినా అదృశ్యంగా వెళ్లి పలకరిస్తూ పరవశించే పసి గువ్వను, ఆప్యాయంగా ఆదరించే వారింట తేనె పలుకును నేను అనంత ఆకాశాన్న విహరిస్తూ ఆత్మీయుల ఇంటికి బంధువునై కమ్మని పల్కులు కుమ్మరించే భ్రమరాన్ని అందరూ నమ్మిన నేస్తాన్ని, కార్మిక కర్షక శ్రామికుల చెమటను తీపి మాటలతో తుడిచే స్నేహితుణ్ణి, పొలంబడిలో పాఠాలు నేర్పే ప్రయోక్తను, తుల్లిపడే జంటల పాటలకు తూనీగ ఝంఖారాన్ని, ముదుసల వారికి మురిపంగా, యువతకు చేయూతగా, పిల్లల అల్లరికి పలుకులు నేర్పే చిలుకనై పలుకునై పాటనై, మీ మాటనై జానపదుల కాలి గజ్జనై, మీ ఇంట అమ్మనై కమ్మని నాన్ననై, కథలు చెప్పే అక్కనై, జనరంజకంగా వికసించే అనంత సమాచార సౌరభాన్ని, మీ మదిలో వికసించిన నిలిచిన వాణిని, అద్భుతంగా అలరించే ఆకాశవాణిని మురిపంగా మీరు పిలిచే రేడియోని, అమాయకంగా మీ చేతిలో ఒదిగిన జాకీని, మారిన కాలానికి ఎన్ని మాధ్యమాలు వచ్చినా మీరు వద్దన్నా రూపాంతరం చెందుతూ నిత్యం కొత్త ఆలోచనతో జనజీవన శ్రేయస్సుకై జనుల మదిలో వెలుగుతూ 90 వసంతాలుగా మీ ముంగిట నిలిచిన మీ అమృత వాణిని 90 వసంతాలుగా మీ ముంగిట నిలిచిన అమృత వాణిని

0: ఆకాశవాణిని. కణామతల్లి వీణను, శారదాదేవి పెదవులపై ఒలికిన తేనె ఊటను నేనే మీ మాటను. శారదాదేవి పెదవులపై ఒలికిన తేనె ఊటను నేనే మీ మాటను. శ్రోతల కర్ణ దేవాలయాల్లో కొలువై నిలిచి మీ హృదయంలో చిరస్థాయిగా స్థానం పొందిన ఆకాశవాణిని. శ్రోతల కర్ణ దేవాలయాల్లో కొలువై నిలిచి మీ హృదయంలో చిరస్థాయిగా స్థానం పొందిన ఆకాశవాణిని, మీ రేడియోని.
1: కవి దాసరి మునయ్య గారు ఆకాశవాణిని ఆత్మీయ బంధువుగా, నేస్తంగా, మన కుటుంబ సభ్యుడిగా తమ కవితలో చక్కగా వర్ణించి చెప్పారు. మరో కవి ఎన్ వెంకటరమణ ప్రసాద్ గారు తమ కవితా గళాన్ని మనకందిస్తారు.
2: కళామ తల్లి సేవలో ఆకాశవాణి. మొబైల్ వెలుగుల మోహంలో మనుషులు మాయమవుతున్న కాలంలో మనసులను మాటలతో కలిపే మాధ్యమం ఆకాశవాణి. వేగంగా పరిగెత్తే ప్రపంచంలో ఒక్క క్షణం ఆగి ఆలోచించమని చెప్పే స్వరనేస్తం. అబద్ధాల అలలతో ఊగిపోతున్న సమాజంలో నిజానికి నడక నేర్పిన నమ్మకమైన దీపం. సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తే చిత్ర విచిత్రాల మధ్య పదానికి పరిమళం మిగిల్చిన సాహిత్య వేదిక ఆకాశవాణి. పల్లె మట్టి వాసనను పాటగా మలిచి పట్టణ హృదయాలలో నాటిన జానపద జ్యోతి. వార్తల వేగంలో విలువలు కనుమరుగవుతుంటే మనిషి తనమే మహోన్నతమని పలికిన అదృశ్య స్వరం. కళాకారుడి కన్నీటికి కరతాళ ధ్వని కూర్చి కొత్త ప్రతిభకు శ్రోత చెవులను తెరిచిన బృందావనం ఆకాశవాణి. రైతు చెమటలో దేశం ఉందని గుర్తు చేసి నిరుద్యోగ యువత కళ్లల్లో వికసించిన సమాచార కుసుమం. కరోనా నిశ్శబ్దంలో కూడా ధైర్యంగా పలికిన ఓదార్పు ఊపిరి. కాలం డిజిటల్ అయినా సంస్కృతి ఇంకా స్వరంలోనే బ్రతుకుతుందని చెప్పిన కళామతల్లి అనుంగ సేవకురాలు ఆకాశవాణి. తరాలు మారినా తరగని మాధుర్యమై నిలిచిన గాత్రం. తొంభై ఏళ్ల యాత్రలో జన హృదయాలలో శ్రేయ గంగాలహరి. నూరేళ్ల వైభవమునకు నూతన స్వరమే సాగుతున్న ఆకాశవాణి.
1: కవి వెంకటరమణ ప్రసాద్ గారు ఈ మొబైల్ వెలుగుల మోహన్లో కొట్టుమిట్టాడుతున్న మనకు ఆకాశవాణి ఓ చక్కటి అదృశ్య స్వరంగా, స్వర నేస్తంగా, శ్రావ్య గంగా లహరిగా అభివర్ణించారు. మరో కవి మల్లారపు నాగార్జున గారు తమ గళంతో స్వరార్చన చేస్తారు.
3: నా శీర్షిక గాలికి గొంతునిస్తే, కనులకు కనిపించని కాంతిని నేను, వినువీధిని పయనించే వాక్కుని నేను. ఆకారం లేని ఓ అనామక స్వరమై గాలి పొరల్లో గూడు కట్టుకున్న ప్రాణ సమీరాన్ని నేను. నలుమూలల చెక్కపెట్టెలో నక్కిన నాదాన్ని నేను. నీ నరనరాల తీగలు మీటే అక్షరనాదాన్ని. చూపులకు చిక్కని దారుల్లో ముఖచిత్రం లేని నేస్తాన్ని. తీగలు లేని విరాగిని తెగిపోని అనురాగాన్ని. నడిరాతిరి నిశ్శబ్దపు కౌగిలిలో ఎర్రని కంటితో నిను కనిపెట్టుకుండే కాపలాదారుణ్ణి. నీ కనుపాపల అలసట తీర్చే కలల పల్లకిని నేను. బాలానందపు పసిమొగ్గల వికాసానికి తొలి నవ్వుల సంతకాన్ని. మట్టి కరిగే రైతన్న చెమట చుక్కకు పాడి పంటల సాగు తడిని నేను. ఆలయ శిఖరాన పండుగ పూట ఉషశ్రీ పలుకులతో జాలువారే జలపాతాన్ని నేను. తాతల కాలపు మధుర స్మృతిని తండ్రుల తరపు ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిని నేను. తండ్రుల తరపు ఆత్మీయ

0: బంధాన్ని కలిపే వారధిని నేను. కాలం గీసిన గీతలు రూపురేఖలు మారినా రాగం మారని 90 ఏళ్ల ఆత్మీయ అనుబంధాన్ని నేను. రాగం మారని 90 ఏళ్ల ఆత్మీయ అనుబంధాన్ని నేను. మాయా పెట్టెను వీడి అంతరిక్షపు అంచులు దాటి యాంటెన్నాల నుండి మీ అరచేతికి చేరిన అనంత యాత్రికుణ్ణి. యాంటెన్నాల నుండి మీ అరచేతికి చేరిన అనంత యాత్రికుణ్ణి. వెలుగు నీడల తెరలెన్ని మారినా కంటిని కట్టిపడేసే రంగుల వలయాలెన్ని ముసిరినా కల్మషం లేని వాస్తవాన్ని నేను. కంటిని కట్టిపడేసే రంగుల వలయాలెన్ని ముసిరినా కల్మషం లేని వాస్తవాన్ని నేను. నీ ఊహలకు ప్రాణ ప్రతిష్ఠ చేసే ఉచ్ఛ్వాసాన్ని నేను. శూన్యం ఎక్కడుంటే అక్కడ నా శృతి ఉంటుంది. మౌనం ఎక్కడుంటే అక్కడ నా గానం ఉంటుంది. శూన్యం ఎక్కడుంటే అక్కడ నా శృతి ఉంటుంది. మౌనం ఎక్కడుంటే అక్కడ నా గానం ఉంటుంది. తరతరాల ముంగిట తరగని పెన్నిదిని గగనాన్ని పలకరించే మీ ఆత్మీయ ఆకాశవాణిని. తరతరాల ముంగిట తరగని పెన్నిదిని గగనాన్ని పలకరించే మీ ఆత్మీయ ఆకాశవాణిని.
1: కవి మల్లారపు నాగార్జున గారు ఆకాశవాణిని కనులకు కనిపించని కాంతిగా, అక్షర నాదంగా, కలల పల్లకిగా, ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిగా, అరచేతిలో ప్రయాణించే అనంత యాత్రికుడుగా చాలా చక్కగా ఆకాశవాణిని పొగడుతూ అభివర్ణించారు. మరో కవి తాతయ్య బొమ్మాజీ గారు తమ కవితలో ఆకాశవాణిని ఎలా రంజింపచేస్తారో మనం వీణుల విందుగా విందాం.
2: నా శీర్షిక ఆకాశవాణి నిత్య వసంతం. గాలిలోన గంధమై, నింగిలోన చంద్రమై, నీటిలోన బిందువై, నిప్పులోన నిజమై, పూలలోన మకరందమై, జనచైతన్య వేదికై, వినిపించే వేణువై, ప్రతిరోజూ మా ఇంట ఆకాశవాణియై, ప్రతిరోజూ మా ఇంట ఆకాశవాణియై. తొలిరోజు నీలాకాశం మౌనరాగం ఆలపిస్తోంది. మేఘాలన్నీ ప్రయాణం వాయిదా వేసుకున్నాయి. చందమామ శ్రద్ధగా వింటున్నాడు. పెరట్లోని మొక్కలన్నీ ముచ్చట్లు ఆపేశాయి. సన్నజాజి తీగ మెట్లమీద నుంచి కిటికీలోకి తొంగిచూసింది. కథ మొదలైన కాసేపటికే ఊయలలో చిన్నారి నిద్రలోకి జారుకుంది. ఉదయం చూస్తే పొద్దుతిరుగుడు తోట భానుడిని కాదని మా ఇంటివైపు ఆశగా చూస్తూ ఉంది. మళ్ళీ ఇంకో కథ వినాలని. రెండో రోజు అంతరిస్తున్న జానపదాలకు జాబిలి పందిరి కింద విరబూసిన మల్లెల సువాసనలు అద్ది ఆకాశమంతా వెదజల్లింది ఆకాశవాణి. పగలంతా వరికోతలతో అలసిన మా ఊరు రాత్రి జానపద గేయాల గజ్జల సవ్వడితో సేద తీరింది. మొలకల పున్నమి పండుగ రోజు మా మామ నాలుకపై ఆకాశవాణి జానపదులే నాట్యమాడాయి. మూడో రోజు పాటల పందిరి అభిరుచికి మా ఇంటి అరుగు మొక్కజొన్న కంకెల చిక్కగా పండింది. వెన్నెట్లో వేసిన నులక మంచం ఓవైపు విరిగిపోయింది. కుర్రకారు రెండు జట్లుగా విడిపోయారు. మెగాస్టార్ పాట వస్తుందని ఒకరు, వెంకటేష్ పాట వస్తుందని ఒకరు. అభిరుచి ముగిసే సమయానికి మా ఇంట్లో మురుకుల డబ్బా ఖాళీ అయింది. నాలుగో రోజు రేడియో బ్యాటరీలు అయిపోయాయి, వెళ్ళు తీసుకురా నాటకం వినాలి అని అమ్మ ఒకటే గోల. నాటకాల పిచ్చితో తనను పట్టించుకోలేదని విసిగించుకుంటూనే పేటకు వెళ్లాడు నాన్న. బ్యాటరీలు తీసుకొచ్చాడు. ఆకాశవాణిలో నాటకం మొదలైంది. అక్క వంట కూడా ప్రారంభించింది. కొంతసేపటికే అక్క కన్నీళ్లతో చాటలోని బియ్యం తడిసిపోయాయి. అమ్మ కన్నీళ్లతో గ్లాసులోని మంచినీళ్లు ఉప్పగా మారిపోయాయి. ఆరు బయట మంచంపై ఉన్న నాన్న అక్కడే మౌనంగా ఉండిపోయాడు. నాటకం అయిపోయింది. రాత్రి గడిచిపోయింది. 10 చదివిన అక్కకు పెళ్లి చేసేయాలని సంబంధం చూసిన నాన్న ఉదయానికల్లా మనసు మార్చుకున్నాడు. అక్క కోరినట్లు కాలేజీ బస్సు ఎక్కించాడు. మళ్లీ మా ఇంట్లో ఎప్పుడూ రేడియో బ్యాటరీలు అయిపోలేదు. ఐదో రోజు

0: ఆకాశవాణి చినుకుల ఊసుల సమీరంతో నాన్న మోములో నవ్వుల విత్తనాలు మొలకెత్తాయి. బీటలు వారిన నేలలో వరిసాళ్లు వెలిశాయి. అవని ఆకుపచ్చన చీర కట్టుకుంది. పాడి పంటలతో గెరిసెలు నిండాయి. అన్నదాత ఆశలు పండాయి.
1: శ్రీ తాతయ్య బొమ్మాజీగారు తమ కవితలో అలనాటి ఆకాశవాణిని మనకు కళ్లకు కట్టినట్టు ఓ కథానికలా తమ కవితలో వినిపించారు. తరువాత కవి విశ్వనాథరెడ్డిగారు తమ కవితా గానాన్ని మనకు వినిపిస్తారు.
2: నా కవితా శీర్షిక శబ్దవేది. విత్తు నేలలో చొచ్చుకుపోయినప్పుడు, వేరు అలా భూమిలోకి విస్తరించినప్పుడు, మొక్క భూమాత పెదవి అంచున పచ్చగా మొలిచినప్పుడు, ఆకు ఊగినప్పుడు, కాయ కదిలినప్పుడు, పండు రాలినప్పుడు, అమ్మ పిలుపు ఆత్మలోకి జొరబడినట్టు ఉంటుంది. బిడ్డకేక భవిష్యత్తును నిర్దేశించినట్టు ఉంటుంది. ప్రతిచోటా శబ్దమే. చెవి ఒగ్గినప్పుడు, మేను తాకినప్పుడు, నాలుక నాజూకు రుచినిచ్చినప్పుడు, పంచేంద్రియాలు పరవశించినప్పుడు వినిపించే శబ్దం ఈనాటిదా? ఇంతింతై వటుడింతై అన్నట్టుగా లోకాన్ని ఆక్రమించుకున్న శబ్దం ఉరుములా, మెరుపులా, వానలా, వరదలా, ప్రకృతి రమణీయతలో మమేకమైన సంగీత స్వరరస జరిలా అల్లుకున్న శబ్దం, అనుభూతిలా శ్రవణేంద్రియాలను నిలువెల్లా అల్లుకున్న శబ్దం, మాటగా మారి, పాటగా జారి, ఆటగా ఆలింగనం చేసుకున్న శబ్దం, పురాణాలల్లో అశరీరవాణిలా ప్రచారం పొందిన శబ్దం ఆకాశవాణి ప్రసారంగా మారిన మధుర క్షణానికి నేటికి 90 వసంతాలు. మన పెద్దల గళము నుంచి పొంగి పొరలిన అమృతం మాట, సత్యం మాట 1936లో అఖిల భారత ఆకాశవాణిగా, కళామతల్లి కళల కాణాచిగా, కళల రూపసిగా, కవి కులాలంకారుల అలంకారంగా, కథల సేద్యంగా, సంగీత వాద్యంగా, సకల సాహిత్య సమ్మేళన నైవేద్యంగా శ్రోతల ముద్దు బిడ్డగా అలరారిన ఆకాశవాణి, అశరీరవాణి, తెలుగువాడి పంట పొలంగా, తెలుగు తల్లి ముద్దులా, నునులేత లావణ్యకన్యా రాశిలా, సంక్రాంతి శోభలా, ఉగాది పండగలా, పల్లె పల్లెకి, ప్రతి గడపకి వాయుతరంగాల విహంగాల కురంగాలలో రాజసంగా అడుగుపెట్టింది అశరీరవాణి అను ఆకాశవాణి. తెలుగు మాగాణిలో వాణీ వీణలా రాగాలు పోయింది, గానాలు వంపింది. దేవులపల్లి, దాసరది, బాలాంతరపు రజనీకాంతు, స్థానం నరసింహారావు, టంగుటూరి సూర్యకుమారి, ఇంకా ఎంతో మంది సినిమా కళాకారుల వరకు కృష్ణదేవరాయల భువన విజయము మాదిరి ఆదరించిన ఆకాశవాణికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆసేతు హిమాచలంలో సప్తచేతనాలకు కొలువైన వెంకన్న సన్నిధిలో వెలుగొందిన తిరుపతి ఆకాశవాణి సుప్రభాతము, అన్నమయ్య కీర్తనల ప్రసార పరిమళముతో కీర్తి మూటగట్టుకున్న శబ్దవేది. తిరుపతి ఆకాశవాణి సంగీత సాహిత్య సాంస్కృతిక ముప్పేట పరపతి మన తిరుపతి ఆకాశవాణి. నిండు 100 ఏళ్ల సంపూర్ణ జీవితానికి దశాబ్దపు దూరములో, దశ దిశలలో దూసుకొస్తూ శతాబ్దాల శాశ్వత తత్వానికి చిరునామాగా నిలవబోతున్న మన తిరుపతి ఆకాశవాణి అనురాగ సుధా సురుచిర అభిరుచి వందనం, అనురాగ సురచిర అభిరుచి నందనం, అలా మేఘాలలో అలరారుతున్న ఆకాశవాణికి ఆత్మీయ వందనం.
1: విశ్వనాథరెడ్డిగారు తమ కవితా గానంతో ఆకాశవాణిని వింటుంటే పంచేంద్రియాలు పరవశిస్తాయని తెలుపుతూ పండుగ వాతావరణాన్ని మనకు కళ్లకు కట్టినట్టు అభివర్ణించి, ఆకాశవాణి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం అని చాలా చక్కగా అభిప్రాయపడ్డారు. మరో కవి శ్రీ పత్తిపాటి రమేష్ నాయుడు గారు తమ గళంతో కవితాగానం వినిపిస్తారు. అందరూ చక్కగా ఆస్వాదించారు.

0: ఇద్దాం.
1: 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి అఖిల భారత జనవాణి. ఆకాశవాణి అఖిల భారత జనవాణి. సామాజిక మాధ్యమ తొలి బోణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది నినాదం. శ్రోతల మనసులు గెలవడమే ప్రధానం. బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది నినాదం. శ్రోతల మనసులు గెలవడమే ప్రధానం. ఏఐఆర్ ఎయిర్ అంటే ఆల్ ఇండియా రేడియో. ఏఐఆర్ ఎయిర్ అంటే ఆల్ ఇండియా రేడియో. ఎయిర్ అంటే గాలి. గాలిలో ప్రసరించే విషయ పరిజ్ఞానం గాలిలోని ప్రాణవాయువుతో సమానం. గాలిలో ప్రసరించే విషయ పరిజ్ఞానం గాలిలోని ప్రాణవాయువుతో సమానం. దేశవ్యాప్తంగా 590 కేంద్రాలు, 23 భాషలు, ప్రజారంజకమైన కార్యక్రమాలు. యువవాణి, జనవాణి, మన ఆకాశవాణి. యువవాణి, జనవాణి, మన ఆకాశవాణి. అద్దంకి మన్నారు వార్తలు ఆశగా ఎదురుచూసిన శ్రోతలు. అద్దంకి మన్నారు వార్తలు ఆశగా ఎదురుచూసిన శ్రోతలు. తింటూ వింటూ పాడి పంటలు, పనులు చేసుకుంటూ ఆనందించిన క్షణాలు. తింటూ వింటూ పాడి పంటలు, పనులు చేసుకుంటూ ఆనందించిన క్షణాలు. కర్ణాటక సంగీత కచేరీలు, కర్ణామృత ఆపాత మధుర స్మృతులు. కర్ణాటక సంగీత కచేరీలు, కర్ణామృత ఆపాత మధుర స్మృతులు. కథలు, కథానికలు, కవితలు, నాటకాలు. కథలు, కథానికలు, కవితలు, నాటకాలు. శాస్త్రీయ సంగీతం, సాహితీ భాషణం. ఢిల్లీ నుండి గల్లీ చేరిన జాతీయ వార్తలు. ఢిల్లీ నుండి గల్లీ చేరిన జాతీయ వార్తలు. శ్రోతలు కోరిన పాటలు, ఉత్తరాలకు జవాబులు. శ్రోతలు కోరిన పాటలు, ఉత్తరాలకు జవాబులు. గడప గడపకు చేరిన కడప ప్రసారవాణి. గడప గడపకు చేరిన కడప ప్రసారవాణి. పరపతిని పెంచిన తిరుపతి ఆకాశవాణి. పరపతిని పెంచిన తిరుపతి ఆకాశవాణి. కథలు, కథానికలు, ఏకపాత్రాభినయాలు, సినీ గేయ భావలహరి. ఉర్రూతులుగించిన బాలానందం. మా పందిరి కింద వెదురుకు వేలాడిన బుల్లి రేడియో. మా పందిరి కింద వెదురుకు వేలాడిన బుల్లి రేడియో. మనుషుల్ని, వారి మనసుల్ని కట్టిపడేసిన ఆడియో. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇంటిల్లిపాదికి నింపింది ఆనందం. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇంటిల్లిపాదికి నింపింది ఆనందం. మార్చేసింది మా కలల జీవితం. మధురాంతకం రాజారాం కథలు, పులికంటి కృష్ణారెడ్డి కథానికలు. మధురాంతకం రాజారాం కథలు, పులికంటి కృష్ణారెడ్డి కథానికలు. సంక్షిప్త సినిమా సమీక్ష, పరభాషా పరిచయం. సంక్షిప్త సినిమా సమీక్ష, పరభాషా పరిచయం. ఆనాడు ఆకాశవాణి వింటే కాలం ఇట్టే కరిగిపోయేది. కాలంతో పాటు పనులు తరిగిపోయేవి. ఆనాడు ఆకాశవాణి వింటే కాలం ఇట్టే కరిగిపోయేది. కాలంతో పాటు పనులు తరిగిపోయేవి. జాతీయ సమైక్యత సాధనే విధానం. జాతీయ సమైక్యత సాధనే విధానం. శ్రోతల్ని రంజింపజేయడమే ప్రధానం. ఆకాశవాణి భారతీయ సాంస్కృతిక సాంప్రదాయ వారధి. ఆకాశవాణి భారతీయ సాంస్కృతిక సాంప్రదాయ వారధి. భాషా సాహిత్యరథ సారథి. ఆకాశవాణికి 90 వసంతాలు పూర్తి. ఆకాశవాణికి 90 వసంతాలు పూర్తి. దశ దిశంతాలు వెదజల్లెను ఆకాశవాణి కీర్తి. ఆకాశవాణికి 90 వసంతాలు పూర్తి. దశ దిశంతాలు వెదజల్లెను ఆకాశవాణి కీర్తి.
0: శ్రీ పత్తిపాటి రమేష్ నాయుడు గారు అభినవ వేమన శతకరత్న బిరుదాంకితులు. వారు తమ గళంతో ఆకాశవాణి యొక్క అన్ని కార్యక్రమాలను, అంటే అలనాటి కార్యక్రమాలను, ఈనాడు మనం వింటున్న అన్ని కార్యక్రమాలను విశ్లేషిస్తూ భాష సాహిత్య వారధిగా ఆకాశవాణి ఉన్నదని చక్కగా అభివర్ణించారు. మరో కవి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు ఈ 90 వసంతాల ఆకాశవాణి కవి సమ్మేళన కార్యక్రమంలో తమ స్వర మాధుర్యాన్ని మనకు వినిపిస్తారు.
2: కవితా శీర్షిక హృదయాకాశవాణి. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ గుండె గుండెను ప్రేమ కొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరుని మేల్కొల్పే కోడుకూతలు. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ గుండె గుండెను ప్రేమ కొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరుని మేల్కొల్పే కోడికూతలు. పొద్దు మలవక ముందే పోటీ పడుతూ స్నేహగీతాలు వినిపించిన కాలం జన హృదయాకాశంలో తీపి పలుకుల రేడియో చిలక. రివ్వు రివ్వున ఎగరేసే జాతీయ పతాకం. అక్షరం ముక్కరాని ఆనాటి అమ్మలక్కల కోకిల కంఠాలకు. అక్షరం ముక్కరాని ఆనాటి అమ్మలక్కల కోకిల కంఠాలకు. అపూర్వ స్వరమాధుర్యాన్ని అద్దిన ఆదిగురువు. అపూర్వ స్వరమాధుర్యాన్ని అద్దిన ఆదిగురువు. ప్రపంచపు పుటల్ని దివితీపట్టి

0: చదువుతూ చదువుతూ ప్రపంచపు అంచులదాకా తిరిగి తిరిగి పదుగురి ఇళ్ల పంచన టంచనగావాలి, మంచి చెడులను వివరంగా చెప్పే మాటల మహారాణి మమతల మాగాణి మన ఆకాశవాణి. హలాల రాజ్యంలో అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచే పల్లెసీమల ముచ్చట్లు, కళాల సౌజన్యమూర్తి అయి కవితలల్లే లేలేతనాబోటి గళాలను నిలబెట్టే యువవాణి చప్పట్లు, కళాల సౌజన్యమూర్తి అయి కవితలల్లే లేలేత నాభోటి గళాలను నిలబెట్టే యువవాణి చప్పట్లు, యుక్తిని నూరిపోసే సూక్తిముక్తావలి, యుక్తిని నూరిపోసే సూక్తిముక్తావలి, శ్రీశక్తిని నిదురులేపు మహిళారంజని, మాట మాటకు నడుమ పాట పాటకు మధ్య లోకం మేలుకోరి ముద్దుగొల్పే పుటలిన్నో పూటలిన్నో, నాటకాల బతుకుల్ని నీతివంతంగా మలిచే కోటి కలల నాటికల పాటాలెన్నో ఆలోచనల పాదుల్లోకి ప్రవహిస్తూ ఉంటాయి. అమ్మలు అమ్మమ్మలు పిన్నలు పెద్దలు చెవులు చాటలు చేసుకుని వింటూ సేదతీరే సాయంత్రాల సందమామల సాక్షిగా జానపదాల సొగసు చమత్కారాల నవ్వుల్లో మురిసిపోయే సకల కలల తావు రేడియో అక్కయ్య. ఇంటింటా ఇష్టదీపమై వెలుగులీను ఇంటాడపడుచు మనసు, స్థాయి భేదం లేని సంచారుల సహవాసగాడు, సామాన్యుల చెలికాడు, రేయంబవుళ్ళు పలకరించే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య. ఇంటింటా ఇష్టదీపమై వెలుగులేను ఇంటాడపరుసు మనసు, స్థాయి భేదం లేని సంచారుల సావాసగాడు, సామాన్యుల చెలికాడు, రేయంబవుళ్ళు పలకరించే రేడియో అన్నయ్య. ఒక్కో కార్యక్రమం ఒక్కో ఆణిముత్యం, దిక్కుల నుంచి దిగంతాల దాకా ఊహల రెక్కల్ని సాచి విహరిస్తూ సుందరమైన విజ్ఞాన జగత్తున ప్రేమల పూగొత్తులు విచ్చిపుచ్చుకునే లోకాన్ని కలగనే కలల నెచ్చలి ఆకాశవాణి అమృతవాణి. దిక్కుల నుంచి దిగంతాల దాకా ఊహల రెక్కల్ని సాచి విహరిస్తూ సుందరమైన విజ్ఞాన జగత్తున ప్రేమల పూగొత్తులు విచ్చిపుచ్చుకునే లోకాన్ని కలగనే కలల నెచ్చలి ఆకాశవాణి అమృతవాణి. మనస్సు నిండా విశ్వమానవీయ బాణీ కట్టి వింటూనే ఉందాం, ఉల్లాసంగా ఉత్సాహంగా. ప్రేమకు ద్వేషమెప్పుడు ప్రతిపక్షమే అంటూ పాడుకుందాం, ఆకాశమంత స్ఫూర్తినిచ్చే ఆకాశవాణి సాక్షిగా,
1: శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు తీపి పలుకుల చిలుకనంటూ కోకిల కంఠమంటూ పాఠాలెన్నో నేర్పే మాటల గురువుగా మహారాణిగా, సామాన్యులకు చెలికాడుగా, ఆడపడుచులకు అక్కయ్యగా అమృతవాణి ఆకాశవాణి అంటూ మన ఆకాశవాణిని ఎంతో చక్కగా అభివర్ణించారు.
2: ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి ఆసూరి ఉషారాణి గారు తమ కవితను ఇప్పుడు వినిపిస్తారు.
1: నా కవితా శీర్షిక ఆకాశవాణి 90 వసంతాలు. 90 వసంతాల ప్రయాణం కాలం చెవిలో మధుర గానమై నిలిచిన స్వరం, అదే మన ఆకాశవాణి. 90 వసంతాల ప్రయాణం కాలం చెవిలో మధుర గానమై నిలిచిన స్వరం మన ఆకాశవాణి. పల్లె పొలాల నడుమ పగటి వెలుగులా పలికిన పలుకు, పేద మనసుల్లో ఆశల విత్తనాలు చల్లిన అమ్మ గొంతు ఆకాశవాణి. వానచినుకుల రాగమై వేకువజామున భక్తి గీతమై సాయంత్రపు వార్తల వెలుగై ప్రతి ఇంటి ముంగిట నిలిచింది. ఎన్నో తరాల జ్ఞాపకాల్లో నిలిచిపోయిన మధుర సంగీతం, ఎన్నో కళాకారుల కలలకు దారిచూపిన తొలి వేదిక, పాటకు ప్రాణం పోసింది, పద్యానికి పరిమళం అద్దింది, రైతు చెమటకు విలువ నేర్పింది, దేశభక్తికి జ్వాల రేపింది. యుద్ధవేళ ధైర్యమై విపత్తువేళ భరోసా అయి ఒంటరి హృదయాలకు స్నేహస్వరమై చేరింది, కాలం మారింది, సాంకేతిక గాలులు వేచాయి, కాని ఆకాశవాణి స్వరం మాత్రం ఇప్పటికీ మన హృదయాల్లో అదే ఆప్యాయతతో మార్మోగిపోతోంది. తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న తన

0: ప్రయాణం ఇంకా యవ్వనమే. 90 వసంతాలు పూర్తి చేసుకున్న తన ప్రయాణం ఇంకా యవ్వనమే. తెలుగు భాష ఊపిరిగా, భారత సంస్కృతి ప్రతిధ్వనిగా ఇంకా ఎన్నో యుగాలు నిలవాలి. 90 వసంతాలు పూర్తి చేసుకున్న తన ప్రయాణం ఇంకా యవ్వనమే. తెలుగు భాష ఊపిరిగా, భారత సంస్కృతి ప్రతిధ్వనిగా ఇంకా ఎన్నో యుగాలు నిలవాలి. ఆకాశాన్నంటే పేరు నీది, మనసులను కలిపే మాధుర్యం నీది, జనహృదయాల్లో చిరస్థాయిగా నిలిచే అమరేశ్వరం మన ఆకాశవాణి. ఆకాశాన్నంటే పేరు నీది, మనసులను కలిపే మాధుర్యం నీది, జనహృదయాల్లో చిరస్థాయిగా నిలిచే అమరేశ్వరం మన ఆకాశవాణి.
1: ఈ కార్యక్రమంలో చివరగా శ్రీమతి ఆసూరి ఉషారాణి గారు తమ కవితను అద్భుతంగా వినిపించారు. పల్లెలోని పొలంల అమ్మ గొంతుల కళాకారులకు కళలకు అండగా ఉన్న ఆకాశవాణి పాటకు పద్యానికి ప్రాణం పోసిందని చెప్పి గొప్పగా తమ కవితలో చెప్పారు. వారికి ధన్యవాదాలు.
0: ఆకాశవాణి కళామ తల్లి సేవలు నిరంతరం వెలుగులు నింపుతున్న జ్ఞానవాణి, కళలను కాపాడుతూ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆకాశవాణి శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. ఇంతమంది కవులు ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసి తమ అమూల్యమైన కవితలను చదివి వినిపించారు. అందరికీ ధన్యవాదములు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ కవి సమ్మేళనం వింటున్న శ్రోతలందరికీ మరోసారి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను.
2: ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామ తల్లి సేవలు ఆకాశవాణి ఈ అంశంపై కవి సమ్మేళనం ఇంతవరకు విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ ఎన్ వెంకటరమణ ప్రసాద్, శ్రీ ఎం విశ్వనాథరెడ్డి, శ్రీ బి తాతయ్య, శ్రీ దాసరి మునయ్య, శ్రీ పి రమేష్ నాయుడు, శ్రీ ఆర్ సురేంద్ర. శ్రీ ఎం నాగార్జున, శ్రీ పల్లిపట్టు నాగరాజు. ఈ కార్యక్రమం అనుసంధానం శ్రీమతి ఏ ఉషారాణి. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
3: జీఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం సినిమా పాటలు విందాం. ముందుగా వినండి. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమా నుంచి గంగా సందీప్ పాడిన పాట.

0: మరి మలయాళంలో ఓహో, ఇది తీపి మీ భాషలో
1: మధురం,
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: నా పెదాలతో నీ నడుం మీద ఇలా చేస్తే
1: ఆశ దోష అమ్మమండి మీషా.

ఉదయరాగం సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మరి అరవింద సమేత. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వారు నటించిన సినిమా నుంచి పాట విందాం మరి.

ఈరోజు మరొక హీరో మంచు మనోజ్ జన్మదినం. వారు నటించే సినిమా నుంచి ఒక పాట విందామా? ఊ కొడతారా ఉళ్ళిక్కి పడతారా సినిమా నుంచి.

మీరు విన్నా పాట రమ్మి జనని రీటా నిత్య రమ్య వీరందరూ కలిసి పాడిన పాట అది. ఉదయరాగం సినిమా పాటలు విన్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 అవుతోంది. ఇక కొంచెం సేపట్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే. వార్తల అనంతరం తిరిగి 8:35 ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: into a for-profit organization fell apart on a technicality, but the central question on how OpenAI should be governed remains unanswered. Sam Altman's argument is that its mission drift from non-profit to for-profit was necessitated by the financial reality of the tech's large investment requirements. And finally, tennis legend Billie Jean King, at the age of 82, earns a college degree, Bachelor of Arts in History, 65 years after starting at Cal State Los Angeles, reports the Times of India. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with his Italian counterpart Giorgia Meloni in Rome today. Two leaders to discuss ways to boost cooperation on India-Middle East-Europe economic corridor and review joint strategic action plan 2025-2029. West Bengal government to roll out Annapurna scheme providing 3,000 rupees per month to women aged 25 to 60 years from June 1st. Joint Parliamentary Committee on One Nation, One Election says simultaneous Lok Sabha and Assembly elections can save nearly 7 lakh crore rupees and increase India's GDP growth by 1.6%. DGCA orders further inspection of fuel control switch of an Air India Boeing 787-8 aircraft following technical snag earlier this year. And in IPL cricket, Rajasthan Royals beat Lucknow Super Giants by 7 wickets in Jaipur. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
3: కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం. వ్యాఖ్యానం కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామాంజనేయులు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నగరంలోని సీ క్యాంప్ రైతు బజార్లో 6 కోట్లతో చేపడుతున్న విస్తరణ పనులకు కర్నూలు ఎంపీ బస్తిపాటు నాగరాజుతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. 9 నెలల్లో పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించామన్నారు. బీ క్యాంప్ క్వార్టర్స్ లో హైకోర్టు బెంచ్, అధునాతనమైన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. తల్లిదండ్రులు 5 ఏళ్లు నిండిన తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ సూచించారు. ఎంఈఓల ఆధ్వర్యంలో కేదవల గ్రామంలో బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు లభించే ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులు, బూట్లు, బెల్టులు, మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. భూగర్భ జలాలు పెంచడమే జలధార జలహారతి పనుల లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. ఓరోగల్ మండలంలోని సోమయాజులపల్లె చెరువులో ఆమె భూమి పూజ చేసి పూడిక తీత పనులను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4100 పనులను గుర్తించగా 2100 పనులు మంజూరైనట్లు వెల్లడించారు. 1100 పనులకు గ్రౌండింగ్ పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. సర్వజన వైద్యశాలలో వివిధ వార్డుల్లో నర్సులు రోగులకు అందిస్తున్న వైద్య సేవలు వెలకట్టలేవని ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక సర్వజన వైద్యశాలలో స్టాఫ్ నర్సుల ఆధ్వర్యంలో ప్రపంచ నర్సుల దినోత్సవం నిర్వహించారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు నర్సింగ్ పర్యవేక్షకులు సావిత్రబాయి స్టాఫ్ నర్సులతో కలిసి ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నర్సింగ్ పర్యవేక్షకులు సిబ్బంది వృత్తిపరమైన సేవా ప్రతిజ్ఞ చేయించారు. కర్నూలు జిల్లా చారిత్రక రాత పత్రాలను సేకరించి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఏసిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాచీన రాత పత్రాల సేకరణ, సంరక్షణ, డిజిటలైజేషన్ అంశానికి సంబంధించి స్థానిక కలెక్టరేట్ లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్ఞాన భారతం కార్యక్రమంలో భాగంగా పురాతన గ్రంథాలు, తాళ్లపత్ర గ్రంథాలపై విస్తృత సర్వే చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పూర్తి సంతృప్తి వ్యక్తమవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 8వ వార్డులో నిర్వహించిన మన నగరం మన బాధ్యత కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వార్డులో తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. వార్డులోని సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద కర్నూలు నగరంలో 10.87 కోట్లతో కాలుష్య నియంత్రణకు సంబంధించిన అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ డాక్టర్ ఏసిరి చెప్పారు. నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కు సంబంధించి కర్నూలు జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశం నిర్వహించారు. 2026-27 సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అమలుకు కమిటీ ఆమోదం తెలిపింది. నగరంలోని 10 ప్రధాన జంక్షన్లలో వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. నగర రోడ్లపై మొత్తం 450 గుంతలను గుర్తించగా ఇప్పటికీ 300 పూర్తి చేయాలని, మరో 150 గుంతలకు

0: మరమ్మతులు చేయించాలన్నారు. పచ్చదనం పెంచాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. డిజిటల్ డోర్ నెంబర్ల ద్వారా ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ కేటాయించినట్లు కర్నూలు నగర పాలక కమిషనర్ చల్లా ఓబ్లేస్ తెలిపారు. దీని ద్వారా ఆస్తి వివరాలు, పన్ను చెల్లింపులు, నీటి సరఫరా, ట్రేడ్ లైసెన్స్, పౌర సేవలకు సంబంధించి అన్ని వివరాలు ఒకే వ్యవస్థలోకి వస్తాయని వెల్లడించారు. స్థానిక ఎస్బీఐ కాలనీలో నగరపాలక సమావేశ భవనంలో నోడల్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, అడ్మిన్లు, ప్లానింగ్ అమ్యూనిటీస్ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నెంబర్ల ద్వారా పౌర సేవల్లో విప్లవాత్మక మార్పు వస్తుందన్నారు. ఓరవకలను పారిశ్రామిక హబ్బుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్షణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరి చర్దారెడ్డి పేర్కొన్నారు. గుట్టపాడు సమీపంలో ఏర్పాటు చేసిన మాత్రే గ్రీన్యూడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 5.96 ఎకరాల్లో 10 కోట్లతో పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా పలువురు స్థానికులకు ఉపాధి లభిస్తుందన్నారు. అరటి, జామ, ఫ్రూట్స్, పల్పీ తయారీ, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఓర్వకల్లో 50,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటిదాకా కర్నూలు జిల్లా మే సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఇట్లు కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి మీ రామాంజనేయులు.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగా హెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగా హెడ్స్ పై ఇప్పుడు మీకోసం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ. వారం వారం ప్రతి బుధవారం మీకెంతో నచ్చినా, మీరెంతో మెచ్చినా మీ అభిమాన ఆల్బమ్ కార్యక్రమంలో ప్రతి వారం మనం తెలుగు చలన చిత్రసీమకు సంబంధించిన ప్రముఖులు, వారి జీవిత విశేషాలు, వారికి సంబంధించిన పాటలతో ఓ అర్ధగంట సేపు షడ్డసోపేతంగా 6 పాటలతో మిమ్మల్ని అలరిస్తున్న ఆల్బమ్ కార్యక్రమం పట్ల మీరు చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలండి. ఇక ఈ వారం విషయానికొస్తే, ఈరోజు మనం ఒక ప్రత్యేక నటుని గురించి తెలుసుకోబోతున్నాం. గురజాడ వారి కళ్యాణ శుల్కం ఈ నాటకాన్ని భుజానికెత్తుకొని దేశ విదేశాల్లో కొన్ని 10 సంవత్సరాలు, కొన్ని 100 ప్రదర్శనలిచ్చిన ఘనత ఈయనది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ 2 దాదాపు 200 సినిమాలకు పైగా నటించిన, నడిచొచ్చిన దారిని మరిచిపోని మధ్యతరగతి మనిషి ఈయన. శంకరాభరణం శంకరశాస్త్రి పాత్రలో తన అన్న తనకన్నా ముందుకు దూసుకుపోయిన, అన్నచాటు తమ్ముడిగా ఆనందించిన మానవతావాది, మమతాను రాగాల మూర్తి ఈయన. ఏమిటి శ్రోతలు, ఆ నటుడు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ముందుగా ఈ పాట వినండి. పాట తర్వాత ఆయన గురించిన విశేషాలు తెలుసుకుందాం.
2: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా, నడుబులో తామరా,

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: పాట విన్నారుగా శ్రోతలు, ఆయన ఎవరో గుర్తుపట్టారా? ఆయన మరెవరో కాదు, బ్లాక్ అండ్ వైట్ తరానికి ఆయన హీరో, సెకండ్ హీరో. కలర్ యుగానికి ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయనే మరెవరో కాదు, నటులు జేవి రమణమూర్తి గారు. ఈరోజు మనం నటులు జేవి రమణమూర్తి గారి గురించి తెలుసుకుంటూ ఆయనకు సంబంధించిన పాటలు వినబోతున్నాం. జేవి రమణమూర్తి గారి పూర్తి పేరు జొన్నగడ్డ వెంకటరమణమూర్తి. ఈయన 1933 సంవత్సరం మే నెల 20వ తారీఖున విజయనగరంలో జన్మించారు. కన్యాశుల్కం నాటకంలోని గిరీశం పాత్ర రంగస్థలం మీద పోషించడం ద్వారా అపర గిరీశంగా ఖ్యాతి చెందారు. వీరి అన్నయ్య ప్రముఖ నటులు జేవి సోమయాజులు. ఆయన తండ్రి జేవి శివరామమూర్తి గారు. ఈయన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. ఆయనకు 6 సంతానంలో రమణమూర్తి గారు 4వవాడు. ఈయన అన్నయ్య జేవి సోమయాజులు, ఈయన తరువాత వాడైన జేవి శ్రీరామూర్తి, వీరు ముగ్గురు కూడా రంగస్థల నటులే. చిన్నప్పటి నుంచి రమణమూర్తి గారికి నాటకాలంటే అభిమానం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: విజయనగరంలో శ్మశానమైన గూఢాచారి తోటలో ఆయన బాగా ప్రాక్టీస్ చేసి మహారాజువారి ఒకప్పటి ఏనుగుల శాల అయినటువంటి హస్తబల్ హాలులో తొలిసారి నాటకం వేయడంలో ఆయన అభినయ ప్రస్థానం మొదలైంది. తన 15వ ఏట అంటే 1948లో కవిరాజ మెమోరియల్ క్లబ్ వారు పెట్టిన నాటకాలు వేశారు. ఆ సమాజం విజయనగరంలో ఇప్పటికీ నడుస్తూ ఉండడం విశేషం. తన అన్నయ్య జేవి సోమయాజులతో కలిసి జేవి రమణమూర్తి, ఆత్రేయ గారి ఎన్జీఓ, కవిరాజుగారి దొంగాటకం, డివి నరసరాజుగారి నాటకం, ప్రఖ్యా శ్రీరామ్మూర్తి గారి కాళరాత్రి ఇలాంటివి ప్రదర్శించారు. బీఎస్సీ వరకు చదివిన జేవి రమణమూర్తి గారు ఆ రోజుల్లోనే ప్రదర్శనకు కావలసినవన్నీ సమకూర్చి అన్నీ అందరికీ చెబుతూ తెలియకుండానే డైరెక్టర్ అయిపోయారండి. హైదరాబాదులో 1955వ జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలో కాళరాత్రి ప్రదర్శనలో ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం అనుకోకుండా ఆయన సినీ రంగానికి బాట వేసింది. ఆ ప్రదర్శన చూసిన రచయిత డివి నరసరాజు గారు దర్శకులు తాతినేని ప్రకాశరావుల పరిచయం రమణమూర్తి పేరును దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ గారి దగ్గరకు తీసుకెళ్లింది. ఎల్వి ప్రసాద్ గారి దగ్గర అవకాశం రావాల్సింది. చివరికి ఆయన మేనలుడు కేబి తిలక్ దర్శకత్వంలో ఎంఎల్ఏ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందామా? స్టేట్ యుంటు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. విజ్ఞానానికి వీలునామా, వినోదానికి చిరునామా.

0: జీఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఎమ్మెల్యే సినిమా హిట్ కావడంతో ఆ సినిమా తర్వాత వచ్చిన గుర్తింపు, ఆ తర్వాత బావా మరదళ్ళు, అత్తా ఒకింటి కోడలే, పెళ్లి మీద పెళ్లి, అన్నా చెల్లెళ్ళు, ఇలా 20 సినిమాల్లో హీరో వేషాలు వచ్చేలా చేసింది. ఎన్టీఆర్తో కలిసి సెభాష్ రాముడు, మంచి మనసుకు మంచి రోజులు ఇలాంటి సినిమాలు నటించారండి. ఎన్టీఆర్ నటించిన సెభాష్ రాముడు సినిమాలో రమణమూర్తి ఆయనకు తమ్ముడిగా నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆయన్ను ఆప్యాయంగా తమ్ముడు అని పిలిచేవారు. ఏఎన్ఆర్ కూడా రమణమూర్తి గారిని బాగా ప్రోత్సహించేవారు. ఆయన నటించిన మాంగళ్య బలం, అమాయకురాలు ఇలాంటి సినిమాలో మంచి పేరున్న పాత్రను పోషించారు. హీరోగా, సెకండ్ హీరోగా ప్రాధాన్యత కలిగిన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. ఒకవైపు సినిమాలో నటిస్తూ, మరోవైపు తనకు నాటకంలో ఎంతో పేరు తెచ్చిపెట్టిన కన్యాశుల్కం నాటకాన్ని మాత్రం ప్రదర్శనలు ఆపలేదు. వీలు చిక్కినప్పుడల్లా ఆ నాటకాన్ని ఊరూరా ప్రదర్శించేవారు. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: జేవి రమణమూర్తి గారికి కుడికాలు యాక్సిడెంట్ గురై కొన్నేళ్లు మంచం మీద ఉండాల్సి రావడం ఆయన కెరీర్కు ఇబ్బంది పెట్టేసింది. ఆ తర్వాత అనురాగాలు సినిమాతో క్యారెక్టర్ యాక్టర్గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేశారు. కె విశ్వనాథ్ గారి సిరిసిరి మూవ సినిమా నుంచి మళ్ళీ ఒక ఊపందుకొని మన ఊరి పాండవులు, మరో చరిత్ర, గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం, సిరివెన్నెల, వంశగౌరవం, శ్రీ దత్తదర్శనం ఇలాగ అనేక సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తనకన్నా తన అన్న సోమయాజులు గారు 5 సంవత్సరాలు పెద్ద. అతనికంటే ఎన్నో సంవత్సరాల ముందు సినిమాల్లోకి వచ్చి పేరు గడించినా తనకంటూ ఒక గుర్తింపు తనకన్నా ఎన్నో ఏళ్లు ఆలస్యంగా వచ్చిన తన అన్న సోమయాజులకు ఒక్క శంకరాభరణం సినిమా ద్వారా రావడం అనేది చాలా విశేషం. ఆ క్రమంలో రంగస్థలం మీద మాదిరిగానే అన్నదమ్ములిద్దరూ కూడా సప్తపది లాంటి అనేక సినిమాల్లో నటించారు. అన్నచాటు తమ్ముడుగానే సినిమాల్లో తనదైన సాత్విక అభినయంతో చెరగని ముద్ర వేశారు రమణమూర్తి గారు. మిగిలిన విశేషాలు ఇప్పటి తర్వాత తెలుసుకుందాం.

ఎన్ని సినిమాలు, ఎన్ని సీరియల్స్ చేసినా కన్యాశుల్కం నాటకాన్ని 3 గంటలకు కుదించి 1953 నుంచి 1995 వరకు 42 సంవత్సరాల పాటు నటరాజ కళాసమితి ద్వారా ఏకధాటిగా ప్రదర్శనలివ్వడం రమణమూర్తిని చిరస్మరణీయుని చేసింది. సోమయాజులు రాయప్ప పంతులైతే రమణమూర్తి గిరీశం. టీవీకి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకొని 1990లో దూరదర్శన్కు 19 భాగాల ధారావాహికగా కన్యాశుల్కం నాటకాన్ని అందించారు. తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఆ నాటక ప్రదర్శనలో 6 నెలలు శిక్షణ ఇచ్చారు. ఆఖరి వరకు రంగస్థలాన్ని ఊపిరిగా శ్వాసించి ఒకానొక దశలో అన్నయ్యతో ఆ విషయంలో తేడా వచ్చినా అంకితభావం విడని అభినయ కళామూర్తి జేవి రమణమూర్తి గారు. అనారోగ్యం కారణంగా ఆయన తన 53వ ఏట హైదరాబాదులో మరణించారు. ఈ వారం ఈ పాట ఇక్కడ ఆపి వచ్చే వారం మరో సెలబ్రిటీతో మీ ముందుకు వచ్చేంత వరకు మీ అనౌన్సర్ నిర్మలకు సెలవిప్పిస్తారు కదూ. బాయ్.

ఇంతవరకు ఆల్బం ప్రత్యేక చిత్రసీమ విన్నారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు మీరెంతగానో ఎదురు చూసే కార్యక్రమం వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. శ్రోతలు ఈనాటి కార్యక్రమానికి చాలామంది వాట్సాప్ చేశారు, మరి వారందరి పాటలన్నీ విందాం ఈరోజు. ముందుగా మన కోసం వాట్సాప్ చేసిన శ్రోతలు, ఆంధ్రావాల సినిమా నుంచి నాయరే నాయరే అనే పాట వినిపించండి అంటూ పూజారి ధనంజనేయులు, సంజీవులు, అలాగే అనంతమ్మ, చంద్రకళ పూజారి, ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ్, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామూర్తి, యంగ్ ముని, బాలాజీ, హేమంత్, సాయి, వీరంతా అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి మనకు వాట్సాప్ చేశారు. ఓకే శ్రోతలు, వీరు కోరిని పాట ఇప్పుడు విందాం.

0: ముందుగా వాణిజ్య ప్రకటన.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

వాట్సాప్ చిత్ర మంజరి కార్యక్రమంలో తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు, ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమ్మవుయ్యాల అనే పాట వినిపించండి అంటూ. నల్గొండ జిల్లా నల్గొండ నుంచి, చందంపేట మండలం చిత్రియాల నుంచి మనం పంపారు. దామోజు వెంకటాచారి, వరలక్ష్మి, దామోజు కృష్ణమ్మ, మధు శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాస్ కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, పండు వీరంతా కూడా చిత్రియాల గ్రామ వాస్తవ్యులు. వీరి కోసం ఈ పాట వినిపించమన్నారు. ఆ పాట ఇప్పుడు విందాం.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు 107.5 103.2 మెగాహెడ్స్ పై. తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ గారు, రేవతి గారు, రేష్మంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి గారు, వీరంతా కూడా మనకు ఓ సీత కథ సినిమా నుంచి పాట వినిపించమని కోరారు. ఆ పాట ఇప్పుడు విందాం.

కార్యక్రమంలో. తర్వాత సుమన్ గారు నటించినటువంటి పట్టుదల సినిమా నుంచి మాకోసం ఒక పాట వినిపించండి అంటూ మనకు వాట్సాప్ చేశారు శ్రోత. వీరు కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ వీళ్ళు చౌటప్పల్ నుంచి కోరారు. వీరి పాట ఇప్పుడు విందాం.

0: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట పెద్దరాయుడు సినిమా నుంచి పాట వినిపించండి అంటూ అనంతపురం జిల్లా కొడిమి గ్రామం అఖిల్, అరుణ సద్దానప్ప, లింగరాజు, సుధీర్ వీరంతా కోరుతున్నారు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి. ఓకే శ్రోతలు, మీరు కోరిన పాట విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: పతా హై

దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశసేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై.
2: కార్యక్రమంలో తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు. మరి శ్రోత, రేచుక్క పకడుచుక్క సినిమా నుంచి పాట వినిపించండి అంటూ గణపవర మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కంకిపాడు గ్రామం మండలం కృష్ణా జిల్లా నుంచి మనకు వాట్సాప్ చేశారు. ఆ పాట ఇప్పుడు విందాం.

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: కార్యక్రమంలో తర్వాత పుష్ప 2 సినిమా నుంచి సూసేకి అనే పాట వినిపించండి అంటూ సావిత్రమ్మ గోపాల్ నాయుడు గూడూరు నుంచి మనకు మెసేజ్ చేశారు. ఆ పాట ఇప్పుడు విందాం.
3: అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజ్

0: స్వరం మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
1: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
2: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
2: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట లవ్ స్టోరీ సినిమా నుంచి మాకు పాట వినిపించండి అంటూ భూదాన్ పోచంపల్లి నుంచి మాధవి ఆంజనేయులు కోరుతున్నారు. ఆ పాట ఇప్పుడు విందాం.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
2: కార్యక్రమంలో తర్వాత మీరు తర్వాత శ్రోత కోరారు, తొట్టమేడు మండలం నుంచి, ఇల్లగనూర్ గ్రామం నుంచి కోరారు షేక్ మస్తాన్. ఐ సినిమా నుంచి నువ్వంటే నా జతగా అనే పాట వినిపించమని కోరారు. కోరిన శ్రోతలు ఇంకా వారి యొక్క కుటుంబ సభ్యులు గరిష్మా, అరీఫ్, అఫ్రీన్, ఇంకా వారి ఊళ్ళో అందరి కోసం ఈ పాట కోరారు. ఆ పాట ఇప్పుడు విందాం.

0: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరి అయిన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
0: కార్యక్రమంలో చివరిగా శ్రీ శ్రీమతి సత్యభామ సినిమా నుంచి మాకు పాట వినిపించండి, గుడ్ మార్నింగ్ మేడం అంటూ పంపించారు శ్రీకాకుళం జిల్లా పెద్దాసనగా టక్కిలి మండలం నుంచి. కోరుతున్న వాళ్ళు, వినేవాళ్ళు, నిర్మలా మేడం అందరి కోసం ఈ పాట వినిపించండి అంటూ మరియు మెసేజ్ చేశారు వీళ్ళు. నవీన్, మీకోసం, అందరి కోసం ఈ పాట

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి.
3: వాట్సాప్ చేసిన మంది విన్నారు. సమయం 10 గంటలు.
4: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి.
5: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను తగ్గించడం, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పీఎంఈజీపీ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, సూక్ష్మ పరిశ్రమలు స్థాపించాలనుకునే యువతకు ఆర్థిక సహాయం అందించి ఉపాధి అవకాశాలను విస్తరించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. భారతదేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో పీఎంఈజీపీ ఒకటి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అనేది కొత్తగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను స్థాపించాలనుకునే నిరుద్యోగ యువతకు మరియు పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక భరోసా కల్పించే ప్రధాన క్రెడిట్ లింక్డ్ రాయితీ పథకం. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమలు స్థాపించేందుకు నిరుద్యోగ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకునే దిశగా యువతను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. చిన్నస్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, వస్తు ఉత్పత్తులు, టైలరింగ్, మొబైల్ రిపేర్, కంప్యూటర్ సెంటర్లు వంటి అనేక రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం ప్రత్యేకత ఏమిటంటే బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీ కూడా కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు 35% వరకు, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోంది. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత తక్కువ పెట్టుబడితోనే పరిశ్రమలు స్థాపించే అవకాశం పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, వికలాంగులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి వారికి శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పథకం ద్వారా కేవలం ఒక వ్యక్తికే కాదు, మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి విస్తరిస్తోంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గడంతో పాటు స్థానిక వనరులను వినియోగించుకుని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది. పీఎంఈజీపీ పథకం ద్వారా వేలాది మంది మహిళలు, యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూసిన వారు ఇప్పుడు మరికొందరికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవడం ఈ పథకం విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది. పీఎంఈజీపీ కొత్త సూక్ష్మ సంస్థలను స్థాపించడంలో లబ్ధిదారులకు కీలకంగా సహాయపడుతోంది. గత 5 సంవత్సరాలలో అంటే 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 24-25 వరకు 10 లక్షల వరకు ప్రాజెక్టు ఖర్చులు ఉన్న తయారీ రంగ సంస్థలలో సుమారు 63%, సేవారంగ సంస్థలలో 93% వరకు సంస్థలకు మద్దతు అందిందని కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ తెలిపింది. చిన్న పరిశ్రమలకు రుణాలు, రాయితీలు మరింత సులభం.

0: రూపంగా అందేలా చర్యలు చేపట్టామని పేర్కొంది. ముఖ్యంగా 10 లక్షల కంటే తక్కువ ఖర్చు ఉన్న లబ్ధిదారుల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని MSME మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI మార్గదర్శకాల ప్రకారం 10 లక్షల వరకు రుణాలపై బ్యాంకులు ఎటువంటి అదనపు పూచికత్తు కోరకుండా నిబంధనను అన్ని ప్రధాన బ్యాంకులు ఖచ్చితంగా పాటించేలా మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. అలాగే తయారీ రంగంలో 10 లక్షల వరకు, సేవారంగంలో 5 లక్షల వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల MSME మంత్రిత్వ శాఖ చాంపియన్స్ అనే ఏకీకృత పోర్టల్ను నిర్వహిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా PMEGP సహా వివిధ పథకాలపై ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం అందించడంతో పాటు పథకాలపై అవగాహన, మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని కూడా అందిస్తోంది. ఇది లబ్దిదారులను ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు మరియు ఇతర సంబంధిత సంస్థలతో అనుసంధానిస్తుంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం PMEGP పథకం రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతోంది. ఒకప్పుడు ఇంటి పనులకే పరిమితమైన మహిళలు ఇప్పుడు స్వయం ఉపాధి రంగంలో అడుగుపెట్టి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PMEGP పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 40 యూనిట్లను ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం ద్వారా శిక్షణ అందించి వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ గ్రామీణ మహిళలకు శిక్షణ, బ్యాంకు రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ వారిని చిన్న వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన సహకారం అధికారులు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 40 యూనిట్ల PMEGP పథకం కింద ఏర్పాటయ్యాయి. నరసాపురం, చామకూరిపాలెం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో మహిళలు బ్యూటీ పార్లర్లు, కొబ్బరిపీచు పరిశ్రమలు, ఆహార పదార్థాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నారు. ఈ యూనిట్లు వారికి మాత్రమే కాదు మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. జిల్లాలోని పెనుమంట్ర మండలానికి చెందిన శ్వేత కథ అనేక మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. డిగ్రీ వరకు చదివిన ఆమె స్వయం సహాయక సంఘం సభ్యురాలుగా ఉండటంతో గ్రామీణాభివృద్ది సిబ్బంది గుర్తించి ప్రోత్సహించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందిన ఆమెకు PMEGP పథకం కింద 10 లక్షల రూపాయల రుణం మంజూరైంది. ఈ రుణంతో నరసాపురంలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసిన శ్వేత ఇప్పుడు సొంతంగా వ్యాపారం నిర్వహిస్తూ వివాహాలు, వేడుకలకు సేవలు అందిస్తోంది. ఆమెతో పాటు మరికొంతమందికి కూడా ఉపాధి కల్పిస్తోంది. దీనిపై శ్వేత స్పందిస్తూ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం PMEGP కింద శిక్షణ ఇచ్చి రుణం మంజూరు చేశారని, ఇప్పుడు సొంతంగా సంపాదించుకుంటూ ఆర్థికంగా కుటుంబానికి చేతుగా నిలుస్తున్నానని తెలిపారు.
1: డోక్రా చెప్పినప్పుడు మేము ఇలా ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు PD సార్ మాకు హామీ ఇచ్చారు సార్, ఇలా కలెక్టర్ మేడం ద్వారా మీకు షాప్ ఓపెన్ చేస్తాము, మేము 10 లాక్స్ ఇప్పిస్తాం మీకు, సబ్సిడీ 3-5 అంటే ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక్కొక్కలా అని చెప్పారు సార్. అలాగే నేను పెట్టుకున్నాను సార్, మా ఓపెనింగ్ కి కలెక్టర్ మేడం కూడా వచ్చారండి, ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఇలా ఇప్పుడు మేకప్ చేయాలని వచ్చినా కూడా నేను వెళ్తున్నాను, ఒక్కొక్క మేకప్ కి నేను 5,000 and 10,000 అలా నేను ఎర్న్ చేసుకోగలుగుతున్నాను సార్ ఈ రోజుని. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన DRDS స్టాఫ్ కి, అలాగే కలెక్టర్ మేడం గారికి, కేంద్ర ప్రభుత్వం వారికి, మోడీ సార్ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను.
0: ఇక నరసాపురం మండలం చామకూరిపాలెం గ్రామానికి చెందిన చామకూర విజయలక్ష్మి ఆర్థిక స్వావలంబన పయనం మరింత ఆసక్తికరంగా ఉంది. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన ఆమె గ్రూపుకు బ్యాంకు నుంచి 20 లక్షల రుణం మంజూరైంది. తన వంతుగా వచ్చిన 2 లక్షల రూపాయలతో కొబ్బరి డొక్కలను పీచుగా మార్చి తాడు తయారు చేసే చిన్న పరిశ్రమ ప్రారంభించారు. తరువాత PMEGP పథకం కింద 10 లక్షల రూపాయల రుణం కోసం దరఖాస్తు చేశారు. అయితే చదువు లేకపోవడంతో బ్యాంకు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విజయలక్ష్మి చదువు నేర్చుకోవడంతో పాటు తన కోడలి పేరుతో పరిశ్రమను విస్తరించారు. ప్రస్తుతం వారు తయారు చేస్తున్న కొబ్బరి తాడును హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ పరిశ్రమలో ప్రస్తుతం 10 మంది పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, PMEGP పథకం ద్వారా చిన్న పరిశ్రమగా ప్రారంభించాం, ఇప్పుడు పెద్ద స్థాయిలో తాడు తయారు చేస్తున్నామని, తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు.
2: అందరూ లేడీసే చేస్తారండి, 10 మంది అలా ఉంటారు ఇంటికి అండి. తర్వాత అదే గేదెలు, దోళ్ళకి తోళ్ళు అలా ఉపయోగించుకుంటారండి.
0: పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారులు చెబుతున్న దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక పురోగతికి ఈ పథకం కీలకంగా మారింది. మహిళలకు శిక్షణతో పాటు బ్యాంకు రుణాలు, మార్కెటింగ్పై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 35%, పట్టణ

0: ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 40 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు, వ్యక్తిగత మహిళలకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి పీఎంఈజీపీ పథకం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పథక సంచాలకులు కె వేణుగోపాల్ తెలిపారు.
1: గ్యారంటీ స్కీమ్స్ లో మనం ఎస్ఎచ్జీ ఉమెన్ గానీ, ఇండివిజువల్ ఉమెన్ గానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్ ద్వారా గానీ, సో పిఎంఈజీపీ స్కీమ్స్ ని ఉపయోగించుకునేలా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేట్టు చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా డైరీ ఫార్మ్స్ గానీ, పౌల్ట్రీ గానీ, ఎంబ్రాయిడరింగ్ మిషన్ గానీ, ఈ యాక్టివిటీస్ లో ఉండేటువంటి ఎస్ఎచ్జీ ఉమెన్ ఎవరైతే ఉంటే వాళ్ళని పిఎంఈజీపీ లోన్ కి మనం ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మండలాల్లో సుమారుగా 40 యూనిట్స్ ని ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎల్డిఎం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇప్పించడం, అలాగే ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది 35% సబ్సిడీ ఉమెన్ కి రావడం జరుగుతుంది. అలాగే అర్బన్ లో అయితే ఇది 25% సబ్సిడీ జరుగుతుంది. ఇది మాకు ఎక్కువగా డిఆర్డిఏ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కాబట్టి రూరల్ లో యూనిట్స్ ని మనం చేయడం జరుగుతుంది. ఎస్ఎచ్జీ ఉమెన్ కి ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి, అలాగే లోన్స్ అవైల్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ఎచ్జీ ఉమెన్ కి ఎవరైతే వాళ్ళు ఫుడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ ద్వారా లోన్స్ ప్రొవైడ్ చేయించడం, వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఇవ్వడానికి కాల్ సెంటర్ కూడా జిల్లాలో ప్రతి సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది.
0: ఒకప్పుడు కుటుంబ పోషణకే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. పీఎంఈజీపీ వంటి పథకాలు గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారిని ఆర్థిక స్వావలంబన వైపు నడిపిస్తున్నాయి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థలో మార్పుకు మార్గదర్శకంగా నిలుస్తోంది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్న ఈ పథకం మహిళలను కుటుంబ పరిమితుల నుంచి బయటకు తీసుకువచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తోంది. చిన్న స్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, బ్యాంకుల సహకారం, శిక్షణా కార్యక్రమాలు సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం సాధారణ కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు స్వయం సమృద్ది దిశగా అడుగులు వేస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబాల ఆదాయం పెరగడంతో పాటు దేశ ఆర్థికాభివృద్దికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోంది. ఉపాధి కోసం ఎదురుచూసే స్థితి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగటం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పథకం తీసుకువచ్చిన అతిపెద్ద మార్పుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఐ సుబ్బారావు, ఆకాశవాణి ప్రతినిధి పశ్చిమ గోదావరి జిల్లా. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: జుమ్మన్ దినాదం నుంచి సాంగ్ అయితే వినేశారు మనమున్న మారివెళ్ళు ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, పయోలి ఎక్స్ప్రెస్ గా పిలువబడే క్రీడాకారిణి ఎవరు అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూసేద్దాం. ఉషా గారు అంటూ పంపించారనమాట, మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. ఓకే. అండ్ అలాగే తిరుపతి నుంచి దేవసేన గారు ఫ్యామిలీ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి ఆన్సర్ చేశారు. ఎన్ని మాధ్యమాలు వచ్చినా ఆకాశవాణియే మా విశ్వాస మాధ్యమం అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా వసంత చక్రాల అంటూ వసంత గారు పంపించారనమాట అనంతపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ పల్లవి గారు మచిలీపట్నం నుంచి హాయ్ చందన గుడ్ మార్నింగ్ అంటున్నారు. మీకు కూడా గుడ్ మార్నింగ్. అండ్ అలాగే హాయ్ చందన శుభోదయం అంటూ కరెక్ట్ ఆన్సర్ ఉపేంద్ర గారు పాలమూరు నుంచి చేశారు. సో ఇందాక చెప్పిన వాళ్ళందరి ఆన్సర్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ పోరంకి నుంచి వీర రాఘవమ్మ గారు ఫ్యామిలీ అంతా కూడా ఆన్సర్ని కరెక్ట్గా పంపించేశారు. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ అంతా కూడా కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అంటూ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే వేదాంతం జానకి గారు మంచి దేశభక్తి గీతం వింటూనే ఉన్నా నాకు నచ్చిన గీతం అంటూ పంపించారు. మీ స్వరంలో ఏదో చిన్న తేడా అంటూ గమనించారు. బహుశా అందుకేనేమో నా నేమ్ అలా పక్కింది. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు జానకి గారు. అండ్ అలాగే దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ సోమనాథన్ జనార్దన్ రావు గారు పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్ని. సో అది మరి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, పీటీ ఉషా గారు అనమాట. మరి పీటీ ఉషా గారిని పయోలి ఎక్స్ప్రెస్గా మనమైతే పిలుచుకుంటూ ఉంటాం, మన భారతీయ క్రీడాకారిణి ఆవిడ. మరి నేను అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ తెలిస్తే 0866248881

ఆన్సర్ చేసేయండి. తేనె టీగల్ని పెంచుతూ ఉంటారు కదా కొంతమందిని, ఆ కొంతమంది పెంచుతూ ఉంటారు కదా, సో ఆ పెంపకాన్ని ఏమని పిలుస్తారు, తేనె టీగల పెంపకాన్ని ఏమని పిలుస్తారు తెలిస్తే 0866248888 నంబర్కి ఆన్సర్ చేసేయండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది, తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

నీరాయి నుంచి సాంగ్ అయితే వినేశారు. మనం ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో. మరి నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, తేనెటీగల పెంపకాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పి అడిగాను. మన లిజినెస్ చాలా మంది ఆన్సర్స్ చేసేసారు. చూద్దాం ఎవరు ఆన్సర్ చేశారు. ఫస్ట్ క్వశ్చన్ కి అనంతపూర్ నుంచి అనురాధ గారు అండ్ అలాగే హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మీ నిష్క గారు కరెక్ట్ ఆన్సర్స్ చేశారు. అండ్ నరసింహారెడ్డి గారు ఈ క్వశ్చన్ కి అయితే కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ వేటపాలెం నుంచి బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే చరణ్ గారు పుత్తూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ హాయ్ చందన అంటూ సత్యభార్గవి గారు తాడిపత్ర నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మురళి గారు హాయ్ చందన అంటూ పంపించారు, హాయ్ అండి. అండ్ అలాగే నవ్య గుంటూరు నుంచి హాయ్ అండి అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్

0: ఇందాకటి క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ కాళ శ్రీనివాస్ గారు ఫ్యామిలీ అనమాట, కోదాడి నుంచి. అండ్ అలాగే బెల్లారి కర్ణాటక నుంచి పంపించారనమాట, గుడ్ మార్నింగ్ అండి అంటూ ఆన్సర్ని కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి టైలర్ రమేష్ గారు పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహిత గారు విద్యానగర్ నుంచి మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్గా ఆన్సర్ చేసేసారు. అండ్ అలాగే అప్పలరాజు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ సోమనాథన్ జనార్దన్ రావు గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే గన్నవరన్ శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కిషోర్ గారు అనంతపూర్ నుంచి పంపించారు, భారతి గారు కూడా కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి స్వరంలో తేడాతో పేరు మార్పు టైప్ చేశారు, సో సారీ అంటున్నారు ఆన్సర్. మంచి చిరు పాట వింటూ అలా ఆన్సర్ పెట్టానండి, కరెక్టేనా అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ వేదాంతం జానకి గారు. అండ్ అలాగే రమేష్ గారు బాపట్ల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే అంటూ పల్లవి గారు పంపించారనమాట పిల్లేరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ మీకు కూడా. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అవన్నమాట వచ్చిన మెసేజెస్ నాకు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే ఎపీ కల్చర్ అంటారనమాట, తేనె టీగల పెంపకాన్ని ఎపీ కల్చర్ అని చెప్పి పిలుస్తాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: మరి మన హరివిల్లులో చివరిగా ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మరి ఇంతకి క్వశ్చన్ ఏంటి అని అంటే మీ చైల్డ్హుడ్ సమ్మర్ మెమరీస్ అన్నిటినీ కలిపి ఒక షార్ట్ ఫిలిం గా తీసి దానికి ఒక సినిమా టైటిల్ ఇవ్వాలి అని మీరు అనుకుంటే ఏ సినిమా టైటిల్ ఇస్తారు? మీ యొక్క చైల్డ్హుడ్ మెమరీస్, సమ్మర్ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నిటినీ కూడా ఒక షార్ట్ ఫిలిం గా తీసి దానికి ఒక సినిమా టైటిల్ ఇవ్వాలంటే మీరు ఏమని ఇస్తారు? ఆన్సర్ చేసేయండి 0866-248-8814 కి. ఓన్లీ వన్ వర్డ్ ఆన్సరే పంపించండి, ఎందుకంటే మనకి 10:45 కల్లా ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది కాబట్టి. సో ఇంకొక మంచి సాంగ్ జెమిని నుంచి వినిపించేస్తున్నాను, స్టే ట్యూన్డ్.

ఎస్ మన హార్ వెల్యూలో ఫైనల్ క్వశ్చన్ కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. క్వశ్చన్ అయితే ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మరి మీ చైల్డ్హుడ్ సమ్మర్ మెమరీస్ అన్నిటిని ఒక షార్ట్ ఫిలిం గా తీసి దానికి ఒక మూవీ టైటిల్ ఇవ్వమంటే మీరైతే ఏమిస్తారు అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ వచ్చేసాయి. మరి చూద్దాం ఎవరు ఏ టైటిల్ ఇచ్చుకున్నారో వాళ్ళ షార్ట్ ఫిలిం కి వాళ్ళ మెమరీస్ కి. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు పంపించారంటే సమ్మర్ క్యాంప్ అని పంపించారు, పరిణిక గారట గుంటూరు నుంచి. నెక్స్ట్ ఇంకా చిన్ననాటి జ్ఞాపకాలు అనే టైటిల్ ఇస్తారట బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం నుంచి. అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి వేసవిలో నా జ్ఞాపకం అంటూ పంపించారు. ఓకే. అండ్ అలాగే చిన్ననాటి మెమరీస్ మూవీ అండి అంటూ పంపించారు వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు నేను నా బాల్యం అంటున్నారు. ఓకే. అండ్ అలాగే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అంటున్నారు దస్తీరు సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి. యాక్చువల్లీ టైం ఉంటే ఈ పాట ఖచ్చితంగా వేసేదాన్ని ఈరోజు. అండ్ బాగుందండి మీ టైటిల్. అండ్ అలాగే అభినందన అంటూ పంపించారు పోరంకి నుంచి వీర రాఘవమ్మ గారు. ఓకే. అండ్ అలాగే అందమైన అనుభవం కమల్హాసన్ గారు రజనీకాంత్ గారి మూవీ అంట శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి ఆన్సర్ చేశారు. ఓకే. అండ్ అలాగే నరసింహారెడ్డి గారు మాధవరి నుంచి అడుగుల జ్ఞాపకాలట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి హ్యాపీ లైఫ్ ఆఫ్ చైల్డ్హుడ్ అంటూ పంపించారు. ఓకే నైస్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా రాఘవకి గుడ్ మార్నింగ్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ మేడం అంటూ పంపించారు. అండ్ ఇలాంటివి అయితే మనం చెప్పకూడదండి రేడియోలో, బట్ మీరు డైరెక్ట్ పోలీస్ వారిని కన్సల్ట్ చేస్తే బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా రమేష్ గారు బాపట్ల నుంచి లిటిల్ హీరో అంట. బాగుందండి మీ టైటిల్. సో ఇవి మనకు వచ్చిన మెసేజెస్. అండ్ ఇలా మన హర్విల్లుకి అయితే ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. అందరూ మంచిగా మీ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఉండండి. అండ్ చివరిగా ఒక చిన్న పాటతో ఎండింగ్ ఇస్తూ నేను కూడా టాటా చెప్పేస్తున్నాను. మీ చందన సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

विद भारती FM 101.3।

0: సమయం 10:45. ఇప్పుడు వేసవిలో షుగర్ వ్యాధి పట్ల తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ ఫణికుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి పట్ల చక్కటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే డాక్టర్ గారు, వేసవికాలం వచ్చేసింది, ఎండలు బాగా ముదరడం ప్రారంభించాయి, ఇలాంటి సందర్భాల్లో షుగర్ పేషెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలేమో అనిపిస్తోంది. ఎందుకంటే మామూలు మనుషులతో పోలిస్తే ఈ వేసవి కాలంలో షుగర్ పేషెంట్స్ కి ఎదురయ్యేటువంటి సమస్యలు అసలు ఏంటండి?
3: నమస్కారం అండి. నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్. ముఖ్యంగా మనం సమ్మర్ వస్తుంది కాబట్టి, ఆల్రెడీ సమ్మర్ లోనే ఉన్నాం మనం, సమ్మర్ వచ్చేసింది కాబట్టి. సో ఫస్ట్ షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలండి. అంటే హెచ్పీ ఏవన్సీ అనేది ఎవ్రీ 3 మంత్స్ చేసి 7 లోపల మెయింటైన్ చేయాలి, 7 లోపల ఉండేటట్టు చూసుకోవాలి. సో బేసికల్ గా మనం సాధారణ ప్రజలతో పోలిస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళ శరీరం ఎండ తీవ్రతకు కొంచెం తొందరగా రియాక్ట్ అవుతుంది. ప్రధానంగా 5 సమస్యలు గమనిస్తూ ఉంటామండి షుగర్ పేషెంట్స్, షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి. ఫస్ట్ వచ్చేసి డిహైడ్రేషన్ రిస్క్ అండి. అంటే ఒంట్లో నీరు శాతం తగ్గిపోవడం అనేది మనం ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేని పేషెంట్స్ లో చూస్తూ ఉంటాం ఎండాకాలంలో. తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిస్క్ కూడా చూస్తుంటాం. అంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ అనేది రిస్క్ కొంచెం సమ్మర్ సీజన్ లో షుగర్ కంట్రోల్ లేని పేషెంట్స్ లో చూస్తుంటాము. అలాగే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవ్వకపోవడం వల్ల దాని ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది కూడా మనం ఈ సమస్య ఎక్కువగా అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్స్ లో మనం సమ్మర్ లో చూస్తుంటాము. ఇక కామన్ గా చూసేది ఏంటంటే సోడియం పొటాషియం లెవెల్స్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటే, అంటే లవణాలు సమతుల్యత కోల్పోవడం, అంటే మనకి సోడియం లెవెల్స్ తగ్గిపోవడం, పొటాషియం లెవెల్స్ తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలు కూడా డిహైడ్రేషన్ వల్లనే చూస్తూ ఉంటాము. ఇది కాకుండా అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్స్ లో మనం ఒక రేర్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డయాబెటిక్ కీటోసిస్ కానీ డయాబెటిక్ కీటోఅసిడోసిస్, అంటే దీర్ఘకాలికంగా షుగర్ కంట్రోల్ అయినప్పుడు బాడీ స్టార్వేషన్ లోకి వెళ్ళిపోయి సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేని పొజిషన్ లో పేషెంట్ కీటోసిస్ లేదా కీటోఅసిడోసిస్ లోకి వెళ్లే రిస్క్ కూడా మనం ఈ సమ్మర్ సీజన్ లో ఎక్కువగా డిహైడ్రేషన్ వల్లే అన్నిటికీ లింక్ అనేది ఉంటుందండి. సో ఇది మనం ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి సమ్మర్ లో చూస్తూ ఉంటాము. కాబట్టి షుగర్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా తమ తమ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకుంటూ షుగర్ తరచుగా మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్, అంటే ఒక గ్లూకోమీటర్ లో తరచుగా షుగర్ చెక్ చేసుకుంటడం వల్ల డయాబెటిక్ కాంప్లికేషన్స్ ని మనం చాలా వరకు దూరంగా ఉంచవచ్చు.
2: అయితే డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, ఎండలకి ఇప్పుడు చెప్పిన సమస్యలకి అసలు సంబంధం ఏంటండి?
3: అంటే బేసికల్ గా ఏంటంటే అన్నిటికీ మూల కారణము షుగర్ కంట్రోల్ లేకపోవడంతో పాటుగా మనకి బయట పెరిగిన వాతావరణం వేడి వల్ల వచ్చే డిహైడ్రేషన్ వల్ల అండి. అంటే నేను సింపుల్ భాషలో చెప్పాలంటే అది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. సో జాగ్రత్తగా వింటే ఏంటంటే ఎండాకాలంలో బాగా చెమటలు పడినప్పుడు బాడీలో ఉండే నీటి శాతం తగ్గిపోయి డిహైడ్రేషన్ కి లోనైనప్పుడు ఎప్పుడైతే నీరు తగ్గుతుందో షుగర్ కాన్సన్ట్రేషన్ పెరిగి పర్సన్ యొక్క మూత్రం కూడా చిక్కబడే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ డిహైడ్రేషన్ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు పేషెంట్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రిస్క్ జరుగుతూ ఉంటుంది. తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కరెక్ట్ టైంలో మనం గుర్తుపట్టకపోతే దాని ఎఫెక్ట్, సరిపోడా నీరు తాగినప్పుడు, షుగర్ కంట్రోల్లో లేనప్పుడు దాని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఒక ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి అక్యూట్ కిడ్నీ ఇంజురీస్ కు పేషెంట్ లోన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బేసికల్ గా ఏంటంటే అన్నిటికీ ఈ షుగర్ కంట్రోల్ లేకపోవడము ప్లస్ డిహైడ్రేషన్ ఒకదానికి ఒకటి తోడవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది అప్పటి వరకు, అంటే కిడ్నీ ఫంక్షన్ డిరేంజ్మెంట్, అంటే కిడ్నీ సమస్యల్లో 2 రకాలు ఉంటాయి. అది వచ్చేసి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది ఏ వయసు పర్సన్ కైనా సరే, అంటే అప్పటిదాకా నార్మల్ గా ఉన్న పర్సన్ అయినా సరే, షుగర్ ఉన్న వాళ్ళైనా సరే, షుగర్ లేని వాళ్ళైనా సరే, సడన్ గా ఒక 10-15 మోషన్స్ అయినప్పుడు బాడీలో

0: ఉండే నీరు శాతం అంతా ఒక్కసారిగా బాడీలోంచి వెళ్లిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళు సరిపడా దాన్ని డిహైడ్రేషన్ కరెక్ట్ చేసుకోలేకపోతే ఆ కిడ్నీకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. సో దానివల్ల సీరం క్రియాటిన్ లెవెల్స్ నార్మల్ గా ఉండాల్సిన స్థాయి కంటే ఎప్పుడైతే పెరుగుతాయో దాన్ని మనం అక్యూట్ కిడ్నీ ఇంజురీగా పరిగణిస్తాం. సో ఈ రిస్క్ నార్మల్ పర్సన్స్ కంటే షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి కొంచెం ఎక్కువగా. సో ఎప్పుడైనా సరే షుగర్ కంట్రోల్ లేనప్పుడు, ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, డిహైడ్రేషన్ అయ్యి బాడీలో సరిపడా ఫ్లూయిడ్ లేనప్పుడు మనం ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీని స్టార్టింగ్ లోనే మనం గుర్తిస్తే సింపుల్ గా ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ తో మనం కిడ్నీ ఇంజురీని రివర్స్ చేసే అవకాశం ఉంది. సో ఈ రిస్క్ జస్ట్ సమ్మర్ సీజన్ లో ఎక్కువ కాబట్టి మనం షుగర్ పేషెంట్స్ కి ఈ అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎవరైనా సరే షుగర్ పేషెంట్స్ కంట్రోల్లో ఉందా లేదా ఫస్ట్ షుగర్ కంట్రోల్ ఉందా లేదా చూసుకోవాలి. యూరిన్ తక్కువ వస్తున్నట్టు ఉన్నా, లేకపోతే యూరిన్ లో మంట ఉన్నా, కడుపులో పొత్తికడుపు భాగంలో నొప్పి ఉండి ఫీవర్, మధ్య మధ్యలో జ్వరం, చలితో వస్తా ఉన్నా సరే ఏమన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేది చెక్ చేయించుకుని డాక్టర్ దగ్గర, ఫిజిషియన్ దగ్గర చెక్ చేయించుకుని దానికి సరైన సమయంలో వైద్యం అందిస్తే కనుక ఇది సింపుల్ గా మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. సో ఇవన్నిటికీ చేయాల్సిన దానికంటే ముందు ఏంటంటే షుగర్ కంట్రోల్ లో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. తరచుగా షుగర్ చెకప్ చేసుకుంటూ ఇంట్లోనే వారానికి ఒక 2-3 సార్లు షుగర్ వాల్యూస్ ని నార్మల్ లెవెల్స్ లో మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఈ రిస్క్ అనేది మనం తగ్గించుకోవచ్చు.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, ఇప్పుడు చెప్పారు మీరు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటది ఎక్కువగా సమ్మర్ లో ఈ షుగర్ పేషెంట్స్ కి ఎక్కువగా. అయితే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చిన విషయం షుగర్ పేషెంట్స్ కి ఎలా తెలుస్తుంది, ఎలా గుర్తించాలి, ఆ లక్షణాలు ఏంటి అసలు?
0: సార్ ముఖ్యంగా నేను సబ్జెక్ట్ ని చాలా సింపుల్ గా చెప్పదలుచుకుంటున్నాను. ఈ చెప్పే ముందు కామన్ గా నన్ను పేషెంట్స్, ఇప్పటికీ చాలా మంది పేషెంట్స్ అడిగే ఒక చిన్న డౌట్ గురించి చెప్తాను. అదేంటంటే 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి షుగర్ మందులు వాడేవాళ్ళు కూడా సడన్ గా వచ్చి అమాయకంగా, సార్ మా ఊర్లో అందరూ అడుగుతున్నారు మీరు చూసేది బ్లడ్ షుగర్నా యూరిన్ షుగర్నా అని ఒక చిన్న కామన్ అడుగుతున్నారు, దాంట్లో తప్పులేదు. సో బేసికల్ గా దానికి సమాధానం ఏంటంటే మనిషి ఎవరైనా సరే అది బ్లడ్ షుగరే. ఎప్పుడైతే శరీరంలో షుగర్ కంట్రోల్ లేదో ఆటోమేటిక్ గా కిడ్నీస్ ఆ భారాన్ని యూరిన్ ద్వారా షుగర్ క్లియర్ చేసి దానికి ట్రై చేస్తున్నప్పుడే, దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు షుగర్ కంట్రోల్ లేనప్పుడు కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యేవి. సో బేసికల్ గా ఏంటంటే షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి యూరిన్ లో షుగర్ పోతూ ఉంటుంది. ఓకే, దానివల్ల మా క్లినికల్ భాషలో దాని గ్లైకోసోరియా అంటారు. సో బ్యాక్టీరియా ఏదైతే క్రిములు ఉన్నాయో దానికి షుగర్ అంటే ఇష్టం, అంటే అది ఆ షుగర్నే అది ఆహారంగా తీసుకుని అది వృద్ధి చెందుతూ ఉంటుంది. సో షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ చాలా తొందరగా ఉంటుంది. ఓకే, దానివల్ల ఏంటంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ని మనం ఫస్ట్ దశలో గుర్తిస్తే గనక దానికి లక్షణాలు ఎలా ఉంటాయి కూడా చెప్తాను. యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా సింపుల్ గా ట్రీట్ చేయొచ్చు, కానీ అది కొంచెం లేట్ అయితే ఏంటంటే అది యూరినరీ అంటే లోవర్ యూరినరీ నుంచి అప్పర్ యూరినరీ పైలోనెఫ్రైటిస్ అనే సమస్య కూడా దారితీసే అవకాశం ఉంది. సో బేసికల్ గా స్టార్టింగ్ లోనే మనం లక్షణాలు ఎలా ఉంటాయంటే తరచూ యూరిన్కి వెళ్లాల్సిన అవసరం రావడం, యూరిన్ వెళ్తున్నప్పుడు చివరిలో మంటగా ఉండడం, మూత్రం వేడిగా వచ్చినట్టు అనిపించడం, పదే పదే మూత్రానికి వెళ్లాల్సిన అవసరం ఉండడం, అది కాకుండా సడన్ గా మూత్రంలో స్మెల్ మారి కొంచెం ఫౌల్ స్మెల్ అంటే అసహజమైన స్మెల్ రావడం, లేకపోతే పొత్తి కడుపును నొప్పి, తరలి తరలుగా చలి రావడం, నీరసం, ఆకలి తగ్గడం, ఇవన్నీ ఉంటే ఏంటంటే మనం యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది డాక్టర్ని కలిసి డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్య ముఖ్యంగా చెప్పాలంటే షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి ఉంటుంది. తర్వాత కొత్తగా షుగర్ వచ్చే వాళ్ళు చాలా మంది యూరిన్ ఇన్ఫెక్షన్స్ తోనే బయటపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి జెనిటల్ ఇన్ఫెక్షన్స్ తోనే గైనకాలజిస్ట్ కావచ్చు, లేకపోతే ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తరచుగా యూరిన్ మంట వస్తుందన్నప్పుడు వాళ్ళు ర్యాండమ్ గా షుగర్ చెక్ చేసి ఓకే నీకు షుగర్ ఉంది కాబట్టి ఇట్లా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు గుర్తుపెట్టుకుని తరచుగా యూరిన్కి వెళ్లాల్సిన అవసరం, రాత్రులు ఎక్కువగా యూరిన్కి వెళ్లాల్సిన అవసరం, అతి దాహం, అతిమూత్రం, అంటే యూరిన్ ఎక్కువ పోతున్నప్పుడు ఏంటంటే బాడీ డిహైడ్రేషన్ కి లోనే అతి దాహం, మళ్ళీ నీరు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు మనం షుగర్ ని కన్ఫర్మ్ చేసి దానికి సరైన వైద్యం అందిస్తే ఈ ప్రాబ్లమ్ మనం చాలా వరకు సాల్వ్ చేయొచ్చు. ఇది కాకుండా ఇప్పుడు మేము వాడే లేటెస్ట్ షుగర్ మెడిసిన్స్ లో కూడా కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే SGLT2 ఇన్హిబిటర్స్ లో కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి అది మేము పేషెంట్స్ కి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి లక్షణాలు ఏదైనా ఒకటే కాబట్టి యూరిన్ లో మంట రావడం, కడుపులో నొప్పి రావడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, మధ్య మధ్యలో చలి రావడం ఉన్నప్పుడు ఏంటంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ చెకప్ చేయించుకుని దాన్ని మనం స్టార్టింగ్ దశలోనే గుర్తిస్తే సింపుల్ గా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళ మూత్రం చాలా దుర్వాసన, అదొక రకమైనటువంటి వాసన వస్తుంది అని చెప్పి చెబుతుంటారు. మీరు ఇప్పుడు చెప్పారు కూడా, అది ఏమిటి మామూలు వాళ్ళకి మూత్ర విసర్జన అమోనియా వాసన, యూరియా వాసన అని అంటారు?
0: షుగర్
1: ఎక్కడన్నా

0: భూమి మీద అంటే ఇప్పుడు లేదనుకోండి, అందరూ వాష్రూమ్లు వాడుతున్నారు. ఎప్పుడన్నా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఏదైనా బయట బహిర్భూమిలో పోస్తే అక్కడ చీమలు బాగా పాకుతాయి అని వాళ్ళు అంటుంటారు డాక్టర్. ఇది మరి మీరేమంటారు?
1: నిజమేనండి, అది ఆ సినిమాలో ఒక సినిమాలో చూసాము. అది ఆల్రెడీ అది బేసికల్గా ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే షుగర్ కంట్రోల్లో లేనప్పుడు బ్లడ్లో ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పుతాయో కిడ్నీస్ ఆ అధిక షుగర్ని యూరిన్ ద్వారా క్లియరెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు యూరిన్లో కూడా షుగర్ లెవెల్స్ అనేది ఉంటుంది. కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్స్ నార్మల్ పర్సన్స్తో పోలిస్తే షుగర్ వాళ్ళకి వచ్చే రిస్క్ చాలా ఎక్కువ అండి.
0: డాక్టర్, ఇందాక మీరు కిడ్నీల మీద ప్రభావం ఉంది, షుగర్ సరిగా కంట్రోల్లో లేకపోతే అని చెప్పారు. అందులో ఈ సమ్మర్లో వేసవి కాలంలో ఇంకా జాగ్రత్త వహించాలి అని చెబుతూ, అసలు కిడ్నీలకి సమ్మర్లో ఉండేటువంటి ఇబ్బందులు రిస్క్ గురించి ఒకసారి చెప్పండి. అసలు
1: కిడ్నీలకి సమ్మర్లో ఉండే డైరెక్ట్ రిస్క్ వచ్చేసి ఇందాక నేను చెప్పిన అక్యూట్ కిడ్నీ ఇంజురీయే. బేసికల్గా అది ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళ గురించే కాకుండా నార్మల్ పర్సన్స్ గురించి అయినా మాట్లాడదాము. ఎవరైనా సరే సడన్గా ఒక 4-5 సార్లు వామిటింగ్స్ అయ్యి ఒక 5-6 సార్లు విరోచనాలు అయితే ఖచ్చితంగా మీరు దానికి డీహైడ్రేషన్ని కరెక్ట్ చేయడానికి సరిపడనంత వాటర్, మజ్జిగ, నార్మల్ పర్సన్ షుగర్ పేషెంట్ కాకుండా కంట్రోల్లో ఉండే షుగర్ పేషెంట్ అయితే కొన్ని కొబ్బరి నీళ్లు అలా ద్రవ పదార్థాలు తీసుకుని ఆ డీహైడ్రేషన్ సెట్ చేసుకుని కేవలం మీరు ఏ టెస్ట్ చేయకపోయినా సరే యూరిన్ సరిగ్గా వస్తుందా లేదా చూసుకుంటూ ఉంటూ సరే మోషన్స్ అయినా దానికి స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ తీసుకుని యూరిన్ అవుట్పుట్ బాగుందా లేదా చూసుకుంటూ, యూరిన్ అవుట్పుట్ చూడడానికి ఏ బ్లడ్ టెస్ట్ అవసరం లేదు, ఏమి అవసరం లేదు. సడన్గా ఒక పేషెంట్కి ఒక 5-6 సార్లు మోషన్స్ అయ్యి తర్వాత యూరిన్ సరిగా రానట్టు ఉండి ఆయాసం కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళి క్రియాటిన్ అనే బేసిక్ చెకప్, మన పీహెచ్సీలో సరే ఎక్కడైనా సరే క్రియాటిన్ అనేది మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇనీషియల్ దశలో డీహైడ్రేషన్లో ఏంటంటే క్రియాటిన్ పెరిగినప్పుడే మనం యాక్షన్ తీసుకుని సరిగ్గా ఫ్లూయిడ్స్ రీసస్టేట్ చేసి ఆ కిడ్నీ అనేది ఎటువంటి డీహైడ్రేషన్ ఎఫెక్ట్ కిడ్నీ మీద పడకుండా మనం రికవర్ చేసే అవకాశం ఉంది. సో బేసికల్గా ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది ఎవరైనా సరే నార్మల్ పర్సన్ కి కూడా డీహైడ్రేషన్ లేకపోతే ఇన్ఫెక్షన్స్ టైంలో ఎక్కువగా మోషన్స్ టైంలో వచ్చే అవకాశం. ఇది కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది, దీనివల్ల మళ్ళీ ఫ్యూచర్ లో ఎటువంటి కిడ్నీ సమస్యలు రావు. దీని పేరే అక్యూట్ కిడ్నీ ఇంజురీ. సో ఇదేంటంటే సడన్ గా కిడ్నీ పనితీరు డ్రాప్ అవ్వడం బేసికల్ గా డీహైడ్రేషన్స్ లేకపోతే వామిటింగ్స్, మోషన్స్, లేకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక చెప్పడం మర్చిపోయాను, నార్మల్గా ఉన్న పేషెంట్ అయినా సరే ఎండాకాలంలో డీహైడ్రేటెడ్ స్టేట్లో 1 లేదా 2 పెయిన్ కిల్లర్స్, అంటే డాక్టర్ సలహా లేకుండా సొంతంగా వైద్యం చేసుకుని పెయిన్ కిల్లర్స్ అంటే ఎన్ఎస్ఐడ్స్ గ్రూప్కి సంబంధించిన పెయిన్ కిల్లర్స్ కనుక వేసుకున్నా సడన్ గా కిడ్నీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో డీహైడ్రేటెడ్ స్టేట్లో ఒళ్ళునొప్పులు ఉన్నాయి కదా అని చెప్పి సొంత వైద్యం చేసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా ఉంటే కిడ్నీకి ఎటువంటి రిస్క్ ఉండదు. కాబట్టి ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ రిస్క్ ఎవరికంటే డీహైడ్రేటెడ్ స్టేట్లో వచ్చే అవకాశం ఉంది, ప్లస్ అదే డీహైడ్రేటెడ్ స్టేట్లో పెయిన్ కిల్లర్స్ వాడితే ఇంకా రిస్క్ అనేది డబల్ అవుతుంది. కాబట్టి సొంతంగా నొప్పి మాత్రలు ఎక్కడ పేషెంట్స్ వాళ్ళంతర వాళ్ళు వేసుకోకూడదు. ఇంకా బాగా నొప్పి భరించలేనప్పుడు, డాక్టర్కి అందుబాటులో లేనప్పుడు మీరు పారాసెటమాల్ టాబ్లెట్ మాత్రం వేసుకోవచ్చు, అది మాత్రమే సేఫ్. ఇంకా ఎటువంటి పెయిన్ కిల్లర్స్ మీరు సొంత వైద్యం కింద వేసుకోకూడదు, దీనివల్ల కూడా కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
0: డాక్టర్ ఫణికుమార్ గారు, సమ్మర్లో బాగా బయట తిరిగినటువంటి వాళ్ళు చాలా మందికి కళ్ళు తిరగడం, కండరాలు పట్టేయడం ఇవి జరుగుతుంటుంది. ఇది కేవలం ఆయన ఎండలో బాగా తిరగడం వల్ల జరిగినటువంటి ఇబ్బందేనా, ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉంటాయంటారా?
1: లేదండి, బేసికల్ గా ఇది ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే సమ్మర్లో బయట మనం ఎండలో తిరిగినప్పుడు విపరీతమైన చెమట పట్టడం వల్ల కూడా మన శరీరంలో సోడియం, పొటాషియం క్లోరైడ్ లాంటి లవణాలు చెమట రూపంలో బయటకు వెళ్ళిపోయినప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ వచ్చి కూడా దీనివల్ల పేషెంట్స్ విపరీతమైన నీరసం, కండరాలు పట్టేయడం అంటే మజిల్ క్రామ్స్, కన్ఫ్యూజన్ అంటే అయోమయంగా ఉండడం, కొంతమందికి ఎక్కిళ్ళు రావడం సోడియం తగ్గినప్పుడు, తర్వాత గుండె వేగంగా కొట్టుకోవడం, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, ఇర్రెగ్యులర్ పల్స్, తర్వాత కొంతమందికి ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఏంటంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అండి. సో అట్లా మీకు అయోమయంగా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఫిజిషియన్ని కలిసి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందో అనేది చెక్ చేయించుకునే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి, బీపీ మెడిసిన్స్లో కొంతమంది కొన్ని బీపీ ట్యాబ్లెట్స్ వల్ల కూడా డీహైడ్రేషన్ రిస్క్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సమ్మర్కి తగ్గట్టు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మనం దాన్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. సో బేసికల్గా డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మంచి నీళ్లు బాగా తీసుకోవాలి, తర్వాత మజ్జిగ, బటర్ మిల్క్ చిటికడం తుప్పేసి, నిమ్మకాయ నీళ్లు, షుగర్ వేయకూడదండి. చాలామంది ఏంటంటే షుగర్ వేసిన తర్వాత నీరసం తగ్గుతుంది అనుకుంటారు, అది తాత్కాలికంగా మాత్రమే. షుగర్ వేయడం వల్ల మళ్ళీ షుగర్ పెరిగి మళ్ళీ డీహైడ్రేషన్ పెరిగి మళ్ళీ

0: నీరసం పెరుగుతుంది. కాబట్టి ప్లెయిన్ మజ్జిగ, చిటికెడు నొప్పేసి, నిమ్మకాయ నీళ్లు లేకపోతే ORS బాగా నీరసంగా ఉంటే తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు కూడా తీసుకోవచ్చు, అది కూడా లేత కొబ్బరి నీళ్లు. ప్రొవైడెడ్ పేషెంట్కి షుగర్ కంట్రోల్లో ఉండాలి, కిడ్నీ సమస్యలు ఆల్రెడీ ఉండే వాళ్ళు కొబ్బరి నీళ్లు తక్కువ తీసుకోవాలి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆరెల్వి పణికుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: మీరింతవరకు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.

विविध भारती FM न्यूज हेडलाइंस। FM న్యూస్ హెడ్లైన్స్ తో మస్తన్వి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అధ్యక్షుడు సెర్గియో మట్టల్తో చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా భారత్ మధ్యప్రాచ్యం యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య కవరేజ్, డిజిటల్ హెల్త్ ఆవిష్కరణలు, ప్రపంచ ఆరోగ్య సంఘీభావం పట్ల భారత్కు నిబద్దతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్యాన్ని పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన ఈ మహాసభలో నడ్డా ప్రసంగిస్తూ మొత్తం ప్రభుత్వం మొత్తం సమాజం అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ దిశగా దేశం సాధిస్తున్న ప్రగతిని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆక్వా, పొగాకు, జౌళి రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఈ మేరకు వారు ఢిల్లీలో నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ను వేర్వేరుగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం సమీకృత ఉద్యానాభివృద్ది ప్రణాళిక అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 8.41 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతుండగా 2030 నాటికి దీనిని 14.14 లక్షల హెక్టార్లకు విస్తరించి ఉత్పత్తులు పెంచాలనే లక్ష్యంగా నిర్ణయించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 100 కోట్లు వెచ్చించనుంది. రాష్టంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లవద్దని, దాహం వేయకపోయినా నీరు తాగాలని, కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం తాగాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లేప్పుడు తెల్లటి కాటన్ దుస్తులు ధరించి గొడుగు లేదా టోపీ తప్పనిసరిగా వాడాలని అన్నారు. కాగా కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 22 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు. Thank you.

జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు.

0: చేస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Yes, Vintu Naru Vivid Bharati FM 101.3 with me, Jyoti 11 hours 6 minutes 36 seconds low on the VB clock and Manamunam Cinema Kaburlu program low. తెలుగు సినీ సంగీత చరిత్రలో కొన్ని పాటలు కేవలం వినడానికి మాత్రమే కాదు జీవితాన్ని ఆలోచింపజేయడానికి కూడా పుడతాయి కదా. మరి అలాంటి అపూర్వ గీతాల్లో ఒకటి తరలిరాద తనే వసంతం అనే పాట రుద్రవీణ సినిమాలో. ఈ పాట గుర్తుండని వాళ్ళు ఉండరు కదా. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారు. ఇప్పటికి కూడా ఈ పాట అంటే అసలు మామూలు రేంజ్లో కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా హమ్ చేసుకునే పాట అనమాట. అండ్ అసలు ఈ పాట భావం ఏంటి, ఎందుకు ఇది తరాల్ని దాటుకుని ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది? పాట ఒకసారి విందాం, విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. రుద్రవీణ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం ఇప్పుడు మీకోసం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వసంతం అంటే కాలం కాదు, మనిషి మనసు. సో తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం అనే లైన్ మొత్తంలోనే, అంటే ఆ పాట మొత్తంలోనే సారాంశం దాగుందనమాట. సాధారణంగా వసంతం అంటే ప్రకృతి, కానీ ఇక్కడ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చెప్పిన వేరే భావం ఉందన్నమాట. మన దగ్గరకు ఆనందం గాని ప్రేమ గాని అంటే రావాలి అంటే ఎదురు చూడకుండా మనమే ఇంకొకళ్ళ జీవితంలో వసంతంలా మారాలి అనేది ఈ పాట అర్థం అనమాట. సో బ్యూటిఫుల్ లిరిక్స్ అనమాట. ఎంత అందంగా ఉంటాయి అంటే ప్రతి ఒక్క మాటకి కూడా, ప్రతి ఒక్క అక్షరానికి కూడా చాలా విలువ ఉందన్నమాట. సో గొప్ప సందేశాన్ని మనకి ఈ పాట అందిస్తుంది. ఒక ఫస్ట్ పల్లవి కానీ చరణం కానీ ప్రతి ఒక్క పదంలోనూ అంత బ్యూటిఫుల్ మీనింగ్ ఉందన్నమాట. సో ఇంత చక్కగా ఈ పాట గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అసలు విషయం ఏంటి అంటే ఈరోజు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జయంతి. సో మనకి భౌతికంగా దూరం అయినా కూడా వాళ్ళ జ్ఞాపకాలు కానీ, ఆయన అందించినటువంటి ఆణిముత్యాలు కానీ, ఆయన తెచ్చిపెట్టినటువంటి ఆయనకు వచ్చిన నంది కానీ, సో పద్మశ్రీ కూడా అందుకున్నారు, ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉంటే ఆయన మన మధ్యనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. దూరంగా అయితే మనకు అనిపించదు. సో మనం మాట్లాడుకుందాం ఈరోజు బోలెడన్ని విషయాలు ఈనాటి సినిమా కబుర్లలో.

11 hours 14 minutes లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. తెలుగు సినీ వనంలో పదకుసుమాలు పూయించి సిరి వెన్నెలను చెలికించిన గీతకారుడు. కవిత్వానికి ఎన్ని వంపులు ఉన్నాయో, అక్షరంలో ఎన్ని అందాలున్నాయో అన్నీ తెలిసిన చిత్రకారుడు. విధాత తలపున ప్రభవించినది అంటూ ఏ క్షణాన ఆయన తెలుగు సినిమా పాట కోసం కలం పట్టుకున్నారో అప్పుడే ఆయన తెలుగు పాటకు ముద్దుబిడ్డ అయిపోయారు. భౌతికంగా మనకు దూరమైనా కూడా ఆయన అందించిన సాహితీ సుమాలు ఎప్పటికీ కూడా సజీవంగానే ఉంటాయి. మరి చెప్పాను కదా, ఈరోజు ఆయన

జయంతి సందర్భంగా ఆయన సాహిత్యం అందించినటువంటి పాటల కబుర్లు మనం మాట్లాడుకుందాం ఈనాటి సినిమా కబుర్లు కార్యక్రమంలో. ఇప్పుడైతే మీకోసం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఈ చిత్రానికి శ్రీరామచంద్ర అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది. మిక్కీ జెమేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

11:51 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. పాటకు సంగీతం ఒక్కటే ఉంటే సరిపోతుందా? సరిపోదు కదా. దానికి తగిన సాహిత్యం కూడా కావాలి. అదే దానికి ప్రాణం పోస్తుంది. ఒకవైపు సినిమాలో సన్నివేశానికి సరిపోయేలా లిరిక్స్ అల్లుకోవడమే కాకుండా ఆ మ్యూజిక్ లో బ్లెండ్ అయ్యేంత గొప్పగా సాహిత్యాన్ని రాయాల్సి ఉంటుంది. మరి ఆ విషయంలో సిరివెన్నెల గారిని మించిన వాళ్లు లేరు. ఆయన గమనంలో ఎన్నో అవార్డులు, ఒకటి కాదు రెండు కాదు. భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ కూడా ఆయన్ని వరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ గీత రచయితగా 11 సార్లు నంది అవార్డును అందించింది.

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో గాయం సినిమా కోసం ఒక పాట రాశారు శరవేణల్ గారు. ఆ పాటకు నంది అవార్డు దక్కింది. శుభలగ్నం, శ్రీకారం, ప్రేమకథ, చక్రం, గమ్యం, ఇప్పుడు మనం విన్న సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఈ సినిమాలకు కూడా నంది అవార్డులు వచ్చాయి సీతారామ శాస్త్రి గారికి.

తెలుగు సినిమాకు ఆయన రాసినటువంటి మొదటి పాట విధాత తలపున. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన సిరివెన్నెల సినిమాలోని ఈ పాటకు ఉత్తమ గీత రచయితగా తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. మరి రెండోసారి కూడా విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాకి ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకున్నారు. అది తెల్లవారదేమో స్వామి పాట శృతిలయలు సినిమాలో. ఇక ముచ్చటిగా మూడోసారి విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమాలోని పాటకే నంది అవార్డు శాస్త్రి గారిని వరించింది. అది ఇళయరాజా స్వరాల్ని అందించిన స్వర్ణకమలం సినిమా కోసం ఆయన రాసిన అందెల రవమిది అనే పాట. మరి ఈ పాటకైతే చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో మనం మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ మీకోసం నేను స్వర్ణకమలం చిత్రం నుంచి ఒక పాటను అయితే ప్లే చేస్తాను. అండ్ ఈ పాటను పాడింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. ఈ పాటను వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

11:25 ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. చిన్న చిరుదీపంలా మొదలై అఖండ జ్యోతిలా ప్రజ్వరిల్లారు. ఒకవైపు తన పాట పదల్లో అంటే ఆ పదాల్లో పొందికను ఆయన అందించటం గాని, ఆ గాంభీర్యాన్ని పలికించటం గాని, ఎటేపమ్మ ఒంటరి నడక అంటూ మన పక్కింటి భాషలోనే పలకరిస్తారు శుభలగ్నం పాటలు. అండ్ ఇలా భాషలో వైవిధ్యం అనేది చూపించడం చతురత సిరివెన్నెల కళానికి సొంతమైనటువంటి మేలిమి లక్షణం అని చెప్పాలి. కవితను కళాత్మకంగా ఆవిష్కరించడం ఆయనకు మాత్రమే చెల్లింది. ఆయన సాహిత్యం మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సమాజాన్ని నిద్రలేపే విప్లవ గీతాల నుంచి యూత్ని ఉర్రూతలీగించేటువంటి పాటల వరకు కూడా ప్రతి ఒక్కటి హార్ట్ టచింగ్గా రాయటం ఒక్క సిరివెన్నెలకే సాధ్యం. ఆయన పాటల్లోని సాహిత్యం వింటే ప్రాణం పరవశిస్తుంది. అండ్ వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కథ, ఈ లైన్స్ చాలా గొప్పవి కదా. మనం ఇందాక విన్నాము తరలిరాదా పాట రుద్రవీణ చిత్రానికి. అండ్ ఈ పాటలో ఎంత అర్థం ఉంటుందంటే ప్రకృతి ఉదాహరణతో చెప్పినటువంటి గొప్ప తత్వం అన్నమాట. అంటే ప్రకృతి ఎవరిని తక్కువగా చూడదు, ఇది అందరికీ సంబంధించింది అని చెప్పడం. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ పాటలో ఇంకొకరికి వెలుగు కూడా వెళ్ళాలి. ఈ పాట మన ఈ ప్రతిభ అనేది కానీ, జ్ఞానం కానీ, సంపద ఒకరికి మాత్రమే పరిమితం కాదు, అసలైన మానవత్వం అనేది. అంటే చిరంజీవి గారు పోషించినటువంటి సూర్యం పాత్ర కూడా కరెక్ట్గా ఉంటుంది ఈ క్యారెక్టర్కి. అండ్ సంగీతాన్ని కేవలం కచేరీలకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే మార్గంగా అతను చూస్తారనమాట. సో అందుకోసం కన్న తండ్రితోటే ఫైట్ చేస్తారు. సో ఈ సినిమా గురించి కూడా మనం చాలా మాట్లాడుకున్నాం కదా కబుర్లు. అండ్ ఎనీవే ఇప్పుడైతే మనం క్షణక్షణం సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. పాట విన్న తర్వాత బోలెడన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం మన సిరివెన్నెల గారి సినిమా కబుర్లు. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల గీతం వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ క్షణక్షణం. ఎంజాయ్ లిజనింగ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

भारती एफएम 101.3। దేహానికి దెబ్బ తగిలితే మందు కావాలి, అదే ఆత్మకి తగిలితే కవిత్వం తాగాలంటారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అలా మనసు మీద మత్తుమందులా పనిచేసే పాటలతో భుజం మీద చేయి వేసి నేనున్నాను అని చెప్తారనమాట. సో మది పలికే ప్రతి భావనను స్నేహితుళ్లా దగ్గరుండి పంచుకున్నారు. తెలుగు తెర మీద తన సిరాతో సిరివెన్నెలను కురిపించారు. ఎంత సినిమా పాటైనా సరే దానికి సామాజిక బాధ్యత ఖచ్చితంగా ఉండాలని బలంగా నమ్మిన కవి సిరివెన్నెల గారు తనకు దొరికిన ప్రతి సందర్భాన్ని నలుగురికి మంచి మాటలు చెప్పడానికే ఉపయోగిస్తారు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ అంకురం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: TFM 101.3
1: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది.

0: డిజిటల్ పేమెంట్ అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

11:40 39 seconds వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మనకు అందించినటువంటి అద్భుతమైన పాటల సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. ఆయన పాటలు ప్రతి భావానికి ఓ గొంతు ఉంటుంది, సందర్భాన్ని బట్టి ఆ స్వరం మారుతుంది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని జీవిత సారాన్ని ఒక్క వాక్యంలో తేల్చేసిన వైన్యం ప్రతి మనసును హత్తుకుంటుంది. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు అంటూ అంతటి సరళమైన మాటలు వాడుతూనే గుండె బరువు దించేస్తారు. మన మనసులో మెదిలే ప్రతి ఆలోచనకు, ఆ మదిని మెలిపెట్టే ప్రతి భావనకు ఆయన కలంలో చోటుంది. కమర్షియల్ సినిమాలో అభ్యుదయాన్ని, ప్రత్యేక గీతాల్లో వ్యక్తిత్వ వికాసాన్ని ఎవరు ముడివేయగలరు, వేసి ఎలా మెప్పించగలరు? అదే మన సీతారాముడి మ్యాజిక్ అనమాట. ఇంకా మాట్లాడుకుందాం బోల్డని కబుర్లో. బిఫోర్ దట్ అంతం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది వింటూ. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

11:47 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ అలుక మురిపించాలన్నా ఒకటే మాట, మదిలోన దాగుంది మౌనంగా అంటూ ప్రేమను తెలియచేయాలన్నా కూడా కుర్రాళ్లకు ఆయనే. సో అదే అవతల అమ్మాయికి సడన్ గా గుర్తొచ్చి ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావో అని మనసులో ప్రశ్నించుకోవాలన్నా కూడా ఇంకా ఇంకా చెప్పాలి అంటే బోల్డ్ అన్నున్నాయండి. సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పాలి అంటే ఈ ఒక్కరోజు సరిపోదు కదా. చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక అని తీపి కబురు అందించాలన్నా కూడా మళ్లీ సిరివేనల గారే కావాలి. ఇద్దరి మనసుల్లో ప్రేమ భావనల పన్నీటి జల్లులు కురిపించింది ఆ కాలం. తన పదాల మొక్కలు నాటి పాటల పూలు పోయించిన తోటమాలి అండ్ భయం గాని కోపం గాని ప్రేమ గాని విరహం గాని నిస్సహాయత హాస్యం భావం ఏదైనా సరే మాటలని ఆయన మాటల్ని విల్లులాగా వాడేస్తారనమాట. సాహితీ ప్రియులకు మధుర భావాల బాణాలు వేశారు ఆయన మాటలతోటి. ఇంకా మాట్లాడుకుందాం బిఫోర్ దట్, ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. పెళ్లి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు బ్యూటిఫుల్ గా పాడినటువంటి సిరివెన్నెల గీతం వింటూ స్ట్రేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: సీతారామ శాస్త్రి గారు దాదాపు 800 సినిమాల్లో అంటే 20,000 అంటే పైగా పాటలు రాశారనమాట. అండ్ ఆయన ఒక తాత్వికుడు, శ్రామికుడు, ప్రేమికుడు. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అని ఉజ్వల జ్యోతిని రగిలిస్తే మనం ఆ వెలుగులో పరిగెత్తాల్సిందే. అండ్ ఆయన ముసుగు వెయ్యొద్దు మనసు మీద అంటే సరేనని బొద్దిగా మనం ఊకొట్టాల్సిందే. అండ్ ఎంత చెప్పుకున్నా, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా సిరివెన్నెల గారి గురించి ఇంకా ఏదో ఉంది, ఇంకా చెప్పొచ్చు అనే అనిపిస్తుందన్నమాట. ఆయన మనకు మిగిల్చినటువంటి తీయని అసంతృప్తి, తన పాటతో వినేవాళ్ల గుండెల్లో సిరివెన్నెల విరబోయించినటువంటి చివరి పాట కూడా సిరివెన్నెల అంటూనే పలకడం, అంటే ఆ ప్రేమ గీతం సిరివెన్నెల అనే పలుకుతుందన్నమాట. సో నిజంగా యాదృచ్ఛికమే కదా, అంత గొప్పగా సాగిందనమాట ఆయన సినీ గీతాల ప్రయాణం. మరి ఇవి ఈనాటి సిరివెన్నెల సీతారాముని పాటల సినిమా కబుర్లు. ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఫైనల్ గా మీకోసం నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా రాసినటువంటి పాట వసంతం చిత్రం నుంచి చిత్ర గారు పాడారు, ఆ పాట మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.

హెడ్లైన్స్ తో మస్తాన్వి. మత్స్యకారుల వలసలు తగ్గించి తీర ప్రాంతాల్లో వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వరుసగా 2 ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశామని తెలిపారు. తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా అడుగులు వేస్తామని ప్రకటించారు. మత్స్యకారుల సేవలో పథకం కింద అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి వివరించారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజల అనంతరం స్వర్ణ రథోత్సవం జరిపించారు. ఈ రథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కేంద్రాలు సత్ఫలితాలనిస్తున్నాయి. నిరుపేద రోగులు అతి తక్కువ ధరకే మందులను కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏ ఒక్క నిరుపేద అనారోగ్యంతో మృతి చెందకూడదన్న ఉద్దేశంతో వారిని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అతి తక్కువ ధరకే మందులను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి లబ్దిదారులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు జూన్ 8వ తేదీ సాయంకాలం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా రీసర్వేపై రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ అధికారులను ఆదేశించారు. దెందులూరు నియోజకవర్గంలో వట్లూరు, కొవ్వలి తదితర గ్రామాల్లో రీసర్వే పనులను జేసీ పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు లేని భూ రికార్డులు రూపొందించాలని అన్నారు. భూమి విస్తీర్ణంలో వ్యత్యాసాలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. స్వతంత్ర సమరయోధులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి ఈరోజు. 1872 ఆగస్టు 23న నిరుపేద కుటుంబంలో జన్మించిన ప్రకాశం పంతులు ఆంధ్ర కేసరిగా బిరుదు గడించారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. 1957 మే 20వ తేదీన ఆయన తుది శ్వాస విడిచారు. ఈరోజు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ తెలుగు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

12 hours 12 minutes 54 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ విషయం అన్నాను కదా, ఒక పేరెంట్ గా మీరు ఆందోళన పడేటువంటి బోలెడన్ని విషయాలు ఉంటాయి. అంటే పేరెంట్స్ ఏంటంటే పిల్లలకు చేయవలసిన కొన్ని విధులు ఉంటాయన్నమాట. పిల్లల పట్ల ప్రేమ చూపించడం, కేర్ తీసుకోవడం, పిల్లల్లో విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించడం, ఇవన్నీ కూడా చాలా అవసరం కదా. అందుకు ఈ సమ్మర్ హాలిడేస్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. పిల్లలు సాధారణంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని రోల్ మోడల్గా తీసుకుంటారు. అంటే 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ ఏజ్ పిల్లలకు ఒక పేరెంట్గా పిల్లల లైఫ్లో కొన్ని నిబంధనల్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళ లైఫ్లో ఈ విధులకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇవి హెల్ప్ చేస్తాయన్నమాట. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే హ్యాపీగా ఉంచడం. పిల్లల్ని సంతోషంగా ఉంచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఇతరుల్ని కూడా సంతోషంగా ఉంచాలి అని వాళ్ళకు నేర్పించాలన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం వాళ్ళని విషయాలు. బిఫోర్ దట్ వానా చిత్రానికి కార్తీక్ పాండే అటువంటి సిరివెన్నెల గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో సమ్మర్ హాలిడేస్ ని పేరెంట్స్ ఎంత చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ పిల్లలకి మంచి విషయాలు ఎలా నేర్పించవచ్చు, ఏం విషయాలు నేర్పించవచ్చు, ఇవి మనం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే, ఈ భూమి మీద ఒక మనిషి

మరొక మనిషి పట్ల గౌరవంగా ఉండటం. పిల్లలకు ఈ విషయాన్ని నేర్పించినప్పుడు వాళ్ళు వాళ్ళ బాధ్యతలు నిర్వహించడం సొంతంగా నేర్చుకుంటారు అండ్ సొసైటీలో బాధ్యత గల పౌరులుగా పెరుగుతారు. మరి చిన్నతనంలోనే వాళ్లను నియంత్రించడం, అప్పుడే వాళ్లు సరైన నడవడిక అనేది నేర్చుకుంటారనమాట అండ్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళని సమర్థిస్తూ నెమ్మదిగా వాళ్ళు ఎదగడానికి అవకాశాన్ని ఇవ్వాలి. అది మ్యాటర్ అనమాట. మాట్లాడుకుందాం ఇంకా బోల్డని విషయాలు. బిఫోర్ దట్ RX100 చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి పాడినటువంటి చైతన్య వర్మ గీతం వస్తుంది చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హుషారు చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విసా ప్రగడ గీతం విన్నారు రాధన్ మ్యూజిక్ లో. సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్ కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి విదేశాంగ అంతర్

జాతీయ సహకార శాఖ మంత్రి అంటోనియో తాజానీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అధ్యకుడు సెర్గియో మత్తారెల్లాలతో చర్చలు జరుపుతారు. భారత్ ఇటలీ మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-2029 ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్ కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. భారత్ ఇటలీల మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2024 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. ఈరోజు ఇటలీ ప్రధానమంత్రితో జరగబోయే సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలియజేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు భారత్ ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రోమ్లో ల్యాండ్ అయిన తర్వాత తనకు ప్రధానమంత్రి మెలోనీని రాత్రి భోజనం సందర్భంగా కలిసే అవకాశం లభించిందని, ఆ తర్వాత తామిద్దరం కలిసి ప్రసిద్ధ కొలోసియంను సందర్శించామని సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు మోదీ తెలియజేశారు. భారత్ ఇటలీ మైత్రిని మరింతగా పెంపొందించేందుకు ఈరోజు జరిపే చర్చలు మరింతగా దోహదపడతాయని చెప్పారు. నిన్న సాయంత్రం రోమ్లో తనకు ఘన స్వాగతం పలికినందుకు ఇటలీలోని భారతీయ సమాజానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదేశం పట్ల వారికి ఉన్న లోతైన అభిమానం, భారత ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంలో వారి నిబద్దత నిజంగా ప్రశంసనీయమని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు దేశం గర్వించేలా చేస్తూనే ఉన్నారని మోదీ సోషల్ మీడియా పోస్టులో కొనియాడారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. మార్కో రూబియో భారతదేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలియజేశారు. ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి భారతదేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి రూబియో హాజరవుతారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన అంతర్జాతీయ సవాళ్లతో పాటు ఇతర కీలకాంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించడానికి మన దేశం సిద్దమవుతోంది. ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ధర్మబద్దమైన ప్రవర్తన అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా సమగ్ర సమాజాన్ని ప్రకాశింపచేసే దీపం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ ఆదర్శాన్ని అందిపుచ్చుకుని ఈనాడు దేశ ప్రజలందరూ సంపూర్ణమైన నిగ్రహం, సామర్థ్యం, కర్తవ్య దీక్షతో దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని అన్నారు. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే నిర్ణయం ఒకరి వ్యక్తిగత అభిప్రాయం లేదా తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడి ఉండకూడదని మోదీ స్పష్టం చేశారు. నడవడికకు సరైన దిశానిర్దేశాన్ని, క్రమశిక్షణను అందించే శాస్త్రాల్లో పొందుపరిచిన సుప్రసిద్ధ ప్రమాణాల ఆధారంగానే వ్యక్తి నిర్ణయాలు ఉండాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆయా ప్రమాణాల వ్యవస్థకు అనుగుణంగానే నడుచుకోవాలని, అప్పుడే వారి ప్రవర్తన సమతూకంతో కూడుకుని ప్రామాణికంగా అర్థవంతంగా మారుతుందని ప్రధానమంత్రి తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మైనారిటీలకు భారతదేశం అత్యంత సురక్షితమైన, సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషన్ల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పువాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను మనం తరచుగా చూస్తుంటామని రిజిజు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీ

0: భారత్ను తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూస్తున్నారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించడంలో రాష్ట మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు రిజిజు చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా రక్షణ మంత్రి ఆన్ గ్యూబాక్తో సమాపేశమయ్యారు. ఈ సమాపేశంలో ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, సాంకేతిక సహకారం పట్ల ఉమ్మడి నిబద్దతతో భారత్ సౌత్ కొరియా రక్షణ, రక్షణ పరిశ్రమ, వ్యూహాత్మక సహకారాన్ని మరింత పెంపొందించుకునే మార్గాలపై వారిద్దరూ చర్చించారు. రక్షణ సైబర్ సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారతదేశం, సౌత్ కొరియా ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, తమ మధ్య సమాపేశం అత్యంత ఫలప్రదంగా జరిగిందని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో తెలియజేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవల విస్తరణ, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల గురించి మన దేశానికి ఉన్న నిబద్దతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా ప్రసంగిస్తూ, ప్రభుత్వం మొత్తం, సమాజం యావత్తు అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల కవరేజ్ దిశగా భారతదేశం సాధిస్తున్న ప్రగతి గురించి ప్రత్యేకంగా వివరించారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: లక్ష 85,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నట్లు నడ్డా తెలియజేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈ రోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, నైరుతి బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలు, యానాం, మరఠ్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. చైనాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీని కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గల్లంతయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన, సమ్మిళితంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి.

TFM 101.3. తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

12:41:04 లో ఉంది బీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మనం తెలుసుకుంటున్నాం ఈనాటి మీకు తెలుసాలో. మరి పిల్లలు సరైన మార్గంలో నడవటానికి కేవలం మార్గనిర్దేశం మాత్రమే చేయాలండి. ఎప్పుడూ కూడా ఆ పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండకూడదు. తమ కాళ్ల మీద తాము నిలబడడం అనేది వాళ్ళకి నేర్పించాలి. అండ్ పిల్లలు చాలా విషయాలను తల్లిదండ్రుల దగ్గర నుంచే నేర్చుకుంటారు. దానికి అనుగుణంగా పేరెంట్స్ అనేది ఏంటంటే మంచి ఉదాహరణను సెట్ చేసుకోవాలన్నమాట. తర్వాత టైమింగ్స్, ప్రతిరోజు కూడా ఒకే టైంని ఫాలో అవ్వటం, అంటే భోజనం కానీ నిద్ర కానీ టీవీ చూడడం ఇలాంటి వాటన్నిటికీ కూడా ఒక సమయాన్ని కేటాయించి అదే టైంలో అవి చేయాలని చెప్పాలన్నమాట. సో దీనివల్ల ఏంటంటే కొన్ని రూల్స్ ఎలాంటి వాదన లేకుండా ఫాలో అవ్వాలని పిల్లలకి తెలుస్తుంది. అండ్ వాళ్ళు కూడా సిస్టమాటిక్గా వాటిని అలవాటు చేసుకుంటారన్నమాట. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఆనందం చిత్రానికి మల్లికార్జున్, సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్ట్రేట్ ఇంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. సో మరి ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఫుడ్ గానీ వాటర్ బాటిల్ గానీ అంటే స్నాక్స్ లాంటివి అనమాట తీసుకెళ్లడం నేర్పించండి పిల్లలకి. దీనివల్ల ఏంటంటే బయటికి వెళ్ళాక వాటి కోసం వాళ్ళు గొడవ చేయకుండా ఉంటారు. అండ్ అలాగే పిల్లలు ఏదైనా అడిగిన ప్రతిసారి నో చెప్పడం కూడా వర్కౌట్ అవ్వదు. కాబట్టి కారణం చెప్పడం, చాయిస్ ఇవ్వడం లాంటివి చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకో రోజు తిందాం అని చెప్పడం. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కావాల్సింది ప్రతిదీ కూడా ప్రతిసారి పొందలేరనే విషయాన్ని వాళ్లకు తెలిసేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏడుస్తున్నారు కదా అని ఏది కావాలంటే అది ఇవ్వటం మంచిది కాదు. అలా చేస్తే ప్రతిసారి కూడా అదే తంత్రం ఫాలో అయిపోతారు. కాబట్టి చిన్నప్పటి నుంచే ఏది ముఖ్యం ఏది అనవసరం అనేది తెలుసుకునేలాగా వాళ్ళకి సర్ది చెప్పాలి. అండ్ ఫైనల్లీ వాళ్ళని చూసుకోవడానికి పేరెంట్స్గా మీరున్నారు అనే విషయాన్ని అండ్ అలాగే వాళ్లకు సంబంధించిన ఏ విషయాన్నైనా కూడా మీతో పంచుకోవచ్చు అని వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయాలన్నమాట. మరి ఈ సమ్మర్ హాలిడేస్ని చక్కగా యూజ్ చేసుకుని ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళల్లో ఉన్న టాలెంట్ వాళ్ల ఇంట్రెస్ట్కి అనుగుణంగా డెసిషన్స్ తీసుకుని వాళ్ల సక్సెస్కి సరైన ప్రోత్సాహాన్ని అందించవచ్చు కదా. ఏమంటారు? అవుననే కదా. మరి ట్రై చేయండి. ఇది ఈనాటి మీకు తెలుసా? ఇప్పుడైతే మీకోసం మ్యాడ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. కపిల్ కపిల్ అని పాడినటువంటి భాస్కర్ భట్ల రవి గీతం భీమ్స్ మ్యూజిక్ లో వింటూ స్టేట్ యూనిట్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
2: సూక్తులతో సుధలు పంచుతూ
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
2: వనితల వికాసానికి తమవాణిని వినిపిస్తూ
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

0: 대추가루.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
0: 101.3.
2: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋಮಸ್ ತನ್ವಿ. రాష్టంలోని రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా మంత్రి మాట్లాడుతూ, డీలర్లు గోదాములపై ప్రత్యేక తనిఖీలు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వతంత్ర సమరయోధులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి ఈరోజు. 1872 ఆగస్టు 23న నిరుపేద కుటుంబంలో జన్మించిన ప్రకాశం పంతులు ఆంధ్రకేసరిగా బిరుదు గడించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట సాధనలో కీలక పాత్ర పోషించారు. 1957 మే 20వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. ఈరోజు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ తెలుగు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాన్ని, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని

రాష్టాభివృద్దికి కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి మద్రాసు రాష్టంలో రెవెన్యూ మంత్రిగా, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రిగా రాష్టాభివృద్దికి కృషి చేసిన మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులని అన్నారు. మల్బరీ తోటల సాగును మరింత ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. కుందుర్పి మండలంలో పర్యటించి మద్రసిరి చాకీ పెంపక కేంద్రాన్ని మల్బరీ సాగు రైతులు చేనేతలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిల్క్ సమగ్ర కార్యక్రమం కింద లోకాస్ట్ రేరింగ్ షెడ్లని తక్కువ ధరతో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని, ఎక్కువ మంది రైతులు షెడ్ల ఏర్పాటుకు ముందుకు రావాలని అన్నారు. వాయువ్య అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, కోస్తాంధ్ర, కేరళ, కర్ణాటక, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని అన్నారు. మరోవైపు భారత వాతావరణ శాఖ రాష్ట్రానికి వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. అనేక జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31 తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబరు, MyGOV.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29 తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా, అమర గాథగా, సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.

మహిళలు ఎన్నో విషయాల్లో మగవాళ్లతో సమానంగా ఈక్వల్ గా విజయాలను సొంతం చేసుకుంటున్నారు కదా. అయితే ఆడవాళ్లు సెలెక్ట్ చేసుకునే విధానాలు, లక్ష్యాలు, వీటిల్లో

చాలా జాగ్రత్తగా ఉండాలన్నది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అవునా, లక్ష్యాలను చేరుకోవడానికి, కెరీర్ను హ్యాపీగా మార్చుకోవడానికి కొన్నిసార్లు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తూ ఉంటుందన్నమాట. మరి అలాంటి పరిస్థితుల్లో సేఫ్టీ అనేది చాలా అవసరం కదా. మరి ఆ విషయాలు తెలుసుకుందాం ఈనాటి ధీరాలో. ఇప్పుడైతే మీకోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తోంది మీకు. జమేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఫ్రమ్ ద మూవీ శతమానం భవతి. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ సాంగ్ కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే పాట వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి, అయిపోయింది అప్పుడే అనిపిస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్ ట్రాక్, అసలు అంత అద్భుతంగా పాడారు, అంతే అద్భుతంగా కూడా రచించారు ఈ పాటని. సో 1 hour 10 minutes కి దగ్గరలో ఉంది, వీబీ క్లాక్ వింటున్నారు, వివిధ్ భారతి FM 101.3 అండ్ ధీరాలో ఉన్నాం.

సో మరి మనం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి తెలుసుకుందాం అని చెప్పాను కదా. ఎన్నో సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో బయటికి ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ సేఫ్టీ పరంగా మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు అన్నాను కదా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో సమస్యల్ని ఫేస్ చేస్తూనే ఉంటారు లేడీస్. కాబట్టి చిన్నపాటి మెలకువలతో జీవితాన్ని సురక్షితంగా మార్చుకోవచ్చు అనమాట. అందులో ఏంటంటే ముందుగా ఎంత ధైర్య సాహసాలు ఉన్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే వీక్ గా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ధైర్య సాహసాలకు కొద్దిగా ప్రాక్టికల్ గా ఉండటం, ప్రాక్టికల్ గా ఆలోచించడం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అలర్ట్నెస్ అనేది మనకు ఆయుధంలా పనిచేస్తుంది. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఆడవారికి అలర్ట్నెస్ అవసరమవుతుంది, ఆ పరిస్థితులు ఆ సందర్భాలు ఏంటి అవి కూడా తెలుసుకుందాం. ఒక సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.35 ధీరా. ఇప్పుడైతే మీకోసం ఛాంపియన్ మూవీ నుంచి రామ్ మిర్యాల పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. ఎంజాయ్.

0: కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మనమ్మ. లేడీస్ కి సంబంధించినటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో క్రిటికల్ గా ఉన్న సమయాల్లో సమస్యల నుంచి కాన్ఫిడెన్స్ గా బయటపడడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అందులో ఏంటంటే, ఒక్కొక్కసారి లిఫ్ట్ లో ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు అక్కడ తెలియని పర్సన్స్, అంటే తెలియని మగవాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం అలర్ట్ గా ఉండడం చాలా అవసరం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లాస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళాలి అంటే మాత్రం తప్పనిసరిగా లిఫ్ట్ లోనే వెళ్ళాలి. అదే 1-2 ఫ్లోర్లు అయితే స్టైర్ కేస్ వెళ్ళొచ్చు మనం. బట్ కానీ గ్రౌండ్ నుంచి టాప్ వెళ్ళాలి, లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా లిఫ్ట్ వాడాలి. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తారంటే, నియరెస్ట్ బటన్ ప్రెస్ చేయడం వల్ల అక్కడ లిఫ్ట్ ఆగి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తుంది. సో రిస్క్ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయన్నమాట. ఇంకా మొబైల్ను ఆన్లో ఉంచుకోవడం, ఇలా కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా ముందుగానే పాటించాలి. సో మాట్లాడుకుందాం, ఇంకా బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి అండ్ న్యూస్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి కదా. ఆ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు. రాష్టంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్న చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత.

0: గల వివరాలు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు సవాళ్లు ఎదురైనా ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. వరుసగా 2 ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశామని ఆయన తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్దతకు ఇది నిదర్శనమని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు నివాళులర్పించారు. అచంచల దేశభక్తి, నిజాయితీ, నిబద్దతలతో ప్రజల కోసమే జీవించిన మహనీయులు ప్రకాశం పంతులని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన వ్యక్తి ప్రకాశం పంతులని, ఆయన ధైర్య సాహసాలకు, ప్రజాసేవకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాన్ని, పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్దికి కృషి చేయాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ,
1: మన జిల్లాలో పుట్టి స్వాతంత్రోద్యమంలో కీలకంగా పాల్గొని సైబర్ కమిషన్ కి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా, మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి వారి సేవలు అనలేనివి. మన ప్రాంతంలో వినోదరాయన పాలనలో జన్మించడం, టంగుటూరు, ఒంగోలు ఈ ప్రాంతాలతో వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధమే ఈ రోజు మన ప్రకాశం జిల్లా పేరు పెట్టడం, వారిని ఆ మహనీయుని యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించుకోవడం మన బాధ్యత.
0: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు ప్రసన్న తిరుపతి గంగమ్మకు పట్టువస్తాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి బెంగళూరుకు వెళ్తారు. అక్కడ జరిగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వార్షికోత్సవంలో వ్యవస్థాపకులు రవిశంకర్తో కలిసి పాల్గొంటారు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రైతులకు అందాల్సిన ఎరువులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర పనులకు వినియోగించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన అమరావతి సచివాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలిపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఎరువుల డీలర్లు, గోదాములపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషనర్ను ఆదేశించారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని, అందుకోసం జిల్లాల వారీగా ఎరువుల నిల్వలపై రోజువారీ సమీక్ష జరపాలని మంత్రి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రహదారుల అభివృద్దికి 247 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయన నిన్న పాలకొల్లు నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయలతో నిర్మించే పలు సీసీ రోడ్ల పనులకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ,
2: బాధ్యత పెరిగింది, ప్రజలు విశ్వాసం పెంచారు, ప్రతి పనిని అనుకునేటువంటి సంక్షేమాన్ని, అభివృద్దిని, సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరవేయాలి, అభివృద్ది చేయాలి, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఏ విధంగా తీసుకొస్తున్నామో ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అట్లా దాదాపుగా 40-50 కోట్ల రూపాయలు కూడా, ఎందుకంటే ఈ రోజు పాలకొల్లును అన్ని శాఖల పరంగా పాలకొల్లు ప్రజలు ఆశీర్వదించారు. తెలుగుదేశం పార్టీని, కూటమిని అనేటువంటి ఉద్దేశంతో చేస్తా ఉన్నాం.
0: హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సూచించారు. లేపాక్షి షోరూంలు, హస్తకళారూపాల విక్రయాలపై మంత్రి ఈరోజు అమరావతి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. లేపాక్షి షోరూంలను ఆధునిక హంగులతో రూపొందించాలని సూచించారు. ఇప్పటికే మరమ్మతులు పూర్తి చేసిన ఢిల్లీ, కాకినాడ లేపాక్షి షోరూంలను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో రాజమండ్రి విమానాశ్రయంలో నూతన లేపాక్షి షోరూంను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు.

0: 1800117 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. కేంద్ర ప్రభుత్వం విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏ ఒక్క నిరుపేద అనారోగ్యంతో మృతి చెందకూడదన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి జిల్లాలో మొత్తం 18 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా అతి తక్కువ ధరకే ప్రతి నెల 65,000 మంది నిరుపేద రోగులు నాణ్యమైన జనరిక్ మందులు 50% నుండి 80% వరకు రాయితీపై పొందుతున్నారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాల్లో లభించే మందులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని లబ్ధిదారుడు చెబుతూ,
1: నాకు షుగర్ ఉంది, దాంతో పాటు బీపీ ఉంది, వీటికి సంబంధించిన మందులు బయట కొంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అదే ఇక్కడ కొంటే చాలా తక్కువ రేట్లు వస్తాయి. అక్కడ 100 రూపాయలు ఉండేది, ఇక్కడ 20 రూపాయలకి 25 రూపాయలకి వస్తుంది. మందు సేమే ఉంటుంది, మార్పు అయితే లేదు. పేదలకి మధ్య తరగతి వ్యక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకమైన విధానానికి రూపకల్పన చేసిన ప్రధానమంత్రి గారికి నా ధన్యవాదాలు.
0: పత్తి ధర స్థిరత్వానికి 11% దిగుమతి సుంకం రద్దు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కోరారు. ఆయన నిన్న ఢిల్లీలో పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, ఎగుమతులు, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన పలు కీలక సమస్యలపై వారు చర్చించారు. అమెరికా సుంకాలతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, తద్వారా లక్షలాది మంది ఉపాధికి సమస్యగా మారిందని వారు పీయూష్ గోయల్కు వివరించారు. రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ దేశీయంగా అభివృద్ది చేసిన మానవరహిత వైమానిక వాహనం నుంచి ప్రయోగించే క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కర్నూలు సమీపంలోని పరీక్షా కేంద్రం నుంచి దీనిని నిన్న ప్రయోగించారు. ఈ క్షిపణిని హైదరాబాద్కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్తో కలిసి డీఆర్డీఓ సంయుక్తంగా అభివృద్ది చేసింది. ఈ క్షిపణి ఉత్పత్తిలో పెద్ద సంఖ్యలో దేశీయంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఈ విజయం రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత దిశగా సాధించిన వ్యూహాత్మక మైలురాయని అభివర్ణించారు. జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు నిర్వహించే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వేటిసెల్వి అధికారులకు సూచించారు. ఆమె నిన్న ఏలూరు కలెక్టరేట్లో ఓటర్ల జాబితా సవరణ జనగణనపై అధికారులతో సమీక్షించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నిర్వహించే ప్రత్యేక విస్తృత పునశ్చరణ సర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అత్యంత కీలకమైందని ఆమె అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్టంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు. రాష్టంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్న చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు.

1:31:35 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. మహిళలు అలర్ట్ గా ఉండాల్సినటువంటి కొన్ని సందర్భాలు, క్రిటికల్ గా ఉన్న సమయాల్లో కాన్ఫిడెన్స్ తో బయటపడటం ఎలా అనే విషయాలు మాట్లాడుకుంటున్నాం ఈనాటి ధీరాలో. సో మరి టైం సేవ్ అవుతుందని కొన్నిసార్లు మెయిన్ రోడ్స్ వదిలేసి సబ్వేస్ ను అనుసరిస్తూ ఉంటాం. అంటే ఆఫీస్ క్యాబ్ అయినా సరే కూడా మెయిన్ రోడ్లోనే వెళ్లమని చెప్పండి, ఎందుకంటే మన శాలరీ నుంచే కంపెనీలు క్యాబ్స్కి పే చేస్తాయి కాబట్టి. సో మనకి సురక్షితమైనటువంటి దారిలోనే వెళ్ళాలి, అది మన ఓన్ వెహికల్ అయినా సరే కంపెనీ నుంచి వచ్చే క్యాబ్ అయినా సరే. సో ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే ఒంటరిగా వెళుతున్న వాళ్ళతోటి అసలు మాట్లాడకండి. ఇన్ కేస్ మీరు ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మాత్రం మొబైల్లో ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ చుట్టుపక్కల గమనించడం కానీ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లీస్ట్ ఆ టైంకి ఎవరైనా మాట్లాడడానికి లేకపోతే మాట్లాడుతున్నట్టు నటిస్తూ అయినా ముందుకు నడవండి. పక్కన నడిచే వాళ్ళ మీద కూడా ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచండి. తర్వాత ఏదైనా సమస్య వస్తే ఎదుర్కోవడం అండ్ అలాగే సురక్షితంగా ఉండే ప్లేస్లో దాక్కోవడం ఇవన్నీ కూడా ముందే ప్లాన్డ్గా ఉండాలన్నమాట. అంటే ఏ రోజు ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం అయితే ఖచ్చితంగా చెప్పలేము. సో ఈ విషయాలు మాత్రం ఎప్పుడూ మన మైండ్లో ఉంటూనే ఉండాలి అండ్ వాటికి సంబంధించి మనం జాగ్రత్తను పాటిస్తూనే ఉండాలన్నమాట. అండ్ అలాగే సెక్యూరిటీ యాప్ నుంచి ఎమర్జెన్సీ మెసేజ్ను ఫ్రెండ్స్కి పంపించడం, ఇలా చేస్తే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే పారిపోతారు. సో మాట్లాడుకుందాం ఇంకా బోల్డ్ అని విషయాలు. దానికంటే ముందు ఎవడు చిత్రానికి కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

1:39:08 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. అండ్ ఇక పార్టీస్ ఫంక్షన్స్ విషయానికి వస్తే అక్కడ మీరు తీసుకునే డ్రింక్స్ మీద కూడా జాగ్రత్తగా ఉండాలండి, లేదంటే సమస్యలో ఇరుక్కున్నట్లు అవుతుంది. అండ్ ఆ తర్వాత లేట్ నైట్ డ్రైవింగ్, రాత్రిపూట కార్ డ్రైవింగ్ సురక్షితం కానే కాదు, ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా కూడా సేఫ్టీ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్ డోర్స్ లాక్ చేసుకోవడం, దారిలో ఎక్కడ కూడా ఆపకుండా పార్క్ చేయకుండా ఇల్లు చేరుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రెస్ట్ రూమ్ విషయానికి వస్తే ఈ రెస్ట్ రూమ్స్ డోర్ లాక్ చేసుకోవడం, ఇంకొక వ్యక్తికి ఆస్కారం లేకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ డోర్ లాక్ చేసుకోవాలి, అలాగే కనిపించకుండా ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకోవాలి, అంటే తెలియని ప్లేసెస్లో ఖచ్చితంగా చూసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మాట్లాడుకుందాం ఇంకా మళ్ళీ విషయాలు. బిఫోర్ దట్ వర్షం చిత్రానికి ఎస్పీ చరణ్ సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల గీతం వస్తోంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

1 hour 52 మినిట్స్ లో ఉంది బీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుంటున్నాం కదా. స్ట్రాంగ్ విమెన్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొంచెం డామినేటింగ్ గా కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళని వేరే విధంగా పార్టీస్ అని ఫంక్షన్స్ అని స్పెషల్ గా ఇన్వైట్ చేసి అవకాశాన్ని మరో విధంగా ఉపయోగించుకోవాలని చూసే వాళ్ళు కూడా ఉంటారు. నవేడేస్ మనం ఇలాంటివి చాలా చూస్తున్నాం కదా. అందుకని పార్టీస్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. హ్యాండ్ కఫ్స్ ఇవి చాలా డేంజర్ అండి. ముందు వైపు వేసే హ్యాండ్ కఫ్స్ ని బ్రేక్ చేయొచ్చు, కానీ వెనక వైపుకి వేసే హ్యాండ్ కఫ్స్ బ్రేక్ చేయడం అనేది చాలా కష్టం. ఇది కుదరకపోగా చేతులకు బిగుసుకుపోయి కండరాలు ఉపయోగించలేని విధంగా చేస్తాయన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని మీ దగ్గరకు రానివ్వకండి. క్రిటికల్ గా ఉన్న సమయాల్లో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు ఫాలో అయ్యి సమస్యల బారిన పడకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో బయటపడండి. ఓకేనా? ఎప్పుడూ కూడా ఇంట్లో మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు అండ్ ఎవరితో వెళ్తున్నారు, ఎప్పుడు మళ్ళీ వస్తున్నారు, ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి. దయచేసి సరదాకి కూడా అబద్ధాలు చెప్పకండి ఇంట్లో వాళ్ళకి, అంటే పేరెంట్స్కి, అమ్మకి. పలాన చోటుకి వెళ్తే పలాన చోటుకే వెళ్తున్నానని చెప్పండి, ఇంకొక చోటుకి వెళ్తున్నాను అని మాత్రం చెప్పొద్దు. దానివల్ల లాస్ అయ్యేది ఖచ్చితంగా మనమే. సో పేరెంట్స్కి తెలియకుండా ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళొద్దు. అండ్ ఈ మధ్య మనం చాలా చూస్తున్నాము, ఒకసారి మిస్టేక్ జరిగింది, చేయి దాటిపోయింది అంటే మాత్రం ప్రాణం విలువ చాలా ఇదైంది. సో అలాంటి విషయాల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ మీ పిల్లలకు కూడా ఈ విషయాల్ని నేర్పించండి. ఓకేనా? మరి ఇది ఈనాటి ధీరా.

సో మరి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తోటి ఈనాటి ధీరాకైతే మనం ఫుల్ స్టాప్ పెట్టిద్దాం. సీతారామం చిత్రానికి ఎస్పి చరణ్ అండ్ రమ్య బెహ్రా పాడినటువంటి లవ్లీ ట్రాక్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: స్టూడియోలో సమయం 2 గంటలుగా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐఎమ్ అనుజ కుమార్ విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. Prime Minister Narendra Modi to hold talks with his Italian counterpart Giorgia Meloni in Rome in a short while from now to boost economic cooperation. Prime Minister Modi and Giorgia Meloni outlined roadmap for India-Italy strategic partnership, highlight several economic initiatives in a joint article. DRDO completes trials of drone-launched unmanned precision-guided missile. Defence Minister terms it a strategic milestone. Supreme Court rejects petition challenging center's decision to undertake caste enumeration. Severe heat wave grips north and central India. Temperature breaches 44 degree mark at several places. And in IPL cricket, host Kolkata Knight Riders to take on Mumbai Indians at Eden Gardens. And now the news in detail.

0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

2:16 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. ఇప్పుడైతే మీకోసం బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ ట్రాక్స్ రెడీగా ఉన్నాయి. ఆర్య చిత్రానికి సాగర్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

త్రివక్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. సో మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా ముఖ్యంగా పాజిటివ్ గా మీరు కూడా ఆన్సర్ చేయాలి అంటే 8662488114 ఈ నంబర్ కి పంపిస్తే సరిపోతుంది. సో మరి నేను అడిగే ప్రశ్న కంటే ముందు కొన్ని మెసేజెస్ ఉన్నాయి చూద్దాం. మహిళలకు ధైర్యంతో పాటు బుద్ధిబలం కూడా తోడైతే ఆపద సమయాల్లో అంటే కలిగేటువంటి కష్టాలు నష్టాలు కూడా ఉంటాయి కదా, వీటిని కూడా ఆయుధాలుగా మనం మార్చుకోవచ్చు అన్నట్టుగా నాకు మెసేజ్ చేశారు వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్, హాయ్ జ్యోతి గారు శుభ మధ్యాహ్నం అంటూ వాయిస్ చాలా కమాండింగ్ గా ఉందా, ఎనీవే వెరీ గుడ్ వాయిస్ అంటూ మెసేజ్ చేశారు. ఎంఎం నివాజ్ నల్లపాడు గుంటూరు నుండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లేమల్లపాడు భాను మెసేజ్ చేశారు. అండ్ శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఎలా ఉన్నారు, సినిమా కబుర్లో సీతారామ శాస్త్రి గారి గురించి మంచి విశేషాలు తెలియజేశారు, చాలా బాగుంది, శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారికి మా ఘన నివాళి అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అంతే పాజిటివ్ గా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు సందడి సందడి కోసం అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు, చిన్నపిల్లల గురించి చాలా మంచి విషయాలు చెప్పారండి, ఇప్పటి తల్లిదండ్రులకు పిల్లలకు నచ్చ చెప్పకుండా వారు ఏది అడిగితే అది కొనేస్తున్నారు, ఏడ్చి సాధించుకుంటున్నారు పిల్లలు, అతిగారాభం మంచిది కాదు అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమినపాడు నుండి మెసేజ్ చేశారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మండూరు మధుకుమార్ లక్ష్మీ సాలి కాలనీ వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు శైలజ రేణుశ్రీ సాయి కుమార్ వీళ్ళందరూ కూడా హాయ్ జో అంటూ మెసేజ్ చేశారు కోదాడ నుండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, వెల్కమ్ టు పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి, ప్రోగ్రామ్ ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి అది మ్యాటర్. ఎనీవే మనం సందడి సందడి ప్రోగ్రాంలోకి అయితే వచ్చేసాం కదా, మరి ఫస్ట్ క్వశ్చన్ కోసం రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుతాను, దానికి ఆన్సర్ని గెస్ చేయండి.

ఒక హీరోయిన్ చెప్తుంది ఈ డైలాగ్ ఏ సినిమాలోది అండ్ ఎవరా హీరోయిన్ గెస్ చేయండి. మియావ్ మియావ్ పిల్లి మిల్క్ బాయ్ తో పెళ్లి అని చెప్తుంది. ఎవరా హీరోయిన్ అండ్ ఏంటా సినిమా? సో మియావ్ మియావ్ పిల్లి మిల్క్ బాయ్ తో పెళ్లి. గెస్ చేస్తూ ఉండండి, ఆన్సర్ ని పంపించండి 8662488144. ఈ నెంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించండి. ఇప్పుడైతే మీకోసం మిసాల పిల్ల బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది. ఉదిత్ నారాయణ్ శ్వేత మోహన్ పాడినటువంటి పాట ఫ్రమ్ ద మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఎంజాయ్ లిస్నింగ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నిగుమేన్న తయ్యలా, ఏ మిసాల పిల్ల, నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యల్లా. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

పాస్ట్ 39:44 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సండడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. చూద్దాం మెసేజెస్ అయితే వచ్చేసి మియావ్ మియావ్ పిల్లి మిల్క్ బాయ్ తో పెళ్లి ఎవరా హీరోయిన్ అండ్ ఏంటా సినిమా అని అడిగాను కదా. ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే నాగా జగ్గైపేట నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు నయనతార కాదు కదా రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ హేమలత ఫ్రమ్ చిత్తూరు. అండ్ కొల్లిపర నుండి మౌలాలి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మాట్లాడుతుంటే చాలా హాయిగా ఉంటుందంట ఓకే. అండ్ రైట్ ఆన్సర్ ఎక్కడుంది హలో జ్యోతమ్మ చాలా ప్రశాంతంగా ఉంది అంటున్నారు బట్ ఆన్సర్ పంపించలేదు మీరు చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ దక్ష ఫ్రమ్ విజయవాడ ఐ డోంట్ నో అక్క అంట వావ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అరగిద్ద గ్రామం రాహుల్ శివాజీ శేఖర్ పల్లవి వేదశ్రీ వీళ్ళందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. అండ్ సంధ్యా ప్రతీక్ వీర్రాజ్ ఇంగ్లాండ్ అంట ఇక్కడ నుండి మెసేజ్ వచ్చింది మనకి ఇంగ్లాండ్ నుంచే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ స్వాగతం సుస్వాగతం అంటూ సందడి సందడికి మెసేజ్ చేశారు డి సూరిబాబు వైఫ్ కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఎవరు పంపించారో. అండ్ అనురాధ మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర కర్నూలు ముజఫర్ నగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. అండ్ నెక్స్ట్ అమ్మ చెల్లి ఓ వీళ్ళందరూ కూడానా మొత్తం నలుగురు ఉంటారు ఈ డైలాగులు చెప్పేటప్పుడు అందరి పేర్లు పంపించేశారనమాట. పాలింపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రవితేజ ఆర్కే అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. అండ్ పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత కూడా రైట్ ఆన్సర్. నువ్వు మల్లన్న సినిమాలో శ్రేయాది పాట అది మియావ్ మియావ్ అది సాంగ్ అనమాట. నేను అడిగింది అది కాదు డైలాగ్ అడిగాను మియావ్ మియావ్ పిల్లి మిల్క్ బాయ్తో పెళ్ళి అని ఏ హీరోయిన్ చెప్తుంది అని ఓకేనా.

అండ్ నెక్స్ట్ సూర్య ఏ వెంకటేష్ కర్నూలు మల్లన్న అంటూ మెసేజ్ చేశారు, బట్ కాదండి, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి మెసేజ్ చేశారు పున్నం వెంకటేశం హేమలత. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీదేవి మధుకుమార్ సాలికాలనీ వెంకటగిరి నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ జ్యోతి అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీలాంటి వాయిస్ ఉన్నాడు అసలు భయపడక్కర్లేదంట 100 meters. త్రిష ఏంటి, త్రిష కాదు కదా ఈ డైలాగ్ చెప్పింది. ఎంఎం నివాస్ నల్లపాడు నుండి రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ శ్రావ్య అండ్ విక్రమ, ఓకే, సుందరి పెనమలూరు నుండి మెసేజ్ చేశారు బట్ అది రాంగ్ ఆన్సర్. మీరు సాంగ్కి వెళ్ళిపోయారు శ్రేయా దగ్గరికి, అది కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ రావు శ్రీకాకుళం రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉయ్యూరు నుండి మహేష్ బాబు, ఓకే హీరో, ఓకే లత ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ అంటూ అంకయ్య గడ్డం బండారుపల్లి నుండి నెల్లూరు డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ వినుకొండ నుండి ఎస్ సుబ్రహ్మణ్యచారి విజయ లక్ష్మి హాయ్ వివిధ భారతి అన్నారు. ఆన్సర్ ఏదండి, లేదు. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ అశోక్ గన్నవరం నుండి మల్లన్న అంటున్నారు, రాంగ్ ఆన్సర్. హాయ్ అక్క అంటూ జాగ్వి ఫ్రమ్ గుంటూర్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రైట్ ఆన్సర్ ని పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం పున్నం వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెన్నెలవల్లి రామ కార్తీక, ఓకే థ్యాంక్ యూ. మీ పిల్లల పేర్లు కూడా చదివేశానండి నేను, మదన్ కుమార్ అనురాధ, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ గణేష్ వేదవతి రైట్ ఆన్సర్. అండ్ మలాన్బి కర్నూల్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ గుంటూరు కారంలో రష్మిక ఎక్కడ ఎలా ఎంఎం నివాస్, సో అది మ్యాటర్ బట్ రాంగ్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చింది కర్నూలు నుంచి మీ పేరు, ఓకే ఏ వెంకటేష, మీ పేరేదో నాకు అర్థం కాలేదండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ జయంతి ఆల్వాల్ నుండి, ఆన్సర్ పక్కన మీ పేరు ఉంటే నాకు చాలా ఈజీగా ఉంటుందండి, ఎక్కడో పైన ఉంటే మీ పేరేదో ఆన్సర్ ఏదో ఊరి పేరేదో కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఆన్సర్తో పాటు మీ పేరు పంపించండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఫణి సత్యశ్రీ తెనాల్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ సో ఇప్పటి వరకు నా మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఆల్మోస్ట్ చాలామంది రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు ఫర్ మియావ్ మియావ్ పిల్లి మిల్క్ బాయ్తో పెళ్ళి, ఈ సినిమాకి సంబంధించిన, అంటే ఏ సినిమాలోది ఈ డైలాగ్ అని అడిగాను కదా. రైట్ ఆన్సర్ అయితే చాలామంది పంపించేశారండి. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే రష్మిక చెప్తుంది సరిలేరు నీకెవ్వరు ఈ చిత్రంలో ట్రైన్లో అనమాట. అందరూ చాలామంది మొత్తం సీన్ అంతా కూడా వివరించేశారు కూడా. ట్రైన్లో ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ ఉంటారు, అండ్ మదర్ సంగీత ఉంటుంది, ఇదంతా కూడా చాలా క్లియర్గా చెప్పేశారు. అది మ్యాటర్. ఎనివే మనం సందేశంలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, సెకండ్ క్వశ్చన్కి. జీకేకి సంబంధించిన ప్రశ్న, 69th స్కూల్ గేమ్స్ 2026కు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం, ఓకేనా, 69th 69వ స్కూల్ గేమ్స్ 2026కు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. ఇప్పుడైతే మీకోసం సరిలేరు నీకెవ్వరు చిత్రానికి మధుప్రియ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆరు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: కదా.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
1: 101.3.
3: ఎక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి. फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
4: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

2 hours 52 minutes 8 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఆన్సర్స్ అయితే కొంచెం తక్కువే వచ్చినాయి అని చెప్పాలి. 69th స్కూల్ గేమ్స్ 2026 కు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అని అడిగాను కదా, చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. తక్కువ మెసేజెస్ వచ్చినాయి అన్నాను కదా, జీకేకి సంబంధించిన ప్రశ్నే కదా, సినిమాకి సంబంధించిన ప్రశ్నే కాదు కదా. ఓకే, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సెకండ్ మెసేజ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రాంగ్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు కూడా రాంగ్ ఆన్సర్, అది కాదు కదా. కర్నూలు ముజఫర్ నగర్ నుండి నేను రాష్ట్రం అడిగాను అనమాట, ఆలోచించి చెప్పండి. ఓకేనా అనురాధ, మదన్ కుమార్, వెన్నెలవల్లి, రామకార్తీక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ వినయ్, ఉత్తమ్ రెడ్డి, నిషిత, శ్రీలేఖ, నిరంజన, వీళ్ళందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుండి, నేను దేశం అడగలేదండి రాష్ట్రం అడిగాను, ఒకసారి కరెక్ట్ చేయండి మళ్ళీ ఆన్సర్. ఓకేనా, అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీనివాసరావు కోదాడ నుండి, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ సర్వేజన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు, ఆర్జే జ్యోతి గారు. చెప్పాలంటే మీ వాయిస్ ఓకే క్యూట్ క్యూట్గా ఉందంట, థ్యాంక్ యూ. అండ్ హౌ చెప్పండి, గ్రేట్ వాయిస్, ఆకలిగా ఉన్న వాళ్ళు ఎవరైనా వాయిస్ వింటే అసలు వాళ్ళు బోన్ చేయరంట, అయ్య బాబోయ్ కడుపు నిండిపోతుంది అంటున్నారు. కడుపు నిండిపోయి లావైపోతారా? ఓకే, రామచంద్రరావు గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, బట్ నేను అందులో కొన్ని మాత్రమే తీసుకుంటానండి, అన్ని తీసుకోలేను, అది మ్యాటర్. ఇందుకు మీరు నాకు ఆన్సర్ పంపించారా? పంపించలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గోర్లఖాన్ దొడ్డి, పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. కమదం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి, అయ్యో కాదు కదా కనకారావు గారు, రాంగ్ ఆన్సర్ అది. అండ్ షబానా షాను సానా పెద్దగూడెం విలేజ్ నుండి మెసేజ్ చేశారు, వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ డూ నాట్ హ్యావ్ ఏ సింగిల్. అండ్ శ్రావణి ఫ్రమ్ అనంతపురం నుండి, నాకు మీ ఆన్సర్ అర్థం కాలేదు, బట్ మీరు అనుకున్న ఆన్సర్ కూడా కాదండి, ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా, అండ్ ఆర్జ్యోతికి స్వాగతం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి జి పూర్ణచంద్రరావు, శైలజ, సందేశ్ అందరికీ స్వాగతం చెప్తూ మీ ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జాగ్వి ఫ్రమ్ గుంటూరు, రాయ్పూర్ గోన్, ఛత్తీస్గఢ్ నుండి మెసేజ్ చేశారు, బట్ కాదు కదా, ఎక్కడ మీరు మెసేజ్ డిలీట్ చేసినట్టున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, రాంగ్ ఆన్సర్. అండ్ మీ కాలేజ్ మేడంలా ఉందా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కడప వినయ్ మెసేజ్ చేశారు, ఫస్ట్ టైం విన్నట్టున్నారు. ఓకే, ఎనీవే అనౌన్సర్స్ రవి మహేష్ అంటున్నారు, నాకు ఏం అర్థం కాలేదు, బట్ ఆన్సర్ అయితే వచ్చిందండి, అక్కడ మీరు పంపించిన దానిలో ఆన్సర్ అయితే ఉంది, కరెక్ట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం, హేమలత. నాకు తెలిసి ఈ ఎండలకి ముందు ఆన్సరు పేరు ఇలా ఇలా మార్చేస్తున్నట్టున్నారు, ఏవేవో పేర్లు కూడా వచ్చేస్తున్నాయి, నాకు అర్థం కాలేదు. బట్ మీకోసం నేను ఒక వర్షం పాటైతే డెఫినెట్గా వేస్తాను, ఆ వర్షానికి మీరు అందరూ కూల్ అవుతారనమాట. అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, ఎందుకంటే మనం రియల్గా పెద్ద పెద్ద వర్షాలని, ఇప్పుడు మనం వాతావరణాన్ని మార్చలేము, వర్షాన్ని తెప్పించలేము, కాబట్టి పాటతోటి ఒక మంచి వర్షాన్ని మీరు చక్కగా తడిసి ముద్దయ్యేలాగా అయితే మాత్రం ప్లే చేస్తాను నేను, అండ్ మీకు నచ్చే పాటని. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కర్నూలు నుండి ముజఫర్ నగర్, అనురాధ, మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర, వెనెలవల్లి, రామకార్తీక రైట్ ఆన్సర్. అండ్ మహారాష్ట్ర అంటూ రాంగ్ ఆన్సర్ నల్గొండ జిల్లా చందంపేట నుండి దమోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకి రైట్ ఆన్సర్. హైదరాబాద్ గణేష్ వేదవతి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో అంటూ కుసుమ అంబటి నగర్ నుండి, కాదు కదా రాంగ్ ఆన్సర్, ట్రై చేయండి, నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపిస్తారేమో చూద్దాం. అండ్ అరగిడ్డ విలేజ్ వేదశ్రీ, రాహుల్, పల్లవి, శేఖర్, కాదు ఆంధ్ర కూడా కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రవి మహేష్, ఓకే రైట్.

ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి, రైట్ ఆన్సర్. అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి, టీఎస్ఆ కాదు కదా, పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ అంటే ఒక్క సిటీ హోస్ట్ చేయడానికి గేమ్స్, నేను యాక్చువల్గా 2026 కు అని చెప్పాను కదా, 2026 సంవత్సరానికి ఆతిథ్యం ఇచ్చిన అన్నాను. మీరు ఒక్క సిటీ హోస్ట్ చేయడానికి అంటే నేను పర్టికులర్ టైం ఇయర్ కూడా చెప్పాను మీకు, నేను చాలా సిటీస్లో జరిగాయి అంటున్నారు, ఐ థింక్ 4 అని నేను 2026 అని చెప్పాను. 69th స్కూల్ గేమ్స్ అని కూడా చెప్పాను. ఓకేనా, ట్రై చేయండి రైట్ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. నాని అంటున్నారు, బట్ మీ పేరైతే లేదండి, రైట్ ఆన్సర్ అయితే వచ్చింది. బట్ చూద్దాం, ఇంకా మెసేజెస్ కూడా ఉన్నాయి. బట్ బిఫోర్ మనకి న్యూస్ హెడ్లైన్స్ కూడా ఉంటాయి కదా, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత నేను ఆ మెసేజెస్ కూడా చూస్తాను. ఇంకా ఎవరన్నా ఆన్సర్ తెలియని వాళ్ళు ఉంటే కనుక గెస్ చేయండి. 69th స్కూల్ గేమ్స్ 2026 ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం, 69th స్కూల్ గేమ్స్ 2026 సంవత్సరం. ఓకేనా, గెస్ చేయండి 8662488114. ఈ నంబర్కి మీరు మెసేజ్ చేస్తూ ఉండండి.

0: Bharti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి వెంగమాంబ జాతరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఈరోజు పాల్గొన్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్టంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వరుసగా 2వ ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సూచించారు. లేపాక్షి షోరూంలు హస్తకళా రూపాల విక్రయాలపై మంత్రి ఈరోజు అమరావతి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండలం కాకరపర్లో వెంకటేశ్వర స్వామి హరిహరపుత్ర అయ్యప్ప ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ నిన్న పాల్గొన్నారు. ఆలయాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను లీటరుకు దాదాపు 90 పైసలు చొప్పున కేంద్ర ప్రభుత్వం పెంచింది. పెంచిన ధరలు నిన్న ఉదయం నుండి అమల్లోకి వచ్చాయి. రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ నిన్న కర్నూలులోని పరీక్షా కేంద్రం నుంచి ప్రయోగించిన అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ లాంచ్డ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ UL-PGM-V3 పరీక్ష విజయవంతమైంది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి రోజు. 1872 ఆగస్టు 23న నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన 1957 మే 20వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆయన ఆంధ్రకేసరిగా బిరుదుగడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు రాష్టంలోని చాలా జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: विविध भारती FM 101.3
1: वीण वेणु वैन सरिगम विन्नावा
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: ఏమండోయ్, భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
6: వస్తున్నా అమ్మా. ఇష్యూ
5: అబ్బా, ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది. నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
6: అమ్మా, ఇంకా పడుకోలేదా?
7: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
6: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
5: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి భువన చంద్ర గీతం విన్నారు. వాన పాట సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. మరి 3 hours 16 minutes 57 seconds లో ఉంది వీబీ క్లాక్. మరి విషయం ఏంటంటే మనకి ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం.

మీ మెసేజెస్ అయితే నాకు రావడం లేదు. సో అది మ్యాటర్, అందుకే నేను సాంగ్ కూడా ప్లే చేశాను. అండ్ నెట్ మనకి వచ్చిన వెంటనే మీ మెసేజెస్ నాకు రాగానే నేను డెఫినెట్గా ఆ మెసేజెస్ అన్ని చదువుతాను. బట్ బిఫోర్ దట్ సెకండ్ క్వశ్చన్ చెప్పాను కదా, 69th స్కూల్ గేమ్స్ 2026కి ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అని అడిగాను. పంజాబ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. సో అది మ్యాటర్. అండ్ మరి థర్డ్ క్వశ్చన్ ఇస్తాను, బట్ నాకైతే మాత్రం ఇక్కడ మీ మెసేజెస్ కనిపించినప్పుడే కదా చదవగలను. సో థర్డ్ క్వశ్చన్ ఇచ్చేస్తాను, బట్ ఆన్సర్స్ తో మీరు పంపిస్తూ ఉండండి. ఇది కూడా ఒక సినిమాకి సంబంధించిందే. ఒక హీరోయిన్ చెప్తుంది ఒక పవర్ఫుల్ హీరోతోటి అనగానే మీకు గుర్తొచ్చేస్తుంది అనమాట, రీసెంట్ గా వచ్చిన మూవీయే. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే మరి మీ ఇంటికి వచ్చే అమ్మాయి ఎవరో, అంటే జీవితంలో ఒక తోడుండాలి కదండి అంటాడు అంటుంది. అప్పుడు హీరో అంటాడు, ఉందిగా మై డార్లింగ్ మై స్వీట్ హార్ట్ అండ్ ఎవరా స్వీట్ హార్ట్ అని అంటుంది. అప్పుడు ఒక గన్ చూపించి దిస్ ఇస్ మై దిల్కా ధడకన్ అని చెప్తాడు హీరో. సో గెస్ చేయండి, గెస్ చేసి 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తూ ఉండండి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

3:24:29 లో ఉంది బీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న అడిగాను కదా సో మెసేజెస్ చూద్దాం చాలా వచ్చేసింది ఎవరెవరు పంపించారు ఏంటి అనేది నున్న నుండి శోభారాణి రంగారావు ఫ్యామిలీ మెంబర్స్ ఇందాకటి క్వశ్చన్ కి పంజాబ్ అని రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ అలాగే పేరు డి సూరిబాబు వైఫ్ కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు ఒరిస్సా అంటూ రాంగ్ ఆన్సర్ అండ్ ఆ ఆన్సర్ కూడా నేను రివీల్ చేసేసానండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చెప్పేశాను ఆ నెక్స్ట్ క్వశ్చన్కి పంపించండి మెసేజెస్ ఓకేనా అండ్ నెక్స్ట్ 69th నేషనల్ స్కూల్ గేమ్స్ అంటూ పంజాబ్ రైట్ ఆన్సర్ ని పంపించారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి అండ్ కడప జిల్లా ముద్దనూరు అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప రైట్ ఆన్సర్ ని పంపించారు పంజాబ్ అని అండ్ అలాగే సులోచన కరీంనగర్ నుండి పంజాబ్ అని రైట్ ఆన్సర్ అండ్ వేదశ్రీ రాహుల్ పల్లవి శేఖర్ కర్ణాటక నుండి మెసేజ్ చేశారు అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సినిమా ప్రశ్నకు ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు కంగ్రాట్స్ అండ్ అలాగే నెక్స్ట్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు ప్రభాస్ సలార్ అంటూ బట్ కాదండి రాంగ్ ఆన్సర్ అది అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి అనురాధ మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర వెన్నెలవల్లి రామకార్తిక కూడా రాంగ్ ఆన్సర్ అండ్ నువ్వు నాకు నచ్చో సినిమాలో వెంకటేష్ గారు అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు బట్ కాదు కదా అది రాంగ్ ఆన్సర్ అండ్ ఇందాకటి క్వశ్చన్కి అయితే రైట్ ఆన్సర్ అండి పంజాబ్ అండ్ యాప్ ద్వారా రేడియో వింటూ యాప్లో రేడియో డిష్ కనెక్ట్ అవుతుంది దయచేసి సెల్ చేయవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నామంటూ గుంప రమణ చిరునామా పాతకొట్టం గ్రామం కోటనందూరు నుండి మెసేజ్ చేశారు నాకు ఆ రిక్వెస్ట్ ఏంటనేది కూడా ఫస్ట్ అర్థం కాలేదు యాప్ ద్వారా రేడియో వింటున్నాం అంటున్నారు ఓకే రేడియో డిస్కనెక్ట్ అవుతుంది అంటున్నారు అప్పుడప్పుడునా అండి మేబీ నెట్వర్క్ ఇష్యూ అయి ఉండొచ్చు కదా అది ఓకే అండ్ నెక్స్ట్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి రాంగ్ ఆన్సర్ కనకారావు పెడ నుండి రైట్ ఆన్సర్ అండ్ మొత్తానికి వాన పాటలతో మా శ్రోతల మనసులు చల్లబరుస్తున్నారు అంతేగా అంటూ మెసేజ్ చేశారు నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం హేమలత ఇప్పుడు మాకు ఎండ 45 డిగ్రీస్ దాటింది అండ్ వాన పాటతో కొంచెం ఉపశమనం ఉండొచ్చు కానీ తర్వాత ఉక్కపోతలు మొదలేగా అంటున్నారు అంతేగా సో ఎనీవే తర్వాత కూడా ఇంకొక వర్షం పాట వేస్తాలండి అప్పుడు ఇంకొంచెం డిగ్రీస్ తగ్గుతాయేమో కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ రాజోలి జయన్న

ఉజ్వల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడే రేడియో వింటున్నాము, పాట అవగానే ప్రశ్న మరొకసారి చెప్పండి అంటూ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు. యాక్చువల్గా నేను సినిమాకి సంబంధించిన ప్రశ్న అడిగానండి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే మరి మీ ఇంటికి వచ్చే అమ్మాయి ఎవరో, అంటే జీవితంలో ఒక తోడుండాలి కదండి అంటుంది హీరోయిన్. అప్పుడు హీరో చెప్తాడనమాట, ఉందిగా మై డార్లింగ్ మై స్వీట్ హార్ట్ అని. ఎవరా స్వీట్ హార్ట్ అని హీరోయిన్ అడిగితే ఒక గన్ను చూపించి దిస్ ఇస్ మై దిల్కా ధడ్కన్ అంటాడనమాట. సో రీసెంట్ మూవీ ఏ సినిమా ఎవరు అని అడిగాను, గెస్ట్ చేసి రైట్ ఆన్సర్ని పంపించండి.

మై స్వీట్ హార్ట్ అని. ఎవరా స్వీట్ హార్ట్ అని హీరోయిన్ అడిగితే ఒక గన్ను చూపించి దిస్ ఇస్ మై దిల్ కా ధడకన్ అంటాడు అనమాట. సో రీసెంట్ మూవీ ఏ సినిమా ఎవరు అని అడిగాను, గెస్ చేసి రైట్ ఆన్సర్ ని పంపించండి 8662428114 ఈ నెంబర్ కి. అండ్ ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం.

నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ శశికళ ఫ్రమ్ నాగల దిన్నే ఘాటి అంటున్నారు ఏంటండి ఆన్సర్, బట్ నాకు అది అర్థం కాలేదు. ఓకే, అండ్ మామ్ నా పేరు హాయ్ మ్యామ్. ఓకే, మామ్ అన్నారు మీరు, మోయమ్మ సరిపోయే. నా పేరు జయదుర్గ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు మంగళగిరి నుండి. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ మలాన్బి కర్నూలు బాలాజీనగర్ నుండి ఆన్సర్ మిర్చి అంటున్నారు. కాదండి, అది రాంగ్ ఆన్సర్. ఎనీవే, ఇంకా నేను రైట్ ఆన్సర్ అయితే చెప్పేస్తాను. అసలే మనకి ఈరోజు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల చాలా తక్కువ మెసేజెస్ కదా. సో ఓకే, అండ్ ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్, శ్రీలీల అండ్ పవన్ కళ్యాణ్, వీళ్ళ కాంబినేషన్లో అనమాట ఆ సీన్ అనేది, వాళ్ళిద్దరి మధ్యన జరిగేటువంటి సంభాషణ. సో అది మ్యాటర్. అండ్ మనం అస్సలు లేట్ చేయకుండా, ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సందడే సందడిలో

3:29:16 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నిన్ను కోరి సినిమా ఉంది కదా, నాని అండ్ నిత్య, నాని అండ్ నివేద థామస్, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చినటువంటి నిన్ను కోరి సినిమా యొక్క ట్యాగ్ లైన్ ఏంటి గెస్ చేయండి. గెస్ చేసి 8662488114 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించండి. నిన్ను కోరి సినిమా ట్యాగ్ లైన్ ఏంటి అది ప్రశ్న. ఓకేనా? ఇంకో వర్షం పాట మీకోసం వచ్చేస్తుంది. గీతాంజలి చిత్రానికి చిత్రగారు బ్యూటిఫుల్ గా పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

3 hours 36 minutes లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి నేను ప్రశ్న అడిగాను, నిన్ను కోరి ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ ఏంటి అని చెప్పి అడిగాను, ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏంటి అని. రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరెవరో చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు, రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి మదన్ కుమార్, అనురాధ, తులసి, రాఘవేంద్ర, వెన్నెలవల్లి, రామకార్తిక, రైట్ ఆన్సర్. అండ్ షాదీనగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. కొంకల గ్రామం నుండి అరవింద, లహరి, గురు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు చక్కగా తెలుగులో ట్యాగ్ లైన్ పంపించారనమాట. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ వేణు జయంపు, సిహెచ్ వేణు జయంపు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు కొంచెం లేట్గా వచ్చినా కూడా కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ హేమలత ఫ్రమ్ చిత్తూర్, రైట్ ఆన్సర్. అండ్ కడప జిల్లా నుండి అనంతనాగ్, త్రివేణి, నిఖిల్, మణిదీప, ముద్దనూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. గోర్లఖాన్ పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్.

అండ్ ఇందాకటి ప్రశ్నకు సమాధానం పాలెంపల్లి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ హాయ్ మ్యామ్ అంటూ మండే ఎండలో వాన పాటలతో చల్లపరుస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ చిరంజీవి తిరుపతి నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆన్సర్ ఈజ్ బిఏటి నాకు అర్థం కాలేదు ఫ్రమ్ అన్నారు. ఆన్సర్ మొత్తం టైప్ చేసేలోపు కట్ అయిందా? ఎనీవే కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ షబానా షాను సానా పెద్దగూడెం నుండి మెసేజ్ చేశారు. వనపర్తి డిస్ట్రిక్ట్ ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ అండ్ సూరిబాబు వైఫ్ కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ నుండి మెసేజ్ చేశారు శ్రీకాకుళం రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురుహరి యశోద జానికి రైట్ ఆన్సర్ కొల్లిపర్ నుండి మావులాలి రైట్ ఆన్సర్ అండ్ నల్గొండ జిల్లా చందంపేట దమోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ ఇందాకటి ఉస్తాద్ భగత్ సింగ్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండ్ వాన పాటలు వేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ ఇందాకటి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుండి రైట్ ఆన్సర్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ అండ్ పాపినీయపాలెం సూర్యనారాయణ సిద్ధయ్య ఆదన్న కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అది కూడా ఉస్తాద్ భగత్ సింగ్ ఇందాకటి క్వశ్చన్కి. అండ్ తర్వాత నేను ఇంకొక ప్రశ్న అడిగాను కదా, దానికి చాలా తక్కువ వచ్చినాయి, నిన్ను కోరి ట్యాగ్లైన్ అనమాట. పాలెంపల్లి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే నిన్ను కోరి సినిమాకి లెట్స్ వెల్కమ్ లైఫ్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. తర్వాతి క్వశ్చన్ ఏంటి అంటే మిషన్ మౌసమ్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ మిషన్ మౌసమ్? దీని ఆన్సర్ని గెస్ చేయండి 8662488114. ఈ నంబర్కి ఆన్సర్ని మీ పేరుని పంపించండి. మిషన్ మౌసమ్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఓకేనా, అది ప్రశ్న. మరి ఆన్సర్ తెలిస్తే పంపించేసేయండి. ఇంకో వాన పాట వేసుకుందాం. జమదగ్ని చిత్రం నుంచి కొంచెం వెనక్కి వెళ్ళి ఓల్డ్ సాంగ్ వేస్తున్నాను, బట్ సూపర్ హిట్ సాంగ్ ఇది. మనో ఎస్ జానికి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ ఇది, సాహితీ రాసిన పాట. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

3 hours 44 minutes 21 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో చూద్దాం మెసేజెస్ ఎవరెవరు పంపించారు ఏంటి అనేది ప్రశ్న ఇంకొకసారి రిపీట్ చేస్తాను. మిషన్ మౌసం ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అనేది ప్రశ్న. సో ఆ మినిస్ట్రీ ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అని అడిగాను కదా, చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ ఇందాకటి ప్రశ్నకి వెల్కమ్ లైఫా ఓకే నిన్ను కోరి ఇది పంపించారనమాట రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు ఫస్ట్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ వర్షం పాటలతో ఫుల్గా తడిసిపోయాం అయినా కూడా వర్షంలో డాన్స్ చేయడం మాత్రం ఆపలేదు అంటూ మెసేజ్ చేశారు. ఎనీవే నెక్స్ట్ మెసేజ్ కర్నూలు ముజఫర్నగర్ నుండి అనురాధ, మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర, వెన్నెలవల్లి రామకార్తీక మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, రాజోల నుండి జయన్న రైట్ ఆన్సర్, అండ్ పాలెంపల్లి ఆలకట్ట నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్, అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్, అండ్ పాపినేపాలెం సూర్యనారాయణ సిద్దయ్య ఆదరణ కూడా రైట్ ఆన్సర్, అండ్ కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు రైట్ ఆన్సర్, కనకరావు పెడ నుండి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానికి రైట్ ఆన్సర్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ రామళ్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్, అండ్ ఎరమిలి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, గోర్లఖాన్ విలేజ్ పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ శశికళ వీరజ్ అండ్ వరలక్ష్మి ఫ్రమ్ నాగలదిండి ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఎవరు పంపించారు అంటే సూపర్ రెయిన్ సాంగ్స్ అంటూ మెసేజ్ చేశారు తణుకు చీమల పాడున ఓకే జ్యోతుల రాజారావు పుణ్యవతి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల టీ టైం అవుతుందా ఓకే థ్యాంక్ యూ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ షబానా షాను సనా పెద్దగూడెం విలేజ్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నల్గొండ జిల్లా దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్, రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. చాలా మందికి ఈ విషయం తెలియదు అంటూ మెసేజ్ చేశారనమాట. రేడియో మిత్రులకు శుభదినం అంటూ జవాబు పంపించారు కోట శ్రీ.

నారాయణమూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం విజయవాడ నుండి రైట్ ఆన్సర్, అండ్ శ్రీధర్ రావు శాంతి ఎస్టేట్ ఆదోన్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ షరీఫ్ గన్నవరం భద్రాచలం ఏరియా నుండి, గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. డి సూరిబాబు కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ ఏదండి? ఓకే, కామర్తి శంకర్ రాజోల్ నుండి నిన్ను కోరికి ట్యాగ్ లేని అడిగాను నేను, ఓకేనా, అది కూడా పంపించు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే, మిషన్ మౌసం ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అని అడిగాను కదా, భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ అనమాట, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. మరి లాస్ట్గా చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను, ఇది కూడా ఆన్సర్ చేసేస్తే మన సక్సెస్ఫుల్గా మనం సదరే సదండి కంప్లీట్ చేసినట్టు అవుతుంది.

సో ఎనీవే చివరిగా కూడా నేను ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. యాక్చువల్ గా ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు తెలిస్తే చాలు నాకు. ఆ హీరో ఎవరు అనేది గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మెసేజ్ చేయండి. విషయం ఏంటి అంటే ఒక యాక్టర్ చెప్తారనమాట ఈ డైలాగ్ని, కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్ళి చూడాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది అని. నిజమే కదా, ఎంత మీనింగ్ఫుల్ డైలాగ్. అండ్ త్రివిక్రమ్ రాశారు అద్భుతమైన డైలాగులు, కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్ళి చూడాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది అని చెప్పిన యాక్టర్ ఎవరు గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసేయండి ఆన్సర్ని, మీ పేరుని. అండ్ ఇప్పుడైతే మీకోసం ఆఖరి పోరాటం చిత్రానికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం, ఇళయరాజా మ్యూజిక్లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

3 hours 55 minutes 24 seconds లో ఉంది VB క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ చూద్దాం లాస్ట్ ప్రశ్న కదా మనం ఇచ్చింది, కన్న తల్లిని గుళ్ళదేవుణ్ణి మనమే వెళ్ళి చూడాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది అని చెప్పిన యాక్టర్ ఎవరు అని అడిగాను. సో చాలా మెసేజెస్ వచ్చినాయి, హాఫ్ సెంచరీ కొట్టేసాం మనం. ఎవరెవరు పంపించారు ఏంటి చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అనురాధ కర్నూలు ముజఫర్ నగర్ నుండి మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర వేనెలవల్లి రామకార్తిక కూడా రైట్ ఆన్సర్. అండ్ కోట శ్రీమన్నారాయణమూర్తి సుజాత సాయిప్రీతం భవానీపురం నుండి రాంగ్ ఆన్సర్ అని పంపించారండి, అది పవన్ కళ్యాణ్ కాదు. కొంకల్ గ్రామం నుండి అరవింద లహరి గురు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి ఎన్టీఆర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వై వెంకట్ రెడ్డి లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ జస్ట్ నౌ ఐ ట్యూన్ ద రేడియో మ్యామ్ అంట, ఆన్సర్ పవన్ కళ్యాణ్ కాదు కదా. ఇంతకీ మీ పేరు శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ అంటూ రాంగ్ ఆన్సర్ శ్రీనివాస్ కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి మెసేజ్ చేశారు. కొల్లిపల్లి నుండి మౌలాలి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ రజనీకాంత్ కాకాని చంద్రశేఖర్ పద్మ భవ్య చింటూ ఆన్సర్ అన్నారు బట్ రాంగ్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ సుధాకర్ చౌట్కూర్ నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూలు బాలాజీనగర్.

0: నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అతడు మూవీలో డైలాగ్ అంటున్నారు బట్ కాదు కదా. ఓకే. అండ్ ముజీబ్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీహరి గారు నటించిన అంటున్నారు. ఓకే, బట్ శ్రీహరి కాదండి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల, రాంగ్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం హేమలత, రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ ప్రొద్దుటూర్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూర్ కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ కొండా ప్రసాద్ నాగూరిబాయి విజయవాడ నుండి మెసేజ్ చేశారు, బాలకృష్ణ అంటూ, రాంగ్ ఆన్సర్. అండ్ మ్యామ్ వాన పాటలు సూపర్ గా ఉన్నాయి, ధన్యవాదాలు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఆర్ వీర కనకారావు వీరభద్రాపురం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, రైట్ ఆన్సర్. కనకారావుపేడ నుండి రైట్ ఆన్సర్. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ చిరంజీవి తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ శ్రీధర్ రావు శాంతి ఎస్టేట్ ఆదోన్ నుండి మెసేజ్ చేశారు, మూవీ పేరు కరెక్ట్గా గెస్ట్ చేశారు కానీ యాక్టర్ రాంగ్ అండి, తరుణ్ కాదు. అండ్ మంగళగిరి నుండి దామర్ల చినమస్థాన్ రావు పెదమస్థాన్ రావు ఇందాక మెసేజ్ పెట్టారా అండి మీరు? ఓకే, బట్ నాకు నెట్వర్క్ వల్ల ఏమైనా స్లోగా వచ్చిండొచ్చు, బట్ భూ విజ్ఞాన శాఖ అని మెసేజ్ చేశారు మీరు. ఎనీవే, రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు పంపించింది రైట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ మిర్చి సినిమాలో ప్రభాస్ అనుకుంటున్నానంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ సంధ్య అండ్ ప్రతీక్ నాగల దిన్నే ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. బట్ స్టూడియోలో క్లాక్ 4 గంటలకు దగ్గరగా ఉంది కాబట్టి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ మనం సందడిలో మెసేజెస్ చూసేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సర్వీస్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణం. బెంగళూరులో జరుగుతున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం పాల్గొంటారు. అక్కడ ధ్యాన కేంద్రాన్ని సందర్శిస్తారు. వ్యవస్థాపకులైన శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ నేతృత్వంలో నిర్వహించే వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్ ఫర్ గ్లోబల్ పీస్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. అనంతరం ఈ రాత్రికి ఉండవల్లి చేరుకుంటారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. అచంచల దేశభక్తి, నిజాయితీ, నిబద్దతలతో ప్రజల కోసమే జీవించిన మహనీయులు టంగుటూరి ప్రకాశం పంతులని పోస్ట్ చేశారు. టంగుటూరి ప్రకాశం పంతుల త్యాగాన్ని, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్టాభివృద్దికి కృషి చేయాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోర్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఆయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆన్లైన్ ఫార్మసీలు, ఈ ఫార్మసీ అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఫార్మసీ వ్యాపారుల సంఘాల పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. పత్తి ధర స్థిరత్వానికి 11% దిగుమతి సుంకం రద్దు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కోరారు. ఆయన నిన్న ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 31వ తేదీ ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులోని మాట కార్యక్రమం మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ సూచనలను 1800 1170 టోల్ ఫ్రీ నంబర్కు గాని, మై జీఓవీ .in వెబ్సైట్కు గాని లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. తమిళనాడులోని అరక్కోణం యార్డులో సాంకేతిక పనుల కారణంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లను జూన్ 9 నుండి

జూన్ 31 వరకు దారి మళ్లించినట్లు దక్షిణ రైల్వే ప్రకటన విడుదల చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

4 hours 3 minutes 18 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సండే సందడిలో. ఇంకా కొన్ని పెండింగ్ మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చెప్తా ఉన్నాను కదా. ఎవరు పంపించారు అంటే జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుండి మెసేజ్ చేశారు. మహేష్ బాబు అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపొలియ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, బట్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ షబానా షాను సానా పెద్దగూడెం విలేజ్ నుండి మెసేజ్ చేశారు, వనపర్తి డిస్ట్రిక్ట్. తరుణ్ హీరో ఓకే, బట్ ఆ డైలాగ్ చెప్పింది ఎవరు అనేది. మూవీ కూడా కరెక్ట్గా గెస్ చేశారు మీరు. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ లాస్ట్ క్వశ్చన్గా ఆన్సర్ అంటూ తల్లి పాదాల చెంత స్వర్గం కూడా ఉంది మేడం, రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, ఈరోజు అత్యధిక ఎండలో వానపాటలు వినిపించడం హర్షణీయం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శతమానం భవతి కాదండి, కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ మా పిల్లలు రేడియోలో వాళ్ళ నేమ్స్ విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జ్యోతి గారు, కూచిపూడి డాన్సర్స్ మ్యామ్ వాళ్ళు, కాబట్టి వాళ్ళకి ఒక మంచి సాంగ్ ప్లే చేయగలరు అంటున్నారు. బట్ సాంగ్ రిక్వెస్ట్ అయితే ఇప్పుడు లేదండి, సాంగ్ రిక్వెస్ట్ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్లే చేస్తాను నేను. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెనలవల్లి, మదన కుమార్, అనురాధ, తులసి రాఘవేంద్ర మెసేజ్ చేశారు. అండ్ ఐలవరం నుండి డోకుపర్తి గోపాలరావు ఎన్టీఆర్ అంటున్నారు, కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ డి సూరిబాబు వైఫ్ కళ్యాణి కామేశ్వరపేట విలేజ్ శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు. ప్రోగ్రామ్ అయ్యాక గరం గరం చాయ్ తాగ, అంతే కదా మరి, ప్రోగ్రాంలో తాగలేం కదా. ఎనీవే రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత కన్సర్న్ ఉందండి, చక్కగా టీ తాగమని చెప్తున్నారు నాకు. అండ్ సందడి సందడి 6 వర్షం పాటలు 6 ప్రశ్నలతో సక్సెస్ఫుల్గా సాగింది మేడం ప్రోగ్రామ్, మొత్తానికి అదిరింది అంటూ బెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి భద్ర మూవీ అంటున్నారు, కాదండి అది రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి ఈరోజు షో అద్భుతంగా ఉంది అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ని పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని వినిపించిన పాటలు అన్నీ కూడా సూపర్ ఉన్నాయి మేడం, రైట్ ఆన్సర్ అయితే ఇది అనుకుంటున్నామంటూ ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల రంగారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మీరు అకాల వర్షం కురిపించారు, మా ఇంటి గవాసులు కిటికీలు వేయకపోవటం వల్ల ఇంట్లో వస్తువులు తడిచిపోయాయి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. మీరు మరీను, నేనే వర్షం అంటే మీరు ఇంకా ఇదిగా ఉన్నారు. కామర్తి శంకర్ రాజోల్ నుండి మెసేజ్ చేశారు. అండ్ జిలాని తిప్పనపల్లి నుండి రాజశేఖర్ అంటున్నారు, కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ నేను నన్ను కూడా కాదు, మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు. అండ్ ప్రకాష్ రాజ్ ఇస్ ద రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ బాయ్ అంటూ మెసేజ్ చేశారనమాట. సో అది మ్యాటర్, ఇంతకి నువ్వే నువ్వే మూవీ నుంచి ప్రకాష్ రాజ్ గారు చెప్పినటువంటి పవర్ఫుల్ డైలాగ్ అనమాట. అది పవర్ఫుల్ కాదు, మీనింగ్ఫుల్, చాలా అర్థవంతమైన డైలాగ్ అది. సో అది మ్యాటర్. అండ్ మనమైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం ఈరోజు సందడి సందడిని, మళ్ళీ మనం ఇంకొకసారి సందడి చేద్దాం. అండ్ ఇప్పుడైతే వివిధ ప్రోగ్రామ్ ఉంటుంది కదా మరి. సో సింగర్ స్పెషల్గా ఈరోజైతే నేను మీకోసం ఒకే సింగర్ పాడిన పాటల్లో భాగంగా ఉదిత్ నారాయణ్ గారు పాడినటువంటి పాటల్ని మీకోసం ప్లే చేయబోతున్నాను. అందులో ముందుగా ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తోంది ఖుషీ చిత్రం నుంచి. అండ్ ఉదిత్ నారాయణ్ అలాగే కవిత సుబ్రహ్మణ్యం పాడినటువంటి చంద్రబోస్ గీతం మణిశర్మ మ్యూజిక్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?

0: ప్రత్యేకంగా అంటే నువ్వు నా అలాగే వివిద్భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: డాడీ చిత్రానికి ఉదిత్ నారాయణ్, చిత్ర పాడినటువంటి చంద్రబోస్ గీతం వినబోతున్నారు ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ లో.

0: സുവർണ സുവർണ സുവർണ
1: గర్ల్ఫ్రెండ్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు ఉదిత్ నారాయణ పాడినటువంటి శుద్ధాల అశోక్ తేజ గీతం. వినబోతున్న తర్వాతి పాట అనగనగా ఓ అమ్మాయి. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్ సుజాత పాడినటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గీతం.

विविध भारती FM 101.3। ఫోర్ అవర్స్ 28 మినిట్స్ 49 సెకండ్స్ లో ఉంది వీబీ క్లోక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. సింగర్ స్పెషల్ గా ఉదిత్ నారాయణ్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. దేవి పుత్రుడు చిత్రానికి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం ఇది. మణిశర్మ మ్యూజిక్ లో

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథలాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

4 hours 35 minutes లో ఉంది వీబీ క్లాక్. గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషాల్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వినబోతున్నారు.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

4 hours 39 minutes లో ఉంది వీబీ క్లాక్. మరి ఇప్పుడైతే మీకోసం ఇడియట్ చిత్రానికి ఉదిత్ నారాయణ్, కౌసల్య పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తోంది. వింటూ స్టేట్ యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.1.

ఈనాటి వివిధాలో వినబోతున్న చివరి పాట లాహిరి లాహిరి లాహిర్లో. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, చిత్ర పాడినటువంటి అంకిత గీతం. అండ్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరింతవరకు వివిధ కార్యక్రమంలో సింగర్ స్పెషల్ గా ఉదిత్ నారాయణ్ పాడినటువంటి పాటలు విన్నారు. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది కాబట్టి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జోస్ సైనింగ్ అప్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ్ భారతి FM 101.3.

Hi, dear friends. Welcome to Vennela program with me, your RJ Chetan. మనుషుల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ప్రతినిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో అంతా యాంత్రికమైపోయింది. కేవలం డబ్బు సంపాదన, ఉద్యోగ బాధ్యతలు వంటి వాటితోనే బిజీగా మారిపోయి ఆరోగ్యం గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. శారీరక శ్రమకు దూరమవుతున్నారు. తినేది జంక్ ఫుడ్, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలుసు. అయినా పూట గడపటానికి పొట్టలో వేయడంతోనే సరిపెడుతున్నారు. తిన్నది అరిగించి కరిగించే పనే ఉండటం లేదు. పని ఒత్తిడి, సమయాభావం వల్ల కనీస వ్యాయామానికి కూడా దూరమవుతున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతున్నారు. వివిధ రుగ్మతలకు శారీరక శ్రమ లేకపోవటమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కొందరు వ్యాయామశాలలకు వెళ్లే సమయాలు లేక మరికొందరు ఇంకో రోజు చేద్దాంలే అని వాయిదాలు వేస్తున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పని విధానాలతో క్యాలరీలు కరగకపోగా కొత్తగా వచ్చి చేరుతున్నాయి. దీనికోసం పెద్ద పెద్ద బరువులెత్తడం, గంటల తరబడి జిమ్లో గడపడం, కిలోమీటర్ల లెక్కన నడవటం లాంటివే కాకుండా కేవలం చిన్న చిన్న పనులతో కూడా తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంటి పనులతో వ్యాయామం చేసిన దాంతో సమానమని, దీనికి తోడు మానసిక ప్రశాంతత లభించడం, తెలియకుండానే శారీరక శ్రమ పెరగడం వల్ల రెండు రకాలుగా ఉపయోగాలుంటాయి. కొన్ని చిన్న చిన్న పనులు నేను చెప్తానండి. లిఫ్ట్కి దూరంగా ఉండటంతో బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ వారు కానీ

ఇంటికో ఆఫీస్కో వెళ్లాల్సి వచ్చినప్పుడు లిఫ్ట్లను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ విధానానికి చెక్ పెట్టాలి. సాధ్యమైనంత వరకు మెట్లెక్కే ప్రయత్నం చేయాలి. కనీసం 1-2 అంతస్తులైనా నడిచి ఎక్కాలి. 5 నిమిషాలు మెట్లెక్కేందుకు కేటాయిస్తే సుమారు 200 కేలరీల వరకు కరుగుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, నేను చేసే ఆఫీస్ లో అయితే 5 ఫ్లోర్స్ ఉన్నాయి. నేను రోజుకి ఎన్నిసార్లు ఎక్కుతానో ఎన్నిసార్లు దిగుతానో నాకే తెలియదు. కానీ మార్నింగ్ ఎంత యాక్టివ్ గా ఉంటానో ఇంటికి వెళ్లేటప్పుడు కూడా అంతే యాక్టివ్ గా ఉంటాను. రీజన్ దట్ ఐ యూజ్ ద స్టేర్స్ బట్ నాట్ ద లిఫ్ట్. కాసేపు తోట పని చేసి చూడండి. ఇంటి పరిసరాలు, పంట పొలాల్లో ఎవరి పనులు వారే చేసుకోవటం ఉత్తమం. ఇంటిలోని గార్డెన్ లో మొక్కలను నాటడం, నాటిన మొక్కలకు నీరు పోయడం, పరిసరాలు శుభ్రం చేయటం, బాగా పెరిగిన ఆకులను కొమ్మలను కత్తిరించటం లాంటి పనులు శరీరానికి శ్రమను కలిగిస్తాయి. రోజు 40 నిమిషాల పాటు ఈ తరహా పనులు చేస్తే సుమారు 200 పైగా క్యాలరీలు తగ్గించొచ్చు. చెట్లు, పచ్చదనం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి. ఇంటి పనులు కూడా చేయొచ్చు. ఖాళీ సమయాల్లో బయటకు వెళ్లే పని లేకపోతే ఇంట్లో ఉండి దుమ్ము దులపటమే పనిగా పెట్టుకోండి. రోజులో కాసేపు గదుల్లో పట్టిన బూజును శుభ్రం చేయటం వంటి పనులతో కొంత సమయం కేటాయిస్తే ప్రయోజనం ఉంటుంది.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media.

రోజు 40 నిమిషాల పాటు ఈ తరహా పనులు చేస్తే దాదాపు 130 కేలరీల కొవ్వును కరిగించొచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటి పనులు చేయడం వల్ల ఇళ్లు శుభ్రం చేసుకోవడంతో పాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సైకిల్ తొక్కటం ఎక్కువ మందికి ఇష్టం. వారంలో ఒక్కరోజైనా రోడ్లపైన తొక్కేందుకు ఆసక్తి చూపాలి. ఇంటికి కాస్త దూరంలో ఉండే పనులు చేసేందుకు చాలా మంది మన బైక్స్ తీసుకొని స్టార్ట్ అయిపోతూ ఉంటారు. పక్కన షాప్ ఉన్నా గాని నడిచెళ్లకుండా బైక్ తీసేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఆల్టర్నేట్ గా సైకిల్ పై వెళ్తే మంచిది. రోజు అరగంట పాటు సైకిల్ తొక్కితే దాదాపు 210 కేలరీలు తగ్గించుకోవచ్చట. 40 నిమిషాల పాటు కూర్చోకుండా నిలబడితే సుమారు 100 కేలరీలు కరుగుతాయట. రోజు ఒకే చోట కూర్చొని పనిచేసేవారు కొద్దిసేపు లేచి నిలబడి తిరగటం చాలా మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. చాలా మందికి డెస్క్ జాబ్స్ కాబట్టి కంప్యూటర్ ముందు గంటల తరబడి రాంగ్ పోస్చర్ లో కూర్చుంటున్నారు. అలాంటి వాళ్ళు పీరియాడికల్ గా లేస్తూ కాస్త వాకింగ్ చేసుకుని మళ్లీ వచ్చి కూర్చొని స్పైన్ కరెక్ట్ గా ఉందా, కరెక్ట్ పోస్చర్ లో కూర్చున్నారా, మెడ ఎలా ఉంది, వంగిపోయిందా అని బాడీ పోస్చర్ కూర్చుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంట్లో ఉదయం పూట వాకింగ్ చేసే మైదానంలో రోజు కాసేపు స్కిప్పింగ్ చేయండి. 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు ఎగురుతూ గెంతేస్తూ స్కిప్పింగ్ చేస్తే 100కు పైగా క్యాలరీలు తగ్గుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. స్కిప్పింగ్ వల్ల ఒక ఆట ఆడినట్లు అనిపించడంతో పాటు ఆరోగ్యం కూడా లభించడం విశేషం. మంచి ఎంథూజియాస్టిక్ మ్యూజిక్ వినగానే కాళ్ళు చేతులు వాటంతట అవే కదులుతుంటాయి. ఇష్టమైన పాటలను వింటూ వాటికి అనుగుణంగా కాసేపు నృత్యం చేస్తే చాలు, చెమట చిందించటంతో పాటు కొవ్వు కరిగే అవకాశం ఉంది. 20 నిమిషాల పాటు డాన్స్ చేస్తే 100 నుంచి 120 వరకు క్యాలరీలు తగ్గించుకోవచ్చు. డాన్స్ చేయడం వల్ల డాన్స్ చేశామనే తృప్తితో పాటు మానసిక ఆనందంతో పాటు క్యాలరీలు కూడా తగ్గుతాయి. వెల్, విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ హౌ నాట్ టు సిట్ ఆల్ ద టైమ్, మీరు నించొని కూడా చాలా పనులు చేసుకోవచ్చండి. కాసేపైనా ఎవ్రీడే మీరు నించోవడం అలవాటు చేసుకోవడం, ప్రతి ఒక్కరికి కూర్చోడం అలవాటు అయిపోయింది కదా. సో డియర్ ఫ్రెండ్స్, choose to stand at work. With this lovely health tips, this is Chetan signing off for today. I'll get back to you in our next segment. Till then, bye.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039.

0: ആർതി എഫ് എം 101.3.
1: വീണ വേണു വൈന സരിഗമ വിന്നാവാ.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా అధికారులు తరచుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ముందుకు సాగాల్సి ఉంటుందని భారత రాష్ట్రపతి ద్రౌపది
2: మీరింతవరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్ర ప్రసారాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, మా నిలయంలో సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం

0: జీఆర్పీ జ్యువెలర్స్.
1: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు కోరిన సినిమా పాటలు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. శ్రోతలు, మీరు మాకు డయల్ చేయవలసిన నంబర్ 224-66-005. మరొక నంబర్ 224-66-06. మరి మొదటి శ్రోత ఎవరో చూద్దామా? హలో హలో
2: హలో నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
2: కేవీపల్లి మండలం మహారాజపల్లి మేడం. మాదేవి మాట్లాడుతాను మేడం.
1: నమస్తే అండి మాదేవి గారు. మీకు ఏ చిత్రం నుండి పాట కావాలండి?
2: మేడం నాకు ప్రేమ అనే నీకులో మనసున సాంగ్ వేయండి మేడం.
1: చిత్రం పేరు చెప్తారా?
2: కలవలేదు మేడం.
1: చిత్రం పేరు చెప్పండి మరోసారి.
2: ప్రేమైన నీకు మేడం. ప్రేమైన నీకు సినిమా.
1: ప్రియమైన నీకు చిత్రం నుండి.
2: అవును అవును మేడం. మనసున్న సాంగ్.

0: ఎక్కడి నుంచి మాట్లాడతారండి? మీరు ఏం చేస్తుంటారు?
1: మేడం ఏం గొర్రెలు ఉన్నాయి మేడం, గొర్రెలు కడిగి పోతాను.
0: ఓకే అండి, కోరుకున్న శ్రోతల పేరు చెప్తారా మరి?
1: అందరి కోసం మేడం, మీకోసం, మా ఫ్యామిలీ కోసం మేడం.
0: ఓకే అండి, ఓకే అండి, ధన్యవాదాలు కాల్ చేసినందుకు. పాట విందామా మరి?
1: సరే, థ్యాంక్స్ మేడం,
0: థ్యాంక్ యూ అండి.
1: సరే.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన్
0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: అక్క చూడు,
5: హ్యాపీ బర్త్డే రా,
4: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
5: ఎప్పుడు షాపింగే.
4: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
6: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
7: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
4: నాకు తెలుసు కదా,
7: ఆర్బీఐ అంటుంది.
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
9: ఆకాశవాణి 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటున్నారు. మీరు మాకు డయల్ చేయవలసిన నంబర్ 224-66-005, మరొక నంబర్ 224-66-06. మరి మరొక శ్రోతను ఎవరో చూద్దామా. హలో హలో
10: హలో
9: హలో, నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
10: నమస్తే మేడం, మాది పూతలపట్టు మండలం.
9: నమస్తే అండి.
10: పల్లి విలేజ్ మేడం.
9: సంతోషం అండి. మీకు ఏ చిత్రం నుండి పాట కావాలి చెప్తారా?
10: నా పేరు గిరిజ మేడం.
9: గిరిజ గారు నమస్కారం అండి.
10: నమస్తే మేడం.
9: చెప్పండి అండి, మీకు ఏ చిత్రం నుండి పాట కావాలి?
10: వసంతం సినిమాలో అమ్మో అమ్మాయే నా పాట కావాలి మేడం.
9: వసంతం చిత్రం నుండి
10: అమ్మో అమ్మాయే నా పాట ఉందా మేడం, వెంకటేష్.
9: అలాగే అండి, కోరుకున్న శ్రోతలు చెప్తారా మరి?
10: గీత, లలిత, సుగుణ, జానకి మేడం.
9: అలాగే అండి, తప్పకుండా.
10: నమస్తే మేడం.
9: నమస్తే అండి. మరి పాట విందామా మరి?
10: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
9: ఓకే అండి.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు కోరిన సినిమా పాటలు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. కార్యక్రమంలో మరొక కాలర్ని చూద్దామా మరి. హలో హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు మంజుల మేడం, మా 35 ఎల్లంపల్లి.
0: నమస్తే అండి మంజుల గారు, మీకు ఏ చిత్రం నుండి పాట కావాలి చెప్తారా మరి?
1: చెప్తాను మేడం. మేడం, మా ఆయన రేడియో వింటా అంటారు మేడం, ఆయనకి లైన్ దొరకలేదంట.
0: మంజుల గారు, ఇది ఇక హాఫ్ అన్ అవరే ప్రోగ్రామ్ అండి, సమయాభావం కాబట్టి చిత్రం నుండి ఏ పాట కావాలో చెప్తారా మరి?
1: లేత మనసులు మేడం.
0: లేత మనసులు.

హలో హలో, నమస్తే అండి. హలో.

0: హలో
1: హలో చెప్పండి, గుడ్ ఈవినింగ్. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
0: పుర్లకోట మండలం మేడం, నా పేరు విమల.
1: చెప్పండి విమల గారు. నమస్తే మేడం. మీకు ఏ చిత్రం నుండి పాట కావాలండి?
0: మాకు ఏదైనా మంచిది. ఘంటసాల పాట అయింది మేడం.
1: కొత్త పాటలు
0: హలో,
1: కోరుకోండి.
0: కొత్త పాటలా మేడం?
1: అవునండి, మీ చాయిస్ కదా, మీరే చెప్పాలి మరి.
0: అయితే ఇప్పుడు సాయంత్రం కదా, పాట పాటలు అడుగుతున్నాను.
1: సరే అండి, మీకోసం ఒక మంచి పాట ప్లే చేస్తాను, వింటారా మరి?
0: చేయండి మేడం.
1: అలాగే అండి.

0: మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటున్నారు. మరొక కాలెవరో చూద్దాం. హలో, హలో, హలో,
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నా పేరు పద్మ అమ్మ.
0: పద్మ గారు నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, ఏ చిత్రం నుండి పాట కావాలండి మీకు? ఆనాటి హృదయాలు.
1: నా కూతురు సాచి ఉంది.
0: చిత్రం పేరు చెప్తారా? రేడియో వాల్యూమ్ తక్కువ పెట్టుకోండి, మీకు కాల్ కట్ అవుతుంది లేకుంటే. అన్నదమ్ములు చిత్రం నుండి ఆనాటి హృదయాలా అండి? చక్కగా పాడుతున్నారండి.
2: హలో, హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి.
2: మా చెల్లి అడిగింది
0: ఆనాటి హృదయం, ఆనాటి అన్నదమ్ములు చిత్రం నుండి పాట వేస్తాను, వింటారా మరి?
2: మా గులాబీ పూలు వేయండి మేడం, ఏదైనా వేయండి మేడం. హలో,

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు కోరిన సినిమా పాటలు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. హలో.

0: మహిళా శ్రోతలు కోరిన సినిమా పాటలు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. హలో,
1: హలో, నమస్తే మేడం. ఎల్లంపల్లి నీరజ
0: చెప్పండి.
1: ఎల్లంపల్లి
0: ఎల్లంపల్లి నీరజ గారు నమస్తే అండి.
1: దేవి మౌనమా పాట కావాలి మేడం, ప్రేమాభిషేకంలో.
0: ప్రేమాభిషేకమా అండి?
1: అవునండి.
0: ఏం చేస్తుంటారండి? ఏం చేస్తుంటారండి మీరు?
1: మేమండి హౌస్ వైఫ్ అండి. మేము ఇక్కడ బావి దగ్గర, పొలం దగ్గర ఆవులు, షెడ్లు, అక్కడ మీ పాటలు అంతా వింటా ఉంటామండి.
0: అవునా అండి?
1: ఓకే.
0: రేడియో వాల్యూమ్ తక్కువ చేసుకుంటారా?
1: హలో,
0: రేడియో వాల్యూమ్ తక్కువ చేసుకోండి. కోరుతున్న శ్రోతలు చెప్తారా మరి?

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, మా నిలయంలో సమయం 5:31 దాటి 27 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ ఎలక్ట్రో మెడికల్ లాబొరేటరీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన గ్రాడ్యుయేట్ అండ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 28. సబ్జెక్టుల వారీగా ఖాళీలు మెకానికల్ ఇంజనీరింగ్ 7, ఎలక్ట్రానిక్స్ ECEEI 6, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 3, కెమికల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ 4, బయోమెడికల్ ఇంజనీరింగ్ 4, టెక్స్టైల్ ఇంజనీరింగ్ 1, లైబ్రరీ సైన్స్ 1, ఫిజిక్స్ 1, అకౌంట్స్ 1. కోర్సుల వ్యవధి 7. అర్హత సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, బీఎస్సి, బిఎల్ఐఎస్సి, బీకామ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టైఫన్ నెలకు 12,300 పొందుటకు అర్హులు. ఎంపిక విధానం విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 25/2026, జాయినింగ్ తేదీ 1/7/2026. ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, అనంతరం ప్రపంచ తేనెటీగల దినోత్సవ వివరాలు ముందుగా విందాం. ఉద్యోగ సమాచారం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి.

జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. మండే ఎండలు, వడగాలులు, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆరోగ్య సూచనలు, ఎండల నుంచి రక్షణకు జాగ్రత్త చర్యలు, సంప్రదాయ వైద్య పద్ధతులు, అత్యవసర చికిత్సపై మార్గదర్శకాలు, దేశంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలులు నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలోని ఆయుష్ విభాగం కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రస్తుత వేసవి కాలానికి గాను సమగ్రమైన ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. ఇందులో వడదెబ్బ ఎంత తీవ్రం నుంచి తగిన రక్షణ పొందేందుకు వీలుగా సాధారణ ప్రజలు, వృద్ధులు, గర్భిణీలు, ఉద్యోగులు, కార్మికులు, అలాగే బహిరంగ సభలు, క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనే వారి కోసం వివరణాత్మక మార్గదర్శకాలను అందించింది. శరీరానికి సరిపడా నీరు తాగడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయాల్లో నేరుగా ఎండ తగలకుండా చూసుకోవడం,

లేతరంగు కాటన్ దుస్తులను ధరించడం, ఆయా కాలాల్లో లభించే పండ్లు, ఎలక్ట్రోలైట్లు, ఎక్కువగా ఉండే ద్రవ పదార్థాలను తీసుకోవడం వంటి అంశాల గురించి వివరించింది. వడగాలుల సమయంలో శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, ఎండలో పనిచేసే కార్మికులు, గుండె జబ్బులు, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు చాలా త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు నిరంతర పర్యవేక్షణ అవసరమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పని ప్రదేశాలు, బహిరంగ సభల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలను సూచించింది. వీటిలో విశ్రాంతి తీసుకోవడానికి నీడ కలిగిన ప్రాంతాలను ఏర్పాటు చేయడం, క్రమం తప్పకుండా నీరు తాగేందుకు విరామం తీసుకోవడం, వాతావరణ పరిస్థితులను అలవాటు పడేలా కార్మికులకు తగిన వసతులు కల్పించడం, వడదెబ్బ లక్షణాలు గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తీవ్రమైన ఎండలు కారణంగా వచ్చే అనారోగ్యాల పట్ల, నాటి ప్రమాద సంకేతాల పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య సూచనల్లో తేలింది. కళ్ళు తిరగడం, తలనొప్పి, వాంతులు, కంగారు లేదా స్పృహ తప్పడం, శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడం, డీహైడ్రేషన్, ఫిట్స్ రావడం వంటి వాటిని తీవ్ర లక్షణాలుగా గుర్తించాలని పేర్కొంది. ముఖ్యంగా వడదెబ్బను తక్షణ వైద్య సహాయం అవసరమయ్యే వైద్య అత్యవసర పరిస్థితిగా గుర్తించింది. పరిస్థితి విషమంగా ఉండే వెంటనే 108 లేదా 102 అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపింది. డీజీహెచ్ఎస్ పరిధిలోని ఆయుష్ విభాగం విడుదల చేసిన అదనపు సూచనల్లో తీవ్రమైన ఎండల నుండి రక్షణ కోసం ఆయుర్వేదం, సిద్ధ, యోగా, యునాని, హోమియోపతి వంటి ఆయుష్ విధానంలో అందుబాటులో ఉన్న సాంప్రదాయ ఆరోగ్య నివారణ చర్యలను కూడా మంత్రిత్వ శాఖ పొందిపరిచింది. శరీరానికి చలవనిచ్చే ఆహార నియమాలను పాటించాలని ఆయుర్వేద విభాగం సూచించింది. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి పానీయాలు తీసుకోవడంతో పాటు తీవ్రమైన ఎండల్లో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సాంప్రదాయకంగా తయారు చేసే నిమ్మరసం, మామిడి, చింతపండుతో చేసిన పానీయాలను తీసుకోవాలని సూచించింది. శరీరానికి చల్లదనాన్నిచ్చే సహజ ఆహార పదార్థాలతో పాటు శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచడానికి, ఎండ వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించడానికి శీతలీ ప్రాణాయామం వంటి శ్వాస పద్ధతులు, తేలికపాటి యోగాసనాలను పాటించాలని సిద్ధ యోగా విభాగాలు సూచించాయి. యునానీ వైద్య విధానంలో వడదెబ్బ, డీహైడ్రేషన్ నివారణకు సంప్రదాయ శీతల పానీయాలు, ఔషధ లేపనాలను సూచించగా హోమియోపతి విభాగం తీవ్ర ఎండ సమయాల్లో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను వివరించింది. వేసవిలో దోస, పుచ్చ, నిమ్మ, కర్బూజా, బూడిద గుమ్మడి, టమాటా వంటి శరీరానికి చల్లదనం ఇచ్చే ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చాలని ప్రజలకు సూచించింది. భారత వాతావరణ శాఖ జారీ చేసే వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వడగాలులు, హెచ్చరికల సమయాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. వివరణాత్మక సూచన కోసం ఇక్కడ ఇంతవరకు మీరు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. యువవాణి యువజనుల కార్యక్రమంలో మరొక అంశం ప్రపంచ తేనెటీగల దినోత్సవం గురించిన వివరాలు ఇప్పుడు విందాం. ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.

మన పర్యావరణ వ్యవస్థలో మానవ మనుగడలో తేనెటీగల మరియు ఇతర పరాగ సంపర్క కారకాలు పోషిస్తున్న కీలక పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ రోజును కేటాయించారు. మనం తినే ఆహారంలో దాదాపు మూడో వంతు పంటలు తేనెటీగలు పరాగ సంపర్కంపైనే ఆధారపడి ఉన్నాయి. మొక్కలు పునరుత్పత్తికి, అడవుల విస్తరణకు తేనెటీగలు ఎంతో సహాయపడతాయి. తేనెటీగల పెంపకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది రైతులకు ఉపాధి లభిస్తుంది. ఆధునిక తేనెటీగల పెంపక పితామహుడైన పేరొందిన అంతోన్ జెమ్సా మే 20, 1734 స్లోవేనియాలో జన్మించారు. ఆయన గుర్తుగా ఈ తేదీని ఎంచుకున్నారు. స్లోవేనియా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తూ ఐక్యరాజ్య సమితి 2017 డిసెంబర్లో అధికారిక ప్రకటన చేసింది. ఆ తర్వాత మొదటిసారిగా 2018 మే 20 ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రస్తుత కాలంలో తేనెటీగల సంఖ్య వేగంగా తగ్గిపోతుంది. దీనివల్ల వ్యవసాయ రసాయన పురుగులు మందులను విపరీతంగా వాడటం, పట్టణీకరణ వల్ల తేనెటీగలు సహజ సిద్ధ స్థలం అంతరించిపోవడం, వాతావరణంలో వస్తున్న తీవ్ర మార్పులు. తేనెటీగలను సహజంగా అభివృద్ధి చేయడానికి మనం చేయగలిగిన సహాయం. మీ తోటలు లేదా బాల్కనీలో తేనెటీగలను ఆకర్షించే దేశీయ పూల మొక్కలను పెంచడం, మొక్కలపై రసాయన మందుల బదులుగా సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువులు వాడటం, స్థానిక రైతులకు మద్దతుగా స్వచ్ఛమైన తేనెను కొనుగోలు చేయడం. ఇంతవరకు ప్రపంచ తేనెటీగల దినోత్సవం గురించిన వివరాలు విన్నారు.

శ్రోతలు, మా నిలయంలో సమయం 6 గంటలు. ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు వింటారు. 6 గంటలకు ప్రసార విశేషాలు, అనంతరం 6:05కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10కు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20కు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30కు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు వినవచ్చు. అనంతరం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణన్ నాయక్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్ కార్యక్రమం వింటారు. 7:05కు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15కు పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పసుపు, అల్లం, శొంఠి, లవంగాల వల్ల ఉపయోగాల గురించి శాస్త్రవేత్త శ్రీమతి ఏబి శ్రీలత గారి ప్రసంగం వినవచ్చు. అనంతరం 7:45కు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:15కు 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో అనుభవాలు ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి గంటా విజయకుమార్ గారితో సంభాషణ. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:00 రాగం తానం పల్లవి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 10:45కు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం. ఇక రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు 6:00

0: గంటలకు ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు, అనంతరం 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ బి శివరాం రెడ్డి, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ప్రభాత రేకులు కార్యక్రమంలో ముందుగా 90 వసంతాల ఆకాశవాణి వివరాలు, అనంతరం చరిత్రలో ఈరోజు, అనంతరం ఆశ్రీ కృష్ణస్వామిరాజు గారితో కటకట మర్కట పుస్తకం సమీక్షకులు శ్రీ కాపా మధుసూదన్, 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, 8:35 పుస్తకవాణి శీర్షికన అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం 10వ భాగం దీన దినో.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై విసి ప్రమోద్. India and Italy have decided to elevate their bilateral ties to a special strategic partnership and enhance cooperation in areas of trade, investment and new technologies. Prime Minister Narendra Modi made the announcement following delegation-level talks with his Italian counterpart Giorgia Meloni in Rome today. In a press statement after the talks, Prime Minister Modi said the two sides deliberated extensively on enhancing bilateral ties.
2: पिछले लगभग 3.5 वर्षों में मुझे कई बार प्राइम मिनिस्टर मेलोनी से मिलने का अवसर मिला है. यह भारत और इटली के बीच करीबी सहयोग और सामंजस्य को दर्शाता है. उनके नेतृत्व में हमारे संबंधों को नई गति, नई दिशा और नया आत्मविश्वास मिला है. मुझे खुशी है कि हम अपने संबंधों को अपग्रेड करते हुए स्पेशल स्ट्रेटेजिक पार्टनरशिप की घोषणा कर रहे हैं.
1: Mr. Modi said India-Italy Joint Strategic Action Plan 2025-2029 provides a practical and futuristic framework for bilateral ties. He said both sides are working on establishing an India-Italy Innovation Center. He added that the India-Italy Defense Industrial Roadmap has paved the way for co-development and co-production of military hardware.
2: दोनों देशों के स्टार्टअप्स, रिसर्च सेंटर्स और उद्योगों को आपस में जोड़ने के लिए हम इंडिया इटली इनोवेशन सेंटर पर काम कर रहे हैं. हमारी सेनाओं के साथ साथ दोनों देशों के रक्षा उद्योगों के बीच भी सहयोग बढ़ रहा है. मैरिटाइम पावर्स के रूप में भारत और इटली के बीच करीबी सहयोग स्वाभाविक है. हम मिलकर शिपिंग, पोर्ट्स मॉडर्नाइजेशन, लॉजिस्टिक और ब्लू इकोनॉमी पर काम करेंगे.
1: Mr. Modi also said both countries are united in viewing terrorism as a serious threat to humanity and noted that their joint efforts against terror financing have set an important global example. Speaking on the occasion, Italian Prime Minister stressed the importance of ensuring freedom of navigation in the Indo-Pacific region. Prime Minister Modi also called on Italian President Sergio Mattarella and held discussions on further expanding the bilateral partnership. Mr. Modi reached Italy yesterday on the fifth and final leg of his five-nation tour after concluding his visits to Norway, Sweden, the Netherlands and the UAE. Union Education Minister Dharmendra Pradhan has stressed the need for heightened vigilance and foolproof security arrangements to ensure a safe, secure and fair conduct of the upcoming NEET UG re-examination. Mr. Pradhan said this while chairing a high-level review meeting with Central Security and Intelligence Agencies in New Delhi today. The NEET UG re-examination for admission to undergraduate medical education will be held on the 21st of June. The Defence Research and Development Organisation DRDO has successfully completed the final developmental trials of the unmanned aerial vehicle launched precision guided missile V3, marking a significant achievement for the country's defence sector. On the occasion, Defence Minister Rajnath Singh termed it as a strategic milestone achieved towards Atmanirbharta in defence sector.

0: The Gujarat government has extended its support to One Nation, One Election Bill. State's Deputy Chief Minister Harsh Sanghvi stated this after Joint Parliamentary Committee on One Nation, One Election held discussions with a delegation of various political parties in Gandhinagar on the second day of its visit today. Defence Minister Rajnath Singh today met South Korean Minister for Defence Acquisition Program Administration Lee Yong-chul in Seoul. In a social media post, Mr. Singh said during the meeting, both sides agreed to harness the symbiotic efforts to create avenues for joint development, joint production and joint exports. Severe heat wave gripped northern and central India with temperatures breaching the 44 degree mark at several places today. The India Met Department has forecast severe heat wave conditions will continue over northwest and central India during the week. In IPL cricket, host Kolkata Knight Riders will take on Mumbai Indians at the iconic Eden Gardens this evening. The match will begin at 7:30 p.m. Yesterday, Rajasthan Royals defeated Lucknow Super Giants by 7 wickets in Jaipur, keeping their playoff hopes alive. And that is the end of this news bulletin.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో 100% ప్రవేశాలపై విద్యాశాఖాధికారులు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్ ఉందని మంత్రి కొందుల దుర్గేష్ అన్నారు. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వివరాలు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో పనిచేసే అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త ఏపీసీలు డీఈఓలతో రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 100% ఎన్రోల్మెంట్పై అధికారులు దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న ఆధునిక సాంకేతికత, అత్యుత్తమ గ్లోబల్ బోధనా పద్ధతులపై క్షేత్రస్థాయి అధ్యయనం కోసం రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా విదేశాలకు పంపిస్తున్నామని ఆయన వెల్లడించారు. విదేశీ పర్యటనలో భాగంగా అక్కడ వారు నిశితంగా గమనించిన అంతర్జాతీయ స్థాయి బోధనా నైపుణ్యాలను, వినూత్న విద్యా పద్ధతులను తిరిగి వచ్చి మన రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో సమర్థవంతంగా అమలు చేస్తారని తెలిపారు. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ను ప్రవేశపెట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లాలో ఈరోజు పర్యటించిన ఆయన చీరాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల సముదాయంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా 23.75 కోట్ల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అత్యాధునిక క్రిటికల్ కేర్ ఐసీయూ విభాగం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర కాలంలోనే 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకాల కింద 1,200 కోట్ల రూపాయలతో 4,500 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర నిర్మాణాలను పూర్తి చేసిందన్నారు. ఒక్క బాపట్ల జిల్లాలోనే 234 ఆరోగ్య మందిరాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది అనడానికి అవుట్ పేషెంట్ ఓపీ సేవలే తార్కం.

0: మని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ
1: ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ క్రిటికల్ కేర్ బ్లాక్ కానీ 37 కోట్లు చీరాల నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. ఇది కాకుండా ఆసుపత్రులు కూడా సేవలు పెరిగాయనడానికి పెరిగిన ఓపీ సర్వీసులే ఒక తార్కాణం. మందుల లభ్యత, అదేవిధంగా ఎక్విప్మెంట్ సమకూర్చడం, ముఖ్యంగా పెద్ద ఎత్తున చేపట్టిన నియామకాల కారణంగా 8600 ఉద్యోగాలను కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా చేపట్టిన నియామకాలలో ఇవాళ ఖాళీలు కూడా ఎక్కడా లేని నేపథ్యం కూడా చూస్తున్నాం. అక్కడక్కడ ఉన్న ఖాళీలను కూడా ఎక్కడికప్పుడు గుర్తించి వాటిని నియమించి ఒక నాణ్యమైన సేవల్ని అందించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది.
0: స్వచ్ఛ భారత్ 2.0 కార్యక్రమాల అమలు తీరుపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ స్థాయి సదస్సుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ హాజరయ్యారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఇతర రాష్ట్రాల మున్సిపల్ శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్నారు. రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను అమలు చేస్తున్న విధానాలను మంత్రి నారాయణ సదస్సులో వివరించారు. అదేవిధంగా ఘన ద్రవ్య వ్యర్థాల నిర్వహణకు చేపట్టిన చర్యలను, రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేలా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పుతున్న విధానాన్ని కూడా సదస్సులో పాల్గొన్న వారికి విశదీకరించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు అందాల్సిన ఎరువులను అక్రమంగా పక్కదారి పట్టించడం, వ్యవసాయేతర అవసరాలకు వినియోగించడం, ఇతర ప్రాంతాలకు తరలింపు వంటి వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందకుండా కొరత సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎరువులను అక్రమంగా నిల్వ చేయటం, ఇతర ప్రాంతాలకు తరలించకుండా నిలువరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల డీలర్లు, గోదాములు, రవాణా కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ మార్కెట్, అనధికార విక్రయాలు, పరిశ్రమలకు ఇతర అవసరాలకు ఎరువుల మళ్లింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఒక పత్రికా ప్రకటనలో సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కొప్పోలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో సతీ సమేతంగా ఈరోజు పాల్గొన్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు, అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. కుప్పం పర్యటన ముగించుకుని బెంగళూరుకు వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలనే ఉద్దేశంతో హాలిడే టూరిజంకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పర్యాటక అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో విదేశీ పర్యాటక యాత్రలకు బదులుగా దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని ఏడాది పాటు నిర్వహించనున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ తమ సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్లను మన రాష్ట్రంలోనే నిర్వహించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గండికోట, అరకు వ్యాలీ, విశాఖపట్నం, కోనసీమ ఇలా ఎన్నో ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలు ఉన్నాయని మంత్రి గుర్తు చేస్తూ,
2: గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి ఆ గండికోట కానివ్వండి, విశాఖపట్నంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి ప్రకృతి సౌందర్యం కానివ్వండి, అమరావతి, తిరుపతి, కోనసీమ ప్రాంతం, గోదావరి, కృష్ణ, పెన్నా ప్రాంతాలు పర్యాటకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇతరత్ర ముఖ్యమైనటువంటి అంశం డెస్టినేషన్ వెడ్డింగ్స్. అదే విధంగా మరో పక్కన మైస్ స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే రాబోయే రోజుల్లో బయటికి వెళ్లేటువంటి పర్యాటకులు తగ్గి మనకు వచ్చేటువంటి పర్యాటకులు పెరుగుతారనేటువంటి ఒక ఆలోచన.
0: ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, ఉత్తర కేరళం, దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేశారు. మరోవైపు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో రేపు వడగాళ్లు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. అదేవిధంగా రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ మొదలైన విదేశీ

0: ప్రాంతాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ఒక సమగ్రమైన ఎన్ఆర్ఐ విధానాన్ని రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ఎన్ఆర్ఐ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఉత్తమ ఎన్ఆర్ఐ పద్ధతులు, సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ఆ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈ క్రమంలోనే ప్రవాసాంధ్రుల సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ భవనంలో కమిటీ సభ్యులు ఈరోజు సమావేశమయ్యారు. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల సమస్యలు, మోసపూరిత ఏజెంట్లపై తీసుకుంటున్న చట్టపరమైన చర్యల గురించి మంత్రితో పాటు ఏపీ ఎన్ఆర్టీ అధికారులను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో 100% ప్రవేశాలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్ ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య రోమనగరే ఇటలీ దేశస్య ప్రధానమంత్రిణ జార్జియా మెలోని ఇత్యనయా సహ వార్తాలాపం కృతవాన్. ఉభౌ దేశౌ ద్వైపాక్షిక సంబంధం విశేషతః సామరిక సహభాగిత్వేన ఉన్నతిం కర్తుం నిర్ణయం అకుర్వతాం. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ఉక్తం యత్ ఉభౌ దేశౌ భయోత్పాదనం మానవతాయై గభీర ప్రతిరోధరూపేణ పశ్యతః. DRDO ఇతి సంఘటనేన డ్రోన ప్రక్షేపితస్య మానవరహిత స్పష్టతా నిర్దేశిత ప్రక్షేపాస్త్రస్య పరీక్షణం సంపూరితం. రక్షామంత్రిణా ఏతద్వ్యూహాత్మకం సోపానత్వేన వర్ణితం. సర్వోచ్చన్యాయాలయేన కేంద్రస్య జాతిగణనాయాః నిర్ణయస్య విరోధే యాచికా అస్వీకృతం. అపి చ IPL క్రికెట్ క్రీడాయాం ఈడెన్ గార్డెన్స్ ఇత్యత్ర ముంబై ఇండియన్స్ దళం కోల్కాటా నైట్ రైడర్స్ దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య రోమనగరే ఇటలీ దేశస్య ప్రధానమంత్రిణా జార్జియా మిలోని ఇత్యనయా సహ ప్రతినిధిస్తరీయా వార్తా కృతా. యస్యోద్దేశ్యం ప్రముఖక్షేత్రేషు భారత ఇటలీ దేశయోః ద్వైపాక్షిక సంబంధాన్ ఇతోప్యధికం సుదృఢం కర్తుమాసీత్. వ్యాపారస్య నివేశస్య తంత్రజ్ఞానస్య రక్షాయాః స్వక్షోర్జాయాః సామరిక సహభాగిత్వస్య చ క్షేత్రేషు సహకారస్య సంవర్ధనం ఏవ అస్య సమ్మేళనస్య కేంద్రబిందుః ఆసీత్.
2: పిచ్చే లగ్భగ్ 3.5 వర్షో మే ముజే కై బార్ ప్రైమ్ మినిస్టర్ మెలోనీ సే మిల్నే కా అవసర్ మిలా హై. యే భారత్ ఔర్ ఇటలీ కే బీచ్ కరీబీ సహయోగ్ ఔర్ సామంజస్య కో దర్శాతా హై. ఉన్కే నేతృత్వ మే హమారే సంబంధో కో నయీ గతి, నయీ దిశా ఔర్ నయా ఆత్మవిశ్వాస్ మిలా హై. ముజే ఖుషీ హై కి హమ్ అప్నే సంబంధో కో అప్గ్రేడ్ కర్తే హువే స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కి ఘోషణా కర్ రహే హై.
1: ఉభౌ నేతారౌ పరస్పర హితస్య క్షేత్రీయస్య వైశ్వికస్య చ వికాసేషు అపి చర్చితవంతౌ. భారత ఇటలీ దేశయోః మధ్యే చర్చాం ప్రతిబింబితం యత్ వర్ధమానం సామరిక సహభాగిత్వం ఆర్థిక సహయోగస్య విస్తారాయ జనానాం సంబంధేషు చ మహత్వం ప్రదత్తం. ప్రతినిధిస్తరీయా వార్తాయాః అనంతరం ఉభౌ నేతారౌ సంయుక్తం వక్తవ్యం ప్రదత్తవంతౌ. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ఘోషితం యత్ భారత్ ఇటలీ దేశయోః ద్వైపాక్షిక సంబంధం విశేష సామరిక సహభాగిత్వేన వర్ధయితుం నిర్ణయః కృతః. శ్రీమోదీ అవదత్ యత్ ఉభౌ పక్షౌ సహకారం వర్ధయితుం విస్తృతం చర్చాం కృతవంతౌ. భారత్ ఇటలీ నవాన్వేషణ కేంద్రస్య స్థాపనార్థం చ కార్యం కుర్వంతౌ స్తః. సహ అవదత్ యత్ భారత్ ఇటలీ రక్షా ఔద్యోగిక మార్గచిత్రం సైన్యోపకరణానాం సహ వికాసస్య సహ ఉత్పాదనస్య చ మార్గం ప్రశస్తం. ప్రధానమంత్రి అవదత్ యత్ ఉభౌ దేశౌ నౌవహన క్షేత్రేషు పత్తనానాం ఆధునికీకరణే రసద క్షేత్రే నీల అర్థవ్యవస్థాయాం చ మిలిత్వా కార్యం కరిష్యతః.
2: దోనో దేశో కే స్టార్టప్స్ రీసెర్చ్ సెంటర్స్ ఔర్ ఉద్యోగో కో ఆపస్ మే

0: ईडन गार्डन्स इत्यत्र मुंबई इंडियंस दलं सम्मुखीकरिष्यति। क्रीडायाः आरम्भः सायं सार्ध सप्तवादने भविष्यति। राजस्थान रॉयल्स दलेन गतरात्रौ जयपुरे लखनऊ सुपर जायंट्स इत्यमुं दलं सप्तस्तोभैः पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, మా నిలయంలో సమయం 6:30. ఇప్పుడు విందాం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. ఆకాశవాణి భారతదేశంలో సమాచారం, విద్య మరియు వినోద రంగాలలో దశాబ్దాలుగా ఎనలేని సేవలను అందిస్తుంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో పనిచేసే ఆకాశవాణి మారుమూల గ్రామాలకు సహితం ప్రభుత్వ పథకాలను, అత్యవసర సమాచారాన్ని చేరవేస్తూ ప్రజావాణిగా నిలిచింది. ఆకాశవాణి జాతీయ, అంతర్జాతీయ మరియు ప్రాంతీయ వార్తలను ఎప్పటికప్పుడు విశ్వసనీయంగా ప్రజలకు చేరవేస్తుంది. తుఫానులు, వరదలు, భూకంపాల సమయంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేసి కోట్లాది ప్రజల రక్షణలో ఆకాశవాణి పాత్ర కీలకం. కిసాన్ వాణి వంటి కార్యక్రమాల ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వాతావరణం, మార్కెట్ ధరల వివరాలు అందించడంలో ఆకాశవాణి సేవ గణనీయం. పోలియో నిర్మూలన, అంటువ్యాధుల నివారణ మరియు గ్రామీణ ఆరోగ్యంపై వైద్యుల సలహాలను ప్రసారం చేయడం ద్వారా ఆకాశవాణి సేవలందిస్తోంది. ఆకాశవాణి ద్వారా సంక్షేమ పథకాలను, డిజిటల్ ఇండియా వంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి చేరవేస్తుంది. దేశ ప్రధానమంత్రి ప్రజలతో నేరుగా తన ఆలోచనలను పంచుకోవడానికి మరియు సామాన్యుల సేవలను గుర్తించడానికి ఆకాశవాణి వేదికగా నిలిచింది. కర్ణాటక, హిందుస్థానీ సంగీత కచేరీలను నిరంతరం ప్రసారం చేస్తూ భారతీయ సంప్రదాయ కళలకు ఆకాశవాణి జీవం పోస్తుంది. యువతలోని ప్రతిభను వెలికితీయడానికి, వారి కెరీర్ గైడెన్స్కు ఆకాశవాణి దోహదపడుతుంది. నేటి ఆధునిక సమాజానికి అనుగుణంగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా డిజిటల్ సేవలను అందిస్తుంది. ఇంతవరకు మీరు 90 వసంతాల ఆకాశవాణి వివరాలు విన్నారు.
2: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
3: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓ బాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
2: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
3: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
2: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
4: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
5: శ్రోతలకు నమస్కారం. దేశాభివృద్ధి

0: వ్యక్తికి ఆరోగ్యవంతమైన సమాజం ఎంతగానో అవసరం. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పూర్వోక్తి నేటి సమాజానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుంది. మరి దేశ ప్రజల ఆరోగ్యానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఆరోగ్య భద్రత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విషయమై మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం సార్.
0: సార్, ముందుగా ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: ముఖ్యంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వాళ్ళకి అర్హత కలిగిన కుటుంబాలందరికీ 500,000 రూపాయల ఉచిత వైద్య సేవలు అందుబడుతున్నాయి సార్. ముఖ్యంగా ప్రజలు ఆర్థిక ఇబ్బంది లేకుండా వైద్యం పొందడానికి ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం సార్.
0: సార్, మరి ఇప్పుడు ఈ పథకం మన జిల్లాలో ఎప్పటి నుంచి అమల్లో ఉంది, అలాగే ఇప్పుడు దాని ప్రగతి ఎలా ఉంది?
1: మనకు ఈ పథకం జనవరి 2019 నుంచి అమల్లో ఉంది సార్. కానీ తిరుపతి జిల్లాలో దీంతో పాటు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కూడా విజయవంతంగా అమల్లో ఉంది సార్. ఇది ఆయుష్మాన్ భారత్ కింద 500,000 ప్రీమియం వస్తే ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లాక్స్ ప్రీమియంగా ఉన్నాయి. సో ముఖ్యంగా మనము చూసామంటే గవర్నమెంట్ హాస్పిటల్లో 74 హాస్పిటల్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో 39 హాస్పిటల్స్, మొత్తము కలిపి 113 హాస్పిటల్స్లో వేలాది మంది లబ్ధిదారులు సేవలు పొందుతున్నారు సార్. దీని గురించి
0: సార్, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, అంటే ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ మిషన్ ఎలా అమలు అవుతుంది, దాని గురించి కొంచెం వివరిస్తారా?
1: సార్, ఇది పిఎం అభిమ అంటారు సార్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ సార్. ఇది అక్టోబర్ 2021లో ప్రారంభించడం జరిగింది సార్. దీనికి 64,180 కోట్లు కేటాయింపు జరిగింది సార్. ఇది భవిష్యత్తులో దీనికోసమని పటిష్టమైన లక్ష్యంతో ప్రజల ఆరోగ్యము మౌలిక సదుపాయం బలోపతనం చేయడానికి ఇది భారతదేశంలోనే అతిపెద్ద పథకం సార్. ఇది ముఖ్యంగా ప్రాథమిక తర్వాత ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ దృష్టిలో సాధిస్తుంది. ఇందులో భాగంగా మనకు 17,788 గ్రామీణ మరియు 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, తర్వాత 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మన జిల్లాలో క్రిటికల్గా ఉన్నాయి సార్. ఇవి ఈ ముఖ్యంగా ఈ సదుపాయాలు ఏమేమంటే, ప్రాథమిక సంరక్షణలో 17,788 గ్రామీణ ఉపక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి సార్, అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. దీనిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉండేసి ప్రజలకు ఏమేమి అవసరం అనేది ముఖ్యంగా కమ్యూనికబుల్స్తారు. అంటే బీపీ, షుగర్ ఉండే వాళ్ళ ట్యాబ్లెట్, ఇంకా ఎనీ ఎమర్జెన్సీస్, కేస్ ఫీవర్ అవన్నీ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చూడడం జరిగింది సార్. దీనికోసం అని చెప్పి 11,024 పట్టణాలు ఏంలో స్థాపించడం జరిగింది. మొత్తం దీన్ని బలోపేతం చేయడానికి మనకు 500,000 పైగా జనాభాలు ఉన్న జిల్లాలలో 730 సమకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఉన్నాయి, మరియు 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఇవి బ్లాక్ స్థాయిల్లో కూడా మనము 3,300 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఉన్నాయి, మన జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగినాయి దీనికోసం అని చెప్పి. ఈ బీపీహెచ్యులు మెయిన్గా ఏంటంటే ల్యాబ్ టెస్టులు చేసుకోవడానికి, తర్వాత మందులు స్టోర్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా దీనికి వాడతారు.
0: సార్, మరి ఇప్పటి వరకు మన జిల్లాలో మొత్తం ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఈ ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందిన వారు ఎంతమంది ఉన్నారు?
1: సార్, మనకు సుమారుగా 160,000 మంది లబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ కార్డు పొందారు సార్. దీని ద్వారా అందరూ బెనిఫిట్ అయితే పొందుతున్నారు సార్.
0: సార్, మరి ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ కింద ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు
1: సార్? దీని కింద ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన చికిత్సలు, తర్వాత క్యాన్సరు, తర్వాత ఏని యాక్సిడెంట్ కేసులు, తర్వాత ఈ ప్రసూతి సేవలు అంటే డెలివరీ కేసులు, తర్వాత ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు, న్యూరోకి సంబంధించిన వైద్య సేవలు ఇవి దీని ద్వారా పొందుతున్నారు సార్. ముఖ్యంగా ఈ అత్యవసర వైద్య సేవలు మొత్తంగా ఇప్పటి వరకు 3,650 రకాల వైద్య సేవలు కూడా అందుతున్నాయి.
0: సార్, మరి మన జిల్లాలో ఎన్ని ప్రభుత్వ ఇంకా ప్రైవేట్ ఆసుపత్రులు ఈ పథకం కింద ఎంపానెల్ అయి ఉన్నాయి?
1: మనం చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఒక 74, ప్రైవేట్ హాస్పిటల్ ఒక 39 ఉన్నాయి సార్. దీంట్లో కూడా ఈ టీచింగ్ హాస్పిటల్

0: అంటే ఉంటాయి, అంటే మెడికల్ కాలేజ్ హాస్పిటల్లు, రుయా హాస్పిటల్లు ఇవి ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే మనం ఏరియా హాస్పిటల్స్లు ఒకటి ఉంది మనకి, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్ 9 ఉన్నాయి. తర్వాత ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, కంటి వైద్య సంబంధించిన ఆసుపత్రులు ఈ ప్యానెల్ కింద అన్ని ఎంపానెల్ అయి ఉన్నాయి సార్. దీనికి ప్రజలు సులభంగా ఈ వైద్య సేవలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు చేర్చడం జరుగుతుంది, వైద్య సేవలు కూడా అందుబడుతున్నాయి సార్.
1: సార్, మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
0: సార్, మేము ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది, తర్వాత ఆరోగ్య శిబిరాలు, సచివాలయ స్థాయి ప్రచార కార్యక్రమాలు, తర్వాత ఈ పోస్టర్లు, బ్యానర్లు, అవగాహన ర్యాలీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేసి చేస్తున్నారు. ఇదే విధంగా మనము ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సార్, హెల్త్ క్యాంప్స్ జరిగినప్పుడు, తర్వాత ఈ గ్రామ సభలు జరిగినప్పుడు కూడా దీని గురించి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ గురించి అందరినీ తెలియజేయాలని కూడా మా కార్యకర్తలకు చెప్పాము. వాళ్ళు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు సార్.
1: సార్, మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ పొందాలంటే ప్రజలు అనుసరించాల్సిన విధానం ఏంటి? దీనికి ఏమైనా కనీస అర్హత లాంటివి ఉన్నాయా?
0: సార్, దీనికి వాళ్ళు ముఖ్యంగా ఆధార్ కార్డులు ఉండాలి, లేదా రేషన్ కార్డులు ఉండాలి. వాళ్ళు ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నమోదు చేసుకోవాలి, లేదంటే ఈ డిజిటల్ ఈ సేవా కేంద్రాల్లో అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఇవాళ ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవి పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డ్స్.
1: సార్, మరి ఈ పథకం ద్వారా అత్యధికంగా ఏ రకాల వైద్య సేవలు ప్రజలు వినియోగిస్తున్నారు?
0: సార్, అత్యధికంగా గుండె సంబంధించిన చికిత్సలు, డయాలసిస్, ప్రసూతి సేవలు, ప్రమాద చికిత్సలు, క్యాన్సర్స్ మరియు ఆర్థోపెడిక్ సేవలు. ఇప్పటి వరకు 3,250 కేసులు ప్రజలు వినియోగించుకున్నారు సార్. ఇది
1: సార్, మరి ఇప్పుడు ఈ పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతవరకు ఆర్థిక భరోసా కల్పిస్తుందంటారు?
0: సార్, ఇప్పటి వరకు మనం చూసామంటే, ఇప్పుడే చెప్పాము 5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ కింద వస్తుంది. అది ఎన్టీఆర్ వైద్య సేవ కింద అయితే 25 లక్షల వరకు వాళ్ళ కుటుంబాలకి పొందుతున్నారు, ఇన్సూరెన్స్ కింద వాళ్ళు ఉపయోగించుకోవచ్చు.
1: సార్, మరి ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అమలులో మన జిల్లాలో మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఏంటి?
0: సార్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసామంటే మనము పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, తర్వాత కొంతమందికి డాక్యుమెంటరీ సమస్యలు రావడం, దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రులకి రవాణా ఇబ్బందులు రావడం, ఈ సాంకేతిక సమస్యలు మరియు నెట్వర్క్ సమస్యలు ఉండడం.
1: మరి వీటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: మేము వాళ్ళకి అవి ఇప్పుడైతే అన్ని చోట్ల కూడా ఈ ఇంటర్నెట్ సిస్టమ్ ఉన్నాయి, ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఫోన్లు, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మొబైల్స్ ఫోన్లో కూడా మనము ఈ కార్డులు, ఆధార్ కార్డు, తర్వాత ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉంటే మనము ఈ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఎక్కువ అయితే ఏం లేవు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1: సులువుగానే దరఖాస్తు
0: చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సచివాలయాల్లో కూడా అక్కడ కూడా వాళ్ళు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1: సార్, మరి ఇప్పుడు కార్డు ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్ధిదారులు ఆ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఒకవేళ అలా ఉంటే దాన్ని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: సార్, కొన్ని సందర్భాల్లో 2 కార్డు కలిగిన వ్యక్తి, అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మరియు పిఎంజేబీ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన ఆంధ్రప్రదేశంలో ఉన్నాయి. వీళ్ళకి వైద్య సేవలు మాత్రమే వ్యవస్థలు అందుతాయి, దీనివల్ల కొంతమంది నిరుత్సాహ పడుతున్నారు. సో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే వాళ్ళు 2 ఉపయోగించుకోవచ్చు. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ కార్డులు అయితే ఆయుష్మాన్ భారత్ కింద వినియోగించుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే అట్లాంటివి మాకు దృష్టికి అయితే రాలేదు.
1: సార్, మరి ఇప్పుడు ఈ ఆరోగ్య సిబ్బంది ఇంకా ఈ ఆసుపత్రుల సమన్వయం ఎలా ఉంది? ఈ పథకం విజయానికి ఇవి చాలా ముఖ్యం కదా, వీటి సమన్వయం ఎలా ఉంది?
0: సార్, ఆరోగ్య సిబ్బంది, వైద్య మిత్రులు మరి ఆసుపత్రుల మధ్య సమన్వయ పథకం విజయానికి దోహదం పడుతుంది సార్. బాగుంది ఇప్పుడైతే. ఇవి సమయానికి నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ట్రీట్మెంటు, వైద్యం, తర్వాత క్లెయిమ్ ప్రక్రియలు సమర్థవంతంగానే జరుగుతుంది. ఎక్కడే కూడా దీనికి మిత్రాలు, ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నాయి. ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా కార్డ్స్లో ఏమన్నా తప్పులు ఉన్నా రెక్టిఫై చేయడానికి మనకు ఆరోగ్యశ్రీ డీసీ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉన్నారు, సిఇఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఉంటారు. ఏమి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్లో దానికి రెక్టిఫై చేసుకుంటారు, ఇబ్బంది అయితే ఏం లేదు.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం అమలులో ఈ డిజిటల్ టెక్నాలజీ ఇంకా ఈ ఆన్లైన్ వ్యవస్థల పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం కదా, సో దీని పాత్ర ఏంటంటారు?
0: సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్డు నమోదు చేసుకోవడం, ఈకేవైసీ చేసుకోవడం, ఆన్లైన్లో ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ వంటి సేవలు మామూలు అయితే బాగా స్పీడ్గానే జరుగుతున్నాయి సార్. దీనివల్ల పారదర్శకత మరియు సేవలు కూడా నాణ్యతంగా పెరిగినాయి సార్. ఇప్పుడు సార్, దీనికి డిజిటల్ అనుసంధానం

0: అంటే ఏబిడిఎం అని ఉంది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ దీనివల్ల మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆభా ఐడి జనరేట్ చేయడం, ఈ సంజీవిని ప్రోగ్రాంలో డిజిటల్ అంటే ఈ ఆయుష్మాన్ భారత్ ఐడిలో కూడా అది ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. అంటే వేరే నంబర్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సరి కార్డు రాకపోవడం, ఓటీపీలు రాకపోవడం అంటే జరుగుతుంది. దానికోసం అని చెప్పి కరెక్ట్గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఒక్కసారిగా వాళ్ళు ఓటీపీ వస్తే దాని ద్వారా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ దీంట్లో మనము అనుకున్నట్టు ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వాళ్ళకి మన వాళ్ళని బలోపేతం చేయడము, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్స్ లాగిన్స్ ఉంటాయి, తర్వాత ఫార్మసీ లాగిన్, స్టాఫ్ నర్స్ లాగిన్స్, ల్యాబ్ లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్లో వాళ్ళు ఏమేమి టెస్టులు చేసుకున్నారు, ఏ మందులు వాడినారు, అవన్నీ డీటెయిల్స్ అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఏ వయతో బాధపడుతున్నారు, ఏ మందులు వాడినారు అనేది కూడా దీనివల్ల ఉంటుంది సార్. సో ఈ అవకాశాన్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం. ఇంకా కూడా కొందరు ఏబిడిఎంలో ఆభా ఐడి జనరేట్ చేయడానికి కొందరు ముందుకు రావట్లేదు సార్, భయపడుతున్నారు. ఎందుకంటే ఓటీపీ వచ్చేసి ఏదైనా ఈ డిజిటల్ మోసము ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి కూడా కొందరు రావట్లేదు. మేము కూడా వాళ్ళని అక్కడ ఉండే కార్పొరేటర్ని, సర్పంచ్ని వాళ్ళని కూడా తీసుకెళ్లేసి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి కూడా ఆభా ఐడి జనరేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది సార్. ప్రజలందరూ ముఖ్యంగా మేము కోరడం ఏమంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేది పొందుపరచగలిగితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఉద్దేశం సార్. అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం
1: సార్. ఇప్పుడు మరి మన జిల్లాలో ఇప్పుడు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవలు అందేందుకు ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా?
0: అవును సార్, ఇప్పుడు గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఉంటారు, తర్వాత ఆశా కార్యకర్తలు ఉంటారు, వారి ద్వారా పర్యటనలు చేయించడము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఐఈసీ మెటీరియల్ని డిస్ప్లే చేయడము, దూర ప్రాంతాల సేవలో కూడా అక్కడ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, అవన్నీ మేమైతే అవేర్నెస్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ ఎన్జిఓస్ వాళ్ళు కూడా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలామంది ముందుకు వచ్చారు. మొబైల్ బస్సెస్, హెల్త్ యూనిట్స్ కూడా వచ్చాయి. తర్వాత మనకు గవర్నమెంట్ తర్వాత కూడా 104 వెహికల్ ఉంది, దాని ద్వారా ఎఫ్డిపి ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్ అని ఉంటాయి సార్, ప్రతి విలేజ్లో ఉంటాయి. అక్కడ డాక్టరు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, తర్వాత ఈ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులో. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు అన్ని కేసులు, ఆ సచివాలయంలో ఉన్న కేసులు, టీబీ అయితే ఏమి, గర్భవతులు అయితే ఏమి, తర్వాత ఈ బీపీ షుగర్తో ఉండే బాధపడే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి నెలకు సరిపడే మాత్రలు కూడా అందుతున్నాయి సార్, అందిస్తున్నారు. తర్వాత ఇంకో ఈ పింక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా జరుగుతున్నాయి. సో క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా ఇంటికే అక్కడికే వెళ్ళేసి మనము వాళ్ళకి ముఖ్యంగా 3 క్యాన్సర్లు మనము స్క్రీన్ చేస్తున్నాం. గర్భకోశ క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ అని. వాళ్ళు కూడా అక్కడే టెస్టింగ్ చేసి నిర్ధారణ కూడా అక్కడే చేయడానికి కూడా మనము బస్సెస్ కూడా అక్కడ వెళ్తున్నాయి. దానికి సంబంధించిన వైద్యులు వాళ్ళు కూడా వెళ్ళి చేయడం జరుగుతుంది సార్. అది
1: సార్, మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరం. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల మధ్య ఇంకా కేంద్ర ప్రభుత్వ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం మధ్య ఈ సమన్వయం ఎలా ఉంది?
0: ఇప్పుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వెంకయ్య గారి వైద్య సేవలు జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ పథకాల సమయం సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 60% ఇస్తే మనం 40% దాంతో చేసి వైద్య సేవలు అయితే అందుతున్నాయి సార్. అవి
1: సార్, అయితే ఇప్పుడు ఈ పథకం అమలు ద్వారా ప్రజల్లో ఈ ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని మీరు అనుకుంటున్నారా?
0: ఖచ్చితంగా చాలా అవేర్నెస్ అనేది ఇప్పుడు కూడా మనము ఈ ప్రోగ్రామ్ కింద ఆయుష్ ఇప్పుడు ప్రతి చోట, ప్రతి పిహెచ్సిలోను, తర్వాత ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా ఆభా ఐడి అనేది జనరేట్ చేస్తారు. యూనిక్ ఐడి అనమాట అది. ఆ యూనిక్ ఐడి ఉండడం వల్ల ఏమంటే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేది పొందుపరచడం జరుగుతుంది. అంటే ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆభా ఐడి కార్డు కొడితే ఆయన యొక్క ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఏ వ్యాధితో బాధపడుతున్నారు, తర్వాత ఇంకేమైనా డ్రగ్స్ ఏమైనా పట్టట్లేదు, రియాక్షన్స్ ఏమైనా వస్తున్నాయా, అవన్నీ దాంట్లో అన్ని పొందుపరుస్తున్నాయి సార్. ఈ ఫైల్స్ కూడా మనం ఓపీ బుక్స్, ఆ కార్డ్స్ అన్ని తీసుకువెళ్ళడం అవసరం లేదు. జస్ట్ ఆభా ఐడి ఉంటే చాలు, మొత్తం ఆ పేషెంట్ గురించి హిస్టరీ అంతా వస్తుంది. ఇది మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇదే హాస్పిటల్ కాకుండా మన సపోజ్ మనం సిఎంసి వేలూరు ఇంకెక్కడైనా వెళ్ళా కూడా ఈ ఆభా ఐడి కొడితే మొత్తం ఆ పేషెంట్ యొక్క హెల్త్ రికార్డ్స్ అంతా మొత్తం వస్తుంది సార్. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనకైతే నారావారిపల్లిలో కుప్పం ద్వారా మనకు ఈ సంజీవిని ప్రోగ్రాం జరుగుతుంది. ఇంకా

0: నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ మన జిల్లాలో మొత్తం కూడా ఈ సంజీవని ప్రోగ్రామ్ అనేది అమల్లోకి వస్తుంది సార్. అది
1: సార్, మరి ఇప్పుడు భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి?
0: సార్, ఇంకా కొన్ని హాస్పిటల్స్ ప్యానెల్ కావలేదు, వాళ్ళని కూడా మరిన్ని ఆసుపత్రులు ఎంపానెల్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మనము అవగాహన పెంచడం, తర్వాత డిజిటల్ సేవలను బలోపేతం చేయడం, అంటే ఇప్పుడు చెప్పినట్టు మనము ఈ సంజీవిని ద్వారా, ఇప్పుడు ఈ సంజీవిని ప్రోగ్రాంలో కూడా ఈ వీపీఆర్ సెంటర్ని ఉంటుంది సార్. అంటే ప్రస్తుతము హాస్పిటల్లో ఒక లీవ్లో వెళ్ళి ఒక హెల్త్ వాళ్ళు ఎక్కడ డాక్టర్ రాకపోయినా కూడా వేరే సేవల నుంచి, అంటే వీడియో కౌన్సిలింగ్, వీడియో ద్వారానే వాళ్ళ పేషెంట్ని ఎక్కడి నుంచి వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళకి ఏం వైద్యం కావాలని కూడా, ఏ మందులు వాడుతున్నారనేది కూడా వాళ్ళకి ఎక్కడి నుంచి తెలియజేస్తారు సార్. అదేవిధంగా ఈ గర్భవతుల్లో కూడా వాళ్ళకి యోగా ధ్యానం కూడా, యోగా చేపించడం, ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం, వాళ్ళు కూడా ఈ దీని ద్వారా కూడా పొందుతారు సార్.
1: అంటే ఈ సంజీవిని అంటే టెలిమెడిసిన్ లాంటి?
0: టెలిమెడిసిన్ లాంటిది
1: సార్. మరి ఇప్పుడు ఈ యువ వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ఈ పథకం విజయానికి ఎలా తోడ్పడుతున్నారు?
0: యువ వైద్యులు మరి ఆరోగ్యకర్తలు ప్రజలకు సరైన సమాచారం అందించడం, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి అవగాహన పెంచడం, తర్వాత వాళ్ళు ఏమేమి వైద్యం అందిస్తున్నారు, ఈ పథకాలకి విజయానికి దోహదపడుతుంది సార్. మనం అనుకున్నప్పుడు గవర్నమెంట్ తరపు కూడా ఈ ఫిక్స్డ్ డే 104 వెహికల్ ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్ ద్వారా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరికీ అక్కడ ఆ గ్రామ సభల్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఏమేమి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్నాయి అనేది కూడా వాళ్ళు అవగాహన కల్పిస్తారు సార్.
1: సార్, మరి చివరగా మన జిల్లా ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి?
0: సార్, ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలు ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం గొప్ప అవకాశం. ప్రతి అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తర్వాత ఇది ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమీప ఎంపానెల్ ఆసుపత్రులు అనేవి ఉన్నాయి, సంప్రదించి ఉచిత వైద్య సేవలు పొందడానికి జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వీళ్ళందరూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. అందరూ వీళ్ళందరూ తెలియజేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మన శ్రోతలకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఇంతవరకు మీరు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

0: పాటల హరివినులతో అద్భుతాల అభిరుచులతో నిత్యం మిమ్మల్ని పలకరించే వాణి ఆకాశవాణి.
1: ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
0: శ్రోతల మదిమదిలో ఆనందాలు పంచి జీవనోత్సాహాన్ని నింపే క్రమం తప్పని అతిథి ఆకాశవాణి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, రేపు ఉదయం 10 గంటలకు హీట్ వేవ్ వడగాలుల నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమం వినవచ్చు. అతిథి డాక్టర్ ఆర్ నివేదిత. సాయంత్రం 5 గంటలకు

వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో అంశంతో కూర్చిన పాటలు వినవచ్చు. సమర్పణ శ్రీమతి జె నిర్మల. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: పాటల హరివిల్లులతో అద్భుతాల అభిరుచులతో నిత్యం మిమ్మల్ని పలకరించే వాణి ఆకాశవాణి.
1: ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
2: శ్రోతల మదిమదిలో ఆనందాలు పంచి జీవనోత్సాహాన్ని నింపే క్రమం తప్పని అతిథి ఆకాశ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇరువురు నేతలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా చర్చించారు. అలాగే ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాల విస్తరణకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఇరుదేశాల నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029 ద్వైపాక్షిక సంబంధాలకు ఆచరణాత్మక భవిష్యత్ ప్రణాళికతో కూడిన ఒక పటిష్టమైన చట్రాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్ ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు మోదీ తెలిపారు. ఇరుదేశాలు షిప్పింగ్, ఓడరేవుల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీపై కలిసి పనిచేస్తాయని చెప్పారు.
1: 10 वर्षों में हमारा बायलेटरल ट्रेड लगभग 4 गुना बढ़ा है. नॉर्डिक देशों के इन्वेस्टमेंट फंड भी भारत की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं. पिछले एक दशक नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है. तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है. साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं.
0: भारत इटली लो తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నాయని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలిప్పుడు వాటి పూర్తి సామర్థ్యాన్ని చాటుకుంటూనే స్థాయికి చేరుకున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం, పరస్పర గౌరవం, నమ్మకంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చించాయని కూడా ఆమె తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాల్సి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు రాష్ట్రపతి భవన్లో 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారుల బృందం తనను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, ఈ యువ అధికారులకు వివిధ రంగాల్లో పనిచేసేందుకు, ప్రత్యేక రంగాల్లోని నిపుణుల బృందాలకు నాయకత్వం వహించేందుకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. నిర్ణయం తీసుకోకుండా వెనుకడుగు వేయడం నైతికత అనిపించుకోదని, ప్రజా ప్రయోజనాలకు, నిబంధనలకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన నైతికత సారాంశమని రాష్ట్రపతి అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా మంత్రి లీ యాంగ్ చుల్తో సమావేశమయ్యారు. ఈ సమావేశం

లో ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తి, ఎగుమతుల కోసం నూతన మార్గాలు అన్వేషించేందుకు ఇరుపక్షాలు తమ పరస్పర సహకారం అందించుకోవడానికి అంగీకరించాయని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రెండు దేశాల ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లను అనుసంధానించడానికి ఉద్దేశించిన కైండ్ ఎక్స్ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించేలా ఒక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించినట్టు మంత్రి వివరించారు. గుజరాత్ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతిస్తోంది. గాంధీనగర్లో ఈరోజు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధి బృందాలతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఆ రాష్ట హోంమంత్రి హర్ష సంఘ్వి మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వివరిస్తూ గుజరాత్ ప్రభుత్వం కమిటీ ముందు ఒక వివరణాత్మక నివేదికను కూడా సమర్పించిందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాబోయే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, అప్రమత్తత అవసరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ ఇంటెలిజెన్స్ సంస్థలతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్భంగా ప్రధాన్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో అనామక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించి పెరుగుతున్న తప్పుడు సమాచారం వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ప్రధాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందస్తుగా గుర్తించడం, బ్లాక్ చేయడం, తొలగించడంతో పాటు అటువంటి నెట్వర్కులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు, విద్యామంత్రిత్వ శాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తూ తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టాలని, తద్వారా పరీక్షా విధానం సమగ్రతను కాపాడాలని మంత్రి చెప్పారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో ఎక్కువగా ఉందని, అయితే ప్రపంచ స్థాయిలో తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎబోలా విజృంభణను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. దీనిని అదుపు చేయడానికి సమన్వయంతో కూడిన ప్రతిస్పందన అవసరమని పేర్కొంది. కాంగోలోని ఉత్తర ప్రాంతాలైన ఇటూరి, నార్త్ కివూల్లో ఇప్పటి వరకు 51 కేసులు, అలాగే ఉగాండాలో 2 కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. దాదాపు 600 మంది అనుమానిత రోగులు, అనుమానాస్పద మరణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కాంగోలోని డబ్ల్యూహెచ్ఓ బృంద నాయకుడు మాట్లాడుతూ ఈ వ్యాధి వ్యాప్తి వల్ల ఇప్పటికే 134 మంది అనుమానాస్పదంగా మరణించారని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సహాయ చర్యలు ముమ్మరం చేశారని తెలియజేశారు. హిందీ అనేది కేవలం ఒక భాష మాత్రమే కాదని, దేశాన్ని ఏకం చేసే ఒక శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో మంత్రిత్వ శాఖకు చెందిన హిందీ సలహా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రిత్వ శాఖకు సంబంధించిన దాదాపు అన్ని పనులను అందరికీ అందుబాటులో ఉండే ఆచరణాత్మక హిందీలో నిర్వహించేలా చూడడమే తమ ప్రయత్నమని అన్నారు. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫారంల వినియోగం పెరుగుతున్న కొద్దీ హిందీ వాడకం కూడా వేగంగా విస్తరించడం అవసరమని గడ్కరీ చెప్పారు. హిందీని కష్టమైన భాషగా భావించకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో ఉపయోగించాలని అన్నారు. దేశంలోని ఇతర భాషలను గౌరవిస్తూనే హిందీని ఒక అనుసంధాన భాషగా ప్రోత్సహించడం అందరి బాధ్యత అని గడ్కరీ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానాం, మరఠ్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే

0: అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, మా నిలయంలో సమయం 7:15. ఇప్పుడు విందాం

0: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పసుపు, అల్లం, శొంఠి, లవంగాల వల్ల ఉపయోగాల గురించి శాస్త్రవేత్త శ్రీమతి ఏబి శ్రీలత గారి ప్రసంగం వింటారు.
1: మన ఇంట్లో వాడుకునేటటువంటి వంటింట్లో వాడుకునే కొన్ని దినుసులు, అవి ఏ విధంగా వైద్యపరంలో ఉపయోగపడతాయి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుంటాము. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి, ఇది తీవ్ర స్థాయిలో రోగాలు విజృంభించినప్పుడు మాత్రం గృహవైద్యం పనికిరాదు. ఈ గృహవైద్యంలో ముఖ్యంగా మనం వాడేటటువంటి కొన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి వస్తువుల గురించి, వాటిలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి, రోగ లక్షణాలను తగ్గించడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఉదాహరణకి తీవ్రమైనటువంటి అనీమియా వచ్చినప్పుడు నిత్యము మనం తీసుకునే వాటిల్లో ఎక్కువగా బెల్లము, గ్రౌండ్ నట్స్, ఇలా అదే మాదిరి ఆకుకూరలు, పచ్చటి ఆకుకూరలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని మనం తీసుకుంటా ఉన్నట్లయితే కొద్ది రోజుల తర్వాత మనం రక్తహీనతకి దూరంగా ఉండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే మాదిరి పళ్ళ చిగుళ్ళ నుంచి రక్తం కారేటటువంటి వ్యాధిని పయేరియా అంటారు. దీనికి మనము మామూలుగా నిమ్మజాతికి చెందినటువంటి నారింజ, ఉసిరి, సి విటమిన్ గల పండ్లను కానీ తీసుకున్నట్లయితే ఆ వ్యాధి నయమవుతుంది. అలా ఇలా మనము ప్రతి చిన్న చిన్న వాటికి సంబంధించినటువంటివి మనం తీసుకునేటటువంటి ఆహారంలోనే మనము వీలైనంత వరకు చాలా వరకు మనము తగ్గించుకునే దానికి అవకాశం ఉంది. ఇక మనం తీసుకునేటటువంటి ఏ పదార్థాల్లో ముఖ్యంగా వైద్య గుణాలు ఎక్కువగా ఉంది అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే, ముఖ్యంగా పసుపు, మన వంటింట్లో నిత్యం వాడుకునేటటువంటి పసుపును గురించి కొన్ని రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి వస్తువులు, అల్లము, ఇక మిరియాలు, జీలకర్ర, శొంఠి, ఇలాంటి వాటి గురించి ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకుంటాం. వాటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏంటి, అవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాము. ముఖ్యంగా మొట్టమొదటి పసుపు విషయానికి వచ్చినట్లయితే, మనం మామూలుగా ముత్యమంత పసుపు ముఖమెంత ఛాయ అంటాముంటాం కదా, ఇలా మంగళకరమైనటువంటి ద్రవ్యంగా పసుపు భారతీయ సంస్కృతిలో నిలిచిపోయింది. ఈ పసుపులో ఉన్నటువంటి క్రిమి సంహారక శక్తి గురించి ఎన్నో తరాల నుంచి భారతీయులు మనము గుర్తించినాం. పసుపు కొద్దిగా వగరు, చేదు, కారము రుచులతో కలిగి ఆహారానికి రుచి, రంగు, వాసన కలిగిస్తుంది. పసుపు పారాణి మంగళకరమైంది. అంతేకాకుండా మన సంస్కృతిలో శిల సౌభాగ్యానికి పసుపుకు ఉన్నత ప్రాధాన్యత చాలా గొప్పది. ఇక పసుపు విషయానికి శరీరంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే, పసుపు జీర్ణశక్తిని సరిచేస్తుంది, ఆకలిని పుట్టిస్తుంది. రోజు కుంకుడుకాయ గింజ ఉంది కదా, అంత పసుపు ఉండలాగా చేసుకుని నీటిలో కలుపుకొని మింగేస్తే సరిపోతుంది. పసుపు కొమ్ముల రూపంలో ఉంటుంది. అలాంటి కొమ్ములను, పసుపు కొమ్ముల్ని మనము మరపట్టించుకుని కానీ దంచి కానీ పసుపు చేసుకుని వాడుకుంటే మనకి ఎంతో మంచిది. ఈ బజార్లలో డైరెక్ట్గా తీసుకునే దానికన్నా కూడా దానిలో కొన్ని రసాయనాలు కలిపేదానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటిది కాకుండా మనమే తెచ్చుకుని వాటిని కొమ్ముల్ని బాగా ఎండబెట్టి దంచి పొడుగుట్టించుకుని ఇంట్లో వాడినట్లయితే కల్తీ పరంగా మనం కొద్దిగా దూరంగా ఉండొచ్చు. ఇక

పసుపు కొమ్ముని నిప్పులపైన కాల్చి కొద్దిగా కాలిన పసుపు కొమ్మును నమిలి తింటే తా పంటి పోటు తగ్గిపోతుంది. పసుపు కొమ్మును నమిలితే నోరు శుభ్రపడుతుంది, నోట్లో పుళ్ళు ఉంటే కూడా తగ్గిపోతుంది. పసుపును కామెర్ల వ్యాధికి వాడుతూ ఉంటాము. కామెర్ల వ్యాధిలో కళ్ళు, చర్మము, మూత్రం అంతా కూడా పసుపు రంగులోనే ఉంటుంది. అది వ్యాధి లక్షణం. మామూలుగా పాలల్లో ఒక పసుపు కొమ్మును ముక్కలుగా చేసి బాగా మరగ్గాయాలి. అలా మరగ్గాంచిన పాలను ఉదయం సాయంత్రం రోజు తాగితే క్రమేణా కామెర్ల వ్యాధి తగ్గుముఖం పడుతుంది. ఇక వరదలు వచ్చినప్పుడు నీళ్లు కలుషితమైన లేకపోతే తిరణాలు, సంతలు, పుష్కరాలు వంటి సందర్భాల్లో నీళ్లు కలుషితమై త్రాగడానికి కూడా, పనికిరానప్పుడు సందర్భాల్లో కూడా కలుషితమైన నీటిని తాగవలసి వస్తే శుభ్రమైనటువంటి పసుపు వేసి ఆ నీటిని కాల్చి చల్లార్చి తాగితే ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు. ఇంకా నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు మామూలుగా వైద్యానికి తోడుగా పసుపును కుంకుడు గింజంతా తీసుకుని నీటిలో కలిపి ఉండగా చేసి మింగాలి. ఈ విధంగా ప్రతిపూట చేస్తే మంచిది. ఇక కామెర్ల వ్యాధిలో పసుపును పాలల్లో కలిపి తాగడం వల్లనే కాదు, పసుపుకు 4 రెట్ల పెరుగు కలిపి తీసుకుంటే ఇంకా మంచిది. పసుపు వేడి చేసే గుణం ఉంది కాబట్టి దీన్ని వాడేటప్పుడు వ్యాధి తీవ్రత, రోగి బలాన్ని దృష్టిలో ఉంచుకుని వాడటం మంచిది. కడుపులో ఉన్న అనేక రకమైనటువంటి అపాయకరమైనటువంటి క్రిములన్నీ ఇది నిర్మూలిస్తుంది. ఇది గొప్ప క్రిమిసంహారిణి. మొలల వ్యాధితో గాని బగరంధ్రం, పిష్టులా అంటాం కదా అలాంటిది, మధుమేహం వంటి వ్యాధుల్లో కూడా పసుపు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పసుపు గర్భాశయ వ్యాధుల్లోనూ, మూత్ర వ్యాధుల్లోనూ కూడా అద్భుతంగా ఫలితాలని చూపిస్తుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ వెళ్లగొట్టే శక్తి పసుపుకు ఉంది కాబట్టి దీనిని ఆహారంలో ముఖ్యంగా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాల్లో పసుపుని మనం విరివిగా వాడుకోవాలి. పసుపు కొమ్మును పొడిగా చేసి నిప్పులపైన వేసి వచ్చేటటువంటి పొగను పీలుస్తూ ఉంటే తుమ్ములు రావడం, ముక్కులో నీరు కారడం వంటి లక్షణాలన్నీ కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా వెంట వెంటనే తుమ్ములు రావడం కూడా తొందరగా తగ్గిపోతుంది. వేడి నీళ్ళలో పసుపు పొడిని వేసుకుని ఆవిరి పట్టడం వల్ల తలభారము, జలుబు తగ్గిపోతుంది. కాళ్ళు, చేతులు చల్లబడిపోయి షాక్ గురైనటువంటి వ్యక్తికి పసుపు పొడిని వెల్లుల్లి కలిపి మొత్తం ఒక మెత్తగా నూరి అరికాళ్లకు, అరిచేతులకు రాస్తే రోగి ఇమీడియట్గా కోలుకుంటాడు. చల్లబడిన శరీరం కూడా వేడెక్కుతుంది. ఇలా పసుపు పొడిని వేడి నీళ్ళలో కలిపి పుళ్ళు, గజ్జి, కురుపులు ఉన్నటువంటి వాటిని కడుగుతూ ఉంటే త్వరగా మాయమైపోతాయి. ఇది యాంటీసెప్టిక్ లోషన్ లాగా కూడా పనిచేస్తుంది. ఇక గజ్జి, తామర, మసూచి, పొక్కులు ఇలాంటి వ్యాధుల్లో కూడా దురద, మంట, నొప్పి అంటే పసుపు, వేపాకు కలిపి నూరి రాస్తే తగ్గిపోతుంది తొందరగా. చెమట అధికంగా పట్టే వ్యక్తులకు చెమట వలన వారి శరీరంలో దుర్వాసన వస్తుంది. అలాంటి వారికి స్నానం చేసేటప్పుడు ఈ యొక్క పసుపును కొమ్ములను వాటిని వట్టివేళ్ళు, భావంచాలు, పెసలు, ఖర్చూరాలు ఇవన్నీ కూడా సమానంగా తీసుకుని బాగా మెత్తగా మరపట్టించి దాంట్లో నలుగు పిండిగా పెట్టుకుని, లేక ఈ పొడిని సబ్బులాగా ఉపయోగించినట్లే చెమట దుర్వాసన పోతుంది. గోరు చుట్టు ఉన్నప్పుడు పసుపు పొడిని సున్నపు నీటితో కలిసి కట్టుకోగలిగితే గోరు చుట్టు పోటు తగ్గిపోతుంది. ఇక పాలల్లో మిరియాలు, పసుపు కలిపి పొడి చేసుకుని రోజు 2 పూట్ల తాగితే జ్వరము, దగ్గు, పడిసెము లాంటివి తొందరగా తగ్గిపోతుంది. ఆయాసం ఉన్నప్పుడు దాల్చిన చెక్క, జాపత్రి, లవంగాలు, పసుపు కలిపి అంతా మెత్తగా దంచి తేనెలో కలుపుకొని కుంకుడు గింజంత మాత్రలాగా చేసుకుని రోజు ఉదయం పూట తింటూ ఉంటే తుమ్ములు, పడిసం కూడా తగ్గిపోతుంది. కాళ్ళకు చిన్న చిన్న గాయాలైనప్పుడు పసుపులో కాస్తంత సున్నం కలిపి రాసుకుంటే అవి పెద్ద గాయాలుగా మారకుండా ఉంటాయి. ఇక చిన్న పుండ్లు త్వరగా మాయమైపోతాయి, నొప్పి కూడా తగ్గిపోతుంది. పసుపు కొమ్మును కాలిస్తే వచ్చేటటువంటి పొగను గాని, లేక నిప్పులపైన పసుపు వేస్తే వచ్చేటటువంటి పొగను గాని తేలు కుట్టిన ప్రాంతంలో పట్టిస్తే నొప్పి బాధ తగ్గిపోతుంది. పసుపు వలన తేలు విష ప్రభావం కూడా తగ్గిపోతుంది. ఇక మడమశూల అనేది ఒక వయసు వచ్చే వారికి చాలా మందిలో ఇది వస్తుంది. విశ్రాంతి తీసుకుని ఒకసారి లేవగానే మడమశూల రావటం, పోవటం విపరీతంగా ఉండటం జరుగుతుంది. ఈ సమస్య పసుపు పొడి బాగా పనిచేస్తుంది. పసుపు, వెన్న కలిపి మిగుతుగా ఉన్న చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా తయారైపోతుంది. అతిమూత్రాన్ని పసుపు తగ్గిస్తుంది. మధుమేహంతో మూత్రం ఎక్కువగా పోవడానికి కూడా పసుపు తగ్గిస్తుంది. పెద్ద ఉసిరికాయ, రాతి ఉసిరికాయ మంచివి తీసుకుని వాటిని కోసి గింజల్ని తీసేసి కండలు మాత్రం ఎండలో పెట్టాలి. బాగా ఎండినటువంటి ఉసిరికి ఒగరు మెత్తగా దంచేసి, మెత్తగా దంచిన తర్వాత ఆ దానికి సమానమైనటువంటి పరిమాణంలో పసుపు పొడిని కలిపి ప్రతిరోజు 3 పూట్ల అర చెంచాడు చొప్పున తీసుకుంటూ ఉన్నట్లయితే మధుమేహం వ్యాధి తగ్గడమే కాకుండా మధుమేహంలో ఉండేటటువంటి ఇతర సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఆల్బమిన్ పోతూ ఉంటే వారికి పసుపు కుంకుడు గింజంత మాత్రలుగా చేసి 3 పూట్ల వేసుకోవాలి. కొందరికి పసుపు రాసుకుంటే పొక్కులు వస్తాయి, అంటే వారికి పసుపు పడలేదన్నమాట. ఇక పొక్కులు వచ్చిన చర్మము మంట పెడుతుంటే ఇక పసుపు ఎలా వాడతారు? అలే ఇలా మంట పుట్టుతుంటే పసుపు వాడటం ఆపేసి ఆ తర్వాత కాస్త కాస్త చాలా తక్కువ మోతాదులో రాసుకుంటూ మన చర్మానికి అలవాటు అయ్యేటట్టుగా చేసుకోవాలి. ఆడవారికి నెలసరి దోషాలు పసుపు తగ్గిస్తుంది. ప్రతిరోజు కూడాను 5 గ్రాములు మించకుండా పసుపుని చిన్న

చేష్టలుగా చేసుకుని వాడుకోవాలి. ఈ విధంగా నెలసరి అయినప్పుడు వాడుకుంటే ఇలా బాధలు పోతాయి. ఇక మూర్ఛ రోగులు తెలివి తెప్పించడానికి కూడా ఎండిన పసుపు కుమ్మును నిప్పులపైన వేసి కాల్చి ఆ పొగను వాసన చూసినట్లయితే తగ్గిపోతుంది. పసుపు కొమ్ములు పచ్చవి తీసుకుని నూరి తలకు పట్టిస్తే తల తిరిగేది, తుమ్ములు తగ్గిపోతాయి. ఇక కళ్ళ కలక కంజంక్టివైటిస్ అంటారు వ్యాధితో పసుపును శుభ్రమైనటువంటి తెల్లని గుడ్డతో కట్టిమూట కట్టి ఆ గుడ్డను తడుపుతూ ఉంటే కంటిపైన వేసుకున్నట్లయితే వ్యాధి త్వరగా తగ్గి కళ్ళు మంటలు కూడా పోతాయి. అతిగా వేడి చేసే గుణం ఉంది కాబట్టి అధికంగా వాడితే గుండెను బలహీనం చేస్తుంది. కాబట్టి ఒకవేళ పసుపు అధికంగా తీసుకున్నట్లయితే విరుగుడుగా నిమ్మ నారింజ వంటి తీసుకున్నట్లయితే మనకి సరిపోతుంది. ఇక అల్లం, అల్లం విషయానికి వచ్చినట్లయితే ఇది ఉత్తమమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటిది పదార్థం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాత గుణము మీద అద్భుతంగా పనిచేసి మహా ఔషధంగా పనిచేసి చాలా రకాల వంటకాల్లో దీన్ని వాడటం మనము భారతీయులకే చెల్లుబాటు. ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధుల దగ్గర సమస్తమైనటువంటి పైత్య లక్షణాలను, సమస్త వాత లక్షణాలను తొలగించే గుణం అల్లానికి ఉంది. ఇంకా నోటికి సహించకపోవడం అరుచి అంటే అల్లాన్ని భోజనానికి ముందు ఒక అరగంట ముందు తినాలి. ఇలా అల్లం తినడం వల్ల ఆహారం జీర్ణమవడమే కాకుండా వాంతి వచ్చే స్థితి కూడా తొలగిపోతుంది. ఇక అల్లాన్ని సన్నని చిన్న చిన్న చిన్న ముక్కలుగా తరిగి లేక మెత్తగా దంచి అయినా సేందవలమం లేక మామూలు ఉప్పు అయినా కలిపేసుకుని అందులో మనము ఈ యొక్క అల్లం మామూలుగా ఈ యొక్క సేందవలమము సరే కలిపి ప్రతిరోజు ఒక చెంచాడు నిల్వ చేసుకోవాలి. దీనికి రోజు ఒక చెంచాడు మోతాడులో ఉన్నట్టు అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకుని మొట్టమొదటి ముద్దలాగా తీసుకున్నట్లయితే ఆ తర్వాత మామూలుగా మనకి ఇష్టమైన రీతిలో తినవచ్చు. ఇంకా జీర్ణ వ్యవస్థలో వాత లక్షణాల్లో అల్లము హరింపు చేస్తుంది. దీనివల్ల మిగిలినటువంటి శరీరం పైన వాత లక్షణాలు అన్నీ కూడా తగ్గిపోతాయి. పక్షవాతం వచ్చేటట్లు కనిపిస్తే వారికి వెంటనే 4 చెంచాల అల్లపు రసాన్ని ఇవ్వాలి. ఈ విధంగా తరచుగా ఇస్తే పక్షవాతం రాకుండా ఉంటుంది. ఒకవేళ పక్షవాతం ఉన్నప్పటికీ అప్పటికే వచ్చి వ్యాధి ఉధృతంగా మారకుండా కూడా ఉండేదానికి అవకాశం ఉంది. ఇంకా అల్లపు రసం కేవలం పక్షవాతానికే కాకుండా మోకాలి పోట్లు, మడమసూల, సయాటిక పెయిన్స్ అంటాం కదా, అవి నడుము నొప్పి కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా శరీరంలో ఇతర జాయింట్లలో వచ్చేటటువంటి నొప్పులు కూడా అలాగే అరికడు కూడా పనిచేస్తుంది. ఇక అల్లము జీర్ణ వ్యవస్థ పైన పనిచేస్తుంది. సుఖ విరేచనానికి అల్లానికి మించింది లేదు. ఇంకా ఆయుర్వేద విధానానికి వచ్చినట్లయితే విరేచనాన్ని కలిగించే వ్యాధులను నయం చేయడంలో అనేది పద్ధతి ఒకటి ఉంది. ఇక అల్లం పనిచేసేది కూడా ఇలాగే అన్నమాట. అయితే అల్లం విరేచనాన్ని సాఫీగా అయ్యేటట్లు చూస్తుంది, మలబద్ధకాన్ని పోగొడుతుంది, అంతేకాకుండా కూడా విరేచనకారి కాదు. ఇంకా అల్లం కంఠాన్ని శుద్ధి చేస్తుంది, ఆకలిని పెంచుతుంది. నాలుక పైన కంఠంలో ఏదో ఉండబెట్టినట్లు ఉండడంతో పాటు నోటికి రుచి తెలియకపోవడానికి కూడా అల్లము పోగొడుతుంది. భోజనంలో అల్లం గనుక ఉంటే భోజనానంతరం కనిపించే ముక్తాయాసాన్ని కూడా కనిపించకుండా చేస్తుంది. అల్లం అతిగా తింటే వేడి చేస్తుంది. పరిమితంగా అల్లాన్ని రోజు తీసుకున్నట్లయితే ఊపిరితిత్తులు, పట్టిన కఫం కూడా పోతుంది, జలుబు, దగ్గు, ఆయాసం తగ్గిపోతాయి. ఇంకా కూడా ఇతర అలర్జీ లక్షణాలన్నీ కూడా ఏవైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి. అల్లాన్ని బెల్లాన్ని సమపాళలు తీసుకుని బాగా దంచి చిన్న కుంకుడుగాయ సైజులో ఉండలుగా చేసుకుని పూటకి 1 లేదా 2 ఉండలు తింటే ముక్కు నుండి ధారాపాతంగా నీరు కారుతున్నట్టయితే జలుబు కూడా తగ్గిపోతుంది. జలుబుతో పాటు దగ్గు కూడా ఉంటే మిరియాలు కూడా కలిపి వీటిని దంచి ఇవ్వచ్చు. వేడి చేయనంత కాలము వీటిని ఈ విధంగా వాడుకోవచ్చు. లివర్ ఎన్లార్జ్మెంట్ ఉన్నవాళ్ళు కానీ, కడుపు నొప్పితో బాధపడే వాళ్ళని, కడుపులో మంట ఉన్నవారు కానీ, లివర్ వ్యాధులు ఉన్నవారు, రక్తహీనత ఉన్నవాళ్ళు అలా అల్లాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితం వస్తుంది. క్షయ వ్యాధి ఉన్నవారు అల్లం నిత్యము వాడితే క్షయ నుండి కోలుకుంటారు. క్షయ వ్యాధిలో రోగిలో మామూలుగా రోగికి ఆకలి మందగిస్తుంది. ఆకలి లేకపోవడం రోగి కృశించిపోతాడు. అల్లం వలన ఈ ఆకలి కలుగుతుంది, జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. తద్వారా రోగి బలమైన ఆహారం తీసుకుని త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంది. కేవలం క్షయవ్యాధితోనే కాకుండా అకారణంగా చిక్కిపోయే శరీరతత్వం గల వారికి కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచే దివ్యమైనటువంటి ఔషధం అల్లం. షుగరు, రక్తపోటు వంటి వ్యాధులు ఉన్నవారు, అజీర్తి విరేచనాలు అవుతున్న రోగులు అల్లాన్ని రోజు 1 చెంచా మోతాదులో తగినంత ఉప్పు కలిపి తీసుకున్నట్లయితే మంచిది. ఉప్పు కలిపితే రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఉప్పు లేకుండా అల్లం రసాన్ని తీసుకోవచ్చు. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి తగినంత ఉప్పు కలిపి సైంధవలవణం కలపడం వల్ల దీంతో పాటు నిమ్మరసాన్ని తీసుకున్నట్లయితే అల్లపు ముక్కలను మునిగిపోయేంత వరకు నిమ్మరసం పోయాలి. ఆ తర్వాత దీన్ని ఒక శుభ్రమైనటువంటి సీసాలో పోసుకుని నిలవ చేసుకోవచ్చు. దీనిని ప్రతిరోజు అన్నంలో మొట్టమొదటి ముద్దగలో కలుపుకొని తినాలి. అల్లపు ఔషధ గుణాలు, నిమ్మకాయ గుణాలు కలగలిసినటువంటి ఈ ఔషధం వలన మానసికంగా ఉల్లాసం ఏర్పడుతుంది, సుఖమైనటువంటి విరేచనం అవుతుంది. అలాగే వాతాన్ని గొంతు, నోరు, ముక్కుల్లో శ్లేష్మాన్ని

తగ్గిస్తుంది. ఇక ఈ విధంగా అల్లం ముక్కలు నిమ్మరసం కలిపినటువంటి పదార్థం నుండి అల్లపు ముక్కల్ని వేరు చేసి ఎండలో పెట్టి ఎండబెట్టాలి. అంటే ఊరనిచ్చేసి ఊర మిరపకాయలు ఎండబెట్టినట్టు ఈ విధంగా అల్లపు ముక్కలు ఎండబెట్టాలి. ఉప్పు నిమ్మరసం కలిపినటువంటి నీటిని రాత్రంతా నానబెట్టి వాటిని ఉదయాన్నే మళ్ళీ ఎండలో పెడుతూ ఉంటే కనీసం వారం రోజులు ఈ విధంగా చేసి చివరికి అల్లపు ముక్కల్ని విడిగా ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత ఒక సీసాలో భద్రపరచుకోవాలి. వీటిని అన్నంతో కానీ లేక విడిగా కానీ తినవచ్చు. అల్లం వేడి చేస్తుంది సమస్య ఉత్పన్నమైనప్పుడు ఈ అల్లం ముక్కలను ఔషధ గుణాలు పోకుండా ఉండడమే కాకుండా ఊరబెట్టిన అల్లపు ముక్కలు చలువ చేస్తాయి. తల తిరిగేది, పైత్యము, నోట్లో నీరు కారడము ఇతరత్ర వ్యాధులకు అల్లంతో పైన చెప్పిన విధంగా చేసి ముక్కల్ని తినాలి. ఈ అల్లపు ముక్కల్ని అల్లపు మొరబ్బా అంటారు. కొందరు పంచదార పాకంలో అల్లపు ముక్కల్ని వేసి కూడా తయారు చేస్తారు. ఏ రూపంలో ఉన్నా కూడా అల్లము తన గుణాన్ని కోల్పోదు. కఫ రోగాల్లో, ఊపిరితిత్తులకు సంబంధించిన పలు రోగాల్లో అల్లం మొరబ్బా ఇవ్వచ్చు. అల్లం మొరబ్బా మధుమేహం ఉన్న వారికి చాలా మేలు చేస్తుంది. సోరియాసిస్ అనే చర్మ వ్యాధికి చర్మం పులుసులుగా రాలిపోతూ ఉంటుంది. అల్లమును దానికి సమాన పరిమాణంలో

బాగా ఎండిన తర్వాత ఒక సీసాలో భద్రపరచుకోవాలి. వీటిని అన్నంతో కానీ లేక విడిగా కానీ తినవచ్చు. అల్లం వేడి చేస్తుంది సమస్య ఉత్పన్నమైనప్పుడు ఈ అల్లం ముక్కలను ఔషధ గుణాలు పోకుండా ఉండడమే కాకుండా ఊరబెట్టిన అల్లపు ముక్కలు చలువ చేస్తాయి. తల తిరిగేది, పైత్యము, నోట్లో నీరు కారడము ఇతరత్వ వ్యాధులకు అల్లంతో పైన చెప్పిన విధంగా చేసి ముక్కలు తినాలి. ఈ అల్లపు ముక్కల్ని అల్లపు మొరబ్బా అంటారు. కొందరు పంచదార పాకంలో అల్లపు ముక్కల్ని వేసి కూడా తయారు చేస్తారు. ఏ రూపంలో ఉన్నా కూడా అల్లము తన గుణాన్ని కోల్పోదు. కఫ రోగాల్లో, ఊపిరితిత్తులకు సంబంధించిన పలు రోగాల్లో అల్లం మొరబ్బా ఇవ్వచ్చు. అల్లం మొరబ్బా మధుమేహం ఉన్న వారికి చాలా మేలు చేస్తుంది. సోరియాసిస్ అనే చర్మ వ్యాధికి చర్మం పులుసులు పులుసులుగా రాలిపోతూ ఉంటుంది. అల్లమును దానికి సమాన పరిమాణంలో బెల్లం కలిపి తీసుకుంటే సోరియాసిస్ వ్యాధితో ఉన్న ఎలర్జీ లక్షణాలను తొలగిపోతాయి. బెల్లము కలపడం వల్ల చక్రవ్యాధి కూడా ఉన్నవారికి కూడా ఇది కొంచెం ఇబ్బంది తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈ సోరియాసిస్లోనే కాకుండా ఇతర చర్మ వ్యాధుల్లోని ఎలర్జీ లక్షణాల్లో కూడా అల్లము బాగా పనిచేస్తుంది. ఇక్కడ దగ్గు, జలుబు చికిత్స శొంఠి పొడిని కానీ శొంఠి కషాయాన్ని కానీ తీసుకుంటే మంచిది. తలనొప్పి కానీ ఉన్నట్లయితే శొంఠి కొమ్ము గంధంలో కలిపి తలపైన పట్టేస్తారు. దీంతో తలనొప్పి, జలుబు రోగాలు తగ్గిపోతాయి. మామిడి అల్లము అనే ఒక రకమైనటువంటి కొమ్ము ఉంటుంది. అల్లము, మామిడి అల్లం ఒకటి కాదు. ఔషధ లక్షణాల్లో కూడా చాలా తేడా ఉంది. అల్లం బదులుగా మాత్రమే దీన్ని వాడతారు. అల్లం వేడి చేసే గుణం కలిగి ఉంటే మామిడల్లము చలవ చేసే గుణం కలిగి ఉంటుంది. మామిడల్లం మామూలుగా అల్లంలాగే కనిపిస్తుంది. తీవ్రమైన ఘాటు కలిగి ఉండదు. అల్లంలో మామిడికాయ ముక్కలు కలిపిన వాసన రుచి ఉంటుంది. కాబట్టి దీన్ని మామిడల్లం అని పిలుస్తారు. మామిడల్లము రసంలో కోడిగుడ్డు సొన కలిపి బెణుకులకి వాపులకు పట్టిస్తే చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క బెణికింది అంటాము కదా, కుముకు దెబ్బలు పైకి దెబ్బలా కనిపించదు కానీ లోపల బాధగా ఉండేటట్టు కనిపిస్తుంది. త్వరగా ఇవి తగ్గించడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. మామిడల్లం కూడా పైత్యరసాన్ని తగ్గించే గుణము కలిగి ఉంటుంది. ఇక మామిడల్లం షుగర్ వ్యాధి ఉన్న వారికి చాలా మంచిది. మామిడల్లం తీవ్రంగా అయ్యే నీళ్ల విరేచనాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా కఫ వ్యాధుల్ని, వాత వ్యాధుల్ని కూడా బాగా తగ్గించేదానికి ఎక్కువగా బాగా పనిచేస్తుంది. మామిడల్లము మామూలుగా అరిచేతి అరికాళ్ళలో చర్మ పొలుసులు ఉన్నప్పుడు కూడా అల్లపు రసాన్ని ఒక పైన మెత్తగా నూరి అల్లపు గుజ్జుని అరికాళ్లకు చేతులకు మర్దన చేస్తుంటే రోజుకు ఒకసారైనా చేయాలి. ఈ విధంగా చేస్తుంటే సమపాడల్లో నూరి తింటూ ఉన్నా తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల్లో నొప్పి వస్తే అర చెంచాడు శొంఠి పొడిని మజ్జిగలో కలుపుకొని తాగాలి. రోజుకు 2 సార్లు ఈ విధంగా తాగితే నొప్పి 2 రోజుల్లో తగ్గిపోతుంది. ఇక కలరా వ్యాధితో రోగి సృహ తప్పి పడిపోయే అవసాన దశలో ఉన్నప్పుడు అల్లపు రసాన్ని శరీరానికి మర్దన చేస్తే రక్త చలవం కలిగేటటువంటి వేడి పుట్టి చనిపోయే స్థితిలో ఉన్న వ్యక్తికి కూడా బతికే అవకాశం ఉంటుంది. అయితే కలరా వంటి వ్యాధుల్లో ఇవి సెలైన్లుగా ఇవ్వడం మాత్రమే తప్పనిసరి. అయితే రక్త లేవితో బాధపడే వాళ్ళకి నులి పురుగులు ఉన్నప్పుడు రోజు అల్లం రసం 4 చెంచాలు చొప్పున 7 రోజులు తీసుకున్నట్లయితే ఈ పురుగులు చనిపోతాయి. ఇలా గోరువెచ్చని శొంఠి గంధాన్ని నొప్పిగల ప్రాంతాల్లో రోజు రాస్తే మేహవాతపు నొప్పులు తగ్గిపోతాయి. ఒక అల్లం, వెల్లుల్లి, తమలపాకులు రోజు ఉపయోగించే వారికి జ్ఞాపక శక్తి బాగా ఉంటుందంటారు. ఇక పిప్పి పంటి నొప్పులు ఉన్నట్లయితే ఈ చిన్న అల్లం ముక్కను పెట్టి పిప్పి పన్ను పాత్రలో నొప్పి బాగా తగ్గిస్తుంది. కుంకుమ పువ్వులో అల్లపు రసం కలిపి ఏ ప్రాంతాల్లో పాసపు నొప్పి ఉందో ఆ ప్రాంతంలో రాసుకున్నట్లయితే ఆ వైపు ముక్కు రంధ్రంలో 2 చుక్కలు వేస్తే ఈ నొప్పి బాగా తగ్గిపోతుంది. విరేచనాలు ఆగిపోవాలంటే అల్లపు రసాన్ని బొడ్డు చుట్టూ రాస్తే విరేచనాలు ఆగిపోతాయి. ఈ విధంగా చిన్నపిల్లలకు చేయొచ్చు. ఇక కప్పు నీటిలో 2 చెంచాల అల్లం రసాన్ని, 2 చెంచాల తేనె కలుపు ప్రతి పూట తాగితే టైఫాయిడ్ వ్యాధి తగ్గుముఖం పట్టేదానికి అవకాశం ఉంది. ఇక మనం నిత్యము పడేటటువంటి జీలకర్ర గురించి తెలుసుకుందాం. ఈ జీలకర్ర అనేది అలర్జీ వ్యాధులకు మంచి ఔషధం. జీలకర్రను కషాయంగా తాగితే గుండె నొప్పులు రాకుండా అరికడుతుంది. బీపీని, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. కడుపులో నిలిపురుగుల నివారణకి జీలకర్ర తీవ్రంగా పనిచేస్తుంది. ఇక స్త్రీలకు గర్భాశయాన్ని శుద్ధి చేసి అందులో సమస్త దోషాలను హరించి గర్భసంచిని బలసంపన్నంగా ఉంచే శక్తి జీలకర్రకు ఉంది. మొలలతో బాధపడేవారు జీలకర్ర పసుపు కొమ్ములను సమానంగా కలిపి మెత్తగా దంచి కుంకుడు గంజి అంత తీసుకున్నట్లయితే రోజు 3 పూట్ల 2 మాత్రలు చెప్పున వాడితే మొలలు బాగా తగ్గిపోతాయి. జీలకర్ర బెల్లము కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఉదయం పూట రాత్రిపూట తింటే వీర్యపుష్టి పెరుగుతుంది. ఇక కడుపులో అలాగే లవంగాలు, లవంగాల గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా లవంగాలకి బాగా వేడి చేసే గుణం ఉంది. లవంగానికి రక్తశుద్ధి చేసే గుణం కూడా ఉంది. ఇది ఒక శరీరపు తిమ్మిర్లు ఇవన్నీ వద్దుబారడం లవంగాలు బాగా తగ్గిస్తుంది. ఇక శొంఠి విషయానికి వచ్చినట్లయితే శొంఠిని అరగదీసి గంధాన్ని 2 కళ్ళకి కొంచెం పెట్టుకున్నట్లయితే జలుబు తగ్గిపోతుంది. కళ్ళల్లో మలిన పదార్థాలు బయటకు వచ్చేస్తుంది. కాబట్టి కళ్ళు శుభ్రపడిపోతాయి. కడుపులో నిలిపురుగుల నివారణకి శొంఠి పొడిని రోజు ఆహార పదార్థాలు తీసుకోవాలి. శొంఠిని నీటిలో అరగదీసి కణతలకు, నుదురులకు పట్టిస్తే భరించలేని నొప్పి కూడా, తలనొప్పి కూడా తగ్గిపోతుంది. రోజు అన్నంలో శొంఠి పొడిని ఒక ముద్దగా కలుపుకొని తింటుంటే జీర్ణశక్తి బాగా అభివృద్ధి చెందిపోతుంది. ఇకపోతే వెల్లుల్లి పాయలు.

0: పాయలైనటువంటి ముఖ్యంగా విష కీటకాలు కుట్టినప్పుడు విషంని హరిస్తానికి విరుగుడికి వెల్లుల్లి రసము కుట్టిన చోట బాగా రుద్దాలి. గొంతులో మంట ఊపిరితిత్తుల వ్యాధులు వెల్లుల్లి వెంటనే నివారిస్తుంది. నడుం నొప్పి కండరాల నొప్పిని తగ్గించడమే కాకుండా ఉబ్బు రోగాన్ని కూడా వెల్లుల్లి తగ్గిస్తుంది. ప్రతిరోజు రాత్రి ఉదయం పూట 2 పొట్టులు తీసేసినటువంటి వెల్లుల్లి పాయల్ని బాగా చెతగొట్టి తినడం వల్ల గుండె జబ్బులు హై బీపీ తగ్గిపోతాయి. వెల్లుల్లి మలేరియా కలరా వంటి వ్యాధుల్లో అరికడుతుంది. ఈ జాయింట్లలో నొప్పులు వచ్చినప్పుడు వెల్లుల్లి నివారిస్తుంది. ఇకపోతే ఇక చెవి పోటు ఉన్న వాళ్ళకి 2 చుక్కల వెల్లుల్లి రసం వేస్తే వెంటనే తగ్గిపోతుంది. వెల్లుల్లి వాడితే సంతానవంతులు కాగలుగుతారు, దృఢంగా మేధావులుగా దీర్ఘాయుషిగా ఎదుగుతారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ పసుపు, అల్లము, వెల్లుల్లి, శొంఠి, లవంగాలు, జీలకర్ర ఇవన్నీ కూడా మనం నిత్యము వంటల్లో వాడేటటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఆహార పదార్థాలు. వీటిని తగిన మోతాదులో సరైన రీతిలో ప్రతిరోజు మనం తీసుకున్నట్టు ఉన్నట్లయితే మనకు మనము చాలా వరకు రోగాల బారి నుంచి రక్షణ వ్యవస్థని, మన శరీరంలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థని బాగా బలిష్టంగా చేసుకుని ఆరోగ్యవంతులుగా ఉండేదానికి చిన్న తరహా ఉన్నటువంటి ఒక చిన్న ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరుగుతోంది ఇక్కడ మీకు.
1: శ్రోతలు, ఇంతవరకు మీరు పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పసుపు, అల్లం, శొంఠి, లవంగాల వల్ల ఉపయోగాల గురించి శాస్త్రవేత్త శ్రీమతి ఏబి శ్రీలత గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం విందాం.

శ్రోతలు, రేపు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో నిమ్మ చీనీ తోటలలో ఆశించే రసం పీల్చే పురుగులు మరియు వాటి సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రంజిత్ కుమారి గారి ప్రసంగం వినవచ్చు. ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం మానిలయంలో సమయం 7:45. కావస్తుంది వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి అనంతపుర కేంద్రం సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ప్రకటించిన అంశం వెంటనే
1: ఆకాశవాణి ఈనాటి వికసిత భారత్ కార్యక్రమంలో పిఎం ధన్ధాన్య కృషి యోజన పిఎండిడికేవై గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం.
2: భారత ప్రభుత్వం వారు రైతుల కోసం ఎన్నో పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలు రైతులకు చాలా ఉపయోగకరంగా కూడా ఉన్నాయి. అంటే 11వ తేదీ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే పిఎండిడికేవై అని కూడా అంటారు. ఈ పథకము రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ పథకం యొక్క ప్రయోజనాలు, ఆ అంశాల గురించి తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారు. మరి వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి కె బాలాజీ నాయక్ గారు.
3: నమస్కారం సార్.
2: బాలాజీ నాయక్ గారు, 11వ తేదీ ఢిల్లీలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా పిఎండిడికేవై అంటే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, ముఖ్యంగా రైతుల కోసం. ఈ పిఎండిడికేవై ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన గురించి తెలియజేయండి.
3: ప్రధానమంత్రి ధనధాన్య యోజన గురించి మనం చూసుకున్నట్లయితే, క్యాబినెట్లో 19 జూలై ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన గురించి చర్చించడం జరిగింది. ఆ రోజే ఏ విధంగా ఈ రైతులకు ఉపయోగపడుతుందనే చూసుకున్నట్లయితే, వ్యవసాయ ఉత్పాదనను పెంచడం కానీ అదే ప్రధానమంత్రి కృషి యోజనలో గణనీయమైన మొదటి ముఖ్య లక్షణం. ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే ఉత్పాదకతను పెంచడం కానీ, స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం కానీ మరియు జీవనోపాధిని మెరుగుపరచడంలో కూడా ఈ యోజన ముఖ్య పాత్ర వహిస్తుంది. మెయిన్ దీనిని మొదటగా మన కేంద్ర బడ్జెట్లో 2025-26 6 సంవత్సరాల పాటు ఈ పథకాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే 42,000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగినది. ఇది మొదటగా చూసుకున్నట్లయితే ఈ పథకం యొక్క స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడమే కాకుండా మెరుగైన నీటిపారుదల మరియు నిల్వ రుణాలను ఇవ్వడం కానీ, సదుపాయాల్ని కల్పించడంలో కానీ, వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంలో కానీ, మొదటగా అనుకున్నట్టుగా వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేపట్టడంలో దోహదపడుతుంది.
2: సరే బాలాజీ నాయక్ గారు, భారత ప్రభుత్వము 100 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది కదా, అంటే ఏ ప్రాతిపదికన ఈ జిల్లాల ఎంపిక జరిగిందంటారు?
3: మొదటిగా చూసుకున్నట్లయితే ఈ జిల్లాల ఎంపిక అనేది ప్రమాణాలను మనం గుర్తించినట్లయితే, ఎక్కడైతే తక్కువ వ్యవసాయ ఉత్పాదకత ఉంటుందో అటువంటి జిల్లాలను గుర్తించడం, అలాగే తక్కువ పంట తీవ్రత అంటే వ్యవసాయం అయితే ఓన్లీ మోనోక్రాపింగ్ మాత్రమే, వేసిన పంటనే ప్రతి సంవత్సరం వేస్తున్నట్లయితే ఒకే పంట వేస్తున్నట్లయితే మనం అక్కడ భూమి సారవంతం తగ్గుతుంది, పంట దిగుబడి కూడా రాదు. సో క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే లో క్రాప్ డైవర్సిఫికేషన్ ఎక్కడైతే జరుగుతుందో అటువంటి ప్రామాణికను కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే తక్కువ అంటే రుణ పంపిణీ, రైతులకి రుణాలు తక్కువ ఎక్కడైతే స్కేర్సిటీగా ఉంటుందో అటువంటి జిల్లాలను ప్రామాణిక తీసుకొని మొదటగా చెప్పింది. తక్కువ ఉత్పాదకత ఒకటి, అలాగే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది 2వ ప్రామాణికం. 3వ ప్రామాణికం అయితే లోన్స్ అంటే రైతులు రుణాలు తక్కువగా ఎక్కడైతే ఏ జిల్లాల్లో ఇస్తున్నారో అటువంటి జిల్లాలను ఎంపిక చేసుకోవడం జరిగింది.
2: భారత ప్రభుత్వం వారు మీరు చెప్పిన ప్రామాణికతలను తీసుకొని ఎంపిక చేయడం జరిగింది. దాదాపుగా 100 జిల్లాలను. సరే బాలాజీ నాయక్ గారు, ఇప్పుడు ఏవైతే 100 జిల్లాలు ఉన్నాయో దానికి సంబంధించి మరి మన ప్రాంతం

0: ఇప్పుడు రాయలసీమకి ఏమన్నా జిల్లాలు ఎంపిక అయ్యాయంటారా?
1: రాయలసీమలో మొదటిగా చూసుకున్నట్లయితే మనం అనంతపురం జిల్లా ఒకటి, అన్నమయ్య జిల్లా కూడా ఎంపిక అయింది. మరి మన ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, అనంతపురం, ఇవి మనం
0: ఆంధ్రప్రదేశ్లో. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఇంకా తెలంగాణ కూడా వస్తుంది.
1: తెలంగాణ చూసుకున్నట్లయితే నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, మహబూబ్ నగర్, వరంగల్, ఈ జిల్లాలు ఎంపికైనాయి.
0: అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఈ జిల్లాలు ఉన్నాయి. సరే బాలాజీ నాయక్ గారు, మరి ఇందులో భాగంగా ఇతర అనుబంధ పథకాలు ఏమైనా ఉన్నాయంటారా?
1: ఇందులో భాగంగా అనుబంధ పథకాలు చూసుకున్నట్లయితే పప్పు దినుసుల గురించి తీసుకోవడం జరిగింది. ఏమంటే అది పల్సెస్ని, అంటే అపరాలను ఉత్పత్తి తగ్గుతున్నది కాబట్టి మనం అపరాలను ఉత్పాదకతను పెంచనే ఉద్దేశంతో ఆత్మనిర్భర్ భారత్ అనే పథకంలో పల్సెస్ని ఉత్పాదకతను పెంచడం కూడా అదొక యోజన కింద,
0: దీంట్లో
1: ధనధాన్య కృషి వికాస్ యోజన కింద చేర్చడం జరిగింది.
0: ధన్ ధాన్య అంటే ఇప్పుడు ధనము
1: ధాన్యం
0: రెండు కలిపి పేరు పెట్టడం జరిగింది.
1: పేరు పెట్టడం జరిగింది అన్నమాట. ఎప్పుడైతే పొలాలలో తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ధాన్యం ఎక్కువ ఉత్పాదకను పెంచాలి, ఈ రెండు ప్రామాణికలు తీసుకొని ఇందులో దగ్గర 32 స్కీమ్స్ కలిపి కూడా ఒక పథకంగా రూపొందించారు.
0: అవి ఏమన్నా ఉంటే చెప్తారా?
1: అవి ప్రస్తుతానికైతే ఫసల్ బీమా యోజన కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, డ్రోన్ దీది అనే పథకం కానీ, అలాగే చిన్న చిన్న పథకాలు NFSM కానీ, NMOOP అనే చిన్న చిన్న పథకాలన్నీ కలిపి ధనధాన్య కృషి యోజన కింద చేర్చగలిగారు.
0: అవి కూడా ఇందులో
1: భాగం
0: చేసి దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది.
1: పేరు పెట్టడం జరిగింది అన్నమాట.
0: సరే బాలాజీ నాయక్ గారు, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన గురించి మనం మాట్లాడుకుంటున్నాము, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమంటారు?
1: యాక్చువల్గా దీని ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే మనం ఆర్థిక వ్యయాన్ని పెంపొందించాలి. ఎలాగంటే ధనధాన్య యొక్క ముఖ్య లక్ష్యాలు చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలి ఒకటి, అలాగే పంట వైవిధ్యాలను ప్రోత్సహించాలి, క్రాప్ డైవర్సిఫికేషన్స్, అలాగే మనం నీటి పారుదల మరియు నీటి వినియోగ సామర్థ్యాన్ని కూడా మనం మెరుగుపరుచుకోవాలి, అలాగే పంట కోత నిల్వలు కానీ, పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ అంటారు కదా, మనం అటువంటి వాటిని మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి మౌలిక సదుపాయాన్ని కల్పించే విధంగా ఉండాలి. ఈ పథకంలో డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేసుకొని డైరెక్ట్గా MSP ద్వారా ఎంత అమౌంట్ అవుతుందో రైతుకు చేర్చే విధంగా కూడా ఈ డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే వీటి యొక్క ఫలితాలను చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో చాలా వరకు మన దేశం నుంచి ఇతర దేశాలకు కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి, GST ఎక్కువగా పెంచడం జరుగుతుంది. ఇటువంటి వాటిని మనం నిలదొక్కుకోవాలంటే భారత ప్రభుత్వం అనేది ఉత్పాదకతను పెంచాలి మెయిన్. తర్వాత ఆర్థికంగా మనం ప్రోడక్ట్ని మనమే తయారు చేసుకోగలిగినట్టయితే రైతులకి ఆర్థికంగా బలం చేకూరుతుంది, అలాగే దేశవ్యాప్తంగా రైతులు ఎప్పుడైతే పంటను ఉత్పాదకం పెంచుతారో ఆర్థికంగా కానీ ఇంకా ఇతర రంగాలలో కూడా మంచి నైపుణ్యాన్ని కల్పించవచ్చు అనే సదుద్దేశంతోనే ఈ యోజనను పెట్టారు. అదే కాకుండా ఈ మధ్య చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో వలసలు వెళుతుంటారు, అటువంటి వాళ్ళను కూడా మనం ఆర్థికంగా సపోర్ట్ చేసి వాళ్ళని వలసలు లేకుండా చేయడం, సమగ్ర సమీకృత వ్యవసాయ ప్రణాళికను అవలంబించినట్లయితే IFS ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, ఆ విధంగా అవలంబించినట్లయితే స్థిరమైన వ్యవసాయ పద్ధతులని పాటించి నేలను మరియు నీటి సంరక్షణను కూడా మనం చేపట్టుకోవచ్చు. అలాగే మనం అనుబంధ రంగాలు, అలైడ్ సెక్టార్స్ ఉంటారు, వెటర్నరీ కానీ, హార్టికల్చర్ కానీ, ఉద్యానం కానీ, ఇటువంటి వాటిని మనం దృష్టి సారించినట్లయితే ఆర్థికంగా కూడా మనం ఈ యోజన కింద నిలదొక్కుకోవచ్చు. ఇది ఈ ముఖ్య ఉద్దేశం,
0: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ముఖ్యంగా మీరు చెప్పింది ఏమంటే మన ఉత్పత్తుల్ని మనమే పెంచుకోవాలి, అంటే మనం పెంచుకొని సస్టైన్ అయిన తర్వాత అంటే ఎగుమతులు ఎక్కువ ప్రోత్సహించాలి, దిగుమతులు తగ్గించుకోవాలి.
1: ఇంకోటి ఈ మధ్య కాలంలో మన కేంద్ర ప్రభుత్వం అపరాలలో చూసుకున్నట్లయితే ఇంతకుముందు వరి విషయంలో కానీ, గోధుమ విషయంలో కానీ మనం దిగుమతి చేసుకునే వాళ్ళం, ఇప్పుడు మనం ఆహార ధాన్యం మనమే పండించుకొని మన దాన్ని సపోర్టింగ్గా కొద్దిపాటు నిలదొక్కున్నాం. ఇప్పుడున్న
0: పరిస్థితులలో
1: అపరాలు కూడా చాలా వరకు మనం లోటు ఉంది, అటువంటి
0: దిగుమతి చేసుకుంటున్నాం.
1: ఇప్పుడున్న పరిస్థితులలో కమ్యూనికేషన్ గ్యాప్స్ రావడం వల్ల కొరత రావచ్చు, కాబట్టి ఆ కొరతను నివారించుకోవాలంటే ప్రధానమంత్రి

0: మోడీ గారు ముందుగానే అటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా మనం రైతులకి కొద్దిగా మోటివేట్ చేసి పొలాల ఉత్పాదకతను పెంచాలి అనే ఉద్దేశంతోనే ఈ
1: ప్రధానమంత్రి
0: ధనధాన్య
1: కృషి యోజన
0: ప్రవేశపెట్టడం జరిగిందనమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ఇంకా ఏమేమి ఉన్నాయంటారు దీంట్లో?
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే 350 లక్షల టన్లు ఉత్పత్తి చేయాలి ఇప్పటికీ 2030-31 నాటికి. ఇందులో మనం ఏరియా, క్రాపింగ్ ఏరియా చూసుకున్నట్లయితే 310 లక్షల విస్తీర్ణం చూసుకున్నట్లయితే 310 లక్షల హెక్టార్లలో 350 లక్షల టన్నులు మనం ఉత్పత్తి చేయాలి. ఇది 2030-31 నాటికి చేయగలగాలి.
1: ఈ ప్రణాళిక ప్రకారం చేసుకుంటే 2030-31 నాటికి రైతు సోదరులు అక్కడ చేరుకోవడానికి అవకాశం ఉంది,
0: అవకాశం ఉంటుంది. అందుకోసం మనం విత్తనాన్ని మనం 88 లక్షల కిట్స్, చిన్న చిన్న బ్యాగుల రూపంలో కానీ, అలాగే మనం 120 లక్షల క్వాలిటీ సర్టిఫైడ్ సీడ్స్ని కూడా రైతులకు అందజేయగలిగేటట్టు మనం ప్రణాళికను రూపొందించగలిగాము. ఈ మిషన్ ద్వారా దగ్గర 2 కోట్ల మందికి రైతులను లబ్ధి చేకూర్చినట్లు కలిగినట్లయితే అపరాలలో ఉత్పాదకతను పెంచవచ్చు, అలాగే అపరాలు ఎగుమతి కూడా చేసుకోవచ్చు, ఇతర దేశాలను కూడా అమ్ముకోవచ్చు,
1: ఇతర దేశాలకు
0: పంపించుకోవచ్చు
1: ఎగుమతి ద్వారా. అప్పుడు ఏమవుతుందంటే దిగుమతి తగ్గిపోయి ఎగుమతులు పెరగడం వల్ల ఏవైతే రైతుల ఈ ప్రామాణికం ఉంటుందో పెరుగుతూ ఉంటుంది.
0: అవును, ఆ విధంగా పెరగడం వల్ల దేశానికి ఆర్థికంగా బలం చేకూరుతుంది. కాబట్టి ఇతర ఏదైనా యుద్ధ రంగాలలో కానీ కొన్ని మనకు అవసరమైనవి కాబట్టి తీర్చుకోగలుగుతాం. ఆ సదుద్దేశంతోనే ఈ ఆత్మ నిర్భర మిషన్ అనేది కూడా రూపొందించడం జరిగిందనమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ముఖ్యంగా ఈ PMDDKY మరి రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు?
0: ఇదివరకే మనం కొద్దిపాటు
1: చర్చించుకున్నాము.
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం కానీ, అలాగే ఈ పథకాలలో వ్యవసాయ రంగం ఆహార భద్రత మరియు గ్రామీణ జీవనోపాధిని పెంచుకోవచ్చు, అలాగే అపరాలు వేసుకోవడం వల్ల నేల ఆరోగ్యం అంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది నైట్రోజన్ రూపంలో స్థిరీకరించడం జరుగుతుంది, భారతదేశం దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం డిమాండ్లను తీర్చుకోగలిగినట్లయితే ఇప్పటికీ 14% పప్పుధాన్యాలు దిగుమతి చేసుకుంటుంది, అటువంటి వాటిని మనం నివారించగలుగుతాం. రైతుల ఆదాయాన్ని కూడా మనం పెంచుకోవడం జరుగుతుంది. వ్యవసాయాన్ని మరింతగా స్థిరంగా మరియు ఈజీగా ఈ టెక్నాలజీ ద్వారా మనం సాధించుకోవచ్చు. కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా కానీ రాష్ట్ర స్థానిక సంస్థల ప్రభావితాన్ని మనం సమన్వయంగా కోఆర్డినేషన్తో చేసుకున్నట్లయితే ఇటువంటి వాటి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు, అలాగే నిధుల భరోసానే చేసుకోవచ్చు, సమగ్రతను నిర్ధారించుకోవచ్చు. మనం ఎంతవరకు నిలదొక్కుంటాము, అలాగే రైతు ఉత్పాదకాన్ని కానీ భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో కూడా యోజన కింద రైతులు ఉపయోగపడేటట్లు అవలంబించడం జరిగిందనమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ఏదైతే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఉందో ఇది ఏ విధంగా అమలవుతుందంటారు?
0: ఈ పథకం జిల్లా వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాల ద్వారా ప్రణాళికని రూపొందించడం జరుగుతుంది. ప్రతి జిల్లాకు ధనధాన్య సమితిని ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటి పర్యవేక్షణలోనే ప్రణాళిక జరుగుతుంది. ఇందులో భాగంగా రైతులు సభ్యులుగా కూడా చేర్చుకోవచ్చు. ఈ రైతులను కూడా ప్రణాళికను పంట వైవిధ్యీకరణ, నీటి సంరక్షణ, వ్యవసాయ స్వయం సమృద్ధి వంటి జాతీయ లక్ష్యాలను అనుగుణంగా ఈ ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. వీటి పర్యవేక్షణ కానీ మరియు మూల్యాంకనం చూసుకున్నట్లయితే నెలవారీ సమీక్షలతో కానీ అంటే మంత్లీ మీటింగ్స్ అంటారు కదా, డాష్బోర్డ్ల ద్వారా కానీ మీటింగ్స్ పెట్టుకొని కీలకమైన పనితీరును బట్టి ఉపయోగించే ట్రాక్ని మనం చేసుకోవచ్చు. సజావుగా అమలు చేయడానికి ప్రతి జిల్లా కేంద్ర నోడల్ ఆఫీసర్ గారు ఉంటారు, ఆ అధికారుల సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఈ నీతి ఆయోగ్ క్రమం తప్పకుండా మార్గదర్శకంగా అందించడానికి దోహదపడుతుంది, అలాగే జిల్లా ప్రణాళికలను కూడా సమీక్షించడానికి వీలు పడుతుంది అన్నమాట.
1: బాగుందండి బాలాజీ నాయక్ గారు, ఇటీవల భారత ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన మరి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని విధి విధానాలు ఏమి, దాని యొక్క ఉద్దేశం ఏమి అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం ధనధాన్య కృషి యోజన PMDDKY గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.

0: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు శ్రోతలు. మా నిలయంలో సమయం 8 గంటలు దాటి 9 సెకండ్లు. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో వినే ముందు
2: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మొదటి పాట ప్రేమదేశం చిత్రం నుండి. సంగీతం సమకూర్చిన వారు ఏఆర్ రెహమాన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. పాడిన పాట సాహిత్యం భువనచంద్ర.

0: ముద్దు, కొత్త కూరగాయల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మరో పాట పరుగు చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ, సాహిత్యం అందించిన వారు అనంత శ్రీరామ్. సాకేత్ పాడిన పాట వినవచ్చు.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: చిత్రకుసుమాలు చిత్రగీతల కార్యక్రమంలో మరో పాట నిన్ను కోరి చిత్రం నుండి. సంగీతం అందించిన వారు గోపీ సుందర్, కార్తిక్ చిన్మయ్ కలిసి పాడిన పాట. సాహిత్యం అందించిన వారు రామజోగయ్య శాస్త్రి.

0: శ్రోతలు, నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం, వెంటనే ప్రసారం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుభవాలు. ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి ఘంటా విజయ్ కుమార్ గారితో సంభాషణ వింటారు.
2: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి ఘంటా విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆకాశవాణిలో 3 దశాబ్దాలకు పైగా పనిచేసిన అనుభవం కలిగిన విజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా రేడియో పెద్దయ్యగా శ్రోతలందరికీ సుపరిచితులు. రేడియో పెద్దయ్య పాత్ర ద్వారా ఎన్నో ఏళ్ల పాటు వినోదాత్మకంగా విజ్ఞానమయమైన సమాచారాన్ని రైతులకు, ఆకాశవాణి అభిమాన శ్రోతలకు అందజేసి అందరి మన్ననలు పొందారు. అలాగే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో మార్కెటింగ్ విభాగంలో విస్తృతంగా పనిచేసి విశేష సేవలు అందించారు. చివరగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఎఫ్ఎం రెయిన్బో, వివిధ భారతి, ప్రైమరీ ఛానల్తో పాటు వివిధ విభాగాలకు చెందిన బాధ్యతను నిర్వర్తించి అక్కడే పదవీ విరమణ పొందారు. మరి సార్ని అడిగి తన రేడియో ప్రస్థానంలోని అనుభవాలు, అనుభూతుల గురించి తెలుసుకుందామా? నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: సార్, ముందుగా రేడియోలోకి మీ ప్రవేశం ఎలా జరిగింది?
3: నేను ఆకాశవాణిలో ఉద్యోగానికి రాకముందు టొబాకో బోర్డు, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థ, ఈ టొబాకో బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తుండేవాడిని. అప్పట్లో నాకు ఒక రకంగా చెప్పాలి అంటే ఆ జాబు సంతృప్తికరంగా ఉన్నదా అంటే, నేను చదివినటువంటి చదువుకి నేను రైతులతో కలిసి తిరగటము అది నాకు కొంతవరకు సంతృప్తి ఉన్నమాట నిజమే. అయితే ఒకరోజున మా నాన్నగారు నన్ను ఒక ప్రశ్న అడిగారు, నువ్వు చదివింది బీఎస్సీ వ్యవసాయము, నువ్వు చేస్తున్నదేమో పొగాకు బోర్డులో, ఇది సమాజానికి ఈ టొబాకో అనేది మంచి చేయటానికా చెడు చేయటానికా అని అడిగారు. ఆ ప్రశ్న నన్ను చాలా ఆలోచనలు రేకెత్తించింది. అసలు 2 రోజులు నేను నిద్రపోలేదు. మరి కాకతాళీయమో మరి నా అదృష్టమో ఏంటో తెలియదు గాని, మా నాన్నగారు ఆ ప్రశ్న అడిగిన కొన్ని రోజులకే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళ ప్రకటన ఒకటి వచ్చింది ఆకాశవాణిలో ఫామ్ రేడియో రిపోర్టర్ ఉద్యోగానికి. అలా నేను దరఖాస్తు చేసుకోవటము, ఆకాశవాణిలోకి రావటం జరిగింది.
2: మీరు అప్పుడు టొబాకో బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్ అన్నది ఫామ్ రేడియో రిపోర్టర్ కన్నా పెద్ద హోదా ఉన్న ఉద్యోగం, అది వదులుకొని మీరు ఆకాశవాణి మీద అభిమానంతో రేడియోలోకి వచ్చారు సార్?
3: అవును, అది ఒక రకంగా నిజం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆకాశవాణి అంటే చాలా అభిమానం. నేను విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రసారాలు వింటూ పెరిగాను. నేను అక్కడ వివిధ భారతి కార్యక్రమాలు కానీ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు కానీ నేను చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తిగా వింటుండేవాడిని. అది కాకుండా నేను డిగ్రీ పూర్తయిన తర్వాత ఒకసారి విజయవాడ ఆకాశవాణి కేంద్రం వాళ్ళు నా దృష్టిలో స్వాతంత్రం అంటే అనే ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయటం కోసం వివిధ కళాశాలలకు వచ్చి యువతీయుకుల అభిప్రాయాలు సేకరించడం జరిగింది. మొట్టమొదటిసారిగా అప్పుడు నా స్వరం ఆకాశవాణిలో నేను వినటం అనేది జరిగింది. అంటే అలా ప్రసారాల్లో తొలి అడుగుగా చెప్పుకోవచ్చు అది. ఇది కాకుండా విజయవాడ ఆకాశవాణి కేంద్రం వాళ్ళు యువవాణి కార్యక్రమంలో సైన్స్ క్లబ్ శీర్షికన ఒక కార్యక్రమం ప్రసారం చేసేవాళ్ళు. అంటే ఎవరైనా సరే యువతీ యువకులు సైన్స్ సంబంధించినటువంటి విషయాలు గనక రాసి పంపించినట్లయితే వ్యాసాలు వాటిని చదివి వినిపించేవాళ్ళు. నేను అప్పట్లో వైరస్ దాని గురించి కూడా ఒక ఆర్టికల్ రాసి పంపించడం, వాళ్ళు దాన్ని చదివి వినిపించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మొదటి నుంచి నాకు ఆకాశవాణి పట్ల ఉన్నటువంటి అభిమానం. ఆ తర్వాత అనుకోకుండా మరి మా నాన్నగారు నన్ను ప్రశ్న అడగటము, ఖచ్చితంగా అదే సమయంలో ఇలా ఈ ప్రకటన రావటము, నేను రిక్రూట్ అవటము అలా జరిగింది.
2: మొదటిసారి మీ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది సార్?
3: నేను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో 1988 ఏప్రిల్లో ఫామ్ రేడియో రిపోర్టర్ గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి 11 సంవత్సరాల పాటు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వ్యవసాయ విభాగంలో నేను పనిచేయటం జరిగింది.
2: వ్యవసాయ విభాగంలో ఆకాశవాణి రైతులకు చాలా విస్తృత సేవలు అందించింది, అది అందరికీ తెలిసిన విషయమే. మరి వ్యవసాయానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల ప్రసారాల నేపథ్యం గురించి కాస్త వివరంగా తెలియజేస్తారా?
3: ఇప్పుడు 90 సంవత్సరాలు ఆకాశవాణి ప్రసారాలలో 33 ఏళ్ళు అంటే 3 దశాబ్దాలకు పైగా ఆకాశవాణిలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభించింది. ఇది నా అదృష్టంగా నేను భావిస్తాను. ఇక వ్యవసాయ కార్యక్రమాల గురించి వచ్చినట్లయితే 1960వ దశకంలో హరిత విప్లవం తీసుకురావాలి అని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

0: అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలి, మనం విదేశాల నుంచి దిగుమతులేవి చేసుకోకుండా మన జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు మనం పండించాలి, దానికోసం హరిత విప్లవం తీసుకురావాలి అని అనుకున్నారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సి సుబ్రహ్మణ్యం గారు ఆకాశవాణిలో వ్యవసాయ ప్రసారాల స్థాపనకు చాలా కృషి చేశారని చెప్పుకోవాలి. అప్పుడు ఏం చేశారంటే 1966 యుఎస్ఏ, ఫిలిప్పీన్స్, కెనడా ఇలాంటి దేశాల్లో కొందరు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వాళ్ళు కూడా పర్యటించి అక్కడ వ్యవసాయ దిగుబడులు పెంచడానికి ప్రభుత్వం నుండి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని వాళ్ళు అక్కడ స్టడీ చేయడానికి వెళ్లటము, అక్కడ వ్యవసాయాన్ని కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం, రైతులకు సూచనలు ఇవ్వటం కోసము రేడియోను వాళ్ళు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు అనేది వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు ఆ వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి కమిటీ నివేదిక ఆధారంగా 1966 నుండి 1977 మధ్యకాలంలో ప్రతి ఆకాశవాణి కేంద్రంలోనూ వ్యవసాయ విభాగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవసాయ విభాగం ఏర్పాటు చేసినప్పుడు ఏ ఏ సమయాల్లో వ్యవసాయ కార్యక్రమాలు ప్రసారం చేస్తే బాగుంటుంది ఆ వేళలు నిర్ణయించడానికి కూడా వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రతిరోజు ఉదయం రైతులు పొలానికి బయలుదేరే ముందు 10 నిమిషాలు వ్యవసాయ హింట్స్ అంటే పొలం పనులు అనే కార్యక్రమాన్ని మనం ప్రసారం చేసినట్లయితే ఆ రోజున వ్యవసాయ శాఖ వారి నుంచి కానీ ఇతర విభాగాల నుంచి కానీ రైతులకు ఇచ్చేమన్నా సూచనలు ఉంటే అవి ఉదయం 10 నిమిషాల బులెటిన్లో మనం ప్రసారం చేసేవాళ్ళం. అలాగే మధ్యాహ్నం రైతులు ఇంటికి భోజనానికి వచ్చే సమయంలో 1:20 పాడి పంట కార్యక్రమం ప్రసారం చేయడం జరిగింది. ఈ పాడి పంట కార్యక్రమం నేను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో తొలి విడత 11 సంవత్సరాలు పనిచేసినప్పుడు 10 సంవత్సరాలు ఈ పాడి పంట కార్యక్రమం అందులో నేను పెద్దగా పాల్గొనడం అనేది జరిగింది. సాయంత్రం 6:30 గ్రామసీమల కార్యక్రమం, అందులో రైతులకు కావలసినటువంటి అంటే ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటికి అమలు చేస్తున్నటువంటి ఏదైనా గనక స్కీమ్స్ ఉన్నట్లయితే వాటి గురించి, అది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బాలల కోసం బాల విహార కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు కూడా 6:20 ఇదే కాకుండా రైతులకు కావలసినటువంటి ఎంటర్టైన్మెంట్ కోసం ఏంటంటే ఇప్పుడు జానపద గేయాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం 6:20 ప్రసారం చేయడం జరిగేది. ఆ తర్వాత మార్కెట్ ధరల తర్వాత వాతావరణ సూచనలు ఇవి అందించేవాళ్ళం. 6:50 వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో వ్యవసాయ సూచనలు ప్రసారం చేసేవాళ్ళు. 7:15 ఇది ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క పేరుతో ప్రసారం అయ్యేది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఇల్లు వాకిలి అనే పేరుతో ప్రసారం అయ్యేది.
1: సార్, మరి మీ అనుభవాలు, మీరు ఎంతో మంది రైతులతో నేరుగా వారితో పొలాలకి వెళ్లి సందర్శించినప్పుడు వాళ్ళని కలిసి ఉంటారు, అలాగే ఎంతో మంది శ్రోతలు మీ అభిమానులు ఉంటారు, అందులో మీకు ప్రత్యేకంగా ఏవైనా అనుభూతులు ఉంటే మన శ్రోతలతో పంచుకుంటారు?
0: అనుభూతులు అంటే ఉన్నాయి, చాలానే ఉన్నాయి, కొన్ని చెప్తాను నేను. ఒకసారి నేను నాగపూర్ నుంచి రైల్లో ప్రయాణిస్తున్నాను, అంటే ఢిల్లీ నుంచి వస్తూ నాగపూర్లో రైలు దిగి అక్కడి నుంచి మరొక ట్రైన్లో నేను రాజనందగాం అక్కడికి వెళ్ళాలి. నేను నాకు రిజర్వేషన్ లేదు, నేను ట్రైన్ ఎక్కాను. అక్కడ ఒక అతన్ని పంచగట్టుకున్న ఒక వ్యక్తిని చూసి ఇతను ఖచ్చితంగా మన తెలుగువాడై ఉంటాడు అనుకుని వెళ్ళి, సార్ నేను రాజనందగాంలో దిగుతాను, కొంచెం అడ్జస్ట్ అవుతారా, నేను కూర్చోవచ్చా అని అడిగాను. ఒకే ఒక మాట అడిగాను, అయ్యో విజయ్ కుమార్ గారు భలేవాడు, కూర్చోండి అన్నాడు. నేను వెంటనే ఆశ్చర్యపోయాను, గతంలో మిమ్మల్ని ఎప్పుడూ నాకు కలిసిన జ్ఞాపకం అయితే రావటం లేదు, మీరు నన్ను పేరు పెట్టి పిలిచారు, ఎవరు మీరు అన్నాను. అంటే నేను మహారాష్ట్రలో వ్యవసాయం చేస్తుంటాను అన్నారు. మరి నేను ఎలా తెలుసు మీకంటే? అదేంటి విజయ్ కుమార్ గారు, మీరు పెద్దయ్య కదా, మీరు తెలియకుండా ఎలా ఉంటారు?
1: అంటే మీ గళం ద్వారా మిమ్మల్ని
0: గళం ద్వారా గుర్తుపట్టి. అలాగే ఒకసారి ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్నటువంటి ఎం సత్యనారాయణ గారు కేవలం నన్ను చూడాలని మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి వచ్చారు. ఆ రోజు నేను వ్యక్తిగత సెలవులో ఉన్నాను, సరే నన్ను కలవటం కుదరలేదు. ఆయన పెద్ద, ఆయన స్టేషన్ డైరెక్టర్ గారిని కలిసి నాకు ఒకసారి విజయ్ కుమార్ ని కలవాలని ఉన్నాను, మీరు ఎలాగో ఒకసారి మా ఇంటికైనా తీసుకురండి అని చెప్పి వెళ్లిపోయారు. మర్నాడు నాకు స్టేషన్ డైరెక్టర్ గారు చెప్పారు, ఏమయ్యా నిన్ను చూడటానికి ఆర్టీసీ చైర్మన్ గారు స్వయంగా వచ్చారు, ఆయన రోజు నీ పాడి పంట కార్యక్రమం వింటారట, నిన్ను కలవాలని వచ్చారు అన్నారు. ఆయన అంతటితో వదలలేదు, తర్వాత ఒక లేఖ కూడా పంపించారు. సార్ అప్పుడు మరి స్టేషన్ డైరెక్టర్ గారు, న్యూస్ డివిజన్ లో పనిచేస్తున్నటువంటి న్యూస్ రిపోర్టర్ బండారు శ్రీనివాసరావు గారు, నేను నాతో పాటుగా చిన్నమ్మ పాత్ర ఇప్పుడు నిర్మలా వసంత్ గారని మా ఆకాశవాణి అనౌన్సర్, మేమందరం కూడా వారి ఇంటికి వెళ్ళటం జరిగింది. అంటే ఇట్లా వ్యక్తిగతంగా నాకు ఎన్నో అనుభూతులు ఉన్నాయి. అయితే నాకు ఇట్లా సంతృప్తినిచ్చేది ఏమిటంటే ముఖ్యంగా రైతులు నన్ను గుర్తుపట్టడమే కాకుండా

0: మన ప్రసారాలు విని రైతులు ఇదిగో నేను ఆకాశవాణిలో ప్రసారం వినటం వల్ల నేను ఇలా బాగుపడ్డాను
1: అంటే వాళ్ళ ప్రతిస్పందన మీకు తెలుసుకుంటారు.
0: ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఒకప్పుడు వరిలో జింకు లోపం ఎక్కువగా ఉంది. పొలం పనుల కార్యక్రమంలో దాదాపుగా ప్రతిరోజు కూడా, ఎందుకంటే అది మనం వెంటనే గనక చేయకపోతే నష్టం ఎక్కువ జరుగుతుంది. వరిలో జింకు లోప నివారణకు ఏం చేయాలి అనేది మన పొలం పనుల్లో విస్తృతంగా ప్రసారం చేయటం వల్ల రైతులందరూ కూడా దుకాణాలకి అప్పుడు జింక్ సల్ఫేట్ కొనడానికి వెళుతున్నారు. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సంచాలకులు కూడా నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది, ఏమండి మీరు పొలం పనులు విస్తృతంగా ప్రచారం చేశారు, మా పని మీరు సులువు చేశారు, మేము అన్ని గ్రామాలకి తిరగలేం కదా, మీ వల్ల అట్లా మా రైతులకు మంచి అవగాహన వచ్చింది, ధన్యవాదాలు అని చెప్పి వాళ్ళు పర్సనల్గా వచ్చి చెప్పడం జరిగింది.
1: సార్, మరి మీ సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో సంతృప్తినిచ్చే సందర్భాలున్నప్పటికీ ఏదో ఒక మర్చిపోలేని సంఘటన ఉండుంటుంది, అలాంటిది ఏదైనా మాకు తెలియజేస్తారా?
0: ఒకసారి ఏమైందంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నేను పనిచేస్తున్నప్పుడు రాత్రి సమయంలో సుమారుగా 8, 8:30 ఆ సమయంలో నాకు ఆర్టీజీఎస్ నుంచి ఒక ఫోన్ కాల్ రావటం జరిగింది. అదేంటంటే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఈ వాతావరణానికి సంబంధించిన సూచనలే కాదు, ప్రకృతి వైపరీత్యాలు ఏ వచ్చినా కూడాను అది ర్యాపిడ్ గవర్నెన్స్, అంటే గవర్నెన్స్ అనేది వెంటనే జరగాలి అని చెప్పి ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పడం జరిగింది. రాత్రి 8 గంటలకి నేను ఆ సమయంలో, వ్యక్తిగతం ఇది, యాక్చువల్గా మా అత్తగారికి నేను సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఉన్న క్షణంలో నాకు ఒక ఫోన్ వచ్చింది, సార్ మీరు ఆకాశవాణి విజయ్ కుమార్ అంటే అవునన్నాను, మత్స్యకారులు 30 మంది చీరాల సమీపంలో మరబోటులో చిక్కుకుపోయారు, వాళ్ళు వెనక్కి రావటం లేదు, మన సమాచారం వాళ్ళకి వెళ్ళటం లేదు, వాళ్ళు వెంటనే వెనక్కి రావాలి, అది మీరు ఆకాశవాణిలో వెంటనే ప్రసారం చేయాలి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అయితే మన ఆకాశవాణిలో ఏంటంటే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది వేగవంతం, ఖచ్చితత్వం, ఈ రెండు ఉండాలి. సరే ఆయన వేగంగా చెప్పారు, నేను వేగంగా ప్రసారం చేయగలను, కానీ ఆ సమాచారం ఖచ్చితమా కాదా, నిజంగా అధీకృత వ్యక్తి నాకు ఫోన్ చేశారా లేదా అని ధృవీకరించుకోవటం కోసం నాకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఆ వ్యక్తి ఎవరు ఫోన్ నోట్ చేసుకుని మన న్యూస్ ఎడిటర్కి నేను మరలా ఫోన్ చేసి నాకు ఫలానా వ్యక్తి ఈ నెంబర్ నుంచి కాల్ చేశారు, ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారా కాదా నిర్ధారించుకున్నా. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారేను, మీ నెంబర్ కూడా నేనే ఇవ్వటం జరిగింది అని మన న్యూస్ ఎడిటర్ గారు చెప్పిన తర్వాత నేను వెంటనే నేను ఏం చేశానంటే ఈ సమాచారాన్ని నేను మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు పొరపాటు చెప్పే అవకాశం కూడా ఉన్నది, అందుకే నేను అప్పటికప్పుడు నా వాయిస్ రికార్డు చేసి ఇలా తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నది, నాకు గుర్తుండేది పెథాయి తుఫాను. అయితే చీరాల సమీపంలో 30 మంది వరకు మత్స్యకారులు మరబోటుల్లో వెళ్లారు, వాళ్ళు తిరిగి వెనక్కి రావాలి, అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వాళ్ళని తీర ప్రాంతానికి వెంటనే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ ప్రకటన ఎఫ్ఎం రెయిన్బోలో మనం ప్రసారం చేయడం జరిగింది. నేను ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ చెప్పటము, ఆయన వెంటనే దాని చర్యలు తీసుకోవటము వెంటనే జరిగిపోయాయి. అయితే ఇది జరిగిన తర్వాత మర్నాడు ఆంగ్ల దినపత్రికలో ఒక పెద్ద న్యూస్ ఐటమ్ వచ్చింది, ఆకాశవాణి వల్ల 30 మంది మత్స్యకారులు ప్రాణాలు నిలబడినాయి
1: అద్భుతం
0: అని ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చింది. అయితే ఈ విషయాన్ని నేను అనుకోకుండా ఇలా జరిగిందన్న విషయాన్ని వ్యక్తిగతంగా ఈ సమాచారాన్ని పంచుకోవటం కోసం ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం సంచాలకులుగా ఉన్న శైలియా సుమన్ గారికి నేను ఫోన్ చేసి యాదృచ్ఛికంగా, మేడం రాత్రి ఇలా జరిగింది, నేను ఇలా చేశాను, పేపర్లో ఇలా వచ్చింది, 30 మంది మత్స్యకారులు సేవ్ అయ్యారు అని. అదే సమయంలో యూనిసెఫ్ వర్క్ షాప్ ఢిల్లీలో జరుగుతున్నది, నేను మేడంకు ఫోన్ చేసి వెంటనే ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం డీడీజీగా ఉన్నటువంటి ఆమె యూనిసెఫ్ వర్క్ షాప్ లో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఇది ఏంటంటే ఇలా ఆకాశవాణి ప్రసారాల వల్ల ప్రాణం నిలబడగలిగింది.
1: చాలా బాగుంది సార్, ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణి ఎప్పుడూ ముందుంటుందని మీ అనుభవాల ద్వారా అర్థమవుతుంది. మీకు ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు రఘు గారు.
2: మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుభవాలు ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి ఘంటా విజయ్ కుమార్ గారితో సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. భారత్, ఇటలీ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించుకోవాలని నిర్ణయించాయి. నీట్ యూజీ పునఃపరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. సరుకు రవాణా భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ యుఎల్పిజిఎం V3ను కర్నూలు సమీపంలోని డిఆర్డీఓ పరీక్షా కేంద్రంలో విజయవంతంగా పరీక్షించారు. వివరాలు. ఇటలీలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్ నగరంలో ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు.

0: అంతా తానే అన్నాడు. ప్రకృతి సమస్తం తనకే చెందాలన్నాడు. తనకు చెందని దాన్ని విధ్వంసం చేశాడు. ఆ విధ్వంస ప్రక్రియలో అంతరించిపోతున్న మృగజాతుల్లో, పక్షిజాతుల్లో చిన్నారి పిచ్చుకల జాతి కూడా ఒకటి. ఆ జాతిలో చివరికి మిగిలిన ఒకనొక పిచ్చుకల జంట విషాద జీవన గీతం విందాం.
1: ఆ చిన్నారి పిచ్చుక ఎంత ఒయ్యారంగా ఎగురుతోందో. జత కడితే ఇలాంటి పిచ్చుకతోనే జత కట్టాలి. అడిగితే చీపమ్మంటుందేమో. అమ్మో, అలా అయితే బతకగలనా? ఎంతైనా మగ పిచ్చుకని నేనే చొరవ చూపించాలే. ఓ చిన్నారి పిచ్చుక, నీ పేరేంటి?
2: నా పేరుతో నీకేం పని?
1: పోని, నిన్ను పికిలి అని పిలవనా? మరే, ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు, నేను ఒంటరి పిచ్చుకును, నాతో జత కట్టవా?
2: నువ్వెక్కడుంటున్నావు?
1: చెట్లు, చావిళ్ళు, లోగిళ్ళు అన్ని నావే.
2: అయితే వెళ్ళిరా, ఒక గూడంటూ లేని మగ పిచ్చుకతో ఏ ఆడపిచ్చుకైనా జత కడుతుందా?
1: అయ్యో, తుర్రు నెగిరిపోయింది. అవునులే, పికిలి అన్న మాటలో తప్పే ఉందని తల్లిపిట్ట ఏనాడో చెప్పింది. మగపిట్టలే గూడు కట్టాలని, గూడు కట్టే తెలివిని బట్టి ఆడపిచ్చుకలు మచ్చుకవుతాయని చెప్తూ ఉండేది. ఇప్పుడు పికిలి తెలివిగా నా బాధ్యతని గుర్తు చేసిందిలే. పికిలి, ఓ నా ఒయ్యారి పికిలి, నీ కోసం అందమైన గోడు కట్టాను రా చూడు గాని.
2: బల్లే బల్లే, గట్టి వాడివే, పది చూద్దాం.
1: ఇదిగో దా, ఈ పూరింట్లోనే ఉంది గూడు.
2: నచ్చిందా పికిలి? మెత్తగా, ఎంత బాగుందో, వెచ్చగా కూడా ఉంది. మొత్తానికి మంచి పనివాడివే సుమా. ఇక ఇక నువ్వే నా జతగాడివి. ఇక్కడే ఉండిపోతాను.
1: నా బంగారు పికిలి. పికిలి, నలతగా ఉన్నట్టున్నావే.
2: నేను తల్లిని కాబోతున్నాను.
1: అబ్బా, ఎంత మంచి వార్త చెప్పాం పికిలి, నాకెంత ఆనందంగా ఉందో. మరే, ఇక నుంచి నువ్వు గూడు కదలొద్దు.
2: అల్లరి చేయకండి, ఆకలికి కాస్త ఓర్చుకోలేరు. మీ తిండి కోసమే కదా తండ్రి వెళ్ళాడు. వచ్చారు, ఆకలంటూ ఒకటే గోల.
1: ఇదిగో ఏరేరి తెచ్చాన్రా, లేలేత గింజలు, చిన్న చిన్న పురుగులు. మరే, కొట్టుకోకుండా తినండి. పికిలి, పిల్లలు ఎంత ముచ్చటగా ఉన్నారో చూడు.
2: అవును, నా కడుపు పంటలు. పిల్లలు తినటం అయింది కాని వెళ్ళి తాగటానికి నాలుగు చుక్కలు తెచ్చి వాటి గొంతుల్లో పోతు.
1: ఇదిగో ఒక్క క్షణంలో రాను. పికిలి, పిల్లలకు పొద్దుననగా ఇంత పెట్టొచ్చాం, ఆకలికి ఎంత గోల చేస్తున్నాయో ఏంటో. ఎంతో దూరం తిరిగితే గాని నాలుగు గింజలు దొరకటం లేదు ఈ మధ్య.
2: అందుకేక నేను స్వయంగా వచ్చింది. ఈ గింజలు వెతకటానికి ఎన్ని వేల సార్లు రెక్కలు అల్లార్చి ఉంటామో కదా.
1: ఎందుకో పొలాల్లో గింజల పంటలు తగ్గిపోతున్నాయి పూర్తిగా. ఏవో పొగ తోటలు, పత్తి మొక్కలు, మిరప చెట్లు ఎక్కువైపోయాయి. లోకం మారిపోతుందేమో.
2: అమ్మయ్యా, ఇంటి దగ్గరికి వచ్చేసాం. అయ్యో, అటు చూడండి, మనం ఉండే పూరిల్లంతా పీకి పారేస్తున్నారు.
1: అయ్యో అయ్యో,

0: పడే పెద్ద పెద్ద పక్షులు, కసిరి విసిరి రెండు చేతులు జీవులు, వలలు విసిరి వేటగాళ్ళు ఉన్న లోకం ఇది. ఈ విపరీత ప్రపంచంలో మన బుల్లి పిచ్చుకమ్ముల చావు ఎవరికి పట్టింది చెప్పు.
1: వాళ్ళకి మనం ఏం అపకారం చేసాం?
0: అవును,
1: మన కూడ మనకి కాకుండా మన పిల్లలు మనకి లేకుండా చేశారు.
0: అవును, ఏం చేద్దాం?
2: ఏం మామా ఇల్లంతా పీకి పారేస్తున్నావు?
3: ఏం లేదు అల్లుడు, పిల్లలు పెళ్లిడికొచ్చారుగా, ఈ పూరి కొంపేమిటనే అంత గోల పెడుతున్నారు. ఒక డాబా ఇల్లు వేసుకుంటే నలుగురిలో గౌరవంగా ఉంటది కదా.
0: విన్నావుగా పికిలి, వాళ్ళిల్లు వాళ్ళిష్టం, మన గోడెవరికి పడుతుంది చెప్పు. పద పోదో, తలదాచుకొని ఇంత చోటు ఎక్కడైనా దొరుకుతుందేమో వెతుక్కుందాం పద. పికిలి, ఈ బావి చూడు, అడుగునెక్కడో నీళ్లున్నాయి, కొంత లోతు దాకా చుట్టూ రాతి కట్టుబడుంది, మట్టి పిల్లలు విరిగి పడవు, లోపల వెచ్చగా ఉంది, ఇక్కడే ఒక సందులో గూడు కట్టుకుందామా? పుట్టబోయే బిడ్డలకి ఏ జంతువుల వల్ల ప్రమాదం ఉండదు పికిలి.
1: నిజమే, కాని బావిలో గూడు కట్టడం మంచిదేనా అని నా అనుమానం.
0: అమ్మో, నీకెంత తెలివితేటలో, అందుకే నువ్వంటే నాకు ప్రాణం. తల్లి పిట్ట కూడా బావిలో గూడు ప్రమాదం చిన్నా అని చెప్పేది, అందుకని ముందటేడు నీళ్ల అరవడి ఎంత వరకు ఉందో చూసుకోవాలి, పసికందులు నీళ్లలోకి దొర్లి పడిపోకుండా కనుగలిగి ఉండాలి పికిలి.
1: ఏ పిల్లలు, ఒకళ్ళనొకళ్ళు నెట్టుకోకండి, పక్కకి జారి పడ్డారు, ప్రాణాలకి ప్రమాదం.
0: అడుగున నీళ్ళెక్కడ విలేదు, ఇప్పుడు నీళ్ల చుక్క కోసం ఎంత దవ్వు తిరగాల్సి వస్తోంది, మేత కూడా ఇంతకు ముందులాగా తేలిగ్గా దొరకటం లేదు. గింజల పైర్లు పోయి ఏవేవో కొత్త కొత్త పంటలు, పత్తని మిరపని వచ్చేస్తున్నాయి, ముందు ముందు మన సంతతి బతికేది ఎట్లానో.
3: ఇంకా ఆలోచన ఏంటండి, నీళ్లు నేను బావెందుకు, తలా ఒక చెయ్యి వేయండి, సాయంత్రానికల్లా పూర్తి చేయాలి, తెలిసిందా?
4: ఈ విశాల ప్రపంచంలో చిన్నారి పిచ్చుకల గూడు ఎవరికి పట్టింది? మూడు పిచ్చుక పిల్లలు కళ్ళు తెరవక ముందే కన్ను మూసినందువల్ల లోకానికే లోటు కలిగింది. కన్నుల తడియారని ఆ పిచ్చుకల జంట మాత్రం గూడు కోసం కూడు కోసం ఆరాటపడుతూనే ఉన్నాయి. ప్రకృతి కన్నతల్లిలాగా ఎప్పటి మాదిరి జీవులన్నింటినీ కడుపులో దాచుకుంటుంది. కానీ మానవ ప్రకృతి మారిపోయింది. అది తన మహామేధాశక్తిలో ఒక్కొక్క ప్రాణి అస్తిత్వాన్ని అల్లకల్లోలం చేస్తోంది.
0: ఎక్కడా గూడు నిలవటం లేదు, ఏదో ఒక ప్రమాదం మనల్ని చుట్టుముడుతూనే ఉంది. ఈ పొద్దు ఎంత తిరిగినా నాలుగు గింజలు కూడా దొరకలేదు కదా.
1: అవును, చాలా ఆకలిగా ఉంది, ఇంకా తిరిగే ఓపిక కూడా లేదు, చుక్క నీటి కోసం

0: బంగారు కాలం దాటిపోయింది పికిలి. నా చిన్నప్పుడు మా తల్లి నన్ను తీసుకుని పొలాల మీదకి వెళ్ళేది. ఎన్ని రకాల పైర్లు, ఆ చేలో 4 గింజలు, ఈ చేలో 6 గింజలు, అట్లా అట్లా మా ఇళ్ల పర్యంతం ఎగురుకుంటూ వెళ్ళేవాళ్ళం. అదిగో ఆ మంచి మీద చేతులు జీవించి చూసావా, దాని చేతిలో ఒక వడిసెలుంది చూడు, అందులో రాయి పెట్టి గురి చూసి వదులుతుంది, అది తగిలిందంటే గిలగిలా కొట్టుకుని కింద పడిపోవాల్సింది. గాలికి ఊగే జొన్న కర్రతో ముచ్చట్లాడుతూ గింజలు పొడుచుకు తిన్న కాలం, ధాన్యం కళ్ళాల మీద రెక్క విప్పిన కాలం, ఇళ్ల వాసాలకి మన కోసం ధాన్యం కంకులు వేళ్లాడుతూ ఉండేవి, అది బంగారు కాలం. పికిలి, ఇప్పుడు ఆ పైర్లు లేవు, కళ్ళాలు లేవు, కంకులు లేవు, అంతా వెతుకులాటే.
1: అంత మంచి కాలం ఎట్లా దాటిపోయింది జతగాడా?
0: అదేమో నాకు తెలీదు, కానీ ఒకసారి 2 చేతుల జీవిని చూపించి తల్లి పెట్టి చెప్పింది, ఏదో ఒక నాటికి ఈ చేతుల జీవి వల్లే మన జాతి అంతరిస్తుందేమోనని. అదిగో చూడు, దూరంగా వాగు కనిపిస్తోందా?
1: కనపడుతూనే ఉంది, అక్కడక్కడ నీటి తడి కూడా ఉన్నట్టుంది.
0: దాని ఒడ్డున కంచెలు తుమ్మలు చూసావా, తుమ్మ చెట్లకి పచ్చ పిట్టల గుళ్ళు వేళ్లాడుతున్నాయి.
1: ఎంత ముచ్చటగా ఉన్నాయో, అంత చక్కగా నువ్వు గూడు అల్లగలవా?
0: పచ్చ పిట్టల నేర్పు మనకెన్ని జన్మలెత్తినా రాదు పికిలి. ఇంతకీ అక్కడ గూడు కడితే ఎట్లా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. 2 చేతుల జీవులకు దూరంగా ఉంటాం కదా.

0: ఎట్లాగైతేనే గోడు పూర్తయింది. పిక్కిలి, కొంతకాలం ఇక్కడ హాయిగా బతకవచ్చు. ఇక్కడ మనకు రెండు చేతుల ప్రాణం నుండి ప్రమాదం అస్సలు లేదు కదా. ఇక తోడంటావా? పిట్టుకి చెట్టే తోడు.
1: మంచి మాటన్నావు మగపిచ్చుక.
0: ఎవరది? ఓ, నువ్వా చెట్టు మావా?
2: అవును, నేనే తుమ్మ చెట్టుని.
1: నా కొమ్మలకున్న ముళ్ళు, ఈ కంచెలు మిమ్మల్ని శత్రువుల నుంచి కాపాడతాయిలే. అయితే మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది.
0: ఎందుకని?
1: ఋతువుల తారుమారు గమనించారా? నా చూపు అందినంత వరకు ఎక్కడా పిచ్చుకల జడ కనిపించలేదు. ఒకప్పుడు ఎన్నెన్ని జంటలు నా మీద వాలేవో, ఇప్పుడు మీ జంట తప్ప కనబడలేదు. మీ జాతిలో మీరే చివరి జంటేమో. జాగ్రత్త.
0: నిజమే, ఎక్కడా తోటి పిచ్చుకల జాడే లేదు. ఇంతలో ఇంత మార్పు ఎట్లా వచ్చింది చెట్టు మావా?
1: ఇంతకు ముందు నేలంతా నా అన్నదమ్ములు వ్యాపించి ఉండేవాళ్ళు. నాలుగు వేళ్ళు అట్లా లోనికి చాపితే నీటి పొరలు అందేవి. ఇప్పుడా కాలం లేదు. గొడ్డళ్ళు నా రక్తబంధువులనందరినీ నరికేస్తున్నాయి. మా మొక్కల పిల్లలు విషరసాయనాలు ఉగ్గుపాలుగా తాగి ప్రమాదకరంగా పెరుగుతున్నారు. ప్రమాదం ముంచుకొస్తోంది. జాగ్రత్త, జాగ్రత్త. అసలే బుల్లి ప్రాణులు మీరు.
0: అబ్బా, ఎంత దూరం వచ్చేసానో. పొద్దున్నీ ఒకటే ఎగురుడు, గింజలన్నవి కనపడలేదు కదా. పాపం పిక్కిలి, గూట్లో ఒంటరిగా ఉండి ఆకలితో అల్లాడిపోతూ ఉండుంటుంది. అసలే కడుపుతో ఉంది కదా. దాని కడుపు పండిన ప్రతి పర్యాయం పుట్టిన పిల్లలు పుట్టినట్టే కాలం చేశాయి. ఈశారన్న తన ముచ్చట తీరేలాగా పిల్లా జల్లతో గూడు కళకళలాడిపోవాలి. చూద్దాం, చేనంతా ఏవో ద్రావకాలు చల్లినట్టు తెల్లగా ఉంది. ఇక్కడేవో తచ్చ పురుగులు చచ్చి పడున్నాయి. పోన్లే, ప్రాణాలు నిలుపుకోవడానికి ఏదో ఒకటి. ముందు నాలుగు పురుగులు ముక్కును ఖర్చుకుని వెళ్ళాలి నా పిక్కిలి కోసం.
3: నా చిన్నారి పిక్కిలీ.

0: రావడం చాలా ఆలస్యమైంది కదూ, ఏం చేయను? ఎంత గాలించినా గింజలు దొరకలేదు. చివరికి నాలుగు పురుగులు పట్టి తెచ్చాను. తిను తిను, నువ్వు ముందు తిను. ఎంత ఆకలిగా ఉన్నావో ఏంటో.
1: ఆకలికి ఏ తిండి అయితేనే?
0: నేను ఇంతలోకి వాకు చివర రెండు చుక్కలు నీళ్లు ముక్కును పట్టుకుని తెస్తానే, జాగ్రత్త.
1: ఇంతకీ చెత్తగాడు తిన్నాడో లేదో నెమ్మది మండ అడగనే లేదు.
0: జీవించగలను? ఎక్కడ స్వార్థపూరితమైన రెండు చేతుల ప్రాణులకు తావులేదో ఆ సార్థక లోకానికి ఎగిరిపోయే రోజు వచ్చింది. అవును, ఎగిరిపోయే రోజు వచ్చింది, ఎగిరిపోయే రోజు వచ్చింది. నేల తల్లి, నేల తల్లి, ఇదే నీకు నా కడపటి వందనం.

0: ఆ చివరి పిచ్చుక సమస్త శక్తుల్ని రెక్కల్లో మోహరించి పైకి కొడుతుంది. ఈ లోకానికి దూరంగా దూర దూరంగా తనకే తెలియని మరో లోకం వైపు ఆ చివరి పిచ్చుకకి తాను ఆశించిన సార్థక లోకం కనపడుతుందా? పక్షుల్ని పశువుల్ని అగాధం అంచులకు నెట్టేస్తున్న రెండు చేతుల జాతి తానొక్కటే ఈ నేల మీద ఊపిరి పీల్చగలుగుతుందా? సమాధానం కాలమే చెప్పాలి.
1: మీరింతవరకు చివరి పిచ్చుక నాటిక విన్నారు. రచన డాక్టర్ పాపినేని శివశంకర్, నిర్వహణ డాక్టర్ విజయ. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పెళ్ళి ఈ చిత్రం నుండి మను చిత్ర బృందం పాడిన పాటకు రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.
3: Come on, clap!

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

మీరు ఇంతవరకు ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి కార్యక్రమం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈ శ్రీ పూర్ణిమ గారి వేణువాద్యం వాయిద్య సహకారం, వయలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ రాహుల్ సుందర్.

0: మీరింతవరకు శ్రీమతి ఈ శ్రీ పూర్ణిమ గారి వేణువాద్యం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ రాహుల్ సుందర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మధుర గీతాల శీర్షికలో పాత సినిమా పాటలు వింటారు. ముందుగా రాజ్ కుమార్ ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమణ పాడిన పాట.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. శ్రోతలు, మా నిలయంలో సమయం 10:45. ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా చంచులక్ష్మి చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు రాజేశ్వరరావు, సాహిత్యం ఆరుద్ర, ఘంటసాల జిక్కి కలిసి పాడిన పాట వింటారు.

ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో మరో పాట బ్రతుకు తెరువు చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు సుబ్బురామన్, ఘంటసాల పి లీల కలిసి ఆలపించిన పాట, సాహిత్యం అందించిన వారు సముద్రాల.

ఆపాత మధురాలు. అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో మరో పాట లేత మనసులు. చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు ఎంఎస్ విశ్వనాథన్, గానం సుశీల, సాహిత్యం అందించిన వారు ఆత్రేయ.

ఆపాత మధురాలు కార్యక్రమంలో మరో పాట గూడుపుటాని చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు ఎస్పి కోదండపాని, పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కలిసి పాడిన పాట. సాహిత్యం అందించిన వారు దాసరథి కృష్ణమాచార్యులు.

ఇంతవరకు మీరు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి ప్రసారాలు ఇంతవరకు విన్నారు. మా నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఇంతటితో ఈరోజు మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు పునఃప్రారంభం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.

0: சார் வண்டி எங்கு சாரே
1: வேற ஹலோ
2: ஹலோ
1: சார் வస్తాను சார்
2: ஆ வస్తాను
1: ఓకే సార్ ఆ వస్తాను సార్ గుడ్ ఆ వస్తాను వస్తాను
2: ఓకే
1: గుడ్ ఈవెనింగ్.